ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా, తిద్దవచ్చు రాయి తిన్నగాను, మనసు తిద్దగలయా మరి వంపు లేకుండా, మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా, ఉన్న మాట

ప్రేమ స్వరూపులారా. మనిషి అనగా మనస్సు, మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక. సంకల్పం యొక్క ప్రభావమే చర్యలు, చర్యల యొక్క ఫలమే మన నిత్య జీవితములో మనం అనుభవించే సుఖ దుఃఖములు. కనుక మానవుడు ఉన్నతమైనటువంటి భావమును కలిగి ఉండాలి, అప్పుడే పవిత్రమైన చర్యల్లో పాల్గొంటాడు మానవుడు. మానవుడు ప్రప్రథమములో నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఇది ఎంత మాత్రమైనది? నేను నా కోసమే జీవిస్తున్నాను కానీ అన్యుల కోసం కాదని వ్యక్తి జవాబిస్తాడు. మరొక పర్యాయం, నీవెవరి కోసం జీవిస్తున్నావని ప్రశ్నించినప్పుడు తాను అనేక విధములైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, నా ఆకలికి నేనే భుజిస్తున్నాను కానీ అన్యులు భుజించిన నా ఆకలి తీరదు కదా. నా రోగములకు నేనే ఔషధం సేవిస్తున్నాను కానీ నా నిమిత్తమై అన్యుల ఔషధం సేవించిన నా రోగం నివారణ కాదు కదా. నా కాలు విరిగిన నేనే కట్టుకోవాలి కానీ నా నిమిత్తమై మరొకరు కట్టుకొట్టుకున్నా నా బాధ తీరదు. ఇంతే కాదు, ఒక మంచం పైన ఇరువురు పరుండినప్పుడు ఇరువురికి వేరువేరు కళలు వస్తాయి కానీ ఇరువురికి ఒకే కళ రాదు. ఈ విధమైన ఆధారములను పురస్కరించుకుని మానవుడు తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తున్నాడు. అదే వ్యక్తి మరికొంతకాలమైనప్పటికీ ఒక అధికారి దగ్గరికి వెళ్లి, సార్, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉంటున్నారు, వీరిని పోషించడానికి నేను ఒక ఉద్యోగం చెయ్యాలి, కనుక నాకు ఉద్యోగం ప్రసాదించాలని అడుక్కుంటాడు. కలము తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉండదని, తనకు తల్లిదండ్రులు భార్యాబిడ్డలు ఉన్నారని, వీరి నిమిత్తమై తాను ఉద్యోగం చెయ్యాలని, దీనికోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క విషయము స్పష్టంగా అర్థం చేస్తాం. అదే వ్యక్తి మరికొన్ని ఆధారములు తీసుకుని ఫ్యామిలీ నిమిత్తమై కుటుంబ నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా ఎన్నో విధమైనటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపుతాడు. అయ్యా, మన బెంగళూరుకు సమీపం లోపల చాలా విచిత్రమైనటువంటి యొక్క ఇది జరుగుతున్నది, కోర్సు జరుగుతున్నది, మీరు వస్తారా అని తన మిత్రుడు తను ప్రశ్నించినప్పుడు అతను ఏమని జవాబిస్తాడు? అయ్యా, నాకు ఆఫీస్లో లీవ్ అయిపోయింది, నేను రావడానికి వీలు కాదు, నాకు ఈ ఆఫీస్ అనేటువంటి ఒక పెద్ద బంధకంగా ఉంటుండాలి, క్షమించాలి అని చెప్తాడు. అదే వ్యక్తి తన బిడ్డకో తన భార్యకో జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చినప్పుడు తన జీతం కూడా నష్టం పైన తాను లీవ్ తీసుకుని ఆసుపత్రిలో వెళ్లి వారిని చూసుకుంటుంటాడు. లీవు లేదని చెప్పినటువంటి వ్యక్తి తన కుటుంబ నిమిత్తమై తన జీత నష్టం పైన కూడాను తాను లీవ్ తీసుకుని వారిని చూసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే వ్యక్తి ఆకలి కొని అన్నం తట్ట ముందు కూర్చున్నప్పుడు తన కుమారుడు బజారులో ఏదో రైలు కింద ఒక బస్సు కింద పడ్డాడనేటప్పటికీ ఆకలి మర్చిపోతాడు, తట్టను విసిరివేస్తాడు, బజారులో పరిగెత్తుతాడు. చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబం నిమిత్తం కూడా తాను బ్రతుకుతున్నాడు. ఇదే వ్యక్తి గ్రామమునకు ఏమైనా ఆపత్తు సంభవించినప్పుడు, ఏ కలరానో ఏ ప్లేగు ఏ విధమైనటువంటి ఒక బాధలో సంభవించినప్పుడు గ్రామం యొక్క క్షేమ నిమిత్తం కూడాను తాను అనేక విధమైనటువంటి త్యాగమును సలుపుతాడు. కారణమేమిటి? గ్రామము క్షేమంగా ఉండినప్పుడే తన కుటుంబము తాను కూడా క్షేమంగా ఉండగలడు. మానవుడు సమాజంలో పుట్టాడు, సమాజంలో పెరిగాడు, సమాజ నిమిత్తమై బ్రతుకుతున్నాడు, సమాజంతోనే ఆధారంగా జీవిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేస్తున్నాడు, కానీ సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. సమాజం యొక్క క్షేమంలోనే తాను తన కుటుంబం యొక్క క్షేమము అణిగి ఉన్నది. ఈ మానవుడు కూడాను సమాజ నిమిత్తమే బ్రతుకుతున్నానని, సమాజ క్షేమమే నా యొక్క క్షేమమని, సమాజ క్షేమంలో నా క్షేమం కూడాను ఒక భాగమని భావించటము మానవులకు ప్రధానమైన కర్తవ్యం. భౌతికమైన నైతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలను మాత్రమే విచారణ సలుపుతున్నాడే కాని అనంతమైన ఒక సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై మానవుడు అధికంగా విచారించడం లేదు. ప్రతి మానవులకు తినే తిండి వల్ల, త్రాగే నీటి వల్ల, పీల్చే గాలి వల్ల అనేక విధములైనటువంటి యొక్క రోగములు సంభవిస్తున్నాయి. ఈనాడు మన సబ్జెక్ట్ అయినటువంటి ఫ్లోరైడ్, ఈ విషయంలో మనం చక్కగా విచారించినప్పుడు ఒక భారతదేశం నందు మాత్రమే కాదు, ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది అమెరికా,
జర్మనీ, చైనా, ఇండోనేషియా, టెంజేనియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల లోపల కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటున్నది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశం ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క వ్యాధి అభివృద్ధి అవుతున్నది. ఈ విధమైనటువంటి వ్యాధి అనేక దేశములందు ఉండినప్పటికీ ఆ దేశీయులు కూడాను కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా వదిలిపోతుంది. దానివల్ల ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తున్నాయి. ఈ త్రాగిన నీటి లోపల చాలా అధికంగా వస్తుంటుండాలి. ఒక లీటర్ మంచినీటి యందు 1 మిల్లీగ్రామ్ ఫ్లోరోసిస్ ఉండినప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటాయి. ఇది ఒకదానికి 1 లీటర్ 1 గ్రాము కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ట్యూత్ అనే దంతముల యొక్క ఫ్లోరోసిస్ అధికమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా అనేక దేశములు ఎందుకు కూడాను అనగా రాష్ట్రములు ఎందుకు కూడాను ఈ వ్యాధి అధికంగానే ఉంటుండాలి. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, శ్రీకాకుళము, ఇంకా తెలంగాణ లోపల మెదక్, మహబూబ్ నగర్, నల్లకొండ ఇలాంటి ప్రాంతములు ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. కుటుంబంలో ఉండేటువంటి యొక్క కర్నూలు, కడప, గుంటూరు ఇత్యాది పట్టణం ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. 1.5 నుంచి కూడాను 10 మిల్లీగ్రాముల వరకు కూడాను పెరిగిపోయింది. 1 కిలో మిల్లీగ్రామ్ నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటున్నాయి భూమి నుండి పుట్టేటువంటి యొక్క ఫ్లోరిన్. ఇంతే కాదు, అనేక ప్రాంతముల యందు అల్యూమినియం ఫ్యాక్టరీస్ అంతా పెడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీస్ లోపల ఫ్లోరైడ్ అనేటువంటి దాని పదార్థములు అమితంగా వాడుకుంటుంటారు. గాలిలో చేరి సర్వత్రా వ్యాపించి తద్వారా కూడాను ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి రోగానికి కొంత తోడ్పడుతూ ఉంటుండాలి. ఈ ఫ్లోరోసిస్ అండ్ ఫ్లోరైడ్ అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి గట్టి ప్రదేశాల్లో పోయి ప్రవేశిస్తున్నాయి, అనగా ఎముకలు, దంతములు ఇత్యాది ప్రదేశంలో పోయి ఇది చేరిపోతుండాలి. ఇది చేరి మిగిలినటువంటి యొక్క ఫ్లోరైడ్ ఇది కేవలము మూత్రం ద్వారా బయటపోతుండాలి. ఇది క్రమక్రమేణా కొన్ని గ్రామంలో అధికంగా ఉండటం చేత ఈ యొక్క పల్లెజనులు దీన్ని సరైనటువంటి రీతిగా తెలుసుకునలేక తాము తాగే నీళ్లలో వల్ల నడుములు వంగిపోతున్నాయి, కాళ్లు సొట్టబోతున్నాయి, అనేక రకములైనటువంటి యొక్క ఎముకలు కొంత మడతలు పడుతూ వస్తున్నాయి. ఇదే కాకుండా దీనికి తోడుగా కొన్ని క్రిములు కూడాను ఇందులో ప్రవేశిస్తుంటున్నాయి. ఇది మైక్రోస్ అనేటువంటి యొక్క పురుగులు, ఈ బ్యాక్టీరియా అనేటువంటి పురుగులు, ఇంకా అనేక రకమైనటువంటి పురుగులు ఇందులో ప్రవేశించి సీరియా, మైక్రోబ్ ఇవి కేవలము సర్వత్రా సంచరిస్తూ ఉంటుంటాయి ఈ క్రిములు. కానీ మరొక రకమైనటువంటి పురుగులు ఉంటున్నాయి, అది వైరస్ అనేటువంటి పురుగులు. ఇది ఉన్న చోటే ఉండి అమితంగా దీనిని ఆరోగ్యాన్ని చెడుతూ వస్తుంటుండాలి. ఈ వైరస్ అనేటువంటి క్రిములు మరింత ప్రమాదకరంగా ఉంటుండాలి. ఈ వైరస్ క్రిములు ఈ యొక్క గాలి యొక్క దీని వల్ల సర్వత్రా వ్యాపించి మన బోనుల్ని ఎందుకు కూడాను ప్రవేశించి అనగా ఎముకలు ఎందుకు ప్రవేశించి మానవుని యొక్క ఆరోగ్యాన్ని అనేక విధములుగా క్షీణింపచేస్తున్నాయి. అయితే దీనికి తగినట్టుగా కొన్ని ఆహారములు మరింత ఈ రోగాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ యొక్క ఆహారములు చేపలు, మాంసము, తర్వాత నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పు, ఇంకా నల్లని టీ, కాఫీ ఇవంతా కూడాను ఈ రోగాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటి దానిని మరింత అధికం చేసి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని పెంచుతూ ఉన్నాయి. దీనికి నివారణ ఏమిటి? దీనికి సాధ్యమైనంత వరకు కొన్ని రకములైనటువంటి యొక్క పదార్థములు మనం మార్చుకోవాలి. మన పండ వ్యాధికి తాంబూలం కూడాను అమితంగా చెరుపు చేస్తూ ఉంటుండాలి. కొన్ని అంగడిలో అమ్మేటువంటి మందుల ద్వారా కూడాను ఈ యొక్క రోగము మరింత పెరుగుతూ వస్తుండాలి. కనుక దీనికి నివారణకరమైనటువంటి యొక్క ఆహారములు కూడాను కొన్ని ఉంటున్నాయి. పులుపు రకమైనటువంటి పదార్థములు అధికంగా భుజించాలి, అనగా నిమ్మకాయ, నిమ్మపండు, ఆరెంజ్, చింతపండు అధికంగా ఉంటుండాలి. టమాటో, పొటాటో, విటమిన్ సి, ఇంతే కాదు దీనికి తగినటువంటి బోన్స్ కంటే సరైనటువంటి యొక్క ఇచ్చేది కాల్షియం కూడాను అధికంగా భుజించాలి.
అప్పుడు కొంతవరకు ఈ రోగము నివారణ కావడానికి అవకాశం ఉంటుండాలి. ముఖ్యంగా ప్రజలు అనగా పల్లె ప్రజలు పులుపును అధికంగా వాడుతూ రావాలి. దీనితో పాటు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్సియం కూడా అధికంగా ఉండవటం చేత ఈ రోగము అంత జరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం తీసుకునే ఆహారములే మూలాధారము. ఈనాడు మానవుడు పాలు పెరుగు తన ఇంటిలో ఉండినప్పటికీ పల్లె ప్రజలు ధన నిమిత్తమై ఈ పాలు పెరుగును అమ్ముకొని కేవలము ఒక ఉపయోగ లేనటువంటి యొక్క పదార్థాలు భుజిస్తున్నాడు. అనేటువంటి వ్యాధికి పాలు పెరుగు కూడా చాలా సహాయం చేస్తుంది నివారణకు. కొంతమంది ఆధునిక యువకులంతా కూడాను ఈనాడు పాలు లేకుండా నల్లటి టీ ఎర్రటి టీ త్రాగుతున్నాడు. ఫ్లోరసిస్ అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్సియం కూడా అధికంగా ఉండవటం చేత ఈ రోగము అంత జరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం

పల్లె ప్రజలు నల్ల ఉప్పు ఎర్ర ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు. దీంట్లో క్లోరైడ్ ఎక్కువగా ఉంటుండాలి. దీని ప్యూరిఫై చేసినటువంటి తెల్ల ఉప్పును ఉపయోగించుకోవాలి. విధమైనటువంటి ప్రచార ప్రబోధలు ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే కొంతవరకు ఈ రోగములు నివారణ గావించడానికి వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యము ఆహారంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో దైవ చింతన అనేటువంటిది అత్యంత దూరమైపోతుంటుండాలి. ఈ దైవ చింతన చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకములు కూడాను మానవుడి యందు ఆవిర్భవిస్తుంటున్నాయి. దైవ భావము మదిలోన కలపకుండా రెండు గుణములు వెంటాడుచుండునరు నీ. ఒకటి ఏమిటి? లక్ష దోషాలు తనలోన దాచుకునుచు. తనకు దోషాలు తనలో ఉండినప్పటికీ ఆ దోషాన్ని దాచుకుంటున్నాడు. అది ఒక్క గుణము. పరుల దోషంకు నడుచును బయట పెట్టు. ఎంత చిన్నదైనటువంటి పరుల దోషాన్ని మాత్రం తాను బయట పెడుతుంటాడు. తెలుగు నాడులో చెప్తుంటాడు, తన ఆకులో గాడిదిపుడి పొరలాడుతుందినా అది కనిపించదట. పరుల ఆకులు అనేటువంటి యొక్క దోము మాత్రమే కనిపిస్తుంటాడు. కనుక మనం మన దోషాలను మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయకుండా పరుల దోషాన్ని వెతికేటువంటి పాపబుద్ధి ఈనాడు అధికంగా పెరిగిపోతున్నాడు. ఈ యొక్క రోగములు కూడా మితిమీడిపోయి మానవత్వాన్ని అనేక రకములైనటువంటి యొక్క చిక్కులు పాలు చేస్తున్నాం. ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ ఉండినప్పుడే ఈ దోషం నుంచి మనము దూరం కావచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఆ కరెంటు ఉపయోగమైనట్టుగా ఆ మానవుని యొక్క ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ చేరాలి. ఇది ఈనాడు తక్కువైపోయినది. ఎన్ని రకమైనటువంటి బలములు ఉండినప్పటికీ ధనకనక వస్తు వాహనాదుల యొక్క పదవులు ఉండినప్పటికీ ఆరోగ్యమే లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం ఉత్తమమైనటువంటిది. ఇదే మహాభాగ్యం. ఈ భాగ్యము లేని ఎన్ని భాగ్యాలు ఉంటుండే ప్రయోజనమే. కనుక ప్రతి మానవునకు పల్లెవాడు కాని పట్టణం వాడు కాని ఆరోగ్యమే అత్యవసరం. ఈ ఆరోగ్య నిమిత్తమై మనం త్రాగే నీరు, భుజించే పదార్థములు, మనము పీల్చే గాలి కూడాను కొంతవరకును పరిశుద్ధమైన స్థితిగా ఉంటుండాలి. మనం త్రాగే నీరు కూడాను మలినమైపోతున్నాయి. తినే ప్రతి పదార్థం కూడాను మలినంగానే ఉంటుండాలి. పీల్చే గాలంతా కూడాను మరింత మలినంగా ఉంటుండాలి. ఎన్ని ఔషధాలు తీసుకుని ప్రయోజనమేమిటి? ఎందుకంటే మలినమైనటువంటి మనసు మరింత మలినమైపోయింది. ఈ మనసును పరిశుద్ధం చేసుకోవాలి. మనసు పరిశుద్ధం ఏ రీతిగా అవుతుంది? పవిత్రమైనటువంటి భావములు మనలో అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైనటువంటి యొక్క చింతనను మనం పెంచాలి. వాదించినటువంటి యొక్క వాక్కును మనం అభివృద్ధి గావించుకోవాలి. అందువల్లనే వేమన చెప్పాడు, నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నాడు. ఈ 18 పురాణముల లోపల వ్యాసులు వారు కూడా రచించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటినీ మనం నేర్చుకుంటే సర్వ పురాణముల యొక్క సారాన్ని కూడా మనము అనుభవించినటువంటి వారం అవుతాం. ఎలాంటి పరిస్థితి ఎందుకు ఇతరులు బాధించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈనాడు నీవు ఇతరులు సులభంగా బాధించవచ్చును, ఈనాడు నీవు సులభంగా ఇతరులు నొప్పించవచ్చును, కానీ ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ. ముందు ఉంటుండాలి దీని ఫలితములు. కొండల వలె వచ్చి అడ్డుపడతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం అనుభవించాలంటే ప్రస్తుతము మనం పవిత్రమైనటువంటి యొక్క దీంతో పరులను ఆనంద పెట్టి, పరులను సంతోష పెట్టి, పరులకు సహాయం చేసి పరు యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి. కఠినమైనటువంటి పదములు మనం ఉపయోగించకూడదు. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ మొబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ మొబ్లైజ్. ఇటు మధురమైనటువంటి వాక్కులతో మనస్సును చల్లార్చుకోవాలి. ఈనాడు నీవు కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టవచ్చును, కానీ తాత్కాలికంగా అది నీకు పరమశాంతిని అనుభవించవచ్చును, అందించవచ్చును, కానీ మున్ముందు ఉన్నది దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. తనను తాను వంచుకోవటమే కాని పరులను వంచడం కాదు. కనుక తనను తాను వంచుకోకుండా చూసుకోవాలి. తన కాన్షియన్స్ కు తృప్తిగా తాను నడుచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి మాణిక్యం. ఈ మానవత్వాన్ని, దీని యొక్క విలువలను మనం ఏనాడు పెంచుకుంటామో ఆయు ఆరోగ్యం యొక్క విలువ కూడాను భగవత్ అనుగ్రహం చేత మనకు ప్రసాదింపబడుతుంది. ఈనాడు మానవుని యొక్క ఆకారమున్నది కాని మానవుని యొక్క విలువలు లేకుండా పోతుంటాయి. జగతిని జీవించువాడు మనుషుడు కావల మొదట, ధనుతుల దుష్కృతుల పొగడుతుంది వాడే చెవట. ఆత్మవిద్య నేర్చించట ఆధ్యాత్మానికి అనుగుణుతాయి. రాజయోగమునకు బాట ఇది ఏ స్థుతులు చెప్పు మాట. ఒకనొక సమయంలో ఒక కవి కూడా చెప్పాడు, ధర్మం ఈ యొక్క దేశంలో నిలచకుండా పోవడానికి కారణం ఏమిటి అన్నాడు. దుర్బుద్ధి.

0: తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచన విను చెవులున్న వంచిత గుణ చిత్తమున్న వంచే మనసున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. ధర్మము ఈ జగత్తులో నిలవాలంటే దుర్బుద్ధుల తలలున్న, తలలో దుర్బుద్ధులు లేకుండా ఉండాల, దూరులు విను చెవులున్న పైన వీరిపైన వీరిపైన వారిపైన చెప్పేటువంటి యొక్క ఈ యొక్క తంటాలు ఉంటున్నటువంటి ఆ వినేటువంటి చెవులు మనలో వంచి చూచు మనసున్న వంచిత గుణ చిత్తమున్న ఈ విరుగుతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. మానవుని యొక్క గుణములే కాదు, మానవుడు ఎంత పవిత్రమైనటువంటి మానవుడు, ఈ మానవ జీవితం ఎంత గుణవంతమైనటువంటిది, మానవ జీవితానికి మించిన జీవితం మరొకటి లేదు. మానవుడనగా దేవుడే. అలాంటి దైవ స్వరూపమైనటువంటి మానవత్వాన్ని దానవత్వంగా పశుత్వంగా మార్చుకోవటము ఇది మనకు సరైనటువంటి యొక్క లక్షణం లక్షణం కాదు.
1: అనుభవిస్తున్నాయి మృగములు మృగ శ్రేష్ఠులు అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు మానవ శ్రేష్ఠులు అనిపించు, మృగ శ్రేష్ఠులు అనిపించు. నీకు రైట్ ఉంటుండాలి, నీ రైట్ను మాత్రమే చూడకూడదు, పక్కన మరొకటి ఉంటుండాలి, రెస్పాన్సిబిలిటీ. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు రెండు వింగ్స్. ఒక్క రెక్క ఉంటే మనకు పైకి ఎగరలేదా పక్షి, సైకిల్ ఉంటే మనం నడచలేము ఈ ప్రయాణం. కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి. మన రైట్ ఎట్ట ఉండాలి, ఎదుట వ్యక్తి యొక్క రైట్ ను కాపాడేటువంటి రైట్ గా ఉంటుండాలి. ఎంత ప్రధానమో ఎదుట వ్యక్తి యొక్క రైట్ కూడా అతనికి ప్రధానమే కదా. మెయిన్ రోడ్డు లోపల ఇది అందరికీ సమానమే, కానీ నువ్వు ఒక పెద్ద కర్రను తీసుకుని ఆ మెయిన్ రోడ్డు కసరత్తు చేసుకుంటూ కూర్చుంటే నీకు మెయిన్ రోడ్ లో నడిచేకి నీకు నాకు వారికి వీరికి అందరికీ రైటే ఉంటుండాలి. కానీ నీ ఎక్సర్సైజ్ మెయిన్ రోడ్ లో చేయడానికి అధికారం లేదు. నువ్వు చేసి మేడపైన నువ్వు చేసుకో, ట్రూమ్లో నువ్వు చేసుకో, అంతేకాని మెయిన్ రోడ్ లోపల ప్రయాణికులకు అడ్డం తగిలేటువంటి యొక్క కసరత్తు నీవు మెయిన్ రోడ్ లో చేయడానికి నీకు అధికారం లేదు. కనుకనే ఎదుటి వ్యక్తి యొక్క రైటు అధికారంగా ఉండినటువంటి రైతు, అడ్డము తిరగినటువంటి రైతును నీవు అనుభవించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా రైతు ఉండాలి. ఇది మానవుడు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుంటే వాడు పరిపూర్ణ మానవుడిగా జీవించగలడు. కనుక మనం ఈనాడు రోగములకు, ఈనాడు అశాంతికి, ఈనాటి బాధలకు, ఈ వాటి దుఃఖములకు మూల కారణము మన భావమును మన చర్యలే మూల కారణం. నిమిత్త మాత్రంగా మనం భావిస్తున్నామే కానీ ఇది చాలా పొరపాటు. నీ దుఃఖములకు నీ విచారములకు నీ కష్టములకు ఎవరో కారకులు కాదు, నీకు నీవే కారకులు. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుని సమాజములకు ఏ విధమైనటువంటి యొక్క ఉడిదుడుకులు జరగకుండా, కష్టలు సంభవించకుండా శ్రేయస్సు కలిగే రీతి లోపల మనం ప్రవర్తించాలి. ఈ యొక్క ఫ్లోరైడ్ అనేటువంటి యొక్క దీనిని తగ్గించుకోవాలంటే, ఫ్లోరసిస్ అనేటువంటి రోగాన్ని మనం నివారణ చేసుకోవాలంటే సులభంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల వెంకటేశ్వరరావు అని చాలా దీనిని పరిశోధన కలిపి అనేక విధములైనటువంటి యొక్క దీనికి మార్గమును కూడాను తాను కనిపెట్టాడు. మందులు దీనికి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు లేక నిమ్మకాయి, ఇంకే విధమైన ఆరెంజ్, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పాలు పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటుంటే ఎంతైనా కూడాను ఈ రోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరసిస్ అనేటువంటిది కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటిది కనుక దీనికి తగినంత క్యాల్షియం అనేటువంటి పిల్స్ కూడా మనం వాడుతూ ఉండాలి. పల్లె ప్రజలకు ఆకుకూరలు అధికంగా చిక్కుతూ ఉంటాయి. ఆకుకూరలు చాలా బాగా భుజిస్తూ ఉంటుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైనటువంటి కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని సాధ్యమైన అదుపులో మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి అనేక కోట్లు ఖర్చు పెట్టి అనేక విధమైనటువంటి యొక్క దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం కొట్టలే చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. పదార్థముల పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్ట నిండదు. ప్రభుత్వం చేస్తుండాలని ప్రభుత్వం పై కూడా పూర్తి మనము వదిలిపెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొంత దీనికి అవసరం. చెట్టు ఎక్కేటువంటి వానికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ప్రయత్నమే లేకుండా ఉంటుంటే ఎంతవరకు మనం వాణ్ణి నెట్టగలము. కనుక స్వప్రయత్నము గవర్నమెంట్ సహాయము ఈ రెండు కూడా చేరినప్పుడే మన యొక్క కార్యము పరిశుద్ధి గావించుకోవచ్చు. మా కలెక్టర్స్, చాలా మంది రెవెన్యూ మినిస్టర్ వీరందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసిన ఏంటంటే కేవలము ఈ యొక్క ట్రీట్మెంట్ వల్లనే మాత్రమే బాగవుతుంది అనేటువంటిది మాత్రం నాకు విశ్వాసం లేదు. సో బాగా జరిగేటువంటి అంటే అమెరికా ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, జపాన్ ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, ఇండోనేషియా కావాల్సినంత ధనం ఉంటుండాలే, థాయిలాండ్ ఎంత కావాల్సినంత ధనం ఉంటుండాలే, అక్కడ కూడా ఈ ఫ్లోరసిస్ వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. కానీ దీనికి దైవానుగ్రహం చాలా అవసరం.
0: ఆ అనుగ్రహం అనేటువంటిది లేకుండా పోతే ఎన్ని చేసినప్పటికీ ఇది కేవలము ఒక మందుకు తగినంత ఫలితమే ఇస్తుంది, కానీ పరిపూర్ణ ఫలితాన్ని అందించలేదు. కనుక మందుతో పాటు మాధవత్వాన్ని ఇక్కడ మనకు వచ్చి చేర్చుకుంటే మందులు తింటున్నాం మనం ఇప్పుడు, దానికి తగినటువంటి డైట్ కంట్రోల్ పథ్యం కూడా ఉంటుండాలి. పథ్యమే దైవ చింతన. ఈ రెండింటి యొక్క పథ్యము దానికి తగిన ఔషధము రెండు ఉండినప్పుడే మనకు సంభవించినటువంటి రోగమును నివారణ గావించుకోగలము. ముఖ్యంగా అధికారులు, ఆఫీసర్స్, ఇంకా డైరెక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు అందరూ చేరారు ఇక్కడ. ఈ మాంసము, మద్యపానము, ఈ రెండింటిని కూడా మనం సాధ్యమైనంత వరకు నివారణ గావించినప్పుడు ఎంతైనా కూడా ఈ రోగాలను మనము అదుపులో పెట్టవచ్చు. ముఖ్యంగా క్లోరోసిస్ అనేటువంటిది ఈ చేపలు మాంసం వల్లనే అధికంగా పెరుగుతూ ఉండాలి. భూమి నుంచి వచ్చేటువంటి దంత, ఈ భూమి నుంచి కలిగేటువంటి జలము, భూమి నుంచి వచ్చేటువంటి గాలి విషమయమైనటువంటిదిగా ఉంటుండాలి. కొన్ని ప్రదేశముల లోపల త్రాగే నీటి ఎందుకులను 8-9 కిలోగ్రాములు ఇంత ఉంటుండాలి, కిలోగ్రామ్స్ ఇంత ఉండకూడదు. సరైనటువంటి జలం అనుకుంటుంటే 1.5 or 1 ఇంత ఉంటుంటే ఈ జలమును మనం తీసుకోవచ్చు. ముఖారో నమ్మరో కానీ మా ప్రశాంతి నేమిలో ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటిదే. ఇదంతా కూడా కేవలం ఉప్పు మట్టి నుంచి వచ్చేటువంటిది ఫ్లోరిస్ట్ ఇక్కడ కూడా ఉంటుండాలి. కానీ ఇక్కడ ఉండినటువంటి ప్రత్యక్ష నిదర్శనము దైవ చింతన జరుగుతూ ఉంటుండాలి. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు, అనేక జాతులతో కూడిన వ్యక్తులు, అనేక ఆహారంతో కూడిన వ్యక్తులు ఇందులో చేరుతున్నారు. డివైన్ వైబ్రేషన్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. కనుకనే మీ వెంకటేశ్వరరావు కూడా వేరుగా తెలుసుకోవాల్సింటే మీరు అడగవచ్చును. మేము వేసినటువంటి బోర్వెల్లో అంత కూడా 1 పాయింట్కు పైన లేనే లేదు ఈ ఫ్లోరైడ్. ఒక్క పాయింట్ మాత్రమే ఉంటుండాలి. అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది ఉండే తీరాలి. 1 లీటర్ అనంతపురంలో ఉంటుండాలి. 3-4 పాయింట్స్ ఉంటుండాలి. పాపం ఆ ప్రజలు ఎంత బాధపడుతుంటారో వారికి తెలియదు దీనివల్ల వచ్చినటువంటి రోగమని. దీనిని పురస్కరించుకుని కలెక్టర్ కూడా చాలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయినా ఈ జిల్లా లోపల ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి రోగం లేకుండా ఉండాలని. కనుక రోగం యొక్క నివారణ నిమిత్తమే ఔషధమే కాకుండా ఆధ్యాత్మిక చిత్తం కూడాను అభివృద్ది అయినప్పుడు దేశమంతా సుక్షేమంగాను సుభిక్షంగా కూడాను ఉండగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసెస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ముఖ్యముగా శ్రద్ధ అవసరము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా చేసిన పూజలు కాని, భజనలు కాని, సాధనలు కాని, శ్రద్ధలేని ఏ పనైనా కాని నిరర్థకమైపోతుంది, నిస్సారమైపోతుంది. ప్రతి వ్యక్తి తాను మానవునిగా బ్రతుకుతూ ఇతరులు కూడా మానవులుగా బ్రతికేటట్లు చూడాలి. తాను మంచిగా ఉంటూ ఇతరులు కూడా మంచిగా జీవించటానికి పూనుకునేటట్లు చెయ్యాలి. ఇట్టి పవిత్రమైన భావములు త్రికరణ శుద్ధితోనే ఏర్పడతాయి. మొట్టమొదట మనము దేహాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. అంటే సోపుతో, నీళ్లతో, మరింకేదైనా పదార్థములతో పరిశుద్ధం గావించుకోటం కాదు, పవిత్రమైన కర్మల చేత దేహమును పరిశుద్ధం గావించుకోవాలి. మాటను సత్యముతోనూ, ప్రియముతోనూ, శాంతముతోనూ పరిశుద్ధం చేసుకోవాలి. మనసు ఇంద్రియాలకు కొంచెం దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒక చిన్న పాపకు స్వామి అత్యద్భుతంగా ప్రాణదానం చేసి వచ్చినందువల్ల సాయి అష్టోత్తర నామంలో ఈ అద్భుత లీల ఒక నామంగా చోటు చేసుకుంది. ఈ లీలా వినోదం విందాం. తామే నాలుగు రూపాలలో గోచరించి లీలా నాటకమాడి మహత్తర మంగళకార్యమునరించి అద్భుత సాయి లీలా తరంగిణులలో ఇది పేర్కొనదగింది. ఇది జరిగిన స్థలం పుట్టపర్తి బెంగళూరు రహదారిలో పాలసముద్రానికి బాగేపల్లికి నడుమ. జరిగిన సమయం 1958 నవంబర్ 25 మధ్యాహ్నం 2:45. 2 రోజుల క్రితం జరిగినటువంటి స్వామి జన్మదినోత్సవం కనుల పండుగగా దర్శించి స్వస్థలానికి తిరిగి వెడుతున్నారు శ్రీ ఎంఆర్ వెంకట్రామన్. వీరు పరమసాయి భక్తులు. మార్గమధ్యంలో వీరి కుమార్తె గీతాసుధ హఠాత్తుగా బస్సులోనే మరణించింది. పోనీ మరణావస్థకు అతి చేరువలో ఉంది అని అందాం. అటువంటి సమయంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వేరే చెప్పుకోవాలా? ఇంకేముంది, బస్సు ఆగిపోయింది. ఆ బిడ్డ చుట్టూ పెద్ద గుంపు చేరడం మొదలుపెట్టారు. అక్కడి వాతావరణం అంతా ఒకటే హడావిడి, ఆందోళనతో నిండిపోయింది. ఇంతలో ఆ గుంపు మధ్యలో నుంచి ఒక ముదుసలి ముందుకు వచ్చాడు. ఆ బిడ్డను ఇలా ఈ బాబు అన్నాడు ఆ బిడ్డ తండ్రిని ఉద్దేశించి. ఆ ముసలి తాతతో పాటు ఇద్దరు స్త్రీలు, ఒక బాబు కూడా ఉన్నారు. అవునయ్యా, ఆలోచించకు, ఆ పాపను ముసలివాణి చేతికి అందించండి. ప్రాణములు పోయాలనుకున్న వారికి కూడా ఈ తాత మందుమాకులతో మంత్రాలతో తిరిగి ప్రాణాలను పోయగల సమర్థుడు అని వంతపాట పాడారు ఆ స్త్రీలిద్దరూ. కేవలం శవమే అని భావించబడ్డ ఆ బిడ్డను ముసలాయన చేతికి అందించాడు ఆ బిడ్డ తండ్రి. తన చేతుల్లోకి ఆ శిశువును అందుకుని ఏవేవో రహస్యంగా మంత్రాలను వల్లించాడా ముదుసలి. అంతేకాక ఆ తల్లిదండ్రుల వద్దనున్న ఆ సాయిరాముని విభూతినే తానడిగి పుచ్చుకుని ఆ పాప నుదుటిమీద దిద్దాడు తాత. ఇంకేముంది, ఆ పాప వెంటనే ఏడవటం మొదలుపెట్టింది. అంతవరకు కడు దుఃఖాన్ని అనుభవిస్తూ నిలబడ్డ ఆ తల్లిదండ్రుల ముఖాలు సంతోషంతో వికసించాయి. ఆ ముసలాయన చేతిలో బిడ్డ తండ్రి 1 రూపాయి కృతజ్ఞతాపూర్వకంగా అందించబోయినప్పుడు తాత దానిని మృదువుగా నిరాకరించాడు. పోనీ ఒక బత్తాయి పండైనా ఇద్దామని ఒక పండు ఆ తాత చేతిలో పెట్టి బస్సులోనికి ఎక్కుతూ ఆ పిల్ల తండ్రి కృతజ్ఞతతో చేతులు జోడించి, మా దుఃఖమును తీర్చి మా కడుపులు చల్లబరిచిన మహానుభావ, నీ పేరేమిటి బాబు అని అడిగారు. జోడి ఆదిపల్లి సోమప్ప అని ఖంగుమని జవాబు వచ్చింది. ఆ ముదుసలి, స్త్రీలు, బాలకుమారుడు వీరందరూ కూడా స్వామి ధరించిన వేషాలే అని గాఢంగా తెలుస్తోంది. నవంబర్ 25 సరిగ్గా 2:45 స్వామి తన స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మరూపంలో శరీరాతీత యాత్ర సలిపి ఉండాలని చాలా అనుమానంగా ఉంది అని శ్రీ వెంకట్రామన్ రాసిన జవాబు నవంబర్ 28 పుట్టపర్తికి చేరింది. అయితే 25 సాయంత్రమే 5:30 ప్రాంతంలో స్వామి తమ అత్యంత సన్నిహిత భక్తులతో ఈ విషయాలు పూర్తిగా వివరించారు. నేను అతనికి ఆ రోజు ఉదయం ప్రసాదంగా 6 బత్తాయి పండ్లనిచ్చాను. అందులో ఒకటి నాకే ఫీజుగా అతను తిరిగి ఇచ్చేశాడు. ఆ బిడ్డను ఆవరించిన విపత్తులను నేను ఆ పండులోనికి ఆకర్షింపచేసి తదుపరి దానిని విసిరివేసి ఇక్కడికి తిరిగి వచ్చాను అన్నారు స్వామి. ఆనాడు 17:00 అదే వేళ స్వామి తన భౌతిక దేహాన్ని వదిలి సూక్ష్మయాత్ర చేసి తిరిగి వచ్చారు. అవును, అది ఆదిపల్లె. యావత్ ప్రపంచానికి నాంది అయినటువంటి మొదటి పల్లె కైలాసమే కదా, అందువల్లనే అది ఆదిపల్లె. అచ్చోట ఉమాసహితముగా ఉంటున్నవాడు సోమప్ప. ఉమా ఆవిడ సోదరి గంగ. ఆ సోమశేఖరుని ఎన్నడూ విడిచిపెట్టనటువంటి వారు కదా. వీరితో పాటు ఆ సోమప్ప సోమస్కందుడై తమ కుమారునితో సహా ఉంటున్నవాడు. వీరందరూ నివసించేది ఆదిపల్లె. అందువల్లనే ఆనాడు 2 స్త్రీలతోనూ 1 బాలకుమారునితోనూ వచ్చినప్పుడు జోడి ఆదిపల్లి సోమప్ప అని తనకు తానే నామమిడుకుని చెప్పుచున్నారు. పాత మందిరపు రోజుల్లోనే భక్తులు, తదితర పండితులు స్వామిపై అష్టోత్తరము, సహస్రనామము మొదలైనవి రచించటం జరిగింది.
స్వామే స్వయంగా భజనలు కట్టి పాడేటువంటి కాలం పోయి వారి భక్తులే స్వామి మీద స్తోత్రాలు, భజన గీతాలు, పాటలు, నామావళ్లు వ్రాయటం ప్రారంభించారు. అటు పిమ్మట వీణులు విందైన చక్కటి సుప్రభాతం అనుదినం స్వామికి సమర్పించడం ప్రారంభమైంది. భక్తులు రచించినటువంటి అష్టోత్తర శతసహస్రనామాలు అటుండగా ఆ సాయిరాముడు తనకు తానే అమర్చుకున్నటువంటి నామమే జోడి ఆదిపల్లి సోమప్ప. సాయిబాబాయే సోమప్ప అనగా సా ప్లస్ ఆయి ప్లస్ బాబాయే సాయిబాబా, అంటే సా ప్లస్ ఉమా ప్లస్ అప్ప సోమప్ప. అంతకు పూర్వమే వ్రాయబడిన అర్చన నామావళి నుంచి ఒక నామం తీసివేసి ఈ నామాన్ని అక్కడ స్వయంగా స్వామి చేర్చారు. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సుమప్పాయ నమః.

ఇక లాభం లేదని చేయి దాటిపోయిందని వదిలిపెట్టేసిన వ్యాధులనెన్నింటినూ స్వామి నిమిషంలో నయం చేశారన్నది సాయి భక్తులకు ఒక సాధారణ విషయమైపోయింది. కాని స్వామి శ్రీ పిఎస్ దీక్షిత్ గారి సోదరి విషయంలో ప్రదర్శించిన అద్భుత లీల కొత్త వన్నెలతో రూపొందిందని చెప్పచ్చు. ఇంతకు ముందర మనం విన్న శ్రీ పాండురంగ దీక్షిత్ గారు అప్పట్లో మహారాష్ట్ర దేశంలో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ని తయారు చేసే శాఖలో పనిచేస్తూ ఉండేవారు. ఈ పదవులన్నింటికన్నా కూడా వారు సాయి భజనల సంగీత దర్శకత్వం చేసిన వారుగానే ప్రజలలో పలుకుబడిని సంపాదించినవారు. వీరి సోదరికి ఎడమ వక్షస్థలంలో క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు బొంబాయి హాస్పిటల్లో చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే రాబోయే బుధవారం నాటికే ఆపరేషన్ చేయటానికి ఏర్పాట్లు కూడా చేశారు. అంతలోగా స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందాలని దీక్షిత్ గారు తన సోదరిని వెంట పెట్టుకుని పుట్టపర్తికొచ్చారు. వీరిని చూసిన తక్షణమే స్వామి మాలూం హే అన్నారు. అంతా తెలుసునని, ఎడమ వక్షమున క్యాన్సర్, మంగళవారం ఆపరేషన్ చేద్దామని చీఫ్ సర్జన్ అన్నారు. ఆయన అసిస్టెంట్ ఆ రోజు సెలవు దినమని గుర్తు చేస్తే ఆపరేషన్ బుధవారానికి వాయిదా వేయబడింది అని స్వామి పూసగుచ్చినట్టు బొంబాయిలో జరిగినదంతా వల్లించేశారు. వారు సర్వవ్యాపి, ఆయనకు తెలియందేంటి? అయితే ఆ బుధవారం కూడా ఆపరేషన్ జరగదు, మర్నాడు గురువారమే జరగగలదు, నేను పక్కనే ఉంటాను కదా, అంతా సుఖంగా జరుగుతుంది, ఏమీ బెంగపడవద్దు అన్నారు ఆ కారుణ్యసాయి. ఇందా తిను అని రోగంతో బాధపడుతున్న ఆమె చేతిలో విభూతి వేశారు స్వామి. ఆ విభూతి వారి సంకల్ప సృష్టి. తమ హస్తంలో మిగిలి ఉన్న మిగతా విభూతిని దీక్షిత్ ఎడమవక్షముపై, అవును సాక్షాత్తు దీక్షిత్ గారి ఎడమవక్షంపై ఉంచి స్వామి బాగా మర్దనా చేశారు. అటుపైని అతని వీపు మీద ఒక తట్టు తట్టి జావ్ జావ్ వెళ్ళు అంటూ పంపేశారు స్వామి. దీక్షిత్ తన సోదరితో పాటు బొంబాయి తిరిగి వచ్చారు. అనివార్య కారణాల వల్ల బుధవారం జరగాల్సిన ఆపరేషన్ గురువారంకి వాయిదా పడనే పడింది. బుధవారం నాటి రాత్రి పడుకునే ముందు దీక్షిత్ తమ పడక మీద కూర్చుని ఉండగా హఠాత్తుగా ఆయన ఎడమ నాసిక నుంచి కుళాయి తెరిచినట్టు ఒక ద్రవం ధారాపాతంగా రావటం మొదలుపెట్టింది. అది చూడటానికి నీరులాగానే కనిపిస్తోంది, నొప్పి కొంచెమైనా లేదు. ఎంతసేపటికి ఎంత వేగముతో ధార మొదలైందో అంత శీఘ్రముగా ఒక్క మాటగా ధార రావటం ఆగిపోయింది. ఈ మర్మమేమిటి? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు? స్వామి, అంతా నీ చిద్విలాసం అనుకుని పడుకున్నారు దీక్షిత్ గారు. మర్నాడు ఉదయం ఆపరేషన్ థియేటర్కి ఆయన సోదరి తీసుకువెళ్లబడ్డారు. కానీ విచిత్రం, అరగంట కాకుండానే ఆమెను పరీక్షించిన పాథాలజిస్ట్ బయటకొచ్చారు. ఇది వరలో ఎక్స్రేలో కనపడుతున్న వ్రణం ఇప్పుడు అమాంతం మాయమైపోయింది. ఇప్పుడు కేవలం నీరు వంటి ద్రవ పదార్థం ఒక్కటే ఉన్నట్టు తెలుస్తోంది. దానిని తీసి బయాప్సీకి పరీక్షకు పంపించాలి. 24 గంటల తర్వాత రండి అని పాథాలజిస్ట్ దీక్షిత్తో అన్నారు. మర్నాడు ఉదయం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు ఏమై ఉంటుందో అందరం ఊహించగలం. క్యాన్సర్ రూపుమాపు లేకుండా పోయింది. ఎలాగో అది మాయమైపోయింది అన్నారు వైద్య నిపుణులు. ఎలాగో ఏమిటి, అదంతా స్వామి సంకల్పమే. మరి అది సాయిరాముని అఖండానుగ్రహం, అద్భుత లీలా విలాసం కదా. తర్వాత దీక్షిత్ ఆయన సోదరితో సహా పుట్టపర్తికి వెళ్లారు. ప్రశాంతి నిలయం మేడపై నిలబడి ఉన్నారు మన స్వామి. వీరిని చూసి వికసించిన వదంతో హా కుచ్చినై, పానీ ఓన్లీ అని పలకరించారు. ఏమీ లేదు, నీరు మాత్రమే కదూ అన్నట్టు. ఇక విచిత్రమేంటంటే స్వామి దీక్షిత్ గారి ఎడమవక్షంపై విభూతిని మర్దించి వారి సహోదరి ఎడమవక్ష స్థలంలో పేరుకొని ఉన్న దుర్నీటినంతటినీ దీక్షిత్ గారి ఎడమనాసిక నుంచి ధారాపాతంగా వడిగట్టటమే. ఇంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉంటుందా? అసలు ఊహించగలమా? సింగి బిడ్డను కంటే సింగడు మన్ను తిన్నాడట అన్న సామెత వలె స్వామి ఇటువంటి విపరీతాలు కూడా మన చేత చేయించి వేస్తారేమో అన్నది తలపుకు రాకమానదు. అయితే దీని అంతరార్థమేమిటి? ఏ తత్వం దీన్ని నిరూపిస్తుంది? అన్ని శరీరాలు ఒక్కటే అన్నదే దీని భావం. కాని మనం మాత్రం ఈ శరీరాలన్నీ వేరువేరు అని భావిస్తాం. రూపభేదం వల్ల శరీరాలు వేర్వేరని భావించటం సహజమే కదా. కాని నామరూపాలు వేరైనప్పటికీ
బాహ్య దృష్టికి శరీరాలన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి అవన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని ఈ ఉదాహరణ ద్వారా స్వామి మనకు తెలియచేస్తున్నారేమో. ఈ అద్భుత లీల ఒక విధంగా వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అంతరార్థమున అద్వైత సిద్ధికే మార్గాన్ని చూపిస్తోంది. సహోదరులు సహ ఉదరులు మాత్రమే కాదు, వారు ఏక శరీరం కలవారే అని స్వామి మనకు ఇక్కడ నిరూపిస్తున్నారు. ఇంతేకాక సహ ఉదరులు కానివారు కూడా ఏక శరీరులే సుమా అని తమ ఉపన్యాసంలో బోధిస్తూ వచ్చారు. ఇంతకన్నా విశేషం, ఇంతమంది సహ ఉదరులను భరించే ఒకే ఉదరం సాయిమాత అయిన తన ఉదరమే అని కూడా మనకు చాటి చూపిస్తున్నారు స్వామి. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, ఇంతటి లీలా విభూతులను ప్రదర్శిస్తూ ఎంతో మంది వ్యాధిగ్రస్తుల వ్యాధులను నిర్మూలం కావిస్తూ తాము సంకల్పించుకుని అనుభవించే తన శారీరక బాధలను కొంత విపరీత స్థితికి తెచ్చి ఆ దేహముచే అనుభవింపచేసి వేలాది మంది భక్తులను భయాందోళనలకు గురిచేసి వారిని తపింపచేయటం కూడా స్వామికి లీలా వినోదమే. కేవలం తమ సంకల్ప మాత్రం చేతనే అనేక మంది వ్యాధులను పూర్తిగా నిర్మూలన చేయగల మన స్వామి కొన్ని సమయాలలో ఇటువంటి క్లేశములు తమకు కొంత అవసరమే అని కాబోలు అప్పుడప్పుడు తాము వీటిని అనుభవిస్తూ ఉంటారు. లేక ఒకవేళ రోగి యొక్క పూర్వకర్మను లక్ష్యందించుకుని ఆ పుణ్య ఫలానుసారము ఆ రోగి అనుభవించాల్సిన వాటిని కొంత తాము సంకల్పానుసారం అనుభవించి స్వామి పడరాని పాటలు పడుతున్నారని కూడా చెప్పవచ్చు తమ భక్తుల కోసం. ఇవన్నీ కూడా సాయి సాగర గర్భంలో ఉద్భవించే అద్భుత లీలా తరంగిణులే. ఈ విషయాలు త్యాగసాయి అనే అధ్యాయంలో తర్వాత విపులంగా పరిశీలిద్దాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నిన్నటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మనం స్వామివారికి పాత రోజుల్లో అనగా ఓం జయ జగదీశ హరే పాడే ముందర రోజుల్లో ఏ హారతులు పాడేవారో కొన్ని తెలుసుకున్నాం. శ్రీ నాగరాజు గారు, శ్రీమతి గిరిజ గారు ఈనాటి స్వామివారి హారతులు రెండవ భాగంలో మరిన్ని విశేషాలు పంచుకుంటారు. విని ఆనందించండి.
1: తర్వాత కాలంలో

0: నిధభరణ ఇంతే.
1: ఎంత చిన్నటి చిన్న హారతి, దాంట్లో అంత ఆధ్యాత్మిక చింతే
0: అంతే. ఇదైతేనే ఉదయం పూట ఇప్పుడు పాడుతున్న ఓం జయ జయగదీహరే ఉండింది కింద. ఇది కింద ఉన్న పాట, ఈ పావన పురుషాకు కింద ఉన్న పాట ఓం.

0: రక్షక పార్తి మహేశ్వర ఓం జై జగదీశ హరే అనే పాట ఈ పాట అయినాక వాడేవాళ్ళు. అప్పుడు మంగళహారతి ఉండదు.
1: మంగళహారతి
0: మంగళహారతి పావన పురుష పాడేటప్పుడే మంగళహారతి. మంగళహారతి అయిపోయినాక అందరు నుంచొని ఈ పాట పాడేస్తారు ఉదయం పూట.
1: సాయంత్రం
0: మళ్ళా పావన పురుష భజన అయిన తర్వాత పావన పురుష సాయిష అన్నప్పుడు హారతి. అదైన తర్వాత శంకర్

0: ఓం అట్లా అది
1: అంటే హారతి అయిపోయిన వెంటనే స్వామి మందిరం నుంచి ఓడిపోయేవారు.
0: అదే అప్పుడు వెళ్ళిపోయారు, ఆ పాట అయితేనే వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే ఈ పాట పాడుతుండే
1: స్వామి హారతి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత భక్తులు ఈ పాట
0: పాడుతారు కంటిన్యూషన్, దానికి స్వామి వెళ్ళిపోతుంటారు రూమ్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాట పాడేవారు.
1: అది ఉదయమేమో జయ
0: ఉదయమేమో ఓం జయ జగదీశ్. అదే సాయంత్రం పుట్లది ఇది శంకర రూప.
1: ఈ హారతి సుమారు ఏ టైంలో వచ్చి ఉంటుంది అమల్లోకి?
0: ఇప్పుడు రీసెంట్ ఇది అంటే కొత్త మంది ఇక్కడికి వచ్చినాక, ఈ మందిరానికి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత, ఈ మందిరం వచ్చినాక కూడా అంత రీసెంట్ ఇది. నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా వచ్చి రావడం మొదలు పెట్టారు కదా, సో అందువల్ల సార్వత్రికంగా ఉంటుంది చెప్పేసి ఉద్దేశంతో ఈ ఓం చేసి మాత్రమే హారతిగా నిలబడిపోయింది.
1: సాధారణంగా ఇప్పుడు నార్త్ ఇండియాలోని ఏ హారతి అయినాను
0: ఈ పాట
1: ఓం జయ జగదీశ హరే తోటే మొదలవుతుంది. కాబట్టి అందరికీ సరిపోయేటట్టు ఈ హారతిని ఇప్పుడు
0: స్టాండర్డైజ్ చేసేసారు అన్నమాట. అది ఫైనల్, ఇది ఫైనల్ స్టేజ్ వచ్చి నిలబడిపోయింది ఈ పాట. ఇది ఇన్ని పరిణామాలు, ఈ హారతి పాట ఇన్ని పరిణామాలు చెందుతూ వచ్చింది. మరి ఇది ఈనాటికి ఇది సార్వత్రికమైనటువంటి పాటగా నిలబడిపోయింది.
1: అయితే స్వామిని ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నప్పుడు హారతి ఇవ్వడం అనేది ఎప్పుడు మొదలైంటుంది?
0: ఇది అప్పుడు మొదలైన సుమారుగా 1954 ఆ ప్రాంతం నుంచి మొదలైంది.
1: దీంట్లో కూర్చున్నప్పుడు
0: అంటే కూర్చుంటారు, కూర్చుని స్వామి దిగేవారు, స్వామి కూర్చొని హారతి ఇచ్చుకోలేదు.
1: అంటే ముందు మొట్టమొదటి స్వామి హారతి ఇచ్చేవారు కదా, అది ఎప్పుడది?
0: పాత మందిరంలో, పాత మందిరంలో అది చెప్పారు కదా, ఫస్ట్ లో స్వామి హారతి తీయించుకునేవారు కాదు, హారతి ఇచ్చేవారు. శిరిడీ బాబాకు హారతి ఇచ్చేవారు స్వామి. కానీ భక్తులు స్వామికి ఆ సుందర రూప విగ్రహానికి అంత నాలుగు తిరిగి తిరిగి అట్లా తిరిగి దిష్టి తగులుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు హారతి. స్వామి యొక్క స్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో స్వామికి దిష్టి తగలకూడదని.
1: అయితే అప్పుడు స్వామి కుర్చీలో కూర్చుని వారు కాదు, తన ఆసనం మీద.
0: ఇక్కడ కూడా ఈ భజన మందిరంలో కూడా స్వామి మంగళహారతి తీయడానికి లేచి నిలబడేవారు, లేచి నుంచొని మనం వెళ్ళాట తీసుకున్నాం చాలా సార్లు. మరి ఈ మధ్య కాలంలో ఇంకా స్వామి లేవుకోకుండా అట్లే కుర్జీ మీద కూర్చుంటున్నారు. అట్లే అంటే శరీరం అనేటువంటిది కొంచెం వయసును బట్టి, అది వరకు లేచి నుంచోనే స్వామి హారతి, స్వామి హారతి టైంకి లేచి నిలబడేవారు. అట్లే నిలబడుకుంటే స్వామికి బాగా నిలబెత్తున స్వామికి హారతి ఎత్తేవాళ్ళు అప్పుడు. అది
1: ఇంకేమైనా ఈ విషయానికి సంబంధించిన, హారతి సంబంధించిన విషయాలు మీకేమైనా తెలిసినా? ఇప్పుడు మన రేడియో సాయి స్టూడియోలో చిదంబరయ్య గారి ఆఖరి కుమార్తె గిరిజమ్మ గారున్నారు. ఆవిడ కూడా స్వామితోటి ఆ తన చిన్ననాట ఎంతో దగ్గరగా స్వామిని చూడడం, స్వామితోటి ఎన్నో ఆనందమైన అనుభూతుల్ని అనుభవించిన వారు. ఆవిడని ఈ హారతి విషయంలోని హారతి ఆ రోజుల్లో ఏ విధంగా పుచ్చుకునేవారో ఈ విషయాలు కొంచెం తెలుసుకుందాం అడిగి. గిరిజమ్మ గారు, మీరు ఎన్నోసార్లు స్వామికి హారతి ఇవ్వడం చూసుంటారు, స్వామి హారతి ఇవ్వడం కూడా మీరు చూసారేమో తెలియదు, అయితే ఆ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి.
2: అంటే స్వామి కూర్చొనే ఉంటారు, ఆ పాత మందిరంలో అయితే ఒక ఇది మాదిరి ఉంటుంది, ఆయన చేరంత కాదు, కింద లేప్ ఉంటుంది కదండి, దాని మాదిరి ఉంటుంది, దాంట్లో కూర్చుంటారు. ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కుక్కలు, రెండు కుక్కలు వచ్చి కూర్చుంటాయి. అవి కూడా స్వామి హే ఏమంటే అవి మీద మండుకునేది స్వామితో చాలా ఇదిగా ఉంటాయి. అది చూడడానికి మనకు చాలా ముచ్చటగా కూడా ఉంటుంది. ఆ విధంగా తర్వాత భజన అంతా ఆయనే పాడేవారు. కాలు ఇట్లా వేసుకొని కూర్చుంటారు స్వామి,
1: మడత కాళ్ళు వేసుకొని
2: కూర్చుంటారు ఎప్పుడు ఆ లేపులోనే కూర్చొని, తర్వాత భజన అంతా వారే పాడేవారు. వారే అందరికి ఏదో తమాషాలు చేసేవారు, భజనలో కూడా ఆ పాటల్లో కూడా చిన్న చిన్న తమాషాలు చేసేవారు, అందరినీ వెక్కిరిచ్చేవాళ్ళు. ఇట్లా చేసి తర్వాత హారతి ఎత్తేవారు.
1: స్వామి ఏమైనా పాడిన పాట మీకు జ్ఞాపకం ఉన్నాయా?
2: స్వామి పాడినది కర్మదాట వశమా ఎప్పుడు పాడతారు, అవతల రారా నువ్వు రారా అని అది ఒక కీర్తనే, ఏటికి రారా అని కూడా పాడేవారు స్వామి తమాషగా.
1: ఆ రెండింటిలో ఏదైనా ఒక కీర్తన మీకు జ్ఞాపకం ఉందా, పాడిచి పెట్టండి.

0: చాలా చక్కగా పాడారు స్వామి. ఈ ఈ పాట పాడేవారా?
1: పాడేవారు. ఇంకా సాధించనే అనే పాడేవారు. పంచరత్న కీర్తన రామలక్ష్మణులు పాడుతుంటే అప్ప ఆయన ఏమిలేండి, ఆ భజన చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది అట్లా స్వామి వెడితే వాళ్ళు ఇవి వేసుకుంటూ వేసుకుంటూ స్వరాలు వేసుకుంటూ పాడతారు పంచరత్న కీర్తనలు. సాధించనే రామలక్ష్మణులు, బివి రామన్ బివి లక్ష్మణ్, చాలా బాగుండేది అప్పుడు భజన.
0: ఆ తర్వాత ఇంకేంటి స్వామి పాడిన భజనలు ఇంకేమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు?
1: ఇప్పుడు గోవింద కృష్ణజీ అదే ఎక్కువ పాడతారు, కర్మదాట వశము అది పాడతారు అప్పుడప్పుడు.

0: అంత చక్కటి
1: ఈ పాట పాడి పాడి స్వామి దీని అత్త అని చెప్పేసి ఇట్లానే ఉన్నారు. చాలా బాగుంది
0: ఆ భజన పాట. దాంట్లో మరి వేరే అర్థం చెప్పడానికి ఏం లేదు. ప్రతి పదము కూడా ఏమి నిరక్షరాసుడికి కూడా అర్థమయ్యేటట్టే ఉన్నది. కర్మ దాటగలవ అంతే, అది కర్రే పామై కొరుస్తుంది
1: అంతే. అప్పుడప్పుడు పాడేవారి పాట.
0: స్వామి ఏ పాటలు పాడినా అన్ని అర్థవంతంగాను భక్తునికి ఎంతో ఆత్మ తత్వాన్ని బోధించేవిగానే ఉంటాయి. అలాంటివి మీరు చక్కగా రెండు పాడి వినిపించారు. అలాంటివి ఇంకేమైనా పాటలు మీరు స్వామి ద్వారా విన్నవి ఆ రోజుల్లో పాడినవి ఉంటే వినిపించండి.
1: వినిపించమంటారా?
0: తప్పకుండా.
1: సరిగా అగ్నేయేమో తెలియదు

0: చాలా చక్కగా ఉంది. స్వామి వారి ఆజ్ఞ ఏమిటోను, భక్తులు అదే చింతలో ఉంటారు, దయ చేరుస్తారా, తోషిస్తారా. ఇప్పుడు స్వామి కరుణామయుడు, తను ఎలాంటి వాడినే నాను ఆదుకునే దైవం. చాలా చక్కటి పాట పాడారు. ఇంకేం పాట ఉన్నా చెప్పండి.
1: ఇంకా ఉన్నాయండి, పాడాలంటే కొన్ని జ్ఞాపకం కూడా లేవు.
0: ఏది జ్ఞాపకం ఉన్నది?

0: એમાં કર્ણલક નીળ હશે એ પાટણ હશે.
1: స్వామి ఇంకేమైనా పాటలు పాడేవారు అంటారు కదా, అది ఏది ఇంకో పాట అంటే పాడి వినిపించారు.
0: ఓయి రామ సాయి రామ పాడేవారు, అది పెద్దది, ఇది వాడతాండి.

0: వచ్చేసింది పాట పాడితే. ఇంత పాటలు భజన, అప్పుడు భజన పాటలన్నీ ఇవే అండి.
1: ఇలాంటి భజన పాటలు
0: చెమ్మింపు నెరంబు అది కూడా అంతే, హిందీ పాట రాగం అది. షిరిడీ బాబా చరిత్ర పాట ఒకటి ఉంది, మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ఈయన అని లాస్ట్ లో వస్తుంది.
1: ఓకే సాయిరా, చాలా ఆనందం అనిపించింది మీరంతా మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మా స్తోత్రుల గురించి స్వామి విషయంలోని స్వామి
0: ఏదో మా అంత సంతోషం ఏమంటే అప్పుడు అన్నీ అట్లే పడిపోతున్నాయి,
1: అది పడకుండా 10 మందికి వినిపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ రికార్డ్ చేసుకున్నా సాయిరా.
2: ఇంతవరకు మీరు స్వామివారి హారతులు వాటి వివరణ గురించి స్వామివారి చిరకాల భక్తులు శ్రీ నాగరాజు గారు, శ్రీమతి గిరిజ గారు ద్వారా విన్నాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, దుర్లభమైనది కూడా. అయితే మానవుడు మిగతా ప్రాణుల కంటే ఏ విధంగా భిన్నమైనవాడు? ఎందుకు మానవ జన్మకు అంతటి విలువ ఇవ్వబడుతోంది అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథ వినండి. ఒక అరణ్యంలో అనేక రకములైన మృగములు జీవించేవి. మృగరాజు సింహం మొదలు కుక్క పిల్లి వరకు సమస్త ప్రాణులూ నివసిస్తూ ఉండేవి. ఒకనాడు ఒక నక్క ఈ విధంగా ఆలోచించింది. మానవత్వంలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని లోకులు భావిస్తారు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. కాని వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? జంతువులు పుట్టినట్లుగానే వారు తల్లి గర్భం నుండి పుట్టారు. వారిని ఎందుకని మానవులు అని అంటారు? వారికంటే మేము ఏ విధంగా తక్కువైన వారము? ఈ విషయమును ఈ విధంగా వదిలిపెట్టకూడదు, ఏదో ఒక రకంగా పరిష్కరించి తీరాలి అని అనుకుంది. ఆనాటి నుండి క్యాన్వాసింగ్కు బయలుదేరింది. ప్రతి జంతువు వద్దకు వెళ్లి మనమెందుకు మానవుల కంటే తక్కువ వారిగా ఉండాలి? జంతుజాతి మానవజాతి కంటే హీనమైనదని అందరూ భావిస్తున్నారు. ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి అని బోధిస్తూ వచ్చింది. ప్రతి జంతువుకు ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని రేకెత్తించేటట్లు మాట్లాడింది. కట్టకడపటికి దేహబలంలో తెలివిలో గొప్పదైన ఏనుగు మొదలు మృగరాజైన సింహము నుండి హీనజాతికి చెందిన కుక్కలకు కూడా టామ్టాం వేసింది. అంతేకాక మనమందరం ఒక మహాసభ ఏర్పరచుకుని ఈ విషయమై గట్టిగా చర్చించాలి అని నిర్ణయం చేసింది. మృగములన్నీ ఎంతో ఉత్సాహంతో తలలు ఆడించాయి. ఆ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టారు. ఫలానా రోజున ఫలానా టైంలో ఫలానా స్థలంలో సభ జరుగుతుంది అని తెలిపింది. సభలో చర్చించవలసిన అజెండాలోని అంశములు మొదటిది, మానవులు జంతువులు తల్లిగర్భం నుండి పుట్టినవారే, కాబట్టి వీరికి ఒకే పేరు ఉండాలి. మానవులను జంతువు అని పిలవాలి, లేదా జంతువులను మానవులని పిలవాలి. రెండవది, మానవులు జ్ఞానముతో కూడినవారని జంతువులు అజ్ఞానముతో కూడినవారని అంటారు. ఇది మనకు ఒక చెడ్డ పేరు. దీనికి మనం అంగీకరించరాదు. మనకన్నా మానవుని జ్ఞానం ఏమంతాధికం? మనకు అట్టి జ్ఞానముంది. మానవులకు జంతువులకు ఒకే విధమైన జ్ఞానమున్నది అన్న విషయం స్థిరం చేసుకోవాలి. మూడవది, జంతువులు నోరు లేనివారని మానవులు నోరు కలవారని మనం మూగజంతువులని అంటారు. వారు మాటకారులని అనేక విధములుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. మనకు మాటలు రాకపోయినప్పటికీ మనకు ఏం కొరత? మాటలు నేర్చిన మానవులు ఏమి సుఖం అనుభవిస్తున్నారు? మాటలాడే తత్వమునకు మూగత్వము ఏ విధంగానూ తక్కువ కాదు అని నిరూపించాలి. నాలుగవది, మనం క్రూరులమని మానవులు సాత్వికులని విశ్వసిస్తున్నారు. దీనికి మనమెవ్వరం అంగీకరించరాదు. మనలో ఉండే సాత్వికం వారిలో లేదు. మానవుల కంటే జంతువులు సాత్వికమైనవి అన్న సత్కీర్తిని నిరూపించాలి. ఈ నాలుగు అంశములను మృగములన్నీ చర్చించాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ సభను ప్రిసైడ్ ఎవరు చేయాలి అన్న ప్రశ్న వచ్చింది. దానికి నక్కనే సమాధానం చెప్పింది. మన అరణ్యంలో అనేక మంది యోగులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారిలో ఎవరైనా ఒక ఉత్తముని అధ్యక్షత వహించమని కోరుదాము అన్నది. నక్క ఒక యోగి వద్దకు వెళ్లి, స్వామి, మా జంతురాజ్యంలో ఒక చతుష్పాద మహాసభ ఏర్పాటు చేశాము. దానికి తమరు అధ్యక్షత వహించాలి అని అడిగింది. సర్వభూతాంతరాత్మ భగవంతుడు అన్న తత్వమును విశ్వసించినవాడు కాబట్టి ఆ ఋషి అంగీకరించాడు. ఒక మంచి ముహూర్తమున ఒక విశాలమైన ప్రదేశంలో సభ ప్రారంభించారు. ఆ సభకు పెద్ద పెద్ద జంతువులు, చిన్న చిన్న జంతువులు, ముత్తాతల నుండి మునిమనవల వరకు సకల జంతువులు ప్రయాణమై వచ్చాయి. ఆ ప్రదేశమంతా కలకలలాడుతూ కిలకిల ధ్వనులతో నిండి ఉంది. ఆ జంతువులకు అధ్యక్షునిపైన పూర్ణ విశ్వాసం ఉంది. కనుక ముందుగా అతనికి ఉన్నత స్థానమును ఏర్పరిచారు. అతని ప్రక్కన మృగరాజైన సింహము, అతని ప్రక్కన ఏనుగు కూర్చున్నారు. ఋషి ఈ జంతువులను చూచి ఏమాత్రం బెదరలేదు. అతను అభయత్వం కలవాడు కాబట్టి. అందరూ కూర్చున్న తరువాత నక్క సెక్రటరీ కాబట్టి అందరికీ వెల్కమ్ చేయటానికి లేచింది. ఈరోజు సువర్ణాక్షరములతో లిఖింపవలసిన రోజు. ఇది మరువరాని మరువలేని దినము. మనమందరం ఈ సమావేశమును దిగ్విజయం చెయ్యాలి. మీకందరికీ ఎన్నో పనులున్నా అన్నింటినీ వదిలి ఈ సమావేశంలో పాల్గొనటానికి వచ్చారు. మీకందరికీ నా ధన్యవాదములు అని చెప్పింది. తరువాత అజెండాలోని అంశములను వివరించింది. తరువాత సింహం లేచింది. సోదరుడైన నక్క చెప్పినదంతా మీరు వినే ఉంటారు. నిజంగా మన జంతువులు యందున్న ధైర్య సాహసములు మానవులలో లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణము నేనే. నాకన్నా ధైర్యము బలము కలవారు మానవులలో ఒక్కరైనా ఉన్నారా? అంతేకాదు, నేను మృగరాజునైనా ఎట్టి అన్యాయ అక్రమ అనాచారములలో అడుగుపెట్టలేదు. నిష్కారణంగా ఏ జీవులను హింసించడం లేదు. ఏదో ఆకలి వేసినప్పుడు తింటాను అంతే. అనవసరంగా ఏ జీవిని హింసించను. ఇట్టి నీతి నిజాయితీ మానవులకు ఉన్నదా? మానవుల కంటే అల్పజాతి అని ఎందుకనిపించుకోవాలి? కావున ఈరోజు ఈ సమస్యను పరిష్కరించి మన గొప్పతనమును నిరూపించాలి అని కూర్చున్నది. అప్పుడు ఏనుగు లేచి, మానవుడు నా మోకాలి వరకు రాడు. ఆకారంలో నేనే గొప్ప, బలములో నేనే గొప్ప, ఇంకా తెలివితేటల్లో కూడా నేనే గొప్ప. అందుకనే గజ తెలివి అంటారు. గజములను రాజులు రారాజులు విశ్వసిస్తారు, ఆశ్రయిస్తారు. రాజుకు పట్టాభిషేకం ఏనుగు లేకపోతే జరగదు. అన్ని విధాలా మానవుల కంటే ఏనుగులే గొప్ప అని కూర్చున్నది. నక్కలేచి, రాజైన సింహము, మంత్రి సమానుడైన ఏనుగు తమ భావములను చెప్పారు. ఇప్పుడు అందరికంటే చిన్నవాడైన సోదరుడైన కుక్కను మాట్లాడమని కోరుతున్నాను అన్నది. ఒక అడవి కుక్క ముందుకు వచ్చి అందరికీ నమస్కరించి, గొప్పవారి ముందు అల్పుడనైన నేను ఏమి మాట్లాడగలను? కాని నా అల్పత్వంలో ఉండే గొప్ప గుణం కూడా మానవునిలో లేదు. విశ్వాసంలో నాకు మించిన వారు లేరు. నన్ను సంరక్షించిన వారి పట్ల నేనెంతో విశ్వాసంతో ప్రవర్తిస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కృతజ్ఞతను కలిగి ఉంటాను. నన్ను హింసించినను వారిని బాధించను. కాని మానవలోకంలో తమ యజమానులపై కుట్రలు పన్ని చంపటానికి ప్రయత్నిస్తారు. ఉపకారం చేసిన వారికి అపకారం తలపెడతారు. తమ అక్కర తీరే వరకు వినయ విధేయతలను ప్రకటిస్తారు. తీరిన వెంటనే మాస్టర్ని హింసించడానికి పూనుకుంటారు. అందుకనే లోకులు, కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదురా అంటారు. కనుక మన జంతువుల అన్ని విధాలా మానవుల కంటే గొప్పవారే కాని తక్కువవారు కారు అన్నది. ఈ విధంగా మృగములన్నీ ఎవరి భావాలను వారు చెప్పారు. చివరకు అధ్యక్షుడు ఉపన్యసించవలసి వచ్చింది. ఆ ఋషి, మృగములారా, మీరు చెప్పిన విషయములన్నీ సత్యములే. కూరిమిగల దినములలో నేరములెన్నడునూ కలుగనేరవు. మరి ఆ కూరిమి విరసంపైన నేరములే తోచుచుండు. ఇష్టంగా ఉన్న సమయంలో యజమాని చేసేవన్నీ మంచివే. కాని ఏదో ఒక విధమైన అయిష్టం బయలుదేరినా అతను చెప్పేవన్నీ చెడ్డగా కనిపిస్తుంది. ఎదురుగా నమస్కరిస్తారు, పొరుగున దూషిస్తారు తిరస్కారంతో. ప్రత్యక్షంగా ఒక మాట, పరోక్షంగా మరొక మాట మాట్లాడతారు మానవులు. ఇటువంటి గుణము మృగములలో లేదు. ఇంకా మీరు చెప్పిన దోషములన్నీ మానవులందు ఉన్నాయి. ఆహార, నిద్ర, భయ, మైదునాదులలో జంతువులకు మానవులకు ఎట్టి వ్యత్యాసం లేదు. అయితే మానవునిలో ఒక ప్రత్యేకత ఉంది. మృగములు పుట్టుకతో వచ్చిన గుణములను మార్చుకొనలేవు. ఎంత ప్రాక్టీస్ ఇచ్చినా పులి మాంసంనే తింటుంది. కాని పూరీ హల్వా తినదు కదా. కాని మానవుడు ప్రయత్నపూర్వకంగా తన స్వభావములో పరివర్తన చెందగలడు. అట్టి శక్తి అతనికి ఉంది. ఇది ఒక వ్యత్యాసం అన్నాడు. అప్పుడు నక్కలేచి, స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. అయితే తన ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ విధంగా మార్పు చెందనివాడు ఎటువంటివాడు అని అడిగింది. వాడు మృగము కంటే హీనుడు అన్నాడు ఋషి. వెంటనే అన్ని మృగములు క్లాప్స్ చేశాయి. వివేకముండియు దానిని వినియోగించి ప్రయత్నపూర్వకంగా సన్మార్గంలో ప్రవేశించనివాడు మృగముల కంటే హీనుడు అని తీర్మానించారు. అంతేకాదు, ఎన్నో చదువులు చదువుతారు, ఏమి లాభం? ఎన్ని చదువులు నేర్చియునేమి ఫలము? తన నొసటి వ్రాత తప్పింప తరము కాదు. చెడ్డ బుద్ధులు తన తలచేరినని బండబారును బుద్ధులు ఎండబారు. పొట్టకూటికై నానాయాతనలు అనుభవిస్తారు, కాని మనము ఎట్టి శ్రమ లేకుండా మన పొట్ట నింపుకుంటున్నాము. కాని ఎవరు గొప్ప? మానవులా మృగములా? అన్నది నక్క. నక్క యొక్క స్వాతిశయం మితిమీరిపోతున్నదని గుర్తించి ఋషి, మృగములారా, మరొక వ్యత్యాసమును చెప్తాను. మానవుడు మాయను సాధించగలడు, ఆత్మను దర్శించగలడు, నిర్వాణస్థితిని అందుకుని ఆనందమును అనుభవించగలడు. ఈ మూడు అనుభవములు మృగములకు లేవు. మానవ అంటే అర్థమేమిటి? అజ్ఞానం లేకుండా వర్ధిల్లువాడు, ఆత్మతత్వమును తెలుసుకోగలిగే శక్తి కలవాడు. మ్యాన్ అంటే ఇదే అర్థం. ఎం అంటే మాయను జయించి, ఏ అంటే ఆత్మను దర్శించి, ఎన్ అంటే నిర్వాణమును అందుకునేవాడు అని అర్థం. అజ్ఞానమును నిర్మూలనము చేసుకునే శక్తి కలవాడు మానవుడు అని వివరించాడు. మృగములన్నీ తలలు వంచుకున్నాయి. ఎందుకు? అజ్ఞానమును నిర్మూలనము చేసి ఆత్మను దర్శించి నిర్వాణమును అందుకునే శక్తి వారికి లేదు కదా. ఇది వారికి చేతకాదు అని ఒప్పుకోవాలి కదా. అయితే మృగములు ఋషితో, స్వామి, అందరు మానవులు ఈ పని చేయగలుగుతున్నారా అని ప్రశ్నించాయి. అందరూ చేయటం లేదు అన్నాడు ఋషి. అయితే అటువంటి ప్రయత్నం చేయని వారందరూ మా ఫ్రెండ్స్, వారు మా మృగములకు సమానమైనటువంటి వారే అని నిర్ణయించాయి. అప్పుడు ఋషి, మృగములారా, మృగములారా, నేను అరణ్యమునకు వచ్చిన కారణము ఇదే అన్నాడు. విన్నారు కదా, మానవ జన్మ జంతు జన్మలన్నింటికంటే ఎంత దుర్లభమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో ఇప్పటికీ మనకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మనం మాయని సాధించి ఆత్మను దర్శించి నిర్వాణస్థితిని అందుకోవాలి. లేకపోతే జంతువుల కన్నా హీనమైపోతాం.

రామచింతనే చాలు రామనామమే మేలుగా, రామచింతనే చాలు రామనామమే మేలుగా.

ఆడ నగ్గేదు గద్దంగా జనకుడు సంగీత సారాంధుడు ఇతడు సమయానికి తగు మాటలాడ గోపీ జన మనోరథమ సంగలేదే వాడు సమయానికి తగు మాటలాడ పరమ భక్తు భక్తులు దుర్లభారా వారుండా జన్మమరుడే కలి బాధలు తీర్చుమాయని దగ్గమయానికి తగో మాటలాడు హరే సాయి దేవా పత్తి రాజు రకరాజరాజరాట ఎలుచు వేడుకొండ నన్ను దాపు భగమయానికి తగో మాటలాడు శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన బాల తన చేతన కనకాంబర తరగత మకుట కుండల రాజు తమలే జనుడునే పొగడగ సాగరాజు.

哪能人吗哪能敢人吗实际哪能哪能等

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమానికి స్వాగతం. అందరికీ సాయిరాం. క్రిందటి వారం మనమందరం స్వామివారి కళాశాల పూర్వ విద్యార్థులు, అంతేకాకుండా ప్రస్తుతం స్వామి ప్రశాంతి నిలయంలో స్థాపించిన సంస్థల్లోనే తమ సేవలను అందించే భాగ్యాన్ని కలిగి ఉన్న గణేష్, అరవింద్ సాయి మనతో వారి అనుభవాలను పంచుకున్నారు. మీకు చెప్పినట్లుగా ఈ వారం వారు తమ కొడై అనుభవాలను మనతో పంచుకుంటారు. సాయిరాం గణేష్.
2: సాయిరాం సాయికృష్ణ.
1: సాయిరాం అరవింద్ సాయి.
3: సాయిరాం సాయికృష్ణ.
1: మళ్లీ మీకు ఒకసారి ధన్యవాదాలు. ఈ వారం కూడా వచ్చి మా శ్రోతలందరితో మీకు స్వామి ప్రసాదించిన కొడై కెనాల్ ట్రిప్ లో గల అనుభవాలను మా అందరితో పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా గణేష్, ప్రతి ఒక్క స్వామి విద్యార్థికి ఈ విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు స్వామితో సంభాషించాలి, స్వామితో కలిసి ఉండాలి, స్వామికి దగ్గరవ్వాలి అనే ఆశలు అందరికీ ఉంటాయి. అయితే కొడైకెనాల్ అనేది ఒక అల్టిమేట్, అంటే అది దాన్ని మనం శిఖరాగ్రంగా మనం దాన్ని వర్ణించవచ్చు. అయితే ఈ అవకాశం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, అది స్వామి ప్రసాదిస్తే వచ్చేటువంటి అవకాశం. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి, ఇంతమంది వేల మంది విద్యార్థుల్లో ప్రతి సంవత్సరం స్వామి ఏ 20 మందినో 30 మందినో తమతో పాటు కొడైకెనాల్కు తీసుకువెళ్తారు. అయితే చాలా మంది అంటారు అది విహారయాత్ర అని, కానీ దానిలో ఎంతో ఆంతర్యం ఉందని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. అయితే మీరిద్దరూ కూడా స్వామితో కొడైకెనాల్కి వెళ్లే భాగ్యానికి నోచుకుని ఉన్నారు. అయితే మీరు ఈ కొడైకెనాల్కి వెళ్లినప్పుడు ఎప్పుడు వెళ్లారు, మొట్టమొదటిగా మీరు ఎప్పుడు వెళ్లారు, మీరు వెళ్లినప్పుడు మీకు కలిగిన అనుభవం, మొట్టమొదటిసారి మీకు మీ పేరు ఉంది ఆ లిస్టులో అని తెలియగానే మీకు కలిగిన అనుభవం, అది మాతో పంచుకుంటారా?
2: తప్పకుండా సాయికృష్ణ. ముందుగా స్వామి పాదారవిందాలకు నా శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని మాకిచ్చిన రేడియో సాయికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొట్టమొదటిసారిగా స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 2005 సంవత్సరంలో కలిగింది. ఆ లిస్టులో ఉండడం అనేది నిజంగా నువ్వు చెప్పినట్టు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అవకాశం చిక్కదు మనకి. మొట్టమొదట మా టీచర్ అయిన నాగేశ్వరరావు గారు మా లిస్టులో ఉన్న విద్యార్థులందరినీ పిలిచి ఒక రూంలోకి తీసుకువెళ్లి, ఎందుకంటే మిగతా విద్యార్థులు కూడా బాధపడతారు వాళ్ల పేర్లు లేకపోతే అని చెప్పి, ఒక పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటిదాకా నా చెవుల్లో మార్మనొగుతూనే ఉన్నాయి. మీ అందరికీ స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే మహద్భాగ్యం చిక్కింది, స్వామి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అని అన్న మాటలు ఇప్పటిదాకా నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అది నిజంగా ఒక దివ్యమైన మధురానుభూతి అని నేను చెప్తున్నాను.
1: అరవింద్, మీరు ఏ సంవత్సరంలో కొడైకెనాల్కి వెళ్లే అవకాశం మీకు లభించింది, అప్పుడు మీకు ఎలా తెలిసింది, మీకు కలిగిన అనుభవం ఎటువంటిది?
3: నేను మొట్టమొదటిసారిగా కొడైకెనాల్ వెళ్లింది 2009 సంవత్సరం. అయితే
1: అది స్వామి చివరి ట్రిప్ కదా కొడైకెనాల్కి,
3: అదే చివరిసారిగా కూడా మారింది. అయితే మీరు అన్నట్టుగా ఇందాక గణేష్ చెప్పినట్టుగా కొడైకెనాల్ అనేది అదొక డ్రీమ్. అది ప్రతి స్టూడెంట్ లైఫ్లో చదవడం ఎంత ఇంపార్టెంటో, ఆటలు ఆడడం ఎంత ఇంపార్టెంటో, స్వామితో మాట్లాడడం ఎలా ఎంత ఇంపార్టెంట్గా, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్స్. కొడైకెనాల్ వెళ్ళి స్వామితో ఆ సంభాషణ, స్వామితో అక్కడ గడపడం అనేది అది లైఫ్లో ఒక మెమరీలాగా ఉండిపోతుంది. అది మాటల్లో వర్ణించడం అన్నమాట, అది అనుభవించి చూడాల్సిందే. కొడైకెనాల్కి ఈ రోజు వెళ్తే కూడా కొడైకెనాల్ లాగానే ఉంటుంది, బట్ వెన్ యు ఆర్ దేర్ విత్ క్రియేటర్ అండ్ సీ ద క్రియేషన్, ఇట్ గివ్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఇంప్రెషన్ అబౌట్ ద హోల్ ప్లేస్. అది సో అది ఒక హెవెన్, భగవంతుడితో చూస్తే ఎలా ఉంటుందో, హెవెన్ ని మనంతటి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో, అది ఊహకందనిది. అదేవిధంగా 2009 సంవత్సరంలో మాకు బుర్రకథ చేసే అవకాశం దక్కింది స్వామి సమక్షంలో. April 15th టు బి ప్రిసైజ్ ఆ రోజు మాకు ఈ కబురు అందింది. లక్ష్మీనరసింహం గారు, లక్ష్మీనారాయణ గారు మన రిజిస్ట్రార్గా ఉండేవాళ్ళు, ఆయన మాకు ఒక్కొక్కరికి పర్సనల్గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు మా ముగ్గురికి పిలిచి ఆయన చెప్పడం, బాబు మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, స్వామి పర్సనల్గా పికప్ చేశారు, సో మీరు చాలా జాగ్రత్తగా అక్కడ మెదలాలి, స్వామి చెప్పే ప్రతి మాటలో ఎంతో అంతరార్థం ఉంటుంది, దానికోసం మీరు వేచి ఉండాలి కొడైకెనాల్లో, అంతేకాని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ మీ కాలాన్ని వృధా చేసుకోకండి, ఇక్కడ ఉండటగా అక్కడ ఉండడం కాదు, 10 మంది చూస్తున్నారంటే 10 మంది చూడట్లే, 20 కళ్ళు చూస్తున్నాయి మిమ్మల్ని. సో ఇలాంటివి పెద్దవాళ్ళు మాకు చెప్పడం, ఆయన మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు మీరు వెళ్ళి కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్ళండి అని. సో ఆ విధంగా మాకు ఈ శుభవార్త అందింది. 22 ఏప్రిల్ మేమంతా బయలుదేరాం. అది మీకు రాను రాను ఈ ఎపిసోడ్లో ఈ ధారావాహికలో మీకు చెప్పడం జరుగుతుంది.
1: శరం గణేష్, ఇప్పుడు మీరు విన్నారు కదా అరవింద్ చెప్పాడు ఎలా అంటే, ప్రతి ఒక్కసారి కూడా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి ఎవరో చెప్తారు, ఎవరో వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ మీ విషయంలో నాగేశ్వరరావు గారు చెప్పారు, వారి విషయంలో లక్ష్మీనరసింహం గారు చెప్పారు. ఎవరు చెప్పినా కూడా ఆ ఫీలింగ్, ఆ ప్రెషియస్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే స్వామి మనల్ని సెలెక్ట్ చేశారు అనే ఆ ప్రెషియస్ ఫీలింగ్ అనేది నిజంగా అరవింద్ చెప్పినట్టు వర్ణించలేని అంటుంటుంది. అయితే మీరు మొట్టమొదటిసారిగా కొడైకెనాల్కి వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవం, ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర మీకు ఎలా అనిపించింది, ఏమైనా అనుభవాలు, ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర ఏమైనా అనుభవాలు ఉన్నాయా, ఆ ట్రిప్ ఆ జర్నీ గురించి కొంచెం మాతో.
2: తప్పకుండా. ముందుగా 2005 సంవత్సరంలో ఈ ట్రిప్ కి సెలెక్ట్ అవ్వగానే నాకు వచ్చిన మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, పరమేశ్వరునితో కైలాసానికి విహారయాత్రకి వెళ్తున్నాం అనే భావన నాలో కలిగింది. ఎందుకంటే కొడైకెనాల్లో చాలా చల్లగా ఉంటుంది అనే విషయం మాకందరూ, మా సీనియర్స్ అందరూ చెప్పడం విన్నాం మేము.
1: అప్పటి వరకు మీరు కొడైకెనాల్కి వెళ్ళలేదా?
2: అప్పటి దాకా వెళ్ళలేదు. ఏ హిల్ స్టేషన్?
1: ఇంకా వెళ్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవం, ఆ ట్రిప్స్ ఎలా అనిపించింది, ఏమైనా అనుభవాలు, ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర ఏమైనా అనుభవాలు ఉన్నాయా, ఆ ట్రిప్ ఆ జర్నీ గురించి కొంచెం మాతో.
2: తప్పకుండా. ముందుగా 2000

0: ముందు. సో మొట్టమొదటిసారిగా మన తల్లి తండ్రి గురువు దైవమైన స్వామి ద్వారానే నేను వెళ్ళగలిగాను. సో లిస్ట్ సెలెక్ట్ చేస్తున్న ఒక 15 రోజులు అది చాలా సీక్రెట్ గా జరుగుతుంది. అది అందరికీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మిగతా పిల్లలు బాధపడకుండా ఉండడానికి స్వామి ఇట్లా చేస్తారు. అది ఎంత సీక్రెట్ గా జరుగుతుందంటే మాతో పాటు వస్తున్న వాళ్ళకు కూడా నేను వస్తున్నానన్న విషయం తెలియదు. సో అంత సీక్రెట్ గా జరుగుతుంది. సో ఈ 2005 సంవత్సరంలో కూడా ఆఖరి రోజు వరకు నాకు తెలియలేదు నేను వెళ్తున్నానని. ఆ లిస్ట్ రివీల్ చేసేంత వరకు 15 రోజులు ఈ లిస్ట్ రివీల్ చేసే ముందు స్వామి నాతో మాట్లాడడం మానేశారు. అంటే అప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్ లాగా అయిపోయింది, స్వామి తప్పకుండా నన్ను సెలెక్ట్ చేయరు అన్న భావనలో కలిగిపోయింది ఆల్రెడీ. స్వామి ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ కూడా ఉంటారు అని స్వామి తన పద్యంలో చెప్తూ ఉంటారు ఎప్పుడూను.
1: మీరు చెప్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది అంటే నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారంటే స్వామి ఒక కొడైకెనాల్ ట్రిప్ లో విద్యార్థులతో అన్నారంట, నేను ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక పనిష్మెంట్ అనుకుంటారు కానీ ఒక టెస్ట్ అని స్వామి చెప్తూ ఉంటారు.
0: అవును, కరెక్ట్. సో సెలెక్ట్ అయిన తర్వాత ఎంతో చక్కగా అనిపించింది నాకు. మేము బయలుదేరే ముందు స్వామి మాకు 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు.
1: బయలుదేరక ముందే
0: ఆల్రెడీ ఆ ఫీలింగ్ మాలో మొదలైపోయింది. ఆల్రెడీ అక్కడికి చేరిపోయామన్న భావన మా మదిలో తిరుగుతోంది. స్వామి ఎంత అద్భుతంగా ఒక తల్లి తండ్రి చేసేదానికన్నా చాలా ఎక్కువగా, ఐ ఫర్ డీటెయిల్ అంటారు కదా, ప్రతి చిన్న విషయం స్వామి మాకు పిలిచి ఇంటర్వ్యూలో భజన హాల్లో 3 మార్లు ఇంటర్వ్యూ ఇచ్చి మా లగేజ్కి ఎలా ట్యాగులు కట్టుకోవాలి, మేము ప్లేన్లో ఎలా లోడ్ చేయాలి, ఏ సామాన్లు మేము తీసుకురావాలి అక్కడికి, ఆ చలి ఎట్లా ఉంటుంది, మా పేర్లు మా డీటెయిల్స్ మా లిస్ట్లో ఆ ఫ్లైట్ టికెట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా స్వామి మమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మాకు స్వామి చాలా వివరంగా ఈ 3 ఇంటర్వ్యూల్లో మాకు చెప్పారు. ఆ ఫ్లైట్ బంగారు, ఆ ఫ్లైట్ సింగపూర్ నుంచి వస్తుంది, ఆ ఫ్లైట్లో చాలా తినుబండారాలు ఉంటాయి, అందుకే మీరు ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫ్లైట్ ఎక్కండి, ఎందుకంటే ఆ పైలట్లు ఆ ఎయిర్ స్టాఫ్ ఆ ఫ్లైట్ క్రూ ఎంతో ప్రార్థన చేస్తేనే గాని వాళ్ళకి ఆ అవకాశం లభించలేదు అని స్వామి చెప్పారనమాట. స్వామి చెప్పిన విధంగానే మేము ఏమీ తినకుండా ఆ ఫ్లైట్ ఎక్కాం. మొట్టమొదటిసారి నేను ఆ ఫ్లైట్లో ఎక్కిన అనుభూతిని మీకు చెప్తాను. చాలా పెద్దది ఆ ఫ్లైట్, అందరూ మొత్తం క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎంతో అందంగా మేము ఆల్రెడీ ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత స్వామి ఆ ఫ్లైట్లోకి రావడం జరిగింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత స్వామి గాల్లో, ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు స్వామి ఒక్కొక్కరి దగ్గరికి రావడం జరిగింది.
1: ఫ్లైట్ ఇన్ ఎయిర్ టైంలో,
0: ఎయిర్ టైంలో ఆల్రెడీ పుష్పక విమానంలో అందరం ఆశీనులే ఉన్నాం. సాక్షాత్ విష్ణుమూర్తి అయిన మన స్వామి ఒక్కొక్కరి దగ్గరికే వచ్చి, మీరు ఫస్ట్ టైం ఎక్కారా, ఎన్నిసార్లు ఎక్కావు బంగారు అని ఇలా ఎంతో ప్రేమగా స్వామి మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. నాకు పర్సనల్ గా ఫస్ట్ టైం అది ప్లేన్ ఎక్కడం. ఆ పెద్ద ఫ్లైట్ ని చూసి చాలా ఆనందపడ్డాను. నేను కిటికీలోంచి చూస్తూ ప్రశాంతి నిలయం అంతా కింద నుంచి చూస్తున్నాం అనమాట, పైనుంచి ఒక వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అనమాట. అట్లా ఫీల్ అవుతుంటే స్వామి నా దగ్గరికి వచ్చి, అప్పటిదాకా 15 రోజులు స్వామి నాతో మాట్లాడలేదు ఆ ఫ్లైట్ ఎక్కే ముందు వరకు. అదే ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన తర్వాత స్వామి మాట్లాడడం. స్వామి అన్నారు, ఏరా ఫస్ట్ టైమా ఎక్కడం అని అడిగారు స్వామి. అవును స్వామి అన్నాను. అప్పుడు అనిపించింది, స్వామి మీరే నన్ను సెలెక్ట్ చేశారు పర్సనల్ గా అన్న ఫీలింగ్ కలిగింది అనమాట నాకు. ఇంకా తర్వాత చెప్పనక్కర్లేదు. ఆ ఫ్లైట్ లో స్వామి అరేంజ్ చేసిన ఫుడ్ గాని, మేము దారంతా మధురైలో ఒక హాల్ట్ ఉంటుంది, ఆ హాల్ట్ లో స్వామి మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా మాకు అన్ని సమకూర్చి, దారంతా అసలు లోటే లేదు, తిండికి గాని సౌకర్యాలకు గాని ఏ లోటు లేదు, ఇలాగ మొత్తం దారంతా మమ్మల్ని బాగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు స్వామి.
1: మీరు ఎన్ని గంటలకి రీచ్ అయ్యారు కొడైకెనాల్ కి?
0: కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 గంటలైంది రాత్రి.
1: అంటే స్వామి మీరు ఒకటే రీచ్?
0: లేదు, స్వామి ముందరే వెళ్ళిపోయారు. మాది ఒక ఇంక్రెడిబుల్ ఇండియా అని మీరు పేరు వినే ఉంటారు, ఒక పెద్ద బస్సు అది.

0: ఆ బస్సులో పిల్లలందరినీ కూర్చోబెట్టి సేవాదళ మెంబర్స్ ను కూడా సాయం పంపించి ఏ నిమిషం కూడా మా నోరు గాని మా కడుపు గాని ఖాళీగా లేవు. మొత్తం దారంతా ఏదో తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం. అంత ప్రేమతో నింపేశారనమాట స్వామి. వెళ్లంగానే కొడైకెనాల్ ఆ హిల్ కి చేరంగానే మొత్తం మా బస్సుకున్న గ్లాసెస్ అంతా చమ్మ చమ్మగా అయిపోయాయనమాట. అలా వేలుతో ఆ గ్లాస్ మీద గీస్తూ అవతల సైడ్ ఎవరున్నారో అసలేం కనిపించదు. ఆ టైంకి మొత్తం అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మేము ఇట్లా సాయి శృతిలోకి ఎంటర్ అయ్యాం, స్వామి గృహంలోకి వెళ్తున్నాం మనం. ఎంత ఆనందం అనిపించిందంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మన కోసం కైలాసంలో మన కోసం వేచి ఉన్నారు. అట్లాగా స్వామి అట్లా రెండు చేతులు అలా డోర్ దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ లోపలికి వస్తారని.
1: స్వామి వచ్చి ఎంతసేపు అయింది అప్పటికి కొడైకెనాల్?
0: స్వామి వచ్చి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది. స్వామి వచ్చి మరి పెద్ద బస్సు కదా, చాలా టైం పడుతుంది పైకి ఎక్కడానికి. సో వెళ్లంగానే స్వామి ఎంతో ప్రేమతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, చాలా అలసిపోయి ఉంటారు కదా మీరందరూ, ఇక్కడ వేడి నీళ్లున్నాయి, హాయిగా స్నానం చేసి బెడ్లు వేసుకొని చక్కగా పడుకోండి ఈరోజు, రేపు మార్నింగ్ నేను మీతో మాట్లాడతాను అని అన్నారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేంది.
1: మరి అరవింద్, 2009లో మీ జర్నీ అనుభవం ఎటువంటిది?
2: మాది ఎలా అంటే టోటల్ కాంట్రాస్ట్ అనమాట. వాళ్ళు వెళ్లి స్వామి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, మా ట్రిప్ లో మేము స్వామిని రిసీవ్ చేసుకున్నాం. ఎలానో చెప్తాను మీకు. April 22nd స్వామి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. మాకు ఇంటర్వ్యూస్ కానీ అలా పర్సనల్ ఇంటరాక్షన్ కానీ ఈ కొడై ట్రిప్ గురించి చెప్పడం కానీ పెద్దవాళ్ళు చెప్పారు మాకు. కానీ స్వామి చాలా ముభావంగా ఉండిపోయారు అప్పుడు. చాలా స్వామి సైలెంట్ గా ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఏం మాట్లాడలేదు. చాలా మంది ఆశ్చర్యపడ్డారు, స్వామి కొడైకెనాల్ వెళ్తున్నారా అసలు, లేదా పిల్లల్ని ఒక్కళ్ళు పంపించేస్తున్నారని. అలా ఉండింది సిచ్యువేషన్. స్వామి మమ్మల్ని ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లి, బెంగళూరులో ఫ్లైట్ తీసుకుని మదురై వెళ్లి, మదురై నుంచి కొడైకెనాల్ వెళ్లాలన్నమాట. అయితే బెంగళూరు బస్సు హాస్టల్కి వచ్చింది, సీనియర్ బాయ్స్ హాస్టల్కి. ఇంకా మీకు చెప్పనక్కర్లేదు, స్వామితో ఒక సేవాదల్ ఒకసారి సేవకు వచ్చినప్పుడు పాతకాలంలో అతనికి కూడా నిండిపోయి ఉంటుంది. ఆ ఒక్కరోజు స్వామితో గడిపేటప్పటికి అతనికి తెలుసు స్వామి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎస్పెషల్లీ ఫుడ్ గురించి. ఇంకా బస్సు మొత్తం స్వామి పంపించేశారు, అవి ఇవి చెకోడీలు టెట్రాప్యాక్లని అవి చాలా పంపించారు. ఇంకా అవన్నీ తింటూ అలా స్వామి నామస్మరణ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ మదురైకి ఫ్లైట్ తీసుకోవడం. నైట్ మదురైలో మేము హాల్ట్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4 o'clock మేము స్టార్ట్ అయ్యాము కొడైకెనాల్కి,
1: మదురై నుండి.
2: మేము కొడైకెనాల్ రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 7 o'clock అయింది.
1: స్వామి ఎన్ని గంటలకు వచ్చారు?
2: స్వామి పుట్టబాద్ నుంచి 7 o'clock బయలుదేరారు, 7:15 కల్లా బయలుదేరారు చార్టర్డ్ ఫ్లైట్ లో. తర్వాత స్వామి ఇక్కడ వచ్చేటప్పటికి అరౌండ్ 9:15 అయింది. స్వామిని అక్కడ ఫస్ట్ అనుభూతి అంటే కొడైకెనాల్ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కానీ, ఆ ప్రతి ఆకు, యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి చెట్టు కాదు ప్రతి ఆకు నుంచి వచ్చే స్మెల్ కూడా ఇట్ ఈస్ మెస్మరైజింగ్ యాక్చువల్లీ. ఇంకా అక్కడ ఆగిపోయి ఆ ఫోటోలు తీసుకోవాలా, ముందరికెళ్తూ కొడైకెనాల్ స్థాయి చూడాలా, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఉండింది ఆ సిచ్యువేషన్. ప్రతి ఒక్క చోట అద్భుతం, అదొక మాయ, అదొక వరల్డ్ అది ఆల్టుగెదర్. హెవెన్ అంటే ఇంకంతే, అది వైకుంఠమో కైలాసమో అది ఇంకా వర్ణింపదగంది. వెళ్ళాము, సాయి శృతి చూడంగానే కళ్ళు చెమ్మగిలినాయి అనమాట. అంటే శ్రోతలందరూ అనుకోవచ్చు ఏమిటి ఇన్ని అతిశయోక్తిగా చెప్తున్నారని, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు,
1: ఇది తక్కువే అంటారు.
2: అసలు మాకు ఇంకా
0: చాలా
2: కవులు, ఇంకా నేను కవి కాలేదేమో నేను బాధపడుతున్నా అనమాట. కవి అయి ఉంటే ఇంకా నా పదలాలిత్యంతో శ్రోతలని మురిపించి మైమేపించేవాడినేమో. కాకపోతే ఇది నిజంగా భగవంతుడితో వెళ్ళడం అనేది నిజంగా అది అంతుపట్టనిది. 7:30 వెళ్ళంగానే పెద్దలు చెప్పారు బ్రేక్ఫాస్ట్ చేసేయమని. సో మేము బ్రేక్ఫాస్ట్ చేశాక అరౌండ్ 9 o'clock స్వామి వచ్చారు, 9:15 కదా.
1: స్వామి ఎలా వచ్చారు అక్కడికి?
2: స్వామి మదురై వరకు ఫ్లైట్ లో వచ్చి మదురై నుండి కొడైకెనాల్ కి హెలికాప్టర్ లో వచ్చారు.
1: ఓ, మీకు హెలికాప్టర్ దర్శనం అయింది స్వామిది?
2: అవును, అలా సాయి శృతి పైన వెళ్తుంటే మేము అక్కడి నుంచి ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత స్వామి కాళ్ళు వచ్చారు సాయి శృతికి. స్వామి వచ్చినప్పుడు మేమంతా స్వాగతం పాట పాడాము. మీకు రెండు రైన్ పాడతాను.

0: పై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ఇలా పాడాము మొత్తం పాట.
1: చాలా బాగుంది. ప్రకృతి పృథివీ పులకించా మమతా సమతలు వెలుగొందా,
0: అది
1: చాలా బాగుందండి.
0: సో ఈ విధంగా స్వామిని రిసీవ్ చేసుకున్నాము.
1: స్వామి ఫస్ట్ రాగానే ఏమన్నా అడిగారా మిమ్మల్ని?
0: స్వామి రాగానే ఫస్ట్ అడిగింది, బాయ్స్ తిన్నారా? ఫస్ట్ అదే, తినకపోతే మీరు ఫస్ట్ తినేసిరండి. సో మీ పెద్దలు చెప్పారు స్వామి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బాయ్స్ అని. స్వామి లోపలికి వెళ్ళి పలహారం తీసుకుని తర్వాత బయటకు వచ్చారు. రాగానే చెప్పారు సాయంత్రానికి నేను మీతో మాట్లాడతానని. సో ఆ విధంగా సాయి శృతిలో ఎంటర్ కావడం, ఆ స్వామి దర్శనం అక్కడ చేసుకోవడం మొదటి రోజు ఈ విధంగా అయిందనమాట.
1: నేను ఈ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకున్నది, ఇంకా మనకున్న వ్యవధి 20 నిమిషాలు మాత్రమే. కానీ నేను ఆలోచిస్తుంటే మీరు ఇప్పటికీ ఓన్లీ జర్నీ వరకు వచ్చారు. ఒకవేళ మనం ఇదే కనుక చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 ఎపిసోడ్స్ స్వామితో అనుభవాల గురించి, కొడైకెనాల్ గురించి చెప్పడానికే సరిపోతుందేమో అనిపిస్తుంది.
0: అదే అంటారు కదా, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుడితో ఎవ్రీ మూమెంట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం అర్థం చేసుకుని, అనలైజ్ చేసుకుని, దాన్ని మనకి ఏ విధంగా మనమేం నేర్చుకున్నాం అని చెప్పే లోపలే సమయం అది సరిపోదన్నమాట. అది
1: అయితే గణేష్, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కొడైకెనాల్కి వెళ్లారు స్వామితో? ఎన్నిసార్లు స్వామితో వెళ్లే భాగ్యం మీకు లభించింది?
2: స్వామితో కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 3 సార్లు కలిగింది. 2005వ సంవత్సరం, 7వ సంవత్సరం, ఆఖరిగా 2009వ సంవత్సరంలో.
1: చాలా అదృష్టవంతులు సార్. అయితే ఈ 3 సంవత్సరాల్లో మీకు కొడైకెనాల్లో ఉన్న మరపురాని అనుభవాలు, అంటే ఇప్పుడు అరవింద్ చెప్పాడు ప్రతి క్షణం స్వామితో ఉండే ప్రతి క్షణం కూడా ఒక అనుభవం, దాంట్లో నుండి ఎప్పుడు కూడా స్వామి చెప్తారు కుండెంతో నీరంత అని. మీరు కుండ చెయ్యి ఎంత పట్టుకుంటారో కుండె ఎంత పెద్ద అయితే అంతే నీరు వస్తుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతి క్షణం ఒక అనుభూతి, ఒక అనుభవం. నేర్చుకోవద్దు అనుకుంటే ఏమీ ఉండదు. అలాగే మీరు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. అయితే మీకు మరపురాని అనుభవాలు ఇందులో మాతో 1-2 శ్రోతలతో పంచుకోండి.
2: తప్పకుండా. స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక 20-30 పిల్లల్ని తీసుకెళ్తారు. కానీ అందరితో మాట్లాడే అవకాశం చిక్కకపోవచ్చు స్వామికి. కాకపోతే ఆ గడిచిన ప్రతి క్షణంలో ఈ 30 మందికి కానీ 20 మందికి కానీ ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు వాపసు వచ్చే సమయానికి వాళ్ళ మదంతా స్వామి భావంతోనే నిండిపోయి ఉంటుంది. సో అట్లాగా 2007వ సంవత్సరంలో ఒకసారి స్వామితో పాటు ఒక భజన సెషన్ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. అది కొడైకెనాల్లో స్వామి సర్వాంతర్యామి, స్వామి తన భక్తులను ఎప్పుడూ ఎన్నటికీ మర్చిపోరు అనే విషయాన్ని నా మదిలో అలాగా స్థిరంగా నిలుపుకోవడానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. శ్రోతలందరూ అనుకోవచ్చు ఎందుకు ఈ సంఘటన చెప్తున్నారని. భౌతికంగా ఇప్పుడు స్వామి మన దగ్గర లేరు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎల్లప్పుడూ మన ఇంట వెంట జంట కంట ఉంటూనే ఉంటారు స్వామి. ఆ రోజు ఉదయం ఏమైందంటే స్వామి ఎప్పట్లాగే దర్శనంకి బయలుదేరారు. ఒక వారానికి ముందు స్వామి అక్కడ తనతో పాటు వచ్చిన గెస్టులందరికీ, ఆడవాళ్లకి చీరలు పంచిపెట్టారు. చాలా బాగా సెలెక్ట్ చేసిన చీరలు అవి తీసుకొచ్చి స్వామి అందరికీ పంచిచ్చి ఒక 3 చీరలు, 3 చీరలు మాత్రం సపరేట్గా మాతో పాటు వచ్చిన ఒక ఉపాధ్యాయునికి ఈ పక్కన తీసి పెట్టు అని చెప్పారనమాట. ఆ 3 చీరలు స్వామి డైనింగ్ టేబుల్ పక్కన పెట్టడం జరిగింది హాల్లో. అప్పుడు అందరూ అనుకున్నారు ఒక 10 రోజుల దాకా ఆ చీరలు అట్లానే ఉన్నాయి, స్వామి ఎవరికిస్తారో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు స్వామి సెలెక్ట్ చేసుకున్నారు. స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు లేడీస్ సైడ్లో పాటలమ్మాయిలు అని ఇద్దరు సిస్టర్స్, ఎప్పటి చాలా పాత భక్తులు వాళ్ళు. అండ్ స్వామి వాళ్ళతో మాట్లాడి దాదాపు ఒక 2 దశాబ్దాలు అయిపోయింది, అంటే 20 ఏళ్లకు పైగా స్వామి వాళ్ళతో మాట్లాడలేదు. అయిన తర్వాత వాళ్ళు దర్శనం అవుతోంది అప్పుడు స్వామి ఈ ఉపాధ్యాయునికి కబురు పంపించారు. లోపల పోయి ఆ చీరలు ఉన్నాయి కదా దాంట్లో రెండు తీసుకురా అన్నారు. సో ఈయన పరుగు పరుగున వచ్చి లోపల ఉన్న ఆ చీరలు రెండు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. మాకు అనిపించింది అప్పుడు స్వామికి ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది, మాకు తెలియదు వాళ్ళెవరో. లోపల ఈ దర్శనం అయిన తర్వాత స్వామి ఇచ్చే సెషన్లో స్వామి మాకు ఇది చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా పాత భక్తులు, వాళ్ళతో నేను మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ వాళ్ళు నేను ఎప్పుడూ మర్చిపోలేదు, అందుకే ఆ చీరలు వాళ్ళకి పంపించాను అని అన్నారనమాట. అప్పుడు ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఆ చీరలు వాళ్ళకి అందించారో ఆయన మళ్లీ పిలిచారు స్వామి. ఎందుకు మళ్లీ పిలిచారా అనుకున్నాం. పిలిచే స్వామి 500 ఇద్దరికి ఇచ్చారనమాట. త్వరగా పోయి వాళ్ళు వెళ్ళిపోతుంటారు దర్శనం బయటికి, మందిరం బయటికి వెళ్ళిపోతారు. త్వరగా వెళ్లి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని ఆపి ఈ 500 నోట్లు వాళ్ళిద్దరికి ఇచ్చి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు ఆ చీరకి అని చెప్పారు స్వామి. అసలు ఆ తర్వాత మళ్లీ అడిగారు, ఈ 500 సరిపోతుందా బ్లౌజ్ కుట్టించుకోవడానికి, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అని అన్నారు స్వామి. మాకందరికీ అనిపించింది ఆ ఉపాధ్యాయులు ఎవరైతే వెంటనే ఆ 500 తీసుకువెళ్లి ఆ పాటల అమ్మాయిలకి ఇద్దరికి ఇవ్వంగానే వాళ్ల భావాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తుంటేనే నాకు చాలా భావోద్వేగం కలుగుతోంది. ఎంత దయ స్వామికి, అసలు దయచేత ధన్యులు కావాలరా అన్నారు స్వామి. ఎంతో చక్కగా వెంటనే ఆ తిరిగి వచ్చిన ఆ ఉపాధ్యాయునికి స్వామి అడిగారు, వాళ్ళకి ఇచ్చావా అని. ఆయన ఇంకా ఆయన నోటంటా మాటలు రాక ఆయన ఏడవడం మొదలుపెట్టారు. అంటే స్వామి మనల్ని ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని మా అందరికీ అప్పుడు ఎంతో ఈ చిన్న సంఘటన ద్వారా మాకు స్వామి చెప్పారు.
1: స్వామి మాట్లాడటం లేదంటే మర్చిపోయారని కాదు,
2: కాదు
1: తప్పకుండా ప్రతి ఒక్కరిని ఒక్కసారి స్వామి చేయి పట్టుకుంటే మనం విడుస్తామే కానీ స్వామి ఆ చేయి ఎప్పుడు విడవరు,
2: ఎన్నటికీ విడవరు.
1: ఇంకోటి ఏదైనా అనుభవం మాతో పంచుకోండి.
2: ఇది చాలా సీరియస్ అయింది, ఇప్పుడు ఇంకొక లైటర్ మూమెంట్ ఆఫ్ స్వామి. స్వామి మమ్మల్ని అందరినీ బోటింగ్ కి వెళ్ళమని చెప్పేవారు. బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, ఇది స్వామి ఉద్దేశంలో ఇది పిల్లలం గనక మనకు ఒక విహారయాత్ర. సరదాలకి ఏ లోటు చేయరు స్వామి, అందుకే బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, షాపింగ్ కి అన్నిటికీ పంపిస్తారు. ఈ 2005 ట్రిప్ లో ఏమైందంటే బోటింగ్కి వెళ్ళినప్పుడు అది చాలా అందమైన లేక్ అది కొలను, దాంట్లో నీలం రంగు కమలాలు ఎంతో అందంగా ఉంటుంది అది చూడ్డానికి. పైనుంచి ఆ మంచు అలా పడుతూ ఉంటే ఎండకు కూడా దాని మీద ఆ మిస్ట్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉంటాయి. మన పిల్లలందరికీ, భక్తులందరికీ చాలా అలవాటు స్వామికి ఎప్పుడన్నా పువ్వులు అందించడం ఒక ఆనవాయితీ కదా మనకి. అట్లానే నాలో ఒక భక్తి పారవస్యంతో ఆ రోజు తన్నుకొని వచ్చింది బయటికి. సో నేను అక్కడ పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయని అని తలుచుకుని ఈ స్వామికి ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశమే కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచించలేకపోయాను. సో అది తీసుకుని ఒక 4-5 పువ్వులు తీసుకుని చేత్తో పట్టుకుని బోటింగ్ అయిపోయిన తర్వాత మా సాయిశ్రుతి మందిరంలోకి పోయి అక్కడ మా ఉపాధ్యాయుని అడిగి ఒక గ్లాస్ కంటైనర్లో నీళ్లు పోసి ఆ కమలాలన్నీ ఒక దగ్గర చేర్చి స్వామి కిందకొచ్చే ముందు పైన స్వామి రూమ్ పక్కన అందరూ బాయ్స్ అందరూ వెయిట్ చేస్తారు. స్వామి తలుపు తీసుకుని అది చూడడం, పిల్లలందరితో మాట్లాడిన తర్వాత కిందకు వస్తారు. స్వామి చూడంగానే ఇది కనిపించాలన్న ఉద్దేశంతో స్వామి తలుపుకి ఎదురుగుండా ఆ కమలాలన్నీ పెట్టాను ఆ డబ్బాతోటి. అప్పుడు స్వామి కోసం వెయిట్ చేస్తాను అందరూ. స్వామి తిన్నగా తలుపు తీయంగానే ఫస్ట్ అదే చూశారు. అది చూసి ఎవర్రా తీసుకొచ్చింది అన్నారు. ముందునే కూర్చున్నాను కదా, సో నాకు తెలుసు ముందు ఏం జరగబోతుందో, ఇప్పుడు అర్థమైంది నాకు. స్వామి నేనే తీసుకొచ్చాను స్వామి. ఎంత పాపం చేసేవరా అన్నారు స్వామి. అంటే మంచి భావంతో చేసినా సరే అది స్వామి ఇంకొక యాంగిల్ దానికి చూపించారనమాట, ఇంకొక కోణంలో స్వామి చూపిస్తారు. ఎందుకురా తీసుకొచ్చావు, ఇవి నీటిలో ఉంటే ఎంతో చక్కగా వికసిస్తాయి కదా, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, స్వామికి మనుషుల మీదే కాదు సమస్త ప్రాణకోటికి స్వామి క్రియేటర్. సో ఆ క్రియేషన్ తాలూకా బాధలు సుఖాలు ఆనందాలు అన్ని స్వామికి తెలుస్తాయి, మనకు తెలియవు. ఇది ఒక ఇది జరిగిన ఒక చక్కని సంఘటన.
1: ఇందాక మీరు చెప్పారు కదా ప్రతి క్షణం ఒక అనుభవం అని, స్వామి మీకు చెప్పారు ప్రతి ప్రాణికి ఆ ఆనందం తన సోర్స్ లో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ లోటస్ కి ఆ కమలానికి నీళ్లలో ఉంటేనే దానికి ఆనందం, అది స్వామి మనకి చెప్పారు. అయితే దాని ద్వారా మనం ప్రతి ప్రాణిని ప్రేమించాలని నేర్పించారు అక్కడ ప్రతి ఉన్న ప్రతి ఒక్కరికి అది చూపించారు. ఇప్పుడు మీరు ఇంకా మీ జన్మలో ఆ లెసన్ ని మాత్రం మర్చిపోలేరు.
2: నేను ఎప్పటికీ పువ్వులు కోయను అలాగా.
1: అది అరవింద్, మీరు 2009 స్వామితో వెళ్ళడం జరిగింది కదా, మీకు లభించిన అనుభవాలలో మీరు చెప్పారు ఇందాక ఆ ట్రిప్ లో స్వామి చాలా సార్లు మీతో బుర్రకథలు పాడించుకోవడం జరిగిందని, అయితే ఈ ట్రిప్ లో మీకు లభించిన అనుభవం ఏంటి, ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి.
0: ఇందాక గణేష్ చెప్పినట్టుగా స్వామి ఎవ్వరిని మర్చిపోరు, అంటే ఎప్పుడు టైం వస్తే గాని ఈవెన్ భగవంతుడు కూడా టైం కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సంవత్సరం మేము బుర్రకథ చేసేవాళ్ళం, బుర్రకథ చేయంగానే స్వామి ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఒకసారి అయితే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ఆ బుర్రకథ అయిపోయిన మరుసటి దినం అసలు స్వామిని గుర్తుపడతారా అసలు మేము ఏదో తెలుసా స్వామికి అన్న టైప్లో ఉండేది. 2009 ఫస్ట్ డే ఈవినింగ్ స్వామి అడిగారు, ఆ బుర్రకథ పిల్లలు లేవండి అన్నాడు. అది డ్రాయింగ్ రూమ్లో లేవగానే స్వామి చెప్పారు, ఇక్కడ వద్దు మీరు బుర్రకథ ఇక్కడ చేయకండి, వైట్ ఫీల్డ్ అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ జర్మనీ నుంచి ఇటలీ నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇలా చాలా మంది మనుషులు వస్తారు, అక్కడ మీరు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. సరే స్వామి అని కూర్చున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ భజన్ హాల్లో, ఇది 24 ఏప్రిల్, మేము 23 చేరాము, 24 ఏప్రిల్ స్వామి భజన అవుతుంటే సడన్ గా యునీక్ గా ఒక్కొక్క స్టూడెంట్ ని ఎవరైతే పాడతారో మీకు తెలిసే ఉంటుంది, కొడైకెనాల్ ప్రతిసారి వెళ్ళినప్పుడు స్వామి కొంతమంది సింగర్స్ ని మ్యూజిషియన్స్ ని తీసుకెళ్తారు. ఒక్కొక్క సింగర్ ని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు స్వామి, ఒరిస్సా, అయితే ఒరియా పాట పాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు స్వామి, మహారాష్ట్ర, అయితే మరాఠీ పాట పాడు. నువ్వు స్వామి కేరళ మలయాళం, తమిళనాడు తమిళ పాట, ఇలా. సో అలా ఒక సర్కిల్ అవుతూ ఉంది. మా దగ్గరికి వస్తారు ఇంకా స్వామి, ఇంకా మమ్మల్ని అడుగుతారు మీరెక్కడి నుండి వచ్చారనగానే తెలుగు వాళ్ళం సో తెలుగు పాట అని అడుగుతారు అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. కొద్దిసేపు ఆగానే స్వామి ఆగిపోయారు. కానీ ఇందులో చిత్రం చూడండి, భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు మీ ముందరే రైట్ నా చేయి పెడితే స్వామి పాదాలు తాకుతుంది. అంత దగ్గరగా ఉన్నా గానీ స్వామి అది నన్ను అడగలేదు అనే బాధలో ఉన్నానే తప్ప అంత దూరం స్వామి నన్ను తీసుకెళ్లారు ఇంత దగ్గరగా ఉన్నానని మర్చిపోయాను. ఒక్కొక్కరిని అడిగా నన్ను అడగలేదే అన్న బాధలోనే ఉన్నాం నేను నా పార్ట్నర్ అలా అనుకుంటూ మా మైండ్ లో అనుకుంటూ ఉండగా స్వామి సడన్ గా బుర్రకథ పిల్లలు లేవండి అన్నారు భజన్ హాల్లో. సో లేచి స్వామి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే స్వామి అంతటి స్వామే అందరికీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు మా గురించి. వీరు బుర్రకథ పిల్లలు, ముగ్గురు పాపం వాళ్లే స్టోరీలు రాసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచో, 5 సంవత్సరాల నుండి నా గురించి చేస్తూ ఉన్నారు ఇలా స్వామి ప్రేమను పొందాలని. చాలా చక్కగా రాసుకుంటారు, చక్కగా పాడతారు. రేపు వీళ్ళు ఇక్కడ బుర్రకథ స్టోరీ పెడతారు, దేని మీద చేస్తారు మీరు అని అడిగారు. సో మేము చెప్పాము స్వామి, అంతకు ముందు స్వామి ఏమన్నానంటే షిరిడీ బాబా మీరు చేయమని లోపల చెప్పారు. సో మేము స్వామి చెప్పాము, స్వామి మీతోనే స్టార్ట్ చేస్తాం స్వామి, మేము మీతో స్టార్ట్ చేసి తర్వాత మీరు ఏది చెప్తే అది చేస్తామంటే స్వామి కంటిన్యూగా అందరికి చెప్పడం అనమాట, వీళ్ళే చేస్తున్నారు అని. మీ గురించి స్వామి గురించి తెలిసే ఉంటుంది, స్వామి ఎప్పుడు పొగడతలు తీసుకోరు. అయితే మీ ముగ్గురు ఏం చెప్పామంటే స్వామి అంతా చేసింది మీరే, మీరే చేసి మాకు చెప్తారని స్వామి అని చెప్తే, ఇది ఒక 3-4 మినిట్స్ ఇలానే అయింది, స్వామి చెప్పడం మేము కాదండం, స్వామి మీరే చేశారండం. తర్వాత స్వామి ఒక రెవల్యూషన్ అంటారు, అంటే వీటి కోసం మనం వేచి ఉండాలన్నమాట. స్వామి అన్నారు, నేను చేస్తున్నా అనే నమ్మకం మీకుంది కాబట్టి ఈరోజు మీరు ముగ్గురు నా దగ్గర ఇక్కడ కొడైకెనాల్లో ఉన్నారా అన్నారు. అంటే 5 ఏళ్ళు మనం అనుకుంటుంది స్వామి నేను బుర్రకథ చేయడం, స్వామి ఇవ్వడం, స్వామి మర్చిపోవడం అన్న వరకే ఉంటుంది. ఎందుకంటే అది హ్యూమన్ మైండ్, అది నీతో మాట్లాడితే దాంట్లో ఉన్న ఆనందం. 60 ఇంటర్వ్యూస్ వచ్చాక 61st ఇంటర్వ్యూ రాలేనే బాధపడతాం, కానీ 60 ఇంటర్వ్యూస్ లో ఏమొచ్చిందని మనం ఎప్పుడు ఆలోచించాం. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా, ఐదేళ్ల బట్టి స్వామిని తెచ్చారనేది ఎప్పుడు ఆలోచించలేదు. నన్ను కొడైకెనాలు తీసుకెళ్లేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు అదవ్వలేదు. కానీ స్వామి ఎంత పక్కాగా ఏమేం చేశామో ఐదేళ్లలో, ఎన్ని స్టోరీలు చేశామో అన్ని ఒకసారి, అదే చెప్తున్నాను, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని, ఈవెన్ గాడ్ హ్యాస్ టు వెయిట్ అన్నట్టు అక్కడ తెలిసింది. దాని తర్వాత ఫస్ట్ డే స్టోరీ అయిపోయింది. స్టోరీ అయిపోగానే స్వామి ఇన్వాల్వ్మెంట్, ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ మమ్మల్ని కాస్ట్యూమ్ వేసుకోవడం కానీ తొందరగా పంపించేసి, మీరు టిఫిన్ తొందరగా చేసేసి, ఇంకా గణేష్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పాలు పంచుకోవాలనుకుంటున్నాను, గణేష్ మాతో పాటు స్వామి మా కాస్ట్యూమ్కి, కాస్ట్యూమ్ మేకప్ వేయడానికి స్వామి గణేష్ని నిశ్చయించారు. సో గణేష్, మీ ముగ్గురం, ఇంకొక అబ్బాయి, ఇలా రోజు 3 రోజులు కంటిన్యూగా మేము స్వామి ముందు స్టోరీలు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది స్వామి స్టోరీ యుగావతార్, సెకండ్ ఇది షిరిడి బాబా గారి స్టోరీ, తర్వాత ఈశ్వరమ్మ గారి స్టోరీ. ఆ ఫస్ట్ డే టిఫిన్ అవగానే మేము అలా డ్రాయింగ్ రూమ్కి వచ్చి కాస్ట్యూమ్ వేసుకుంటున్నాము. ఊహకందని అది అంతుపట్టని ఆనందం అది. స్వామి అలా వచ్చేశారు ఆ రూమ్కి, వచ్చేసి మా ముందర కూర్చోండి 45 నిమిషాలు. జస్ట్ హీ వాజ్ అబ్జర్వింగ్ ఎలా వేసుకుంటున్నారు వీళ్ళు కాస్ట్యూమ్, చిన్న చిన్న చిన్నది, మైన్యూటెస్ట్ థింగ్స్ అనమాట. అక్కడ ఒక పిన్ని కనిపించలేదు. అక్కడ 4 మనుషులంటే ఎంత, 8 కళ్ళు, అందులో 2 కళ్ళు చూడు అంటే 12 మొత్తం, 12 కళ్ళు చిన్న పిన్ని కోసం వెతుకుతున్నా దొరకలేదు. స్వామి ఒక 10-15 మీటర్స్ దూరంలో ఉన్నారు. అక్కడ నుండి స్వామి, ఏ అక్కడ నుంచి చూడు అన్నారు. అక్కడ మేము చూసాము, మాకు కనిపించలేదో లేకపోతే అది అక్కడ అలా వచ్చిందో అసలు మాకు అర్థం కాలేదు. అంటే స్వామి వాజ్ సో కీన్ అనమాట, ప్రతి ఒక్కటి అలా చూసి. చివరికి ఈ వేస్ట్ బ్యాండ్స్ ఉంటాయి,
2: నాకు ఇంకా బాగా జ్ఞాపకం వస్తుంది అరవింద్, ఆ రోజు మనం ఆ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఈ దండవంకి ఏదైతే ఉందో అది మేము తీసుకురావడం మర్చిపోయాం. సో ఏదో ఒక అరేంజ్మెంట్ చేయాలి. స్వామి మనం ఏదైతే మర్చిపోతామో దాన్ని గుర్తు చేస్తారు మనకి స్వామి. సో ఆ మూమెంట్ లో స్వామి అడిగారు, ఏది చేతులు కట్టుకునేవి దండవంకీలేవి అని అడిగారు. స్వామి కూడా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ సమయానికి ఇస్తారు స్వామి. అందుకే ఈ వేస్ట్ కట్టుకునే బ్యాండే
0: కొన్ని ఎక్కువ తీసుకువెళ్ళాం.
2: తీసుకువెళ్ళి అది చెలగొలాగా అది మడత పెట్టి అడ్జస్ట్ చేసుకుని దానికి సరిపోయేటట్టు కట్టంగానే చిన్న చిన్న ఎడ్జెస్ అన్ని బయటకు వచ్చాయి అనమాట. స్వామి ఎంతో డీటెయిల్డ్ గా, ఎంతో శ్రద్ధతో అవన్నీ చూస్తూ 45 నిమిషాలు స్వామి మేకప్ నే చూశారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి.
0: సో స్వామి దగ్గర ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే, అది ఒట్టి స్టూడెంట్స్ గా మనమే అనుభవించాం అనిపిస్తుంది. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఆ ప్రోగ్రామ్ రిహార్సల్ చూసేదాయనే, ఆ రోజు ప్రోగ్రామ్ అయినప్పుడు అంత అంటే అందరికంటే ఓ మై గాడ్ స్వామి అసలు అంటే ఆశ్చర్యపోతారు ఇంత బాగా చేశారు అని. అప్పటికే స్వామి ఒక 4-5 సార్లు చూసేసి ఉంటారు. నార్మల్ గా మనం చూస్తే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ డే చూడాలంటే ఆయన రిహార్సల్కి రారు, ఆయన ఆనందింపజేయడానికి ప్రతి స్టేట్ ఏదో చేస్తారు. కానీ స్వామి దగ్గర స్వామే నిర్మాత, స్వామే స్ఫూర్తి, స్వామే అంతా చేసి
1: ప్రేక్షకుడు,
0: చిట్ట చివరికి స్వామే రివార్డ్, స్వామే అవార్డు అంతా. సో అలా ఒక్కొక్కటి మీకు ఎంత ఇదిగా అంటే, కాస్ట్యూమ్ ఎవడు ఈ ముగ్గురులో ఎవరు ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఏ నగ వేసుకోవాలి, ఏ చెవిరింగ్ వేసుకోవాలి, ఏ బట్ట వేసుకోవాలి,
2: ఎలా వేసుకోవాలి
0: మొత్తం అంతటి వరకు స్వామి మొత్తం తీసుకెళ్లి, ఫస్ట్ డే స్టోరీ అయిపోగానే లోపలికి వచ్చాము. లోపల రాగానే స్వామి అన్నారు ఆ కథకుడితో, అంటే పాడేవాడితో, నీ గొంతు వల్ల కొంచెం చలి కదా, కొంచెం ప్రాబ్లం. నా దగ్గరికి వచ్చాన్నారు, నీకంతా తెలుసురా కానీ భయపడతావు అన్నారు. మూడోవాడితో అన్నారు, వీడు ఫస్ట్ క్లాస్, వీడిలా చెప్పాలి అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు నెక్స్ట్ చెప్పే ఇన్సిడెంట్ తో మీకు ఇది రిలేట్ అవుతుంది. నెక్స్ట్ డే షిరిడి బాబా కథ అయింది. కథ అయ్యక ముందర మళ్ళీ ఇలానే 45 మినిట్స్ స్వామి స్పెండ్ చేయడం. ఆ రోజు మేము కథ స్టార్ట్ చేసే ముందర ఏడ్చేసామన్నమాట, స్వామి ఇంత ప్రేమని మేము పొందడానికి అర్హులమో కాదో కూడా తెలియదు మాకు అంటే, స్వామి అన్నారు, ఇచ్చినప్పుడు తీసుకోండి, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి అని. ప్రస్తుతం మనం ఉన్న స్థితి అదే, ఇవన్నీ చూసుకుంటూ మనం జీవించడమే తప్ప ఇవన్నీ మనకు ఉన్నాయి యాక్చువల్ చూడడానికి.
1: మీరు చెప్తుంటే మీ బుర్రకథల నుండి నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, మీకు బాగా గుర్తుండి,
3: ఇల్లు చక్కబెట్టరా దీపముండగా
1: కొండంత దేవుడు ఉండే మనకు అండగా. ఇప్పటికి కూడా ఈ పాట విన్నప్పుడల్లా కూడా అనిపిస్తుంది, కొండంత దేవుడు ఉండే మనకు అండగా అంటారు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడల్లా కూడా ఈ భావం వచ్చింది నాలో. అయితే మీరు చెప్పినట్లు స్వామి ప్రతిసారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఏ అనుభవం ప్రసాదించినా స్వార్థం లేదానికి, ప్రతి ఒక్కటి కూడా నిస్వార్థ భావంతో చేసేవారు. అలాగే మీరు చెప్పారు ఇందాక పిన్ను పడిపోతే దాని గురించి ఆయన ఎంత కేర్ఫుల్ గా అంటే, అక్కడ పిన్ను పడిపోయిందా పెన్ను పడిపోయిందా దండవంకి లేదా అది కాదు. స్వామి ఇక్కడ మనకి నేర్పించారు ఏమనిపిస్తుందంటే, మీరు ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్ దానికి ఇవ్వాలి. ఒక పని చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా ఏ పని చేసినా కూడా దాని మీద మీకు మొత్తం ధ్యాస ఉండాలి. ఇప్పుడు కోట్లాది మంది స్వామి గురించి వెయిట్ చేస్తున్నారు దర్శనం గురించి, అయినా కూడా నేను ఇప్పుడు ఈ సమయాన్ని వీరి గురించి కేటాయించాను. వీళ్లకి నా అవతార కాలంలో 85 ఏళ్లలో అరగంట లభించడం అనేది ఎంతో పెద్దది, ఎంతో పెద్ద సమయం అది. ఆ సమయాన్ని కానీ కాన్సన్ట్రేషన్ తో కేర్ఫుల్ గా మనకు అందరికి ఇచ్చారు. ఆ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్వామికి హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్వామి హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు అనుకోవచ్చు, కానీ స్వామికి తన 85 ఇయర్స్ లో దట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
3: ఇది మీకు ఎలా అంటే, ఒక దండ తీసుకొచ్చారు అంటే బుర్రకర స్టార్ట్ అవ్వగానే దండ వేస్తారు, ఆ దండ స్వామికి నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు, అది నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు. అలా 3 దండలు తెప్పించి మూడోది కొద్ది పెద్దగా ఉండి బరువుగా ఉండి ఆ బరువుకి మా మెడకల్ కింద పడిపోతున్నాయి. కానీ స్వామి మీరు చెప్పినట్టుగా పర్ఫెక్షన్ అంటే ఇంకా స్వామి అంటే స్వామి మనల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలో వీటి నుండి మనం నేర్చుకోవాలన్నమాట. ఇది అయిపోగానే ఎందుకు చెప్తున్నా అంటే, నెక్స్ట్ డే స్వామి చెప్పారు కదా నువ్వు కొంచెం భయపడతావు అని, స్వామి అలా చెప్పాక కథ ఎలా చేయాలని నెక్స్ట్ డే నేను భయపడుతూ ఉన్నాను అనమాట. సడన్ గా స్వామి నా చేయి పట్టుకున్నారు, స్టోరీ ఇంకా బయటకు రాబోతున్న భజనలకి స్వామి సడన్ గా చేయి పట్టుకుని అన్నారు, నిన్న చెప్పాను కదా నీకు తడబడుతున్నావు కొంచెం అని. ఏం లేదు బంగారు, నువ్వు బాగా చెప్తున్నావు, కొంచెం మెల్లగా చెప్తే గనక తమిళం వాళ్ళు కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమవుతుందని. ఆ స్ఫూర్తి అని అప్పుడు ఇవ్వకపోయింటే నేనే అంటే చేసేవాడిని, కానీ ఆ భయం ఉండేది, కానీ అది ఒట్టి స్వామి క్లియర్ చేయగలుగుతారనమాట. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ రోజు సాయంత్రం స్వామి అన్నారు ఇలానే, మళ్ళీ సిచ్యువేషన్ వచ్చాక స్వామి అంతా మీరు చేస్తున్నారంటే స్వామి అన్నారు అంతా నేనే చేశా బంగారు, కానీ ఇంత ఎఫర్ట్ పెట్టారు చూడు మీరు దానికే ఇదంతా, టేక్ 1 స్టెప్ టువర్డ్స్ మీ ఐ టేక్ 100 అన్నట్టు. స్వామి ఏది మర్చిపోలేదు, ఏది మర్చిపోరు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆ రోజు మేము ఒక చిన్న పద్యం పాడాం స్వామిది, మౌలి గుల్కెడు చంద్ర మక్కండ కలతోడ అని. స్వామి అన్నారు షిరిడి బాబా కథలు ఏంటి పద్యాలు లేవని, ఇది ఒక చిన్నది పాడాం మేము స్వామి నెక్స్ట్ టైం ఇది పెడతామని. ఆ 2 లైన్లు పాడంగానే 14 లైన్ల పద్యం మేము మర్చిపోయాం. ఆ 14 లైన్లు స్వామి పాడేసి, బంగారు నేను 1950లో రాశాను, ఇలాంటి మీకు ఎన్నో ఎన్నో ఎన్నో పుట్టబోతికి వచ్చాక ఇస్తాను అని ఇలా చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కటి మనం భగవంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. స్వామికి అన్ని తెలిసి కూడా మనం అనుకుంటాం మర్చిపోయారేమో అని, కానీ ఎప్పుడు ఆయన మర్చిపోలేదు అని నిశ్చయించుకుంటారో అప్పుడే రివీల్ చేస్తారు తప్ప, మనం నా భక్తి కోసం ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు, ఆయన భగవంతుడు. సో అలా
1: గణేష్ అరవింద్, సమయాభావం వల్ల మనం కంటిన్యూ చేయలేకపోతున్నాము. ఆల్రెడీ మన స్టూడియోలో సమయం 4:16, ఇంకొక 14 నిమిషాల్లో సాయి కుల్వంత్ సభా మంటపం నుండి మనం వేదపట్టణం భజన కార్యక్రమం వింటాము. అయితే ద టేక్ హోమ్ లెసన్ ఇవాళ మనకి ఈ కొడై అనుభవాల ద్వారా, శ్రోతలు ఎంతో మంది ఈ అనుభవాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు మనకి మెయిల్స్ ద్వారా లెటర్స్ ద్వారా కూడా వాళ్ళు అభిప్రాయాలను పంపిస్తున్నారు. ఇంకా రానున్న రోజులు కూడా ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి స్వామి ఏం ప్రసాదించారు అని చెప్పడానికి కాదు, మనం ఏదో గొప్పని కాదు, మీరు చెప్పినట్టు ఆయన భగవంతుడు, మనకి చేయాల్సిన అంటే ఆయన చేసినా చేయకపోయినా ఆయన భగవంతుడే, కానీ మనకు ఒక ఆదర్శాన్ని ఇవ్వడం కోసం, మనకు ఒక మార్గదర్శకాన్ని సూచించడం కోసం, మానవుడు అంటే ఐడియల్ మానవుడు, ఒక ఉత్తమ మానవుడు అంటే ఎలా ఉండాలి అనేది చూపించడం కోసం ఇవన్నీ కూడా మనకు ప్రసాదించారు. అయితే ఇవాల్టి కొడైకెనాల్ ట్రిప్ లో నాకు తోచిన 2 టేక్ హోమ్ లెసన్స్ ఏంటంటే, ఒకటి, స్వామి మనల్ని ఎప్పుడు మర్చిపోరు. మన ఇంట వెంట జంట కంట ఎప్పుడు ఉంటారు. ఆ లిటిల్ ఎఫర్ట్ మనం ఎప్పుడైతే పెడతామో, టేక్ వన్ స్టెప్ టువర్డ్ స్వామి, స్వామి మన వైపు 1000 అడుగులు వేస్తారు. అదొకటి. రెండవది, ఏ కార్యం మనం తలపెట్టినా దాని మీద మనం పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలి. ఇది స్వామి మీరు చెప్పిన అనుభవాల నుండి నేను నేర్చుకున్నది. అయితే మన ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తున్నాము. మళ్లీ వచ్చే వారం కలుస్తాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర మీకు మన అరవింద్ చెప్పిన బుర్రకథ నుండి ఒక చక్కని పాటను వినిపిస్తాము. ఇంతటితో ఈనాటి మా శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ, అరవింద్, గణేష్, మీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.
3: మా అదృష్టం ఇది.
1: మీరు ఇంకా మరిన్ని అనుభవాలను చెప్పాలని మా శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. స్వామి అనుగ్రహిస్తే, స్వామి అనుమతి ఉంటే అలాగే తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆ రెండు పాటలను విందాం. అందరూ కూడా రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యి ఉండండి. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1, 2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 4వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: శ్రోతలు, రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
4: చెన్నై వాసులు సాయి గోవింద్, సాయి రక్షిత్ కలిసి సమర్పిస్తున్న వాద్య సంగీతంతో మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు కొనసాగిద్దాం. సదా భావయామి కీర్తనం.

0: సదాభావయామి చెన్నై కళాకారులు వాద్య సంగీతం విన్నారు. మాండలిన్ సాయ్ గోవింద్, వయలిన్ రక్షిత్.
1: ఈనాటి 9వ వార్షికోత్సవ ప్రత్యేక సాయంత్ర కార్యక్రమాలను వేద పఠనంతో ప్రారంభించుకుందాం. మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చెప్పబోయే శిష్యానుశాసన మంత్రాన్ని ఇప్పుడు విందాం.

0: శ్రీ సాయిరా. తైత్రీయ ఉపనిషత్ శిక్షావళిలోని చివరి భాగం ఈ శిష్యానుశాసన మంత్రం. ఒక విద్యార్థి గురుకుల పాఠశాల నుండి విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగు పెట్టేటప్పుడు గురువు ఇచ్చే ముఖ్యమైన సూచనలను తెలుపుతుంది ఈ మంత్రం. వీటిని విద్యార్థి అలవర్చుకుంటే జీవితం సాఫీగా సజావుగా సాగుతుందని తెలుస్తుంది. ఆ సూచనలేంటో చూద్దాం. మొట్టమొదటిగా సత్యాన్ని పలికి ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో నడవటం అంటే మనం చేయవలసిన మంచి పనులను చేస్తూ చేయకూడని చెడ్డ పనులను నివారిస్తూ ఉండటం. మనం ఆరోగ్యవంతులుగా ఉంటే మనం చేయవలసిన పనులు, నిర్వర్తించవలసిన నిత్య కర్మలు సక్రమంగా చేయగలుగుతామని చెప్తుంది. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారికి మర్యాదలు ఇవ్వాలి. విద్య నేర్పిన గురువును, ఇంటికి వచ్చిన అతిథులను దైవంగా తలచి వారి పట్ల గౌరవ అభిమానాలను కలిగి ఉండాలి. పాపపు పనులు చేయటం నుండి మనం దూరంగా వెళ్ళాలి. ఇతరులకు నీకు హాని కలిగించే పనులు చేయొద్దు. ఏది మంచి ఏది చెడు అన్న విచారణ చేసిన తర్వాతనే మనం ఆ పనిని చేయాలి. జ్ఞానులైన పెద్దల సమక్షంలో మనం ఉన్నప్పుడు వారు చెప్పేది, వారు చర్చించుకునే విషయాలను జాగ్రత్తగా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఆపై విచక్షణ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారు పంచిన జ్ఞానం మనలో చేరి మనకి అవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అందరికీ దానాలు బహుమతులు ఆనందంగా ఇవ్వాలని చెప్తూ నేను ఇస్తున్నాను అన్న భావన లేకుండా వినయ విధేయతలతో ఇవ్వాలి. చివరగా మనం క్లిష్టతరమైన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రాలలో కూడా సూటిగా సమాధానం దొరకకపోతే మనం అత్యంత అనుభవజ్ఞులైన పెద్దల నడవడిని జాగ్రత్తగా గమనించి ఆపై మన విచక్షణ శక్తితో జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్తుంది ఈ వేద మంత్రం. ఇది గురువు శిష్యునికిచ్చే శాసనం అంటుంది. ఇది తప్పక పాటించి తీరాలి.
1: మన పెద్దలలో చాలా మంది భగవాన్ దివ్య మంగళ స్వరూపాన్ని కళ్లారా చూసి తరించారు. ఆ ఆనందం ఎవరూ మిస్ కాకూడదని కావాలు. కన్ను విప్పి చూడరోరన్న అంటూ తోటి వారిని హెచ్చరిస్తూ పాడుకున్నారు. ఆ పాటనే ఇప్పుడు మన తిరుపతి బాల్వికాస్ బృందం వినిపిస్తారు.

తిరుపతి బాల్ వికాస్ బృందం గానం చేసిన కన్ను విప్పి చూడరోరన్న పాట విన్నారు. శ్రోతలకు మా తదుపరి సమర్పణ దానం నాటిక. సమర్పిస్తున్నవారు విశాఖపట్నం బాల్ వికాస్ బృందం.

0: విలువిద్యలో సాటిలేని మేటి పాండవ మధ్యములు శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయం.
1: ఏమిటి సమాచారం?
0: ద్వారక నుండి వచ్చిన వసుదేవ నందనులు. శ్రీకృష్ణుల వారు తమ భవనానికి వస్తున్నారు.
1: నా ప్రియమిత్రుడు, నా దైవం, మా బాబు శ్రీకృష్ణుడు మా భవనానికి వస్తున్నారా?
0: అవును ప్రభు.
2: ఆ నందనందనుని మెడలో అలంకరించడానికి పారిజాతాల మాల వెంటనే తీసుకురండి.
3: చిత్తం ప్రభు. ఇదిగో పారిజాతాల మాల ప్రభు.
1: పదండి.

0: కృష్ణ, ద్వారకావాస, దేవకీనందన, మమ్మల్ని దయతో అనుగ్రహించడానికి హస్తినకు వచ్చావా?
1: ఆదరించే ఆత్మీయులున్నప్పుడు రావాలి కదా అర్జున.
0: ఈ సింహాసనంలో కూర్చో కృష్ణ.
1: అర్జున, హస్తినకు రావడం చాలా ఆనందంగా ఉంది. పాండవ పరివారం అంతా కుశలమే కదా.
0: నీ అనుగ్రహం వలన కుశలమే బావా.
1: మరి అన్నగారి ధర్మరాజు పరిపాలన ఎలా సాగుతోంది?
0: అన్నగారి పరిపాలన ధర్మం తప్పకుండా సాగుతోంది. రామరాజ్యాన్ని తలపిస్తోందని ప్రజలు మురిసిపోతున్నారు కృష్ణ.
1: అలా అయితే అన్నగారిని మెచ్చుకొని తీరాలి.
0: అది నీ అనుగ్రహమే కదా కృష్ణ.
1: నీ గాండివము నీ బాణాల గొప్పతనం కాదా?
0: వాటి గొప్పతనం కూడా ఉందనుకో.
1: అనుకోవడం కాదు, పరమసత్యం. అశ్వమేధ యాగం తర్వాత నీ దిగ్విజయ యాత్రలో నీకు సాటి వీరులు లేరని రుజువైపోయింది కదా.
0: సత్యం చెప్పావు కృష్ణ.
1: నేనెప్పుడూ సత్యమే చెప్తాను. ఇక ఆయుధాలు అవసరం లేదు నీకు, మహావీరుడివి కదా. మరేం చేద్దామనుకుంటున్నావు?
0: అన్నగారు ధర్మరాజుకి ఎనలేని కీర్తి సంపాదిద్దామనుకుంటున్నాను. సూర్యచంద్రులున్నంత వరకు అన్నగారి కీర్తి కథలుగా చెప్పుకోవాలి.
1: మరేం చేస్తే ఆ కీర్తి లభిస్తుందో ఆలోచించావా?
0: ఎవరూ ఊహించని రీతిలో దానధర్మాలు అన్నగారి పేరు మీద చేస్తాను.
1: మంచి ఆలోచనతో దానధర్మాలు ప్రారంభిస్తావు. సరే, కాని అవి ఏ ఆటంకాలు లేకుండా జరగాలి కదా.
0: అర్జునుడు తలపెట్టడం జరగకపోవడమునా కృష్ణ?
1: నిజమే, నీ వంటి మహావీరుడు తలపెడితే ఇక బ్రహ్మ కూడా అడ్డుపడలేడు.
0: మరి నా ప్రతిభకు ప్రత్యక్ష సాక్షివి నీవే కదా కృష్ణ.
1: అవునవును, నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. అది సరే, నువ్వు చేసే దానధర్మాలు గొప్పవని ఎలా తెలుస్తుంది అర్జున?
0: దానం పుచ్చుకునేవారు ఊహించని రీతిలో ఉంటాయి మా దానాలు. అవి చూసి దానం గ్రహించినవాడు పరవశించిపోయి ప్రపంచమంతా చాటి చెప్తాడు, చెప్పి తీరుతాడు.
1: అంటే దానం పుచ్చుకున్నవారు ధర్మరాజును కీర్తించాలన్నమాట?
0: అది వారి కనీస ధర్మం కదా వాసుదేవా.
1: నాకు తెలియదులే. ఇంతకీ నీ దాన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు?
0: శుభముహూర్తం చూడాలి కదా కృష్ణ.
1: పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందిన మహాభక్తుడివి. నీలాంటి భక్తుడి సంకల్పం వెంటనే నెరవేరాలి కదా.
0: అంటే వెంటనే ప్రారంభించాలంటావా?
1: నువ్వు సందేహం పెట్టుకోకు. నీ తలంపు వెంటనే జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
2: ప్రభు, జయము జయము.
0: ఏమిటి విశేషం?
2: ఒక పేద బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు.
1: నీ భక్తికి నిదర్శనం చూసావా అర్జున? నా ఊహ నిజమైంది కదా.
0: నాకు ఆశ్చర్యంగా ఉంది.
1: ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతాయి చూడు.
3: కృష్ణ, మధుసూదన, నీకివే ప్రణామాలు.
1: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
3: అర్జున, ధనంజయ, తమకు మా వందనాలు.
0: బ్రాహ్మణోత్తమ, ఈ ఆసనంపై కూర్చోండి. మీకే సహాయం కావాలో చెప్పండి.
3: ప్రభు, బహుకుటుంబంతో పేదరికంతో బాధపడుతున్నాను. నా బాధల నుండి గట్టెక్కి ప్రశాంతంగా జీవితం గడపడానికి తగిన ధన సహాయం అందించండి.
1: చూసావా అర్జున, నీ సంకల్పం వెంటనే నెరవేరుతుందని చెప్పానా?
0: అవును కృష్ణ, నీ మాట అక్షరాలా నిజమైంది. ఇదే మంచి ముహూర్తం. నా దాన ధర్మాలు ఇప్పుడే మొదలు పెడతాను.
1: తప్పక మొదలుపెట్టు.
0: సిద్ధంగానే ఉన్నాను కృష్ణ. ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండి పెట్టె.
1: బంగారు నాణాలు నింపిన వెండి పెట్ట దానానికే?
0: మనం చేసే దానం గొప్పగా ఉండాలి కదా.
1: అవునవును, ఎవరూ ఊహించనంత గొప్పగా ఉండాలి కదా.
0: దయచేయండి మహానుభావా, ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండి పెట్టె అందుకోండి. వీటితో మీరు మీ కుటుంబము హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ధర్మరాజు దయతో అందించిన మహాదానమని గుర్తుపెట్టుకోండి.
3: గుర్తుపెట్టుకోవడమే కాదు, అందరికీ ఢంకా బజాయించి చెప్తాను. ధర్మ ప్రభువులకు నా ధన్యవాదాలు. కృష్ణ, నా వందనాలందుకో. పాండవులందరూ సుఖసంతోషాలతో జీవించాలి. సెలవు ప్రభు.
0: మంచిది. చూసావా కృష్ణ, నిన్ను అడగకుండానే ఈ దానం గురించి ఢంకా బజాయించి చెప్తానన్నాడు.
1: వినకేం, చెవులారా విన్నాను. త్వరలో ప్రజానీకమంతా ధర్మరాజు సాటి లేని మేటి దాత అని కీర్తిస్తుంది. హస్తినలో కొన్నాళ్ళుండి నాకు ప్రత్యక్షంగా ఈ వైభవం చూడాలనుంది.
0: తప్పక కృష్ణా.

0: దండాలయ్యగారు, దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా. నీ ప్రయాణం ఎంతవరకు నాయనా?
1: ఎంతవరకంటే ఏమి చెప్పను బాబు. కూడుగూడు లేనివాణ్ణి, ఏ దారి దొరికితే ఆ దారంట పోవడమే. మరి తమరిదారేటి బాబు?
0: హస్తినాపురానికి కూతవేటి దూరంలో ఒక చేపల చెరువు ఉందయ్యా. ఆ చెరువు పక్కనే అగ్రహారం ఉంది, అక్కడేనయ్యా మా ఇల్లు.
1: అంత దూరం ఒంటరిగా ఒక్కరూ ఎలా వెళ్తారండి? ఏమీ అనుకోపోతే మీ ఇంటిదాకా కాస్త తోడురానా?
0: తోడొస్తానంటే వద్దంటానా? ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు, తప్పకుండా రానాయనా.
1: అయ్యగారు, తమరు రాజభవనం నుంచి వస్తుంటే చూశాను, తమరు రాజదర్శనానికి వెళ్లారా?
0: రాజదర్శనానికి కాదయ్యా, నిరుపేద బ్రాహ్మణుణ్ణి, కంపంత సంసారం, ఆదుకునేవారు లేక సహాయం అడగడానికి వెళ్లానయ్యా.
1: రాజదర్శనం లభించిందా? మీ శ్రమకి తగిన సహాయం అందిందా?
0: దైవానుగ్రహం నాయనా, అక్కడ ముందు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది.
1: రాజదర్శనం కాలేదా?
0: తొందరపడకయ్యా, నిదానంగా విను. కృష్ణ దర్శనం అయ్యాక వారి పక్కనే అర్జునుడు కూర్చున్నాడు, వారికి నా వందనాలు సమర్పించుకున్నాను.
1: మీ వందనాల సంగతి నాకెందుకయ్యగారు? వారు ధన సహాయం చేశారా?
0: ధన రూపేణా వారు ఒక్క వరహా కూడా ఇవ్వలేదయ్యా.
1: ఒక్క వరహా కూడా ఇవ్వలేదా? మరి ధర్మరాజు పరిపాలన రామరాజ్యాన్నే తలపిస్తుందంటారే.
0: దానికి కారణం ఉందయ్యా.
1: ఏం కారణం ఉంది?
0: వారిది మనం ఊహించలేని దానగుణమయ్యా.
1: అంత ఊహించలేని దానగుణం ఉంటే మీకు వరహాయనే ఇవ్వలేదే.
0: ధనం ఇవ్వలేదయ్యా, కానీ నేను కలలో కూడా ఊహించని దానమిచ్చారయ్యా నాకు.
1: ఏమిటా దానం?
0: తొందరపడతావేం, చెప్తాను విను. వెండి పెట్టెలో పెట్టి 100 బంగారు నాణాలు ఇచ్చారయ్యా.
1: ఆ, వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు ఇచ్చారా?
0: అందుకే అడిగిన వాడికి అడగని వాడికి కూడా అర్జునుడు చేసిన దానం గురించి టంకా భజాయించి మరీ చెప్తానయ్యా.
1: అయ్యవారు, మీరు అదృష్టవంతులండి. మహాలక్ష్మి మీ ఇంట్లో కాలు పెట్టింది అయ్యా, మీ పాదాలకు దండం పెట్టనివ్వండి.
0: నా పాదాలకి దండం ఎందుకయ్యా?
1: అదృష్టం కాస్తంతైనా అంటుకుంటుందని.
0: భలేవాడివయ్యా, అదృష్టం నీకు రావచ్చు, కాలం కలిసి రావాలి అంతే.
1: అయ్యా, చాలా దూరం వచ్చాం, మీకు దాహం అనిపించటం లేదా?
0: దాహం వేస్తోందయ్యా.
1: దాహం వేస్తోంది కదా, నేనిక్కడే ఉంటాను. ఈ పక్కనే చెరుకుతోట, ఆ పక్కనే బావి చేదుకునే చేదా ఉంటాయి, కడుపు నిండా చల్లటి నీరు తాగి రండి. ఆ సంచిలా ఇవ్వండి, పట్టుకుంటాను.
0: సరే, ఇందా నా సంచి పట్టుకో. జాగ్రత్త సుమా, నేను మంచినీళ్లు తాగి వస్తాను.
1: వేగంగా రండి.
0: అమ్మయ్యా, బ్రతికించావయ్యా, ఆ బావి నీరు ఎంత తీయగా ఉందో.
1: అయ్యా, ఇదిగో మీ వెండి పెట్టే, జాగ్రత్తగా పెట్టాను, చూసుకోండి.
0: నాతో చేపల చెరువు వరకు రావా?
1: కూడుగూడు లేని వాణ్ణి, ఈ పొలాల్లో ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను బాబు. తమరు జాగ్రత్తగా వెళ్ళండి.
0: ఇదిగో, ఎప్పుడైనా చేపల చెరువు వైపు వస్తే కనిపించవయ్యా.
1: అలాగే.

0: అమ్మయ్యా, మహాలక్ష్మి మహాలక్ష్మి
1: అంత కేకేసి పిలిచారు, ఏమైందండి?
0: ఏమైందా? మన పంట పండింది, మన ఇంట శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందే.
1: మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందా?
0: మన ఇంట్లోనే మహాలక్ష్మి, ఎలాగంటావా? నేను రాజదర్శనానికి వెళ్లానా, వెళ్లగాని శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. శ్రీకృష్ణుడు నా వందనాలందుకుని అఖండ సౌభాగ్య ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించాడు. అంతే, ఈరాధివీరుడైన అర్జునుడు వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు పెట్టి దానంగా ఇచ్చాడు.
1: 100 బంగారు నాణాలే? ఏవి?
0: జాగ్రత్తగా దాచాను కదా, తీయని.
1: బంగారు నాణాలేవండి, పెట్టి ఖాళీగా ఉంది.
0: ఖాళీగా ఉందా? ఇది చూడని, బంగారు నాణాలు ఎలా మాయమయ్యాయి? లక్ష్మీ, రాజమందిరం నుంచి నాకు తోడుంటానని మంచి మాటలు చెప్పి నా వెంట చాలా దూరం వచ్చి ఒక చోట నన్ను దాహం తీర్చుకోమని పంపించి జాగ్రత్తగా ఉంచుతానని నా సంచి తీసుకున్నాడు. వాడి మాయమాటలు నమ్మి నాకిచ్చిన బంగారు నాణాలను వాడికి నేరకపోయి చూపించాను. వాడే కాజేసి ఉంటాడు. అర్జునుడికి ఈ విషయం మనవి చేస్తాను.
1: మాయామర్మం తెలియని అమాయకుడినని, మోసపోయానని చెప్పి చూడండి. అర్జునుడు కరుణించి మళ్లీ మీకు ధన సహాయం చేయొచ్చు.
0: నా మాటలు అర్జునుడు నమ్ముతాడంటావా?
1: అధైర్యపడకండి, ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణుని ప్రార్థించండి, ఆయన కరుణామయుడు, తప్పక ఆదుకుంటాడు.

0: దేవకీ నందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: మా దర్శనం కోసం ఎవరైనా వచ్చారా?
0: అవును ప్రభు.
1: ఎవరు వారు?
0: నిన్న ప్రభువులు సత్కరించిన బ్రాహ్మణులే మళ్లీ వచ్చారు.
2: వారే మళ్లీ వచ్చారా? కారణం లేకుండా రారు కదా కృష్ణ.
3: వారిని అనుమతిస్తే విషయం తెలుస్తుంది కదా అర్జున.
1: వెంటనే ప్రవేశపెట్టు.
4: వాసుదేవా, కృష్ణ, నమో నమః. ధర్మస్వరూప, ధనంజయ, వందనాలు.
1: నిన్ననే మిమ్మల్ని సత్కరించాము కదా, ఈరోజు మీ రాకకు కారణం?
3: నిర్భయంగా చెప్పండి.
4: ప్రభు, మాయామర్మం తెలియని అమాయక బ్రాహ్మణుడను. నిన్న రాజభవనం నుండి నేను బయటపడిన దగ్గర నుండి ఒక దొంగ తీయని మాటలు చెప్పి నన్ను ఏమార్చి నేను దాహార్తిని తీర్చుకునే సమయంలో ప్రభువులిచ్చిన 100 బంగారు నాణాలను దొంగిలించి మాయమయ్యాడు. ప్రభు, ప్రభువులే విచారించి నాకు న్యాయం చేయండి.
3: ఇతడు చెప్పిన మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి. ఆలోచించు అర్జున.
2: విచారించకండి. ఈరోజు మరొక విలువైన వజ్రాన్ని మీకు దానంగా ఇస్తున్నాం. జాగ్రత్తగా తీసుకుని వెళ్లి మీ కుటుంబాన్ని ఆదుకోండి.
4: తమ అనుగ్రహం.
2: రండి, ఈ విలువైన వజ్రాన్ని అందుకోండి. భద్రంగా తీసుకుని వెళ్ళండి.
4: మీ దానగుణాన్ని 1000 నాలుకలు గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ప్రభు.
2: మీరు సాటివారికి, తోటివారికి మా దానగుణాన్ని గురించి చెప్పగలరు కదా?
3: చెప్పక తప్పదు కదా. అదీగాక అది అతని విద్యుక్త ధర్మం కూడా.
2: నువ్వు సరిగ్గా చెప్పావు కృష్ణ.
4: సెలవు ముకుందా. సెలవు ప్రభు.

0: మహాలక్ష్మి, మహాలక్ష్మి.
1: ఏమైందండి? ప్రభువులు కరుణించారా? దానం పుచ్చుకున్నారా?
0: జరిగిన దానికి విచారించవద్దని ఓదార్చారు. నిర్భయంగా నిజాన్ని చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో జరిగింది జరిగినట్టుగా చెప్పాను. వారు నన్ను మన్నించి కరుణించి ఇదిగో విలువైన ఈ వజ్రాన్నిచ్చారు చూడు.
1: తళతళా మెరిసిపోతుంది. ఎంత విలువైనదో ఏమిటో! అదృష్టం మనకి కలిసొచ్చింది. వజ్రాన్ని భద్రంగా దాచండి, నేనిప్పుడే వంట చూసుకుని వస్తాను.
0: రేపు వజ్రాలంగడికి వెళ్లి వాకబు చేసి మన దగ్గర ఉన్న వజ్రపు విలువ తెలుసుకుని వస్తాను. మంచి ముహూర్తం చూసి మనం అమ్ముకోవచ్చు. ఆ ధనంతో సుఖంగా మన జీవితం సాగించవచ్చు.
1: రేపు కదా, ఈరోజు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.
0: ఈ వజ్రాన్ని ఎక్కడ దాచడం? పెట్టెలో దాచడానికి సరైన పెట్టె లేవు. అటక మీద కొత్త కుండ ఉంది, దానిలో అయితే భద్రంగా ఉంటుంది. అక్కడ వజ్రం దాచి ఉంటారని ఎవరికి ఆలోచన కూడా రాదు.
1: వజ్రాన్ని భద్రంగా దాచారు కదా?
0: భద్రంగానే దాచానే. ఎక్కడ దాచానంటే?
1: నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీరు గుర్తుంచుకోండి చాలు. నిశ్చింతగా నిద్రపోండి.
0: అమ్మయ్య, ఇప్పటికి మనస్సు కుదుటిపడింది.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి, అంత బిగ్గరగా కేకేశారు, ఏమైంది? పటక మీద కొత్త కుండ కనిపించదే? కుండ కనిపించలేదనా? సరే, నేనే తీశానులేండి. కొత్త కుండ నువ్వు తీసావా? ఎందుకే? ఎందుకేమిటండి, పాతకుండ చిల్లుపడి నీరు కారిపోతోంది. పాతకుండతో ఏం అవస్థలు పడతామని నేనే తీశాను వాడుకుందామని. ఏది ఆ కుండ? ఇప్పుడే చెరువుకు వెళ్లి శుభ్రంగా కడిగి మంచినీళ్లు తెచ్చాను. అదిగో,
1: చెరువుకి తీసుకెళ్లి కడిగేశావా? కడిగే ముందు అందులో ఏముందో కనీసం చూసావా?
0: అది ఖాళీ కుండ, దానిలో ఏముంటాయండి? అయినా ఆ కుండ గురించి అంత కంగారెందుకండి?
1: కంగారు కాక ఇంకేమిటే? ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక నిన్న నాకు దానమిచ్చిన ఆ వజ్రాన్ని ఆ కొత్త కుండలోనే దాచానే.
0: విలువైన వజ్రం కుండలో దాచడమేమిటండి?
1: మహాలక్ష్మి, తెల్లవారకుండా నువ్వు లేస్తావని, ఆ కుండతోనే నీళ్లు తెస్తావని నేనెలా ఊహిస్తానే?
0: బాగానే ఉన్నాయి నీ తెలివితేటలు, నా అదృష్టమును.
1: అంత విలువైన వజ్రము గంగపాలైందన్నమాట. శనీశ్వరుడు నెత్తిన తాండవిస్తూ ఉంటే ఇదిగో ఇలాగే ఉంటాయి మన జీవితాలు.
0: మన తలరాతకి ఇంకొకరిని నిందించి ప్రయోజనమేమిటి? ఓ పని చేయండి.
1: ఏం చేయమంటావు?
0: ఈరోజు మళ్లీ రాజదర్శనానికి వెళ్ళండి.
1: ఒక మారు పొరపాటంటే సహిస్తారే? మాటిమాటికి అజాగ్రత్తగా ఉంటే ప్రభువులు సహిస్తారా?
0: ప్రభువులు అంటే మాట పడండి. పర్వాలేదు, ఈ మారు ఆ వాసుదేవుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళండి. ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చినవాడు మన్నాదు కూడా. నేను ఇక్కడ కృష్ణ కృష్ణ అని స్మరిస్తాను. మీరు ఆ గోవర్ధన గిరిదారిని తలుచుకుంటూనే వెళ్ళండి. పరమాత్మ మనను ఆదుకుంటాడని అనిపిస్తోంది నాకు.
1: అంతేనంటావా? మన అజాగ్రత్తకి వారొక మాటన్నా పర్వాలేదు. సరే, వెళతాను.

0: శ్రీ వాసుదేవునికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమి సమాచారం?
0: నిన్న మొన్న వచ్చిన బ్రాహ్మణులే తిరిగి వచ్చారు ప్రభు.
1: ప్రవేశపెట్టు.
0: చిత్తం ప్రభు.
2: కృష్ణ, ముకుంద, జనార్దన, అందుకో నా వందనాలు. ధనంజయ, నా నమస్కారాలు అందుకోండి ప్రభు.
1: తిరిగి వచ్చారేం బ్రాహ్మణోత్తమ?
2: ప్రభు, మన్నించండి. ప్రభువులు నిన్నిచ్చిన వజ్రాన్ని భద్రంగా తీసుకువెళ్లి మా పేద ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక అటక మీద కొత్త కుండలో దాచాను. ఈరోజు దాని విలువ తెలుసుకుని అమ్ముదామనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా భార్య ఆ కుండనే నీటి కోసం చెరువుకు తీసుకెళ్లి చూసుకోకుండా చెరువులో కడిగి నీరు తెచ్చింది. ప్రభువులిచ్చిన వజ్రం గంగపాలైంది. దిక్కుతోచని స్థితిలో తమ వద్దకు వచ్చాను ఆదుకుంటారని.
1: మళ్లీ సహాయం చేస్తే జాగ్రత్తగా ఉంటావని మాకు నమ్మకం లేదు. నీకు చేసిన సహాయం నిరుపయోగము, అపాత్ర దానము అవుతుందని మా అభిప్రాయం.
2: ప్రభు, ఒక్క మారు కరుణించండి. నా తప్పును మన్నించి సహాయం చెయ్యండి.
1: మీమందించిన దానాన్ని చక్కగా ఉపయోగించుకుని మీ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగి మా దానానికి తగిన కీర్తి తెస్తారని ఆశించాం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. మీకు చేసిన దానం మాకు మీకు కూడా ఉపయోగం లేకుండా పోయింది. మీరు వెళ్ళవచ్చు.
2: ప్రభు,
1: మా నిర్ణయం మారదు. మీరు వెళ్ళవచ్చు.
3: అర్జున, పోనీ, నేను సహాయం చెయ్యనా?
1: ఇలాంటి అజాగ్రత్త పరుడికి ఏ సహాయం అందించినా అతనికి ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం ఉండదు కృష్ణ.
3: మనకీ ప్రయోజనం ఉండదన్నమాట?
1: నిశ్చయంగా ఉండదు.
3: ఏ ప్రయోజనమూ అవసరం లేని నేనున్నాను కదా. పోనీ, నేను దానం చేయనా? నేను దానం ఇచ్చిన వెంటనే మరిచిపోతాను. దానం పుచ్చుకున్నవాడు మరిచిపోయినా బాధపడను. ఏ కీర్తి ఆశించను. ఇచ్చిన వెంటనే మరిచిపోయేదానికి నేను చేసిన దానం ఉపయోగమా నిరుపయోగమా అని ప్రశ్నే తలెత్తదు. అదీగాక నేను చేసిన దానం చూస్తే నువ్వు నవ్వుకుంటావు కూడా.
1: అలాగైతే నాకే అభ్యంతరం లేదు.
3: బ్రాహ్మణ, ఇటురా, ఇదిగో ఈ రెండు రాగి కాసులు తీసుకో. ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఎవరొస్తారో వారు ఈ రెండు రాగి కాసులకు ఏదిస్తే అది కొను.
2: కృష్ణ మహానుభావా, నీ అమృతహస్తంతో ఏదిచ్చినా అది నాకు అఖండ ఐశ్వర్యం అందిస్తుంది. కృష్ణ కృష్ణ అని నీ నామం స్మరిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. నీ సంకల్ప మాత్రము చేత కుచేలుడు కుబేరుడు కాలేదా? ఈ రాగి కాసులే నా పాలిటి కల్పవృక్షమవుతుందని నా నమ్మకం. ఈ కృష్ణ
3: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
2: మహాప్రసాదం కృష్ణ. ప్రభు, సెలవు.
1: అమాయకుడు, 100 బంగారు నాణాలను విలువైన వజ్రాన్ని భద్రపరుచుకోలేని మందమతి, ఈ రెండు రాగి కాసులతోనూ ఏం బాగుపడతాడు?
3: ఏం చేస్తాడో చూద్దాం. మంచి జరుగుతుందని ఆశించడంలో తప్పులేదు కదా. అర్జున, మహాభక్తులమని గర్వించేవారు ఉంటారు, తాము గొప్ప భక్తులం కామని చింతించేవారు ఉంటారు. అందరూ నాకొకటే.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి
1: వచ్చారా? రాజదర్శనమైందా? మన దురదృష్టాన్ని విని వారు సహాయం చేశారా?
0: రాజదర్శనమైంది, మన దురదృష్టాన్ని విన్నారు, కాని సహాయం అందించలేదు. నిరాశపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆదరించి ఈ రెండు రాగి కాసులను ప్రసాదించాడు. అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు.
1: రెండు రాగి కాసులా? వాటితో ఏం లాభమండి?
0: అమాయకురాలా, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు అందించిన చేయి, పాండవులకు అఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించిన చేయి, ఆ వాసుదేవుని శ్రీహస్తాలు అనుగ్రహించినవి ఇవి. వీటితో ముందుగా ఎవరొస్తే వారేమిస్తే దానినే కొనమన్నాడు. అదే చేద్దాం. ఎవరో వచ్చే వరకు ఆ కృష్ణనామ స్మరణ చేసుకుందాం.

0: చేపలండి చేపలు, రుచికరమైన చేపలు, చేపలండి చేపలు. అయ్యా
1: బాబు, చేప ఎంత బాబు?
0: 5 రాగి కాసులయ్యా.
1: నా దగ్గర కేవలం 2 కాసులే ఉన్నాయ్యా.
0: ఒక చిన్న చేప ఇవ్వగలనండి.
1: పోనీ, అదే ఇవ్వు. చేప మనకెందుకండి?
0: అలా అనకండి అమ్మగారు, వారం రోజులు నీళ్ళలో ఉంచండి. కాస్త పెద్దదైతే 5 రాగికాసులకు నేనే కొంటాను మళ్ళీ.
1: ఇదిగో కుండలో నీళ్లు పట్టురా, అందులో ఉంచుదాం చేపని. ఈ 2 కాసులు తీసుకుని ఈ కుండ నీటిలో ఉంచవయ్యా చేపని.
0: ఆ ఇదిగోనండి, చేపని మీ కుండలో ఉంచాను, చూసుకోండి.
1: ఈ చేప కొనడమేమిటండి? మహాలక్ష్మి అమాయకురాల, ఎవరు చెప్పారు కొనమని? గోవర్ధనగిరి నెత్తినవాడు, కాళీయమర్థనం చేసినవాడు ఆ శ్రీకృష్ణుడు. అతని ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థం ఉంటుంది. అతడి ఆశీస్సుల్లో ప్రతి అక్షరం సత్యమవుతుంది. వారి దర్శనమే సుదర్శనము నాకు. ఎవరిదా నవ్వు? మహాలక్ష్మి నువ్వు నవ్వావా?
2: లేదే.
1: ఎవరా నవ్వుతున్నది?
2: మానవా, నవ్వుతున్నది నేను. ఈ కుండలోకి చూడు, నేను బంగారు చేపను.
1: చేపవి నువ్వు నవ్వుతున్నావా?
2: నిన్ను చూసి నవ్వకేం చేయమంటావు?
1: అంటే ఏమిటి నీ ఉద్దేశం?
2: ఓ మానవా, వ్యాపారి ఏం చెప్పాడు?
1: ఒక వారం రోజులు ఈ కుండలో నిన్ను పెరగనిచ్చి తర్వాత అమ్మమన్నాడు.
2: వెంటనే గంగిరెద్దులా తలుపేశావు, అవునా?
1: మరేం చెయ్యాలి?
2: వారం రోజులు వేచిండాల్సిన అవసరం లేకుండా లాభం పొందే మార్గం చెప్పనా?
1: చెప్పు.
2: మరి నాకు లాభం ఉండాలి కదా.
1: నీకే లాభం కావాలి?
2: స్వేచ్ఛ. నన్ను హాయిగా తిరిగేలా చెరువులో బదిలి పెడతానంటే నీకు సహాయం చేస్తాను.
1: నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, నాకు సహాయం చెయ్యి, నిన్ను తప్పక వదిలి పెడతాను.
2: అయితే పంచి, నీ వేళ్లతో నన్ను సున్నితంగా పట్టుకుని మరింత సున్నితంగా నా పొట్ట నొక్కు.
1: నొక్కితే ఏమవుతుంది?
2: నొక్కి చూడవయ్యా మహానుభావ, నీకే తెలుస్తుంది.
1: ఆ నొక్కాను, ఇప్పుడేం చెయ్యాలి?
2: కుండలో చేపెట్టి వెతుకు.
1: అరే, నాకు అర్జునుడిచ్చిన వజ్రం, అది నీ కడుపులోకెలా వచ్చింది?
2: మిత్రమా, నీ మహాలక్ష్మి కొత్త కొండ చెరువులో కొడుగుతూ ఉంటే ఈ వజ్రం చెరువులో పడింది. అది నేను కుటుక్కున మింగాను. అది నీ వజ్రం కదా?
3: ఏం విచిత్రం, కృష్ణుడిచ్చిన రాగి కాసుల మహత్యం ఇప్పుడు తెలిసింది.
2: మీ వజ్రం దొరికిన ఆనందంలో నన్ను మర్చిపోకు మానవా.
3: ఓ బంగారు చేప, నేనే స్వయంగా నిన్ను చెరువులో వదిలిపెడతాను, సరేనా?
2: అలాగేలే, కానీ నిన్ను నీ పేదరికాన్ని చూస్తే నాకు జాలేస్తుందయ్యా. నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నావు కాబట్టి నీకు మరేదైనా సమస్య ఉంటే చెప్పు, పరిష్కారం చెబుతాను.
1: నా సమస్యకు నువ్వు పరిష్కారం చెబుతావా? నువ్వు అంత తెలివైన దానివా?
2: కాదా మరి, చేప తెలివైంది కాబట్టే భగవంతుడు కూడా ముందుగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని రక్షించాడయ్యా.
1: నిజమే సుమా, నీ తెలివితేటలను అంచనా వేయలేకపోయాను. క్షమించు, నా సమస్య విను. అర్జునుడు నాకు దానంగా ఇచ్చిన 100 బంగారు నాణాలను ఒక దొంగ నన్ను మోసం చేసి కాజేశాడు. అవి నాకు తిరిగి దొరికే ఉపాయం చెప్పు.
2: ఇదో పెద్ద సమస్య. నీ బంగారు నాణాలు రేపుదయానికి నీ ఇంట్లో ఉండే మంత్రం చెప్పనా?
1: రేపుదయానికి చెప్పు చెప్పు.
2: బంగారం వ్యాపారులుండే బజారుకు వెళ్ళు.
1: వెళతాను.
2: పూర్తిగా వినవయ్యా, బంగారు నాణాలు దొంగలించిన వారికి చక్రవర్తి మరణశిక్ష విధిస్తారట అని ఎవరో ఒకరికి చెప్పు.
1: ఎవరికో చెబితే ఏం ప్రయోజనం?
2: అమ్మాయికుడా, పదవి దాటితే పృథివీ దాటుతుందని తెలియదా నీకు? నువ్వు ఆ మాట అన్న 10 గడియల్లో హస్తినాపురం 4 మూలలకి ఈ వార్త చేరిపోతుంది. అందరితో పాటు ఆ దొంగకి తెలుస్తుంది.
1: ఆ దొంగకి ఎలా తెలుస్తుంది?
2: నీ దగ్గర దొంగలించిన బంగారు నాణాలు అమ్మి సొమ్ము చేసుకోవడానికి వాడక్కడే తిరుగుతూ ఉంటాడు కదా. ఎవరైనా బంగారు నాణాల కోసం ప్రాణాలు పణంగా పెట్టుకుంటారటయ్యా. ముందే నీ వివరాలన్నీ ఆ దొంగకు చెప్పావు కాబట్టి రేపు ఉదయం లోపున నీ బంగారు నాణాలు నీ ఇంట విసిరేసి చక్కపోతాడు. చూసుకో
1: అమ్మ నా బంగారు చాప, నీ తెలివితేటలకి నా జోహార్లు.
2: నీ జోహార్లు తర్వాత చెప్పు, ముందుగా నన్ను చెరువులో వదిలిపెట్టు.
1: క్షణంలో వదిలిపెడతాను పదా.

0: నందనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: రెండు రోజులుగా వస్తున్న ఆ బ్రాహ్మణుడే మరలా వచ్చారా?
0: అవును ప్రభు.
2: అతడే వస్తాడని నీకెలా తెలుసు కృష్ణ?
1: అతడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు దానంగా ఇచ్చిన బంగారు నాణాలు వజ్రము పోగొట్టుకొని నిన్న మొన్న దుఃఖంతో తిరిగి వచ్చాడు. నేనిచ్చిన రాగికాసులు తెచ్చిన అదృష్టంతో ఈరోజు ఆనందంగా తిరిగి వచ్చాడు. అంతే తేడా, నువ్వే చూడు.
2: అలాగా అతన్ని ప్రవేశపెట్టు.
3: నందకిషోరా, నవనీత చోరా, కృష్ణ నీ అమృతహస్తంతో ఇచ్చిన రెండు రాగికాసులు నాకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించాయి.
1: ఆ రాగికాసులు అఖండ సౌభాగ్యాన్ని ఎలా తెచ్చాయో చెప్పు, మా పార్థుడు కూడా విని సంతోషిస్తాడు.
3: సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ధనుంజయ, నా వందనాలు. వాసుదేవుడిచ్చిన రెండు రాగికాసులతో ఒక చిన్న చేపను కొన్నాను. ఆ చేపను కుండనీటిలో వదిలిపెట్టగానే ఆ చేప నవ్వుతూ తన కడుపును సున్నితంగా నొక్కమంది. ఆ చేప నోటి నుండి తమరిచ్చిన వజ్రం బయటపడింది ప్రభు.
2: నేనిచ్చిన వజ్రం చేప నోటి నుండి బయటపడిందా? ఆశ్చర్యంగా ఉందే.
3: అవును ప్రభు.
1: ఇంకా విను అర్జున.
3: నా పేదరికాన్ని చూసి చాలిపడ్డ ఆ చేప నేను పోగొట్టుకున్న బంగారు నాణాలు తిరిగి దొరికే మంచి సలహా ఇచ్చింది. దాని వెంటనే పాటించాను. ఈరోజు ఉదయానికల్లా నా బంగారు నాణాలు నా ఇంటికి చేరుకున్నాయి. అంతా వాసుదేవుడిచ్చిన రాగికాసుల మహత్యం ప్రభు.
2: రాగికాసుల మహత్యమా?
1: రాగికాసుల మహత్యం అతని భావన. కాని అర్జున, అది భావశుద్ధికి నిదర్శనం. నేను ఏ కీర్తి ఆశించి ఆ రాగికాసులు ఇతనికి దానం చేయలేదు. అతడు లాభపడాలనే సదుద్దేశంతో ఇచ్చాను. అతనికి మంచి జరగాలని ప్రార్థించాను.
2: మరి నేను?
1: అఖండ కీర్తిని ఆశించి ఇచ్చావు. నేను ఎంత గొప్ప దానం చేస్తున్నానో అని అందరికీ తెలిసేలా ప్రదర్శించి ఇచ్చావు. ఈ అపూర్వ దానం నేను చేస్తున్నాననే అహంకారంతో ఇచ్చావు. అందుకే నువ్విచ్చిన దానం అతనికి విషాదాన్నే మిగిల్చింది. గీతామృతాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకో. నిస్వార్థ దానభావం నీలో చిగురిస్తుంది.
2: కృష్ణ, నన్ను మన్నించు. కురుక్షేత్రంలో అఖండ విజయం, నేటి రాజభోగాలు బహుశా నాలోని అజ్ఞానాన్ని మేల్కొలిపి ఉంటాయి.
1: విజయం భోగభాగ్యాల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకే నీకు గీతోపదేశం చేశాను. అర్జున, ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసిచ్చాడు శిబిచక్రవర్తి. సత్యమనే ఒక్క ధర్మం కోసం తన సమస్త సామ్రాజ్యాన్ని త్యాగం చేసి కడకు కాటికాపరిగా పనిచేశాడు సత్యహరిశ్చంద్రుడు. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం సమస్త రాజభోగాల్ని త్యజించి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు శ్రీరామచంద్రుడు. వారి అపూర్వ త్యాగాలతో నీ దాన ధర్మాల్ని పోల్చుకోగలవా?
2: ఏనాటికి పోల్చుకోలేను కృష్ణ.
1: కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కీర్తిని ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం సత్ఫలితాన్నివ్వదు అర్జున.
2: కృష్ణ, నాకు జ్ఞానోదయం కలిగించావు. నా చేయి పట్టి నడిపించు. శ్రీకృష్ణాయ నమో నమః. బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన మేలు మేమెన్నటికీ మర్చిపోము. మా వందనాలు అందుకోండి.
3: ప్రభు, ఇది వాసుదేవుని వాత్సల్యం తప్ప ఇంకొకటి కాదు. కృష్ణ, నీ దివ్యనామస్మరణ చేసుకుని జన్మ ధన్యం చేసుకోవడం తప్ప నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను. వాసుదేవా, శరణు శరణు.
1: ఎప్పుడు ఎక్కడ ఏ దానం చేసే అవకాశం లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించండి. దైవ సమర్పణ భావంతో ఆ దానం చెయ్యండి. ఫలితం దైవానికి వదిలిపెట్టండి. దైవం కన్న తల్లిలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు.

0: గానం విశాఖపట్నం బాల్ వికాస్ బృందం సమర్పించిన నాటిక విన్నారు. శ్రద్ధ, ఏమిటలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నావు?
1: మర్చిపోయావా, మనం ఇప్పుడు ప్రసారం చేయబోయేది ఫోన్ కార్యక్రమం. రేడియో సాయి సగర్వంగా సమర్పిస్తున్న శ్రోతలతో ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి. సమర్పిస్తున్న వారు శైలశ్రీ విహారీ అండ్ ముక్తిశ్రీ ధీమా.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్యపాద పద్మాలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి ప్రేక్షకులందరినీ ఆహ్వానిస్తున్నాను. సో చెల్లి, ఈ సందర్భంగా స్వామి చెప్పిన బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ వాక్యాల మీద మనం మాట్లాడుకుందాం.
3: అలాగే అన్నయ్య, బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పన్నా.
2: ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగా చెల్లి. నా ఉద్దేశంలో మంచి చేయడం అంటే తల్లిదండ్రులను గురువులను గౌరవించడం, ఆహారం నీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం, పిల్లల పట్ల ప్రేమగా ఉండటం, పేదవారికి మన చేతులైన సహాయం చేయడం లాంటివి ఈ బీ గుడ్ లో ప్రధానమైన అంశాలు.
3: అంతేకాదన్నయ్య, బాగా చదువుకుని తల్లిదండ్రులు గర్వపడేలా మనం ప్రవర్తించాలి, సత్యమే పలకాలి. ధర్మో రక్షతి రక్షిత అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారే, దాని అర్థమేంటో నీకు తెలుసా?
2: చెప్పు.
3: అంటే మనం పాటించిన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆనందంగా ఉండి ఇతరుల్ని కూడా ఆనందంగా ఉంచాలి, అలాగే దేశభక్తి కలిగి ఉండాలి.
2: అవును, ఎల్లప్పుడూ మంచిగా ఉండటం మనకే ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు ప్రజల పట్ల అగౌరవంగా ఉండటము, ఇతరులను బాధించే విధంగా మాట్లాడటము, ఇతరులను చికాకు పెట్టడం, పెద్దలను స్నేహితులను మోసం చేయటం, ఒకరి గురించి ఇంకొకరితో చెడుగా చెప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ మన పతనానికి దారితీస్తాయి, కాబట్టి ఆ పనులను మనం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఒక్కోసారి ఒకే మనిషిలో ఈ మంచి చెడు రెండూ ఉంటాయి. కాని మనమేం చేయాలి? అతనిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకొని చెడుని విడిచిపెట్టాలి.
3: అవునన్నా, ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని చెడుని చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మన మనసుని డైవర్ట్ చేసేసుకోవాలి. ఎగ్జాంపుల్, స్కూల్లో అల్లా చేసే పిల్లలు ఉంటారు, బుద్ధిమంతులైన స్నేహితులు ఉంటారు. బుద్ధిమంతులైన స్నేహితుల నుంచి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అల్లర్ చేసే పిల్లల నుంచి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
2: అవును చెల్లి, బీ గుడ్ సీ గుడ్ తో పాటు మన మంచి ఆలోచనలు, మనం చూసిన మంచిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన మనసు, వాక్, కర్మ అన్ని ఒకటై భగవంతుడి ప్రేమను సులువుగా పొందొచ్చు.
3: చాలా చక్కగా చెప్పావన్నయ్య. కానీ అన్నయ్య, ఈ విషయాలని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు?
2: అబ్బో, ఈ విషయాలని మనం చాలా మంది నుంచి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, మనం పొద్దున లేవగానే సూర్యుని చూస్తూ ఉంటాం కదా, ఆ సూర్యుడి నుండి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఎంతో మంది జనాభాని మోస్తున్న ఈ భూమాత నుండి మనం ఓర్పు సహనం నేర్చుకోవచ్చు. ఇక ప్రకృతిలో ఉన్న జీవుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు చెల్లి. అంతెందుకు, నేరుగా మన తల్లిదండ్రుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తల్లి నుండి ప్రేమ, త్యాగం, తండ్రి నుండి కష్టపడి పనిచేయడం, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు.
3: పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పావు, బాగుంది. అలాగే మన మిత్రులకు కూడా ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి కదా, కాల్ చేసి కనుక్కుందామా?
2: ఖచ్చితంగా చెల్లి.
3: ఫస్ట్ నా ఫ్రెండ్ గాయత్రికి కాల్ చేసి కనుక్కుందాం.
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
4: హలో
3: సాయిరామ్, ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం.
4: థ్యాంక్ యూ.
3: బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో రెండు మాటల్లో షేర్ చేసుకుంటావా అక్క?
4: షూర్ మచ్చి.
3: ఓకే.
4: బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్ అనేది మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిని చూడాలి. మన ద్వారా మంచిని అందరికి చెప్పాలి, మంచిగా మెలగాలి. దాన్ని నేను నా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, పెద్దల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
3: ఓకే, ఎలా స్ఫూర్తి పొందావా అక్క?
4: నేను మా టీచర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను.
3: ఓకే.
4: మా స్కూల్లో తెలుగు మ్యామ్, హిందీ మ్యామ్ నాకు ఇండియన్ కల్చర్ గురించి చాలా చెప్పారు, చాలా నేర్పించారు.
3: ఓకే.
4: ఎంతో బోధించారు వాళ్ళు నాకు. ముందు చాలా నెగ్లెక్ట్ గా ఉండేదాన్ని, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు ఎవరికి.
5: ఓకే,
4: వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన పాటించిన తర్వాత చాలా డిసిప్లైన్ గా తయారయ్యాను.
5: ఓకే,
4: నన్ను చూసి నా సిస్టర్స్ నేర్చుకునేలాగా తయారయ్యాను.
5: ఓకే,
4: పెద్దల్ని గౌరవించడం నేర్చుకున్నాను.
5: ఓకే,
4: అండ్ ఇండియన్ కల్చర్ అంటే ఏదో నేర్చుకున్నాను.
5: ఓకే,
4: ఇప్పుడు మోడర్న్ కల్చర్ మొత్తం యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా కరోనా టైంలో నమస్కారం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో.
5: సాయిరామ్
4: సాయిరామ్.
3: కల్చర్ గురించి బాగా చెప్పింది కదన్నయ్య. స్వామి కల్చర్ ఇస్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు కదా, మనం కూడా మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన తర్వాత జనరేషన్ వారికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.
2: అవును చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. మనకు ప్రసాదనిలయంలో కూడా అనువనుగుణ సంస్కృతి వెలివిరుస్తుంది. వస్త్రధారణలో గాని, మాట తీరులో గాని, నారాయణ సేవలలో గాని ఎక్కడైనా మనకి అగుపిస్తుంది. అంతేకాకుండా బాల వికాస్ తరగతులలో గురువులు మొట్టమొదటిగా చెప్పేది భారతీయ సంస్కృతి గురించి. అంటే స్వామి సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది కదా చెల్లి.
3: అవునన్నయ్య.
2: ఇప్పుడు చిక్బలాపూర్ లో ఉంటున్న నా మిత్రుడు ముకుంద్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
6: హలో
2: సాయిరామ్ ముకుంద్, ఎలా ఉన్నా? రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను ముకుంద్.
6: థ్యాంక్ యూ.
2: సో ఒక చిన్న ప్రశ్న ముకుంద్, నిన్ను ఎంతమంది ఏమైనా అంటున్నా కూడా, గొడవ పడుతున్నా కూడా, ఏమి అనకుండా పక్కకి వెళ్లిపోవడము, మంచిగా ఉండటము, సాఫ్ట్ గా మాట్లాడటము, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు, ఎవరి నుంచి స్ఫూర్తి చెందావు, ఎవరు నిన్ను గైడ్ చేశారో మాతో కూడా కొంచెం షేర్ చేసుకుంటావా ముకుంద్?
6: షేర్ చేస్తాను.
2: ఓకే.
6: నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సుహాస్ అని.
2: ఓకే.
6: వాడు ఎప్పుడు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటూ కైండ్ గా ఉంటాడు. అందరికి ఏమన్నా స్టడీస్ లోనే కాదు, నార్మల్ కూడా హెల్ప్ కావాలంటే వాడే ఫస్ట్ రెడీగా ఉంటాడు.
2: ఓకే.
6: అయితే వాడిని చూసి నాకు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించిందన్నమాట. అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంస్కృత్ ఎగ్జామ్ అప్పుడు ఒకడు నన్ను వచ్చి అడిగాడు, నాకు ఇది రావట్లేదు, నాకు హెల్ప్ చేస్తావా అని.
2: ఓకే.
6: అయితే నేను వాడికి హెల్ప్ చేశాను.
2: ఓకే.
6: దాని తర్వాత ఎగ్జామ్ లో ఇదేంటి, నేను హెల్ప్ చేసిన పార్ట్స్ లో వాడికి చాలా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. అయితే వాడు వచ్చి నాకు వచ్చి చెప్పాడు, నేను చాలా మంచి చేశాను, నీ వల్ల థ్యాంక్ యూ అని.
2: ఓకే.
6: నాకు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత.
2: ఓకే.
6: నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా అప్పుడు నేను మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా అనేసి.
2: ఓకే. ఇంకా
6: ఇట్లానే నేను అదే హాస్టల్లో నేర్చుకున్న థింగ్ నేను ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మా చెల్లెలకి హోంవర్క్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నాను, ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ కావాలంటే చేస్తున్నాను.
2: ఓకే. సో నువ్వు హాస్టల్లో నేర్చుకున్నవన్నీ ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నావు అన్నమాట. ఓకే ముకుంద్, చాలా థ్యాంక్స్. సాయిరామ్.
6: సాయిరామ్.
2: స్వామి చెప్పారు కదా, మనం ఎల్లప్పుడూ మంచి సాంగత్యంలో ఉంటే మనకి తొందరగా మంచి అలవడుతుందని. అలాగే శంకరాచార్యులు వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పిన వాక్యాలను స్వామి మనకి ఎంతో సులువుగా భజన రూపంలో అందించారు కదా.
3: అవునన్నయ్య. సాధు సంగంబు సకలార్థ సాధకంబు అనే సూక్తిని ముకుంద్ సాధకం చేశాడు కదన్నయ్య.
2: అవును చెల్లి, మంచి వారితో స్నేహం చేస్తే అన్ని సాధించవచ్చు, అదే కదా నువ్వు చెప్పింది.
3: అవునన్నయ్య.
2: మిత్రునికి 5 లక్షణాలుంటాయి.
3: అవి నాకు తెలుసన్నయ్య. పాపకార్యం నుండి మరల్చడం, మంచి పనుల్లో నియమించడం, మిత్రుని సద్గుణాలను ప్రశంసించడం, మిత్రరహస్యాన్ని దాచడం, కష్టాల్లో ఆదుకోవడం. అంతే కదన్నయ్య.
2: అబ్బో చెల్లి, ఏదో అనుకున్నా, నీకు కూడా చాలా విషయాలు తెలుసే.
3: థ్యాంక్ యూ.
2: సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ పుట్టపర్తిలో ఉండే దామోదర్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
2: సాయిరాం దామోదర్.
7: సాయిరాం.
2: ఎలా ఉన్నారు?
7: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం దామోదర్. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట.
7: చాలా ఆనందంగా ఉంది.
2: సో ఆ సందర్భంగా మనమంతా కలిసి మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.
7: మంచిది.
2: సో నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. స్వామి చెప్తూ ఉంటారు కదా ఎల్లప్పుడు, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి వింటూ ఉండు అని. నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు? మాతో కూడా కొన్ని ఒక రెండు అలా నువ్వు చేస్తున్న ప్రాక్టీసెస్ గురించి చెప్తూ ఉంటావా?
7: నేను అష్టాంగ యోగాలో ఉన్న ధ్యాన ఆసన ప్రాణాయామాలను నేను నేర్చుకుని ఆచరిస్తూ ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాను.
2: ఓకే.
7: అయితే నాకు మొట్టమొదటిసారిగా ధ్యానం, ప్రాణాయామ మరియు ఆసనాలు ప్రాక్టీస్ చేయమని నా మొదటి యోగా మాస్టర్ అయిన మా మామయ్య చెప్పాడు.
2: ఓకే.
7: కానీ నేను వినలేదు. అప్పుడు చిన్న వయసు కదా, చెప్పిన మాట వినేవాడిని కాదు. నాకు ఆ ప్రాక్టీసెస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పాడు, అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు అర్థం అవడానికి ఒక 15-letter వర్డ్ అండ్ 12-letter నెంబర్ చెప్పి నన్ను చెప్పమన్నాడు.
2: ఓకే.
7: నేను ఆ 15-letter వర్డ్ అయితే చెప్పాను, కానీ ఆ 12-digit నెంబర్ మాత్రం చెప్పలేకపోయాను.
2: ఓకే.
7: అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎందుకు మతిమరపైతే 15-letter వర్డ్ కరెక్ట్ గా గుర్తున్నా, నాకు 12-digit నెంబర్ గుర్తులేదు.
2: ఓకే.
7: అలా దాని గురించి ఆలోచించాను. నాకు సమాధానం దొరకలేదు. అప్పుడు నేను మా మామయ్య దగ్గరికి వెళ్లి దానికి కారణం అడిగాను.
2: ఓకే.
7: అప్పుడు మా మామయ్య నాకు మనసు మీద పట్టు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పాడు. మనసుపై కంట్రోల్ ఉండాలంటే నేను రోజు ధ్యానం, ఆసన అండ్ ప్రాణాయామాలను చేయాలని చెప్పాడు. ఈ విధంగా నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు.
2: ఓకే.
7: అప్పటి నుంచి నేను 10th క్లాస్ వరకు ప్రతిరోజు ఈ మంచి అలవాటును ఆచరించాను.
2: ఓకే.
7: 10th క్లాస్ తర్వాత ఆ పరీక్షల్లో నేను నా ఫ్రెండ్స్ కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలని, అందుకు నేను ప్రతిరోజు చేస్తున్న ఈ ప్రాక్టీసెస్ ను చేస్తున్న సమయంలో కూడా చదవాలని నిర్ణయించుకున్నాను.
2: ఓకే.
7: తర్వాత కొంతకాలం ఏ ప్రాక్టీస్ చేయలేదు.
2: అయ్యో.
7: అప్పుడు ఒకరోజు స్వామి డిస్కోర్స్ విన్న తర్వాత నేను గతంలో ఆచరించిన ధ్యాన, ఆసన, ప్రాణాయామ యొక్క విశిష్టత మరియు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను.
2: ఓకే.
7: ఆ రోజు స్వామి డిస్కోర్స్ లో ధ్యాన, ప్రాణాయామ మరియు ఆసనాల యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను ఎంతో విమర్శగా చెప్పాడు.
2: అవును.
7: అప్పుడు ఇవి చేయడం వల్ల మన ఇంద్రియాలపై, మన మనస్సుపై మనకు పట్టు దొరుకుతుందని, అలా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించవచ్చని, అలా ఎప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలని స్వామి చెప్పారు.
2: అవును.
7: నేను అప్పటి వరకు అసలు యోగ, ధ్యాన, ఆసన, ప్రాణాయామాలు చేయని నేను మళ్ళీ అప్పటి నుంచి యోగ ఆసనాస్ మళ్ళీ నా ప్రాక్టీసెస్ ని తిరిగి ఆరంభించాను.
2: వెరీ గుడ్. సో నువ్వు మీ మామయ్య దగ్గర నుంచి ఇంత మంచి విషయం నేర్చుకున్నావు కదా, నీకు అది ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చింది కదా, నీకు వచ్చిన బెనిఫిట్ ని ఇంకోలకు కూడా రావాలని ఎప్పుడైనా అనుకోని నువ్వు ఈ యోగా ప్రాక్టీసెస్ ని కూడా ఎవరికైనా షేర్ చేసుకున్నావా?
7: నేను మా తమ్ముడికి షేర్ చేసి నేర్పించాను. అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు.
2: ఓకే.
7: ఆచరణ గురించి చెప్పాలంటే నేను మొదటి నుంచి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను. 2-3 దెబ్బలు కూడా తగిలాయి నా ప్రాక్టీసెస్ లో.
2: అయ్యో.
7: మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
2: ఓకే చెప్పండి.
7: నా ప్రాక్టీసెస్ ఎలా చేశాను అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
2: ఓకే.
7: మార్స్ మిషన్ ఎలా అయితే భూమి చుట్టూ ఒకసారి తిరిగి భూమికి కొంచెం దూరంగా వెళ్లి అనుకున్న గమ్యస్థానాన్ని చేరిందో, అలాగే నేను చేస్తున్న సాధన వల్ల ప్రతిరోజు కొంచెం అభివృద్ధి చెందాను.
2: ఓకే.
7: మార్పు ఒక రోజుతో వచ్చింది కాదు, కొన్ని నెలల కొద్ది ప్రతిరోజు ఒకే సమయాన క్రమం తప్పకుండా చేస్తే వచ్చింది.
2: అవును.
7: నేను 1 సంవత్సరం ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు గమనించాను.
2: ఓకే.
7: నాకు జ్ఞాపక శక్తి చాలా బాగా పెరిగింది, నా బుద్ధిలో కూడా చాలా మార్పు కలిగింది.
2: ఓకే.
7: కానీ నాకు తెలియకుండానే అరిషడ్ వర్గాలలోని ఒకటైన అహంకారం అంటే ఈగో పెరుగుతూ వచ్చింది.
2: అయ్యో.
7: అప్పటి వరకు నేను చదివినది చదివినట్టు, విన్నది విన్నట్టు, చూసినది చూసినట్టు గుర్తు పెట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాను.
2: ఓకే.
7: కానీ ఈ అహంకారం వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఆ అహంకారం నాలో పెరిగిందని గ్రహించి నేను దాన్ని అణిచివేసేలోపు నా 10th క్లాస్ పూర్తి అయింది.
2: ఓకే.
7: ఆ తర్వాత స్వామి దగ్గర చదువుకోవడానికి హాస్టల్లో నివసించడానికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కాబట్టి మళ్ళీ ఆరిషడ్ వర్గాలలోని ఒకటైన అమ్మకోణం అనే భావన చాలా పెరిగింది.
2: ఓకే.
7: నా అన్న భావన చాలా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే తల్లిదండ్రులతో పెరిగిన నేను ఒక్కసారిగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చి హాస్టల్లో నివసిస్తున్నాను కాబట్టి. అప్పుడు అహంకారం, ఇప్పుడు మమకారం, వీటిని జయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు.
2: అయ్యో.
7: చివరికి స్వామి చెప్పినట్లు నా ఇష్టదైవం నామంపై ధ్యానం చేశాను.
2: ఓకే.
7: అప్పుడు నాకు ప్రశాంతత కలిగింది.
2: ఓకే.
7: ఇప్పుడు నేను మళ్ళీ మొదట్లో ఎలా అయితే సాధన చేశానో ఇప్పుడు నేను మెంటల్ గా ఆ స్టేట్ లో ఉన్నాను.
2: ఓకే. చాలా చక్కగా చెప్పావు దామోదర్. మీ నుంచి ఎంతో మంది కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. సాయిరాం.
7: సాయిరాం.
2: యోగ చిత్తవృత్తి నినోదః అని స్వామి చెప్పిన ఎన్నో యోగ పద్ధతుల ద్వారా మనం మన ఆరోగ్యాన్ని, ఎమోషన్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ డేంజరస్ టైం, కరోనా వైరస్ టైంలో కూడా ఎంతో మంది ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని యోగ మార్గాల ద్వారే భద్రపరుచుకుంటున్నారు.
3: అవును, యోగా అంటే శ్వాస మీద ధ్యాస కూడా కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: అలాగే భజనలో కూడా ఈ యోగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంలో ఉంటుంది, దానివల్ల కొన్ని స్లోగా, కొన్ని స్పీడ్గా, కొన్ని మీడియంగా ఉంటాయి. అప్పుడు మనం తీసుకునే శ్వాసలో కూడా మార్పు ఏర్పడుతుంది. కానీ దాన్ని చాలా మంది గమనించరన్నయ్య.
2: అవును చెల్లి, భజనని యోగాతో కనెక్ట్ చేసి చాలా చక్కగా చెప్పావు.
3: థ్యాంక్ యూ. ఇప్పుడు విజయవాడలో ఉన్న ధాత్రికి ఫోన్ చేద్దామా?
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
8: హలో
3: సాయిరాం ధాత్రి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇవాళ రేడియో సాయి 9వ భాషికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశం మీద నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్, సి గుడ్, డూ గుడ్ గురించి నీ అభిప్రాయం ఏంటి ధాత్రి?
8: అవును, స్వామి చెప్పిన బీ గుడ్, డూ గుడ్, సి గుడ్ అనే మూడు విషయాలను నేను బాల వికాస్ నుండి నేర్చుకున్నాను. బీ గుడ్, మంచిగా ఉండటం. గాంధీ గారు చెప్పారు కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని. అలాగే బాల వికాస్ లో కూడా అణాలు కంటే గుణాలు మిన్నా అని నేర్చుకున్నాం. స్వామి చెప్పారు కదా, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరికి సహాయపడుతూ ఎవరిని నొప్పించకుండా ఉండటమే. డూ గుడ్, అందరికీ మంచినే చెయ్యి, మంచి పనులే చెయ్యి. దైవాల హృదయమే దైవ మందిరము అంటారు కదా. మనం ఏదైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మన హృదయం దయతో నిండి బాల వికాస్ నుండి నేర్చుకున్నాను. బీ గుడ్, మంచిగా ఉండటం. గాంధీ గారు చెప్పారు కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని. అలాగే

0: నుండే ప్రేమ కలుగుతుంది. ప్రేమతో చేసే ప్రతి పని మంచి పని అయి మనకు తృప్తిని శాంతిని కలిగిస్తుంది. అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడాలి. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని దుర్యోధనుడిని పిలిచి, లోకంలో ఎవరైనా ఒక మంచివాణిని ఒక చెడ్డవాణిని తీసుకురమ్మన్నాడట. ధర్మరాజు వచ్చి తనకు ఎవ్వరు చెడ్డవారు కనిపించలేదని అన్నాడట. దుర్యోధనుడు వచ్చి తనకు ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని చెప్పాడట. అంటే దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు కదా, మనం అందరిలోనూ మంచినే చూడటం అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసినంత వరకు బీ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, డూ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, స్వామి సంస్థలో సేవలు చేసే అన్నయ్యలు అక్కలు, సీ గుడ్ ఎగ్జాంపుల్ మన బాల వికాస్ గురువులు, మన టీచర్స్, వారు మంచి ప్రవర్తనతో మనకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు. సాయిరాం.
1: బాల్ వికాస్ అండ్ సర్వీసెస్ గురించి చాలా మంచి విషయాలు స్ఫూర్తిదాయకంగా చెప్పింది కదన్న ధాత్రి.
2: అవును చెల్లి.
1: చిన్నపిల్లలకు మంచి మార్గంలో పెట్టడానికి స్వామి ప్రవేశపెట్టిన బాల్ వికాస్ లు చాలా గొప్ప పాత్రను పోషిస్తున్నది.
2: అవును.
1: వేద పురాణాలతో పాటు స్వామి చెప్పిన ఎన్నో విషయాలను ఈ బాల్ వికాస్ లు నేర్పడం వల్ల, వాటిని మనం పాటించడం వల్ల మనం ఇంకొకరికి స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.
2: అవును చెల్లి, నిస్వార్థమైన సేవ చేయాలంటే ఇలాంటి దయగల హృదయమే అవసరం. ఈ దయాహృదయంతోనే దయావంతుడైన సాయినాథుడు ఎన్నో వేల గ్రామాలకు ప్రాణాధారమైన నీటి సౌకర్యాన్ని కల్పించారు.
1: అవునన్నయ్య.
2: ఇప్పుడు ఎనుమలపల్లిలో ఉంటున్న నా స్నేహితుడు కీర్తన్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
1: అలాగే.
3: హలో
2: సాయిరాం. కేతన్ ఎలా ఉన్నా?
3: సాయిరాం, నేను స్వామివారి ఆశీర్వాదంతో బాగున్నాను.
2: ఓకే. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట.
3: ఓకే.
2: సో ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
3: థ్యాంక్ యూ.
2: సో ఒక చిన్న ప్రశ్న కేతన్, నువ్వు మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండడం, మంచి చూస్తూ ఉండడము, మంచి చేయడం, మంచి వినాలంటే ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందుంటాం కదా, అలా నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఇవన్నీ ఫాలో అవుతున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
3: ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ అవకాశాన్ని అద్భుతంగా భావిస్తున్నాను. ఈరోజు నేను పాటిస్తున్న ఒక మంచి లక్షణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మన పని మీద ఉండవలసిన అంకిత భావం గురించి.
2: ఓకే.
3: మా స్కూల్లో మరియు మా హాస్టల్లో ఉన్న టీచర్స్ వారి పనిని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో స్వామి అనుకుని చెప్తారు. ఇది నాకు ఆదర్శం.
2: ఓకే.
3: ప్రతి పండగకు ప్రతి ఫంక్షన్ కు వారు ఈ పనిని అయినా వారు ఏ పనిని అయినా ఎంతో ఇష్టంతో స్వామి కోసమని చెప్తారు.
2: ఓకే.
3: మరియు మా హాస్టల్లో ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. దానికి కారణం కూడా మా టీచర్స్, మా హాస్టల్లో పనిచేసే మా అన్నలు.
2: ఓకే.
3: వారు కూడా నాకు ఆదర్శం.
2: ఓకే. సో నువ్వు ఇలా ఎంతో టీచర్స్ నుంచి గానీ, స్కూల్ హాస్టల్ నుంచి గానీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నావు కేతన్, దాని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు?
3: మా స్కూల్లో మా హాస్టల్లో నాకు ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది.
2: ఓకే.
3: ఉదాహరణకు పండగలకు కార్డు చేయడం, వేదికను అలంకరించడం, గణేష్ చతుర్థికి చారియట్ చేయడం, ఇంకా ఎన్నో సెల్ఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి.
2: ఓకే.
3: నేను ఆ పనిని నా ఉత్తమ ప్రయత్నాలతో చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆ పనిని ఒక సాధారణ పనిగా కాకుండా స్వామి మీద ప్రేమతో, స్వామి కోసం అని అనుకుని శ్రద్ధతో పూర్తి చేస్తాను. మన స్వామి ఎన్నో దివ్యోపన్యాసాలు, ఎన్నో మంచి విషయాల గురించి చెప్పారు కదా. మనము వారి నుంచి ఒక్క మంచి

0: విషయం శ్రద్ధతో పాటిస్తే స్వామి మనతో ఎంతో సంతోషంగా ఉంటారు.
1: అవును, చాలా మంచి విషయాలు చెప్పావు కేత, ధన్యవాదాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.
2: సంఘే శక్తి కలయుగే అని ఎంతో మంది పెద్దవాళ్ళు అంటున్నారు కదా, దాని అర్థమేంటో తెలుసా చెల్లి?
3: చెప్పన్నయ్య.
2: ఈ కలయుగంలో ఎంతో మంది మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకి అంత బలం అన్నమాట. కేతన్ చెప్పినట్టుగా మన స్నేహితులందరము ఒకరికొకరం సహాయం చేసుకుంటూ యూనిటీగా ఉంటే మన అహంకారం చచ్చిపోయి డివినిటీకి దగ్గరవుతూ ఉంటాము. అదే స్వామి చాలా సింపుల్ గా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
3: అవునన్నయ్య, కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఉంటారు కదన్నయ్య పెద్దవాళ్ళు. ఆ విధంగా అందరి ఆలోచనలతో ఆ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే ఆ పనిలోని మెలకువలను తెలుసుకుని టాలెంటెడ్ పర్సన్ గా తయారు కావచ్చు కదరా అన్నయ్య.
2: అవును చెల్లి. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా మిత్రుడు సాయిశరణ్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
4: హలో,
2: సాయిరాం చరణ్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
4: చెప్పండి.
2: ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను చరణ్. సో స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ ని ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఫాలో అవుతున్నావో మాతో కాస్త షేర్ చేసుకుంటావా?
4: చెప్తానండి. నా పేరు సత్యసాయి శ్రీచరణ్. నేను 12వ తరగతి చదువుతున్నాను. స్వామి స్కూల్లో చేరాక నాకు ఏర్పడిన మంచి మార్పులు, భగవంతునికి దగ్గరగా ఉండాలన్న కోరిక తపన కలిగాయి. స్వామికి సంబంధించిన సాహిత్యం రచన చదవాలన్న శ్రద్ధ పెరిగింది. స్వామి భక్తుల అనుభవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది.
2: సో ఇవన్నీ నీకు నువ్వు ఎవరు చెప్తే ఇవన్నీ చేస్తున్నావు ఈ మంచి పనులన్నీ?
4: ఈ మంచి మార్పులు నాలో ఏర్పడడానికి కారణం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మగారితో ద్వారా ప్రారంభమైంది. స్వామి స్కూల్లో చేరాక స్వామి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు తెలుసుకోవటం ద్వారాను, స్వామి భక్తుల అనుభవాలతో కొన్ని రచన చదవటం ద్వారాను, సత్సంగాలకు సంబంధించిన ఆడియో వీడియోలను వినటం చూడటం ద్వారాను, స్వామి యొక్క దివ్య ఉపన్యాసాలు వినటం ద్వారాను, స్వామి మందిరంలో స్కూల్లోనూ జరిగే మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారాను ఈ ఆసక్తి తపన పెరిగి ఒక అలవాటుగా మారింది.
2: ఓకే, సో నువ్వు ఈ మంచి గుణాలన్నీ ఎలా నీ లైఫ్ లో ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
4: స్వామి ఎప్పుడు ఉన్నారు, స్వామి ఎప్పుడు వింటున్నారు, స్వామి ఎప్పుడు చూస్తారు, వీటిపైన దృష్టిలో పెట్టుకుని ఫాలో అవుతున్నాను.
2: ఓకే, చాలా బాగా చెప్పావు సాయిశరణ్. సాయిరాం.
4: సాయిరాం.
2: సాయిశరణ్ నేను హాస్టల్లో గమనిస్తూ ఉంటాను చెల్లి. తను ఏ చిన్న పని చేసినా స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా అతని దగ్గర నుంచి నేర్చుకుని ఏ పని చేస్తున్నా స్వామి కోసం చేస్తున్నాము, స్వామి మనల్ని చూస్తూ ఉన్నారని ఆఫర్ చేస్తూ ఉంటే స్వామి మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు.
3: అన్ని ధర్మాల్లో ఉన్న సారాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారు స్వామి.
2: అవును.
3: నన్ను ఇన్స్పైర్ చేసిన తెలుగు టీచర్ గురించి మాట్లాడతాను.
2: చెప్పు చెల్లి.
3: మా తెలుగు టీచర్ ని చూస్తే చాలు మనసులో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ముఖంలో చెదరని చిరునవ్వు, సాంప్రదాయ వస్త్రధారణ, ప్రేమపూర్వకమైన పలకరింపు. ఆవిడ సబ్జెక్టు ఎలా టీచ్ చేస్తారంటే రియల్ లైఫ్ కి కనెక్ట్ చేసి టీచ్ చేస్తారు. సో ఆవిడ టీచింగ్ ఎవరికైనా సరే అది సులభంగా అర్థమైపోతుంది.
2: ఓకే,
3: సో ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేద్దామా?
2: ఖచ్చితంగా చెల్లి, ఫోన్ చేయి.
5: నమస్తే టీచర్, మేము రేడియో సాయి నుంచి.
6: సాయిరామమ్మా, ఎలా ఉన్నావు?
5: బాగున్నాను, మీరెలా ఉన్నారు?
6: బాగున్నానమ్మా.
5: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
6: చాలా సంతోషమమ్మా, ధన్యవాదాలు.
5: మా అందరికి మీరు చాలా ప్రేమతో అనురాగాలతో మాతో పాఠం చెప్తారు. మేము ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా ఆ స్మైల్తోనే మాతో సేమ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడిగినా కూడా మాతో ఓపిక్గా చెప్తారు.
6: అంటే సాయిరాముడు చెప్పినట్టుగా దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహం అందే, పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అన్నారు కదమ్మా.
5: అవును టీచర్ గారు.
6: పాపపుణ్యం అనేది వేరే ఎక్కడ లేదు, మనం చేసే పనుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏ పని అయితే ఉందో ఆ పనిని ప్రేమ భావంతో చేస్తే తికరణ శుద్ధిగా ఉంటుంది అని చెప్పారు కదా. అలాగే దేవుడు అంటే ఎక్కడో ఉండడమ్మా, మన దేహంలోనే ఉంటాడు. దేహం కాదు దేహిని నేను అని చాలా సార్లు స్వామి చెప్పారు కదా, అది నేను ఫాలో అవుతూ ఉంటానమ్మా. దానివల్ల ఇలాంటి పిల్లల మనసులు ఎంతో మందిలో స్థిరంగా నిలబడగలిగానేమో అనుకుంటాను.
5: థ్యాంక్ యూ టీచర్, మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయిరామ్.
6: ఓకే అమ్మ, సాయిరామ్.
2: ఈ తెలుగు టీచర్ ఎవరో కాదు, మన అమ్మే కదా చెల్లి.
5: అవునన్నయ్య.
2: మా అమ్మ అంటే నాకు తెలిసింది త్యాగం, ప్రేమ.
3: ఇప్పుడు నాకు తెలిసిన హర్షిని హైదరాబాద్ నుంచి వచ్చింది, తనకి కాల్ చేద్దామా?
2: ఖచ్చితంగా కాల్ చేయి.
7: హలో
5: సాయిరామ్, హర్షిని.
7: సాయిరామ్,
5: ఎలా ఉన్నావు?
7: బాగున్నాను.
5: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో షేర్ చేసుకుంటావా?
7: Yes. Be good, do good, say good. మంచి విను, మంచి మాట్లాడండి, మంచినే చూడండి.
5: ఓకే.
7: నెక్స్ట్ బీ గుడ్ అంటే ఇప్పుడు మనము ఎవరితో అయినా చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదో ఎదుటి వాళ్ళు మనతోని ఎలా ప్రవర్తించినా మనం వారితో చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదర్ వాళ్ళు మనతో చాలా బ్యాడ్ గా ప్రవర్తించినప్పటికీ దట్ డజంట్ మీన్ మనం కూడా వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేయాలి అని. మనం మంచిగా వాళ్ళతోని బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు అది తెలుసుకొని ఆటోమేటికలీ వాళ్ళు కూడా మనతోని మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు.
5: ఓకే.
7: సో ఇలా మనం చేయడం వల్ల మన ఈ పాజిటివ్ బిహేవియర్ ఇలా ఉండడం వల్ల మంచి ప్రవర్తన వల్ల లోకంలో ఒక చేంజ్, ట్రెమెండస్ చేంజ్ అనేది వస్తుంది.
5: ఓకే.
7: నెక్స్ట్ కమింగ్ టు డూ గుడ్.
5: ఓకే.
7: డూ గుడ్ అంటే మనం అందరికీ మంచి పనులు చేయాలి. మనకి ఏ రీజన్ లేదు దట్ మనం ఎవరికి హాని కలిగించకూడదు.
5: ఓకే.
7: ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయలేకపోతే మనం అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలి కానీ అదే ఇష్యూ మీద క్రిటిసైజ్ చేయడం కానీ దాని గురించి స్టోరీస్ చెప్పడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేయకూడదు. మనం ఏ పని అయినా చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయాలి, మనం చేస్తున్నది కరెక్టా తప్ప అని ఆలోచించి చేయాలి.
5: ఓకే.
7: మన మంచి పనులు లోకానికి అవసరం కానీ లోకానికి అవసరమయ్యే మంచి పనులు మనం చేయలేము. అట్లీస్ట్ మన వల్ల వచ్చే మంచి పనులు లోకానికి అయితే చాలా అవసరం ఉంది. దీని వల్ల ఒక సొసైటీ నుండి దేశం అలా మొత్తం అభివృద్ధి చెందుతుంది.
5: ఓకే.
7: నెక్స్ట్ కమింగ్ టు సీ గుడ్.
5: ఓకే.
7: భగవంతుడు మనకి చాలా పెద్ద బహుమతి ఇచ్చాడు, కళ్ళని. చాలా మంది కళ్ళు లేని వారు ఉంటారు, వాళ్ళకి దొరకని ఆపర్చునిటీ కూడా మనకి దొరికింది. సో ఆ ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చినందుకు మనం చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. సో మనకి కళ్ళు ఇచ్చినందు వల్ల మనం ఎప్పుడు మంచినే చూడాలి, ఆ కళ్ళతోని మంచి పనులే చేయాలి. ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే మనం దాన్ని సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయాలి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి.
5: మీరు ఎవరైనా ఎవరి దగ్గరైనా స్ఫూర్తి పొందారా, ఎలా పాటిస్తున్నారు దాన్ని?
7: యా, నేను మా ఇంగ్లీష్ మేడం నుండి స్ఫూర్తి పొందాను.
5: ఓకే.
7: నా డైలీ రొటీన్ లైఫ్ లో నేను దీన్ని ఆచరిస్తున్నాను.
5: ఎలా పొందారు స్ఫూర్తి?
7: అందరినీ ప్రేమించడం.
5: ఓకే.
7: సహాయం చేయడం.
5: ఓకే.
7: నెక్స్ట్ అబద్ధాలు ఆడకుండా ఎప్పుడు సత్యంగానే ఉండడము, కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడం. లైక్ నేను నా కోపాన్ని ఎలా తగ్గించుకుంటాను అంటే నాకు కోపం వచ్చినప్పుడు ఐదర్ నేను 1 to 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, లేదంటే ఓం శ్రీ సాయిరామ్ అని మనసులో అనుకుంటాను. సో దట్ నా కోపం తగ్గుతుంది. అండ్ నా కోపం రావడానికి గల కారణాలు తెలుసుకుంటాను. అసలు నా కోపం ఎందుకు వచ్చింది, నేను ఏం మాట్లాడితే ఎదుటి వారు నా మీద కోపడ్డారు.
5: ఓకే, చాలా బాగా చెప్పావా కాల్, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సాయిరామ్.
7: సాయిరామ్.
3: సహనా వవతు సహనౌ భునక్తు అని ఈ వేద మంత్రం గురు శిష్యుల సంబంధం తెలిపే మంత్రం కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: గురు శిష్యుల ఇద్దరూ కలిసి జీవించాలి, కలిసి భుజించాలి, ఇద్దరూ కలిసి ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి. అటువంటి గురు శిష్యుల మధ్య ఎటువంటి ద్వేషము ఉండకూడదు అని దీని అర్థం కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: అటువంటి గురువుల ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు.
2: ఖచ్చితంగా. ఇది వింటుంటే తిక్కన గారు భారతంలో చెప్పిన పద్యభావం గుర్తుకు వస్తుంది చెల్లి.
3: చెప్పన్నా.
2: ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో అది మనం ఇతరులకి చేయకూడదు. అదే అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా స్నేహితుడు ధీరజ్ కి ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: ఓకే.
8: సాయిరామ్.
2: సాయిరామ్. ధీరజ్ ఎలా ఉన్నారు?
8: బాగున్నాను.
2: ఓకే. సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట.
8: చాలా మంచిది.
2: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను.
8: ధన్యవాదములు.
2: సో ధీరజ్, స్వామి చెప్పిన బి గుడ్ సి గుడ్ టు గుడ్ ని మనం ఎప్పుడు ఫాలో అవడానికి నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కూడా ఒక కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటావా?
8: నేను నాకు స్ఫూర్తిదాయకం అనేది స్వామి మాత్రమే.
2: ఓకే.
8: నాకు స్ఫూర్తిని కలిగించినటువంటి వారు స్వామి. స్వామి మాటలు, స్వామి చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. స్వామి సన్నిధిలో ఒకరోజు కూర్చొని ఉండగా ఆ సన్నిధిలో ప్రదర్శించిన నాటకంలో స్వామి మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం, మన జీవితంలో ఉన్న ప్రతి నష్టం ఒకానొక సమయంలో ముగిసిపోవాల్సింది అన్న ఈ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. ఇలా స్వామి చెప్పిన ప్రతి మాట నాకు స్ఫూర్తిదాయకమే.
2: సో నువ్వు స్వామి నుంచి మంచి విషయాలు నీ జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు?
8: ప్రతి మనిషి జీవితంలో సహాయం చేయడం అనేది ఒక వరం లాంటిది. అందరికీ సహాయం చేయాలనిపించవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారికి సమయం అనుకూలించకపోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నాకు గత కాలంలో ఆ అవకాశం లభించింది. ఒక ఆమె అలా రోడ్డు వైపున తన బిడ్డను సంఖలో ఎత్తుకొని బిందెను తలపై మోస్తూ రోడ్డు వైపున వెళ్తూ ఉంది. ఆ సమయంలో నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను ఆమెకు సహాయపడగలిగాను. ఆమె బిందెను నా సైకిల్ పై ఉంచుకుని ఆమె ఇంటి వద్ద వరకు సహాయపడగలిగాను. అలా నాకు ఆ రోజు సహాయం చేసే అవకాశం లభించింది. అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని వేచి ఉంటున్నాను.
2: ఓకే, చాలా చక్కగా చెప్పారు ధీరజ్. సాయిరామ్.
8: సాయిరామ్.
2: ధీరజ్ మాటలు విన్నాక నేను కూడా స్ఫూర్తి గురించి కొంచెం చెప్తాను చెల్లి.
3: తప్పకుండా.
2: కొంతమంది ఏదైనా చేస్తే మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మాట్లాడితే మనకు ఉత్తేజంగా కలిగి మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మన దృష్టి, మన అవయవాల్ని ఎప్పుడు కూడాను మన చుట్టుపక్కల ఉన్న మంచిని గ్రహించి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ. బ్రూస్ అనే ఒక మహారాజు తన శత్రు సైన్యం పోరాడుతూ వాళ్ళ వీర విహారం తట్టుకోలేక ఒక గుహలోకి వెళ్లి తన తల దాచుకుంటాడు. ఆ సమయంలో ఒక సాలెపురుగు తన గూడు కట్టుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటుంది. కానీ చివరికి ఎన్నిసార్లు కింద పడిపోయినా తానందడు తానే మళ్ళీ పైకి లేచి చివరికి తన గూడు తనకు తానే కట్టుకుంటుంది. ఈ సంఘటనను చూసి స్ఫూర్తి చెందిన బ్రూస్ రాజు జీవితంలో ఏ పాఠం నేర్చుకున్నాడో తెలుసా చెల్లి?
3: తెలుసన్నయ్య.
2: చెప్పు.
3: మన గమ్యం చేరే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని మన గమ్యం చేరాలి.
2: అవును, కరెక్ట్ గా చెప్పావు.
3: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టి ఉండు.
2: అవును, దాని అర్థం కూడా ఏంటో చెప్తావా?
3: మన గమ్యం ఏమనుకున్నామో అది చేరే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి.
2: కరెక్ట్ గా చెప్పావు చెల్లి. ఇప్పుడు విజయవాడలో ఉంటున్న నా స్నేహితుడు భానుకి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలుసుకుందాం.
3: అలాగే.
2: సారాం భాను, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం.
8: సారాం విహారి,
2: ఎలా ఉన్నారంతా?
8: బానే ఉన్నాము.
2: అంతా బానే ఉన్నాం భాను. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను భాను.
8: థ్యాంక్స్ విహారి.
2: సో స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
8: షేర్ చేసుకుంటాను.
2: చెప్పండి.
8: నేను మా నాన్నని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చేసిన మంచితనము, ఆయన చెప్పిన మంచి మాటలు, ఆయన సమయపాలనగా ఉండడము, మంచి మాటలు చెప్పడం, అందరినీ సమానంగా చూడటం, ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడకుండా ఉండటం, అందరినీ సమానంగా చూసి
2: ఓకే
8: ఎదుటి వారు బాధపడుతుంటే ఓదార్చడం అలా నేర్చుకున్నాను.
2: ఓకే. సో నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి ఎంతో మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావో కూడా చెప్తావా?
8: అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా అవసరమైతే అట్లా షేర్ చేసుకోవడం, అంటే ఫుడ్ అట్లా షేర్ చేసుకోవడము, హెల్ప్ చేయడం, అట్లా మంచిగా మాట్లాడటము, ఎవరితో కోపంగా ఉండటము అట్లా కాకుండా సమయపాలనగా ఉండడం అట్లా.
2: ఓకే. మరి నువ్వు ఈ మంచి విషయాలన్నీ ఇంకెవరితో కూడా ఇలా ఉండాలి ఇలా అన్నకూడదని గైడ్ చేస్తూ ఉంటున్నావా?
8: అంటే నేను మా తమ్ముడితో చెప్తూ ఉంటాను.
2: ఓకే. ఓకే, తమ్ముడితో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటున్నావు అన్నమాట. ఓకే, చాలా బాగా చెప్పావు. సాయిరామ్.
8: సాయిరామ్ విహారి.
2: భాను నా చిన్ననాటి స్నేహితుడు చెల్లి. నాకు భాను గురించి బాగా తెలుసు. దశరథుడికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో, అలాగే శ్రీరాముడికి దశరథుడు అంటే ఎంత ఇష్టమో, తన భానుకి తన తండ్రి అంటే అంత ఇష్టం చెల్లి. తన తండ్రి నేర్పిన క్రమశిక్షణ ఎప్పుడు అతనికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది.
3: ఓకే. ఈ వయస్సులో మనకి తల్లిదండ్రులే స్ఫూర్తి.
2: అవును.
3: మాటల్లో సాఫ్ట్నెస్, పనుల్లో షార్ప్నెస్, ఇవన్నీ ఎక్కువ సమయం మనతో గడిపే తల్లిదండ్రుల నుండే నేర్చుకోవచ్చు.
2: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం విజయవాడలో ఉంటున్న షణ్ముఖకి ఫోన్ చేసి తన ఏం చెప్తాడో కూడా చూద్దాం.
3: అలాగే.
2: సాయిరామ్ షణ్ముఖ.
9: సాయిరామ్ విహారి.
2: ఎలా ఉన్నారు?
9: బానే ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం షణ్ముఖ. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట.
9: అవునా? అలాగే.
2: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను షణ్ముఖ.
9: చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
2: ఓకే, ఒక చిన్న ప్రశ్న షణ్ముఖ. మన స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ వాక్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి చెంది నువ్వు ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
9: నేను మా అమ్మ దగ్గర నుంచి స్ఫూర్తి చెందుతూ ఉన్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, ఎల్లప్పుడు సత్యాన్నే చెప్పు, మంచి నడవర్గలనే నడువు, ఎవరు మంచి చెప్తే మంచి దారినే నువ్వు నమ్ము, చెడుని అసలు నమ్మద్దు వినద్దు అని చెప్పింది.
2: ఓకే, ఇంకా?
9: ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నేను ఇది క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను.
2: ఓకే. సో ఇంకా నీ చుట్టుపక్కల నుంచి కానీ, ఫ్రెండ్స్, స్కూల్ నుంచి కానీ ఏమేమి నేర్చుకున్నావు కూడా చెప్తావా?
9: ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరితో ఆనందంగా ఎలా గడపాలి, అందరికి ఎలా సహాయం చేయాలి అని నేర్చుకున్నాను.
2: ఓకే. సో నువ్వు నీ చుట్టుపక్కల నుంచి ఇంత మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
9: అలాగే, నేను ఎవరితో మాట్లాడినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను, మరియు ఎక్కడికి వెళ్ళినా నేను క్రమశిక్షణగానే ఉంటాను, అందరితోనూ సరదాగా ఆనందంగా గడుపుతాను.
2: ఓకే. ఓకే షణ్ముఖ, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
9: ధన్యవాదాలు.
2: ఈ షణ్ముఖ చెల్లి పాజిటివ్ థింకింగ్ తో ఉంటూ తన అమ్మని, అన్నని, లక్ష్మణుడు తన అన్న అయిన రాముని ఎలా ఫాలో అవుతుంటాడో అలాగే మంచిని ఫాలో అవుతూ ఉంటాడు చెల్లి.
3: ఓ, అందరికి అమ్మ మొదటి గురువు, అందుకే మాసుదేవో భవ అని అంటారు కదన్నయ్య.
2: అవును,
3: అమ్మని నాన్నని గురువుని దైవంగా భావించి వారిని పూజించాలి. మనలాంటి వారందరికీ తల్లిదండ్రులే స్ఫూర్తి. అటువంటి తల్లిదండ్రులకే సాయిమాతే స్ఫూర్తి.
2: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేను కూడా నా అకౌంట్స్ టీచర్ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను చెల్లి. ఆయన పేరు నరసింహారావు సార్. సో మరి ఆయనకి కూడా ఫోన్ చేసి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామా?
3: ఖచ్చితంగా అన్నయ్య.
2: నమస్తే సార్, నేను విహారీ రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
10: హలో.
2: హలో సాయిరామ్ సార్, నేను మీ స్టూడెంట్ విహారీని రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సో సార్ మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు, మాకెంతో ప్రేమగా చెప్పారు, మమ్మల్ని ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు స్వామి టీచింగ్స్ మీద. సో మీరు ఇంత మంచి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి నుంచి స్ఫూర్తి పొంది ఈ మంచి పనులన్నీ మాకు షేర్ చేసుకుంటున్నారు, అవి మాతో షేర్ చేసుకోరా?
10: అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకందరికీ, నాకే కాదు అందరికీ, ప్రపంచంలో అందరికీ ఎవరైతే ఇన్స్పిరేషనో ఆ మహానుభావుడే నాకు కూడా ఇన్స్పిరేషన్. నేను పెద్దగా చేస్తుంది ఏమీ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే స్వామి మనకు నేర్పించిన దానిలో ఏదో ఒక వంతైనా మనం ఆయన పిల్లలకి చెప్పగలిగితే, చేసి చూపించగలిగితే ఏదో స్వామి కొంచెం సంతోషిస్తారేమో అన్న ఆశ. అంతకన్నా ఏమీ లేదు హరి, ఇందులో పెద్దగా డీప్ గా వెళ్ళిపోవాల్సింది నాకైతే ఏం కనిపించట్లేదు. ఏదో స్వామి చెప్పింది మనం పాటిస్తున్నామా లేదా, ఆ సింపుల్ దాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే అదంతా ఇన్స్పిరేషన్ పర్స్పిరేషన్ అంటావా, అదంతా ఎవరినో ఇన్స్పైర్ చేయాలని మనం ఏం పని చేయం. స్వామి చెప్పింది మనం నడుచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఎవరికైతే భక్తి ఉందో, ఎవరి మీద అయితే స్వామికి గురు ఉందో, ఆటోమేటిక్ గా వాళ్ళంత వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం చేయవలసింది మనం స్వామి మాట ముందు నడవడం అంతే.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
10: నా ఉద్దేశం సరేనమ్మా.
2: ఓకే సార్, సాయిరామ్.
10: సాయిరామ్, సాయిరామ్.
2: ఈ సిచ్యువేషన్ లో చెల్లి నేను కూడా ఆయన గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను.
3: చెప్పన్నయ్య.
2: నేను 11th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు చాలా కష్టమయ్యేది అకౌంటెన్సీ సబ్జెక్ట్. సో నాకే డౌట్స్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పెట్టి అడిగేవాడిని. కానీ ఆయన మాత్రం నేను ఎన్నిసార్లు వెళ్ళినా నవ్వుతూ ప్రేమగా ఉత్సాహంగా అలాగే అన్నిసార్లు సమ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను ఇప్పుడు ఇలా అన్నాను అంటే చక్కగా అకౌంట్స్ లో చేస్తున్నాను అంటే అది ఆయన వల్లే చెల్లి.
3: సార్ చాలా బాగా చెప్పారు కదన్నయ్య.
2: అవును చెల్లి,
3: ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.
2: ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటున్న శ్రీవత్సవ అనే నా ఫ్రెండ్ కి కాల్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
3: అలాగే.
2: సాయిరామ్ శ్రీవాస్తవ, రేడియో సాయి నుంచి విహారీ మాట్లాడుతున్నాను.
11: సాయిరామ్ సార్,
2: సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్త.
11: ధన్యవాదములు.
2: సో ఒక చిన్న ప్రశ్న, నిన్ను హాస్టల్లో గాని బయట ఎక్కడ గాని ఎంతో మందితో మంచి మంచిగా మాట్లాడటము, ఎంతో మంచి సేవ చేయడము, ఎవరికైనా సేవ అంటే నువ్వు ఫస్ట్ ఉంటావు. సో ఆ భావం నీకు నువ్వెవరి నుంచి చూసి నేర్చుకున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
11: తప్పకుండా
2: చెప్పండి.
11: నేను హాస్టల్లో కొన్ని మంచి గుణాలు నేర్చుకున్నాను. కొన్ని మంచి గుణాలేమో క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మనం రోజు స్వామి ఉపన్యాసంలో వింటూ ఉన్నాము. స్వామి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు ఏ చోటలో ఉన్నా క్రమశిక్షణ పాటించాలి అని. అందుకని చెప్పి క్రమశిక్షణ పాటించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. స్వామినే స్ఫూర్తిగా తీసుకుని నేను క్రమశిక్షణ పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి, పెద్దల్ని గౌరవించడం. పెద్దల్ని గౌరవించడం అనేది మన చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు. మన అధ్యాపకులు, మన స్వామి, మన పెద్దలు అందరూ పెద్దల్ని గౌరవించండి అని చెప్పారు. అందుకని పెద్దల్ని గౌరవించడం కి కూడా మన స్వామి స్ఫూర్తిగా పెద్దల్ని గౌరవిస్తూ పాటిస్తున్నాను.
2: ఓకే, మరి నువ్వు ఇవన్నీ హాస్టల్లో కాక హాస్టల్లో మాత్రమే కాకుండా బయట ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు కూడా మాతో షేర్ చేసుకోవా.
11: స్వామి చెప్పినట్టు ఒక మంచి గుణం నేర్చుకున్న తర్వాత అది చేసి చేస్తే మంచిది, అది చేయడంలో ముఖ్యము. అందుకని చెప్పి నేను క్రమశిక్షణ అనేది చూట మారినా సరే పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
2: ఓకే, చాలా చక్కగా చెప్పావు. మనం మళ్ళీ కలుసుకుందాం శ్రీవాస్తవ. సాయిరాం.
11: సాయిరాం.
2: ఇందాల మనం చెప్పుకున్నట్లు జీవితంలో మనకి రక్షణగా ఉండేది డిసిప్లిన్ చెల్లి. అలాంటి క్రమశిక్షణని ఇక్కడ మనం హాస్టల్లో ఉంటూ సాయిరాముడు చెప్పిన మార్గంలో చక్కగా శిక్షణ పొందుతున్నాము.
3: అవునన్నా, మన మిత్రులందా చెప్తుంటే నాకు రామాయణంలోంచి ఒక సంఘటన గుర్తొస్తుందన్నయ్య.
2: చెప్పు చెల్లి.
3: హనుమంతుడు సీతమ్మ వాణ్ణి వెతుకుతూ లంకకు వెళ్లాడు. అక్కడ రామనామం జపిస్తూ పూజ చేస్తున్న విభీషుణ్ణి చూశాడు. పూజ నామస్మరణ మాత్రమే కాదు, రామకార్యంలో కూడా పాల్గొనాలి అని హనుమంతుడు బోధించాడు. హనుమంతుడు మాటలకి స్ఫూర్తి చెందిన విభీషణుడు రావణాసుని ఎదిరించి రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది స్ఫూర్తి అంటే కదన్నయ్య.
2: అవును చెల్లి. కాబట్టి మనకు సాయిరాముడు చెప్పిన విషయాలు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా పాటించాలి.
3: అవునన్నయ్య.
2: ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్న నా మిత్రుడు రోహన్ కి కాల్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: అలాగే,
12: ఆపాలంటే మనం మన ఇళ్లలోనే ఉండాలి. కేవలం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు కూడా పక్క వారి నుంచి కనీసం ఒక మీటర్.
2: సాయిరాం. రోహన్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం. విహారీ.
13: సాయిరాం విహారీ.
2: ఎలా ఉన్నారంతా? బానే ఉన్నారా?
13: అంతా బానే ఉన్నారు. మీరెలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం రోహన్. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
13: చాలా ఉత్సాహంగా ఉంది విహారీ.
2: ఒక చిన్న ప్రశ్న రోహన్, నువ్వు స్వామి చెప్పిన బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని ఎలా ఫాలో అవుతున్నావు? ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
13: తప్పకుండా
2: చెప్పండి.
13: నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలలో మా హాస్టల్ యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి నేర్చుకున్నాను. ఆయనే వేంబుపా. నువ్వు అతను పేరు ద్వారానే తెలుసుకోగలవు. ఆయన మనందరికి తాత లాంటి వారని.
2: అవును,
13: నేను ఆయన నుండి నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
2: ఖచ్చితంగా చెప్పండి.
13: మొదటిది అంకిత భావం. మా హాస్టల్లో గది శుభ్రత కోసం బహుమతులు ఇవ్వబడతాయి. అందుకు ఆ శుభ్రతకు మార్క్స్ ఇస్తారు. ఆయన 80 సంవత్సరాలు అయినా మార్క్స్ ఇవ్వడానికి మా హాస్టల్ యొక్క 3 అంతస్తులు పైకి మరియు కిందకి నడుస్తారు. నిజంగా ఈ కాలంలో ఎవరు అవ్వతాతలు ఇలా ఉంటారు? ఈ వయసులో మంచి విశ్రాంతి చాలా అవసరం. కానీ వేంబుప మాత్రం హాస్టల్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే.
2: కరెక్ట్ గా చెప్పా.
13: మార్క్స్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, కానీ ఆయన మాత్రం ఇది స్వామి ఇచ్చిన పని అనే భావంతో పూర్తి చేస్తారు. నేను కూడా నాకు ఏదైనా పని ఇవ్వబడితే అది సంపూర్ణ శ్రద్ధతో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండవది నిస్వార్థ ప్రేమ. మా హాస్టల్ యొక్క వంటగది సిబ్బంది మరియు భోజనశాలకు పా నిర్వహిస్తారు. నేను ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
2: ఖచ్చితంగా.
13: ఇది పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సీజన్ లో జరిగినది. ప్రతిరోజు మా హాస్టల్లో డిన్నర్ 7:30 కి అయిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం మేము 9:15 కి డైనింగ్ హాల్ కి వచ్చాము. అక్కడ పా మా కోసం వేచి ఉన్నారు. ఆయన మా అందరికి భోజనం వడ్డించారు. నేను పక్కకెళ్లి అడిగాను, పా నీవు భోజనం చేశారా? అప్పుడు పా ఏమన్నారంటే, నేను ఇంకా భోజనం చేయలేదు, నేను మీ అందరి కోసమే వేచి ఉన్నాను, మీరు తిన్న తర్వాతే నేను తినడం మొదలు పెడతాను. మీరందరూ స్పోర్ట్స్ మీట్ తో స్వామిని ఎంతో సంతోష పెడతారు కదా, అందుకని నేను కూడా స్వామిని సంతోష పెట్టాలని మీకోసం భోజనం వడ్డించాలని వేచి ఉన్నాను. మీ ద్వారా నేను స్వామిని సంతోష పెడతాను. ఇలా నేను ఈ రెండు అంశాలు మన పా నుంచి నేర్చుకున్నాను విహారీ.
2: సో ఇది నువ్వు రోజు నీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ తో గానీ నీ పెద్దలతో గానీ ఇదంతా ఫాలో అవుతున్నావా?
13: ఫాలో అవ్వడం చాలా చాలా టఫ్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇవి రెండు అంశాలు మాత్రమే, కానీ పాటించడానికి చాలా కష్టం అనిపిస్తుంది విహారి. మన స్వామి తప్ప ఈ లోకంలో ఎవ్వరు నిస్వార్థ ప్రేమను ఇవ్వరు. అందరికి కొంచెమైన స్వార్థం ఉంటుంది. ఒక తల్లికైనా తన బిడ్డ మాత్రమే ఎదగాలని అది కొంచెం స్వార్థమైనా ఉంటుంది. అందుకని మనం ఎవరితో అయినా గొడవ పడినా కూడా మనం అతనితో చాలా ప్రేమగా మాట్లాడేది, అదే కొంచెం టఫ్ అనిపిస్తుంది అన్నమాట విహారీ. కానీ ఎలా అయినా నేను ప్రయత్నిస్తున్నాను.
2: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనతో మన మీదే ఉంటాయి. చాలా బాగా చెప్పావు రోహన్. సాయిరామ్.
13: సాయిరామ్.
2: వెంబు సార్ 80 ఇయర్స్ పెద్దవారే అయినా మనందరితో మా అందరిలో కలిసి తిరిగి ఒక టీనేజర్ లాంటి వారు చెల్లి ఆనందంగా ఉండడానికి, స్వామి కోసం విద్యార్థులకు సేవ చేయడానికి వయసు ఒక కారణం కానే కాదు అనే విషయం ఈయన దగ్గర నుంచి చక్కగా నేర్చుకోవచ్చు.
3: సో ఈ రోజు మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: మన మిత్రులు కూడా వారి జీవితంలో ఎలా స్ఫూర్తిని పొందారో విన్నాం కదా.
2: అవును.
3: అలాగే మనం ప్రతిరోజు కూడా మరొకరికి స్ఫూర్తిగా ఉండాలని మనం ప్రయత్నిద్దాం.
2: ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న మిత్రులకు వింటున్న శ్రోతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయసారా.
14: ఫోన్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి విన్నారు. సమర్పించిన వారు శైలశ్రీ విహారీ, ముక్తిశ్రీ ధీమా, అదిగో తిరుపతి బాల్ వికాస్ బృందం ప్రణమామి సాయిష అనే గీతంతో మరొకసారి మన ముందుకు వస్తోంది.

0: తిరుపతి బాల్ వికాస్ బృందం పాడిన ప్రణమామి సాయిష అనే గీతంతో నేటి మన రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగుస్తాయి.
1: నేటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరిపై స్వామి దివ్యాశీసులు సదా ఉండాలని కోరుతూ మీ వ్యాఖ్యాత యశోధర్ అభినందనలు, అలాగే
0: శ్రద్ధా అభినందనలు కూడా. రేడియో సాయి తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి భక్తితో ప్రణమిల్లుతూ మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. జయ సాయిరా.
2: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
3: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ వెల్,
2: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
3: దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ సేఫ్ గార్డ్ దెంసెల్వ్స్.
2: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
3: వెన్ వన్స్ దే సేఫ్ గార్డ్ దెంసెల్వ్స్ వి హావ్ త్రీ ఎవిడెన్స్.
2: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం, మూడే.
3: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ హియర్.
2: సర్వలోక హితే హరతః, అనగా అన్ని లోకములకు హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
3: వీ షుడ్ లివ్ ఇన్ సచ్ ఎ వే సో హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ టు ఆల్ ద వరల్డ్.
2: సర్వజ్ఞాన సమయవృత్తి, అనగా అన్నిటి ఎందుకు జ్ఞానం సమత్వంగా ఉంటుండాలి.
3: వీ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
2: సర్వే గుణ సమయుక్త, సర్వ గుణములు కూడా ఈ విద్యార్థి ఎందు అభివృద్ధిగాంచాలి.
3: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్చ్యూస్.
2: ఈ మంచి గుణములు తాను నింపుకున్నప్పుడే
3: వెన్ వన్స్ యూ డెవలప్ వర్చ్యూస్,
2: నీ యొక్క జీవితం అంతా ఇక్కడను మంచిగా రాణిస్తుంది.
3: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
2: కాన విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
2: ఇది మీకు గొప్ప అవకాశము.
3: ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
2: పవిత్రమైనటువంటి యొక్క దినంగా మీరు విశ్వసించాలి.
3: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సీక్రెట్ డే.
2: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
3: సీ దట్ యూ లిసన్ టు గుడ్ సన్మార్గం
2: మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
3: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
3: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
2: నేను కోరేది అది ఒక్కటి.
3: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
2: మంచి పేరు తెప్పించుకోండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్.
2: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
2: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ.
2: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
3: దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
2: కానా
3: సో
2: మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు.
3: నథింగ్ గ్రేట్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఏ రాంగ్.
2: కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వము కాదు.
3: టు డూ రాంగ్ యాక్షన్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ క్వాలిటీ.
2: నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు.
3: యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
3: యూ షుడ్ ఫియర్.
2: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
3: You are not an animal to have this fear.
2: Bayapattadaniki neevu mrugam kaadu.
3: You are not an animal to have this trait of fear.
2: Manishi.
3: You are a human.
2: Kaduka nenu bayapadakoodu, bayapettakoodu.
3: Therefore I should not be afraid of anything. I should not make others fear.
2: Ee satyanni meeru gurtinchi vattinchinappude samajam kudanu baagupadutunnattu avutundi.
3: When once you know this truth, you can rectify the correct the society.
2: Vidyarthulara,
3: students,
2: meeru maatram baagupattame kaakunda మీ స్నేహితుడు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రెడ్ అలాంగ్ దిస్ సీక్రెట్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 4వ ఆఖరి భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని రాసి పంపగలరని ఆశిస్తున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2015 జూన్ 15వ తారీఖున హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠీ సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించి ఉన్నారు. ఆ సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై ఇచ్చిన ప్రసంగంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
1: పాటే ప్రాణం మాకు, పాటే అన్నీ మాకు. సో ఆ విధంగా షిడీబాబా గారి బుర్రకథలో కూడా ఆయన తత్వము, అంటే ఏ విధంగా షిడీబాబా గారి తత్వం ఎలా ఉండేది, ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఏ విధంగా బాబా గారు ఆ ఐక్యతను తెచ్చేవారు, ఎప్పుడు సమైక్యతగా ఉండేవారని ఆ బుర్రకథలో అన్ని చాటుకుంటూ వచ్చి షిడీబాబా గారు మొత్తం కథ చెప్పామన్నమాట. ఆ కథలో కూడా ఇంకో అద్భుతమైన పాట సాక్షాత్ దైవం సాయేరా అని ఉంది, అది మీ అందరికీ ఇప్పుడు పాడి వినిపించాలని నాకు కోరిక.

ఇట్లాంటి తత్వం పాటలని షిరిడిబాబా గారి బుర్రకథలో చెప్పాం అనమాట. అప్పుడు వెంటనే స్వామి మాకు చెప్పి ఈ విధంగా ఈ టైంలో కరెక్ట్ థాట్స్ ఉండాలి, మీకు మంచి థాట్స్ ఉండాలి, మంచి కంపెనీలో చేరండి అని మమ్మల్ని ప్రోత్సహించారు స్వామి. అది 2006లో అండి. తర్వాత ఈశ్వరమ్మ గారి బుర్రకథ చేశాం. ఈశ్వరమ్మ గారి బుర్రకథలో కూడా స్వామి అంటే స్వామికి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారు, ఆ బుర్రకథ అయ్యాక మాకు తెలిసిందనమాట. అది యాక్చువల్లీ మా జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్. ఈశ్వరమ్మ గారి బుర్రకథ అయ్యాక స్వామి ఎంతో ఏమిటో స్వామి ఎంతో దగ్గరికి చేరగలిగే అవకాశం వచ్చింది మాకు. ఒక మా ఇంకా గుర్తుందండి, ఇంకా ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్ని మాకు జ్ఞాపకాలు. ఈశ్వరమ్మ గారి బుర్రక చేయాలంటే ఎంత ప్రార్థించామో స్వామికి, ఒక టైంలో మాకు ఒక ఛాన్స్ రాలేదనమాట. అప్పుడు మా హాస్టల్లో ఒక ఆయన ఉండేవారు, మల్లికేశ్వరన్ గారని. మల్లికేశ్వరన్ ఆయన స్టోర్లో పనిచేస్తుండేవారు. సో ఆయన మా దగ్గరికి వచ్చి, మీరు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, స్వామి ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎలాగన్నా మేము ఒక పని చెప్తాను మీకు, అది చేయండి అన్నారు. సో ఏం చెప్పారంటే, ఈశ్వరమ్మ గారి స్కూల్ ఉంటుందండి అక్కడ పుట్టపర్తిలో. ఈశ్వరమ్మ గారి స్కూల్ దగ్గర ఆవిడ ప్రతి బొమ్మ ఉంటుందంటే ఆ విగ్రహం, ఈశ్వరమ్మ గారి విగ్రహం. ఆయన చెప్పారు మాకు, ప్రతిరోజు ఈశ్వరమ్మ గారికి వెళ్ళి దండం పెట్టుకోండి, స్వామికి ప్రార్థన చేరాలంటే ఈశ్వరమ్మ గారికి దండం పెట్టుకోండి అనేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఆ రోజుల్లో స్వామిని అందరు ఈశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళేవారు. అమ్మా స్వామికి మా దగ్గర వెళ్ళండి అమ్మా, స్వామి మాట్లాడాలంటే మీరు చెప్పండి అమ్మా అని. సో ఈవిడ ఈశ్వరమ్మ గారు స్వామికి వెళ్ళి చెప్పి విన్నవించుకునేవారు. సో ఆ విధంగా మేము కూడా ఆ రోజుల్లో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటే వెంటనే ఇంకో 3-4 రోజుల్లో అనమాట స్వామి పిలిచి వెంటనే ఈశ్వరమ్మ గారు చెప్పండి అనే మా అనుభవం అనమాట. అంటే ఈశ్వరమ్మ గారి ఆ టైంలో ఇంకా గుర్తుంది, ఆ ఈశ్వరమ్మ గారి బుర్రకథలో ఈశ్వరమ్మ గాయత్రి కూడా రాయడం జరిగింది.

అని సార్ రాస్తే మేము మాకు భయం వేసింది అనమాట. ఇట్లా సాయి గాయత్రి ఒక్కటే ఉంది, వేదంలో ఉన్నాయి ఇవన్నీ పాడితే ఎలా ఉంటుంది, భయం వేసింది మాకు. అప్పుడు వెంటనే వేదనారాయణ సార్ అని ఆయన వేదాలు చెప్తారు, ఆయన్ని అడిగి కరెక్ట్ గా ఆ గ్రామర్ అంతా కరెక్ట్ గానే ఉండి ఒకసారి చూడండి సంస్కృతం అంతా అంటే ఆయన వెంటనే అప్రూవ్ చేశారు. సో ఆ విధంగా స్వామి దగ్గర ఈశ్వరం గారి గాయత్రి కూడా పాడడం జరిగింది. ఆ ఈశ్వరం గారి కథలో కూడా ఎంతో అద్భుతమైన పద్యాలు, ఆవిడ గుణగణాలను వర్ణిస్తూ మా బుర్రకథ మాస్టర్ గారు ఆయన ఒక అద్భుతమైన పద్యం రాశారు ఈశ్వరం గారి మీద. అది నేను అది పాడతాను ఇప్పుడు. ఒక్క నిమిషం. రత్నాకర వంశపు రాజమాత అంటూ ఈ విధంగా ఈశ్వరం గారిని స్తుతించడం జరిగింది ఆ బుర్రకథలో. రత్నాకర వంశపు రాజమాత. ఇప్పుడు వెంటనే వేదనారాయణ సార్ అని ఆయన వేదాలు చెప్తారు, ఆయన్ని అడిగి కరెక్ట్ గా ఆ గ్రామర్ అంతా కరెక్ట్ గానే ఉండి ఒకసారి చూడండి సంస్కృతం అంతా అంటే ఆయన వెంటనే అప్రూవ్ చేశారు. సో ఆ విధంగా స్వామి దగ్గర ఈశ్వరం గారి గాయత్రి

0: ఇది ఈశ్వరమ్మ గారి మీ పద్యం. అదే విధంగా ఈశ్వరమ్మ గారు ఎంత అంటే స్వామి ఎంత అదృష్టవంతులో పద్యం రాశారనమాట స్వామి. అంటే ఈశ్వరమ్మ గారికి జన్మించడం వల్ల స్వామి ఎంత అదృష్టవంతులో అని ఈ విధంగా చెప్పారనమాట.
1: కృతలోన అదితి

ఈ పద్యం కూడా పాడడం జరిగిందన్నమాట. స్వామి ఎంతో ఆనందించారు. ఇవే ఈ మూడు కథలు. మళ్ళీ స్వామి మిమ్మల్ని కొడైకెనాల్ తీసుకెళ్ళినప్పుడు ఈ మూడు కథలు ఒకేసారి మా ముగ్గురు చేత వేయించారు. ఆ కొడైకెనాల్ కూడా మీకు చెప్పాలండి, అదొక అద్భుతమైన ప్రపంచం. ఎట్లా అంటే నేను చెప్పాలంటే, అనిల్ కుమార్ సార్ ఒకసారి అన్నారు, కొడైకెనాల్ ఏమిటంటే అదొక భూలోక వైకుంఠం అన్నారు. ఆ వైకుంఠంలో స్వామి కొడైకెనాల్ ఎంత ఫ్రీగా ఉంటారో, ఎంత అందరితో అట్లా ఆయనకి ఎట్లా అంటే అదొక హాలిడే టైం. ఆ వేసవి టైంలో పుట్టపర్తిని అక్కడ అది వదిలి కొడైకెనాల్కి వెళ్ళారు. ప్రతి ఏప్రిల్ అనమాట ఒక 15 రోజులు పిల్లల్ని తీసుకెళ్ళి స్వామి ఎంతో వాళ్ళకి దగ్గరుండి చూపించి స్వామితో ఉండేవాళ్ళం అంది మేమంతా. ఒక ఇంకా గుర్తుంది 2009లో మేము స్వామితో వెళ్ళే అవకాశం చిక్కింది మాకు. 9 రోజులు స్వామి దగ్గర ఉన్నాం అనమాట. స్వామి ఎన్ని విశేషాలు చెప్తుంటారో, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ రోజుల్లో ఎలా ఉండేవారు స్వామి. ఇంకా గుర్తుంది మాకు స్వామి విషయాలు. స్వామి ఇక్కడ కూర్చుంటే చుట్టూతా పిల్లలు కూర్చునేవారు. ఎట్లా అంటే సెషన్లు అవుతుండేవి, ఒక గంట సేపు స్వామి పిల్లలతో మాట్లాడుతుండేవారు. చుట్టూతా పెద్దవాళ్ళు కూర్చునేవారు. సో స్వామి చెప్తుండేవారు ఆయన చిన్ననాటి జ్ఞాపకాలని. స్వామి ఒక టైంలో చెప్పారు, స్వామికి ఒకసారి నాకు మారిస్, స్వామి నాకు అనేవారు కాదు, స్వామికి మారిస్ మైనర్ కార్ అనే కారు ఉండేది ఆ రోజుల్లో. మారిస్ మైనర్ అని పెద్ద కారు. ఆ రోజుల్లో నాకు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చిన్నవాడిని కాబట్టి, కానీ ఎలాగోలో ఒక స్వామి సంపాదించుకున్నారు అని స్వామి చెప్తూ, చెన్నైకి వెళ్ళాలంటే 2-3 గంటల్లో కారు అట్లా ఎగురుకుంటూ పోయేది అనేవారు స్వామి మా అందరితో. అంటే అంత ఫాస్ట్గా నడిపించేవాడిని నేను అని చెప్పి స్వామి పక్కన రామకృష్ణ గారిని కూర్చునేవారు. ఆయన భయపడి అంటే ఆ వేగంలో స్వామి వెళ్తున్నారని ఒక్కసారి స్వామికి దండం పెట్టుకునేవాట. ఆయన స్వామి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని, అంటే ఆ చిన్ననాటి విషయాలని స్వామి మాకు చెప్తుండేవారు. అదేవిధంగా ఆ రోజుల్లో స్వామి ఎంతమంది అయితే ఆ రోజుల్లో చాలా మంది గాయని గాయకులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారని, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమ్మాళ్ళు గారు అందరూ స్వామి దగ్గరికి వచ్చి గానం చేశారని మాకు ఒకసారి చెప్పారు. స్వామి చెప్పారు ఒక టైంలో సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి ఎంతో ప్రేమ. ఇంకా గుర్తుందండి ఆవిడ పేరు తెలిస్తే చాలు స్వామి ఏమిటో ఇమోషనల్ అవుతుంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే. అదే టైంలో స్వామి అన్నారనమాట, ఆవిడ చివరి క్షణాల్లో ఎవరూ లేరు, ఎవరూ పట్టించుకోలేదు ఆవిడ్ని అప్పుడు.

ఆమె వెళ్ళి ఆవిడ కొంచెం డబ్బులు ఇచ్చి ఆవిడని కాపాడారు అని చెప్పి స్వామి చెప్పుకుంటూ వచ్చారు కొన్ని విషయాలు. అదేవిధంగా డీకే పట్టమ్మాళ్ళు కూడా చివరి క్షణంలో సాయి సుబ్రహ్మణ్య సాయి సుబ్రహ్మణ్య సాయి సుబ్రహ్మణ్య అంటూ ప్రాణాలు విడిచింది అని చెప్పి స్వామి అవన్నీ గుర్తు తెచ్చుకునేవారు. అంటే ఆ టైంలో అవన్నీ స్వామి గుర్తొచ్చేవి. సో ఆ విధంగా భక్తుల్ని తలుచుకునేవారు స్వామి కొడైకెనాల్లో. ఏ విధంగా అయితే రాజులు ఆ వెంకటగిరి రాజా వారు వీళ్ళందరూ ఎలా వచ్చారు, ఆ రాణి వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళందరూ స్వామికి పాదాక్రాంతం అయ్యి ఎంత స్వామి సేవ చేసుకున్నారని స్వామి విషయాలని చెప్తుండేవారు. అదేవిధంగా స్వామి పిల్లలకు చెప్తూ మంచి మంచి విషయాలు కూడా చెప్తుండేవారు మా అందరికీ. కట్టు బొట్టు జుట్టు బాగుండాలి రానేవారు మా అందరితో. అంటే కట్టు అంటే చక్కగా కట్టుకోవాలి, మంచి దుస్తులు వేసుకోవాలి మీరంతా, కట్టు బొట్టు చక్కగా ఒక బొట్టు ఉండాలి మీ మొహాల్లో, అట్లా ఏమీ లేకుండా ఉండకూడదు, విభూతి పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి మీరు అన్నారు. కట్టు బొట్టు జుట్టు జుట్టు అని చెప్పి స్వామి ఆ కొప్పు చూపిస్తూ, స్వామి ఇంత ఆయన కొప్పు చూపిస్తూ ఇలా ఈ చక్కగా దూకుని ఇట్లా చక్కగా ఉండాలి అని చెప్తూ చాలా చిన్న చిన్న విషయాలు అనమాట. ప్రతి ఒక్కళ్ళని అడిగి ప్రతి ఒక్కళ్ళకి మార్గదర్శి స్వామి. ప్రతి ఒక్కరిని అడిగి నువ్వేం చేస్తున్నావురా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ ఇచ్చేయి, నీది ఎంఎస్సీ అయిపోయింది, ఎంటెక్ చేయి, నువ్వు ఎంబీఏ చేయి, నువ్వు ఐఏఎస్ అవ్వు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి డైరెక్షన్ ఇచ్చేవారు స్వామి కొడైకెనాల్లో. ఒక టైంలో ఒక అబ్బాయి అక్కడ ఉత్తరం పట్టుకుని కూర్చున్నాడు, కొడై అంత దగ్గరలో అనమాట. ఉత్తరం పట్టుకుని కూర్చుంటే ఏమిటా ఇంత దగ్గరలో ఉంటూ ఉత్తరం పట్టుకున్నావు, నాకు చేరట్లేదా అని చెప్పి బయట అంతమంది కాచుకొని ఉన్నారు, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు స్వామి దగ్గర, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మీ అదృష్టం మీకు ఇప్పుడు తెలియదు విలువ అని చెప్పారు మాకు. స్వామి కూడా ఎంతో అక్కడ నిజంగా తమిళనాడులో ఆ కొడైకెనాల్లో వాళ్ళ భక్తి చూస్తే అసలు ఎంత భక్తి అంటే స్వామి ఒక్కొక్కళ్ళు స్వామి మీద అంటే పొద్దునే 3-4-5 వచ్చేసేవారు కొడైకెనాల్, మళ్ళీ సాయంత్రం 2 వచ్చి కూర్చునేవాళ్ళు. స్వామి వెంటనే లోపల ఎప్పుడు స్వామి భక్తుల మీదే స్వామి ఆలోచనలు ఉండేవి. వెంటనే అడిగేవారు అక్కడ తమిళ్లో ఎల్లారం వందాచా అని. స్వామి తమిళ్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది. ఎల్లారం వందాచా అంటే అందరూ వచ్చారా వెంటనే పోవాలి నేనని. కిందికి వెళ్ళి అందరికి దర్శనాలు ఇచ్చి, కొందరికి విభూదులు ఇచ్చి, కొందరికి ప్రసాదాలు ఇచ్చి, అందరి కోరికలు తీస్తూ ఆ విధంగా అందరు స్వామి బ్లెస్ చేస్తుండేవారు. ఆ కొడైకెనాల్ అదే తెలిసేది మాకు, అంటే స్వామి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ తల్లి 1000 తల్లుల ప్రేమని చవి చూసే అవకాశం మాకు లభించింది. కొడైకెనాల్ అయిపోయాక మాకు కొన్ని అద్భుతమైన మళ్ళీ ఛాన్సెస్ వచ్చాయి. మాకు రామాయణం బుర్రక చెప్పే అవకాశం వచ్చింది మాకు. రామాయణం స్వామికి పంచప్రాణం అండి. రాముడు అంటే స్వామికి ఎంతో ఆయన సాక్షాత్ రాముడే కనబడతాడు శ్రీరామచంద్రుడు. మాకు ఒకసారి ఇంటర్వ్యూలో కొన్ని పాటలు నేర్పించారనమాట మాకు స్వామి. రామాయణ బుర్రకథలో పెట్టాలి మీరు, రామాయణ బుర్రక చేసినప్పుడు ఈ పాటలు పెట్టాలని స్వామి స్వయంగా రాసిన పాటలు మాకు నేర్పించారు. ఆ పాటలు కూడా మేము నేర్చుకున్నాక స్వామి ఎంత వినయంతో సాక్షాత్ పరమేశ్వరుడు, సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన, ఆయనకేంటండి, ఆయన మమ్మల్ని అడుగుతున్నారనమాట పాటలు నేర్పించాక, స్వామి పాటలు నచ్చాయరా మీకు, మీకు బాగున్నాయా, ఎలా ఉన్నాయి అంటే మాకు మాటలు లేవన్నమాట. స్వామి మీరు రాశాక ఇంకా ఏం స్వామి మేము అలా అలా ఊరుకున్నాం. వెంటనే స్వామి మంచిగా పాటలు నేర్చుకోండి, ఈ స్థానాన్ని మీరు చక్కగా దక్కించుకోండి అని చెప్పారు మాకు. అందులో కొన్ని పాటలు ఎట్లా అంటే అద్భుతమైనవి, కళ్యాణం చూతం రారండి అని. ఇట్లా అక్కడి నుంచి మిథిల నుంచి వాళ్ళు ఎలా అయోధ్యకు వస్తున్నారో, అయోధ్య నుంచి మిథిలకి ఎలా వెళ్తున్నారో ఎంతో ఆనందంతో స్వామి డిక్టేట్ చేశారు మాకు. ఆ పుస్తకం కూడా ఈరోజు తెచ్చాను మీకు. ఇదే పుస్తకం మాకు మేము స్వామి దగ్గర తీసుకెళ్ళాము, స్వామి బ్లెస్ చేశారు, ఇది ఇందులో ఆ పాటలు ఉన్నాయి. నాకు ఈ పుస్తకం మా ఆస్తి ఏంటంటే ఇవేనండి. ఈరోజు మాకు ఇందులో స్వామి పద్యాలు పాటలు స్వామి ఫోటోలే మాకు ఆస్తి, మాకేం వద్దు. స్వామి ఒకసారి అడిగారు మా అందరినీ పిలిచి, ఏం కావాలరా మీకు అని. స్వామి ఏం వద్దు స్వామి, మీ దయ ఉంటే చాలు స్వామి అన్నాం. మీ దయ ఉంటే చాలంటే వెంటనే అన్నారు, అంటే స్వామి వద్దా అనమాట అన్నారు. స్వామి దయ అన్నాం అంటే స్వామి వద్దా అంటే స్వామి లేదు స్వామి, స్వామి దయ రెండో మంచిది అని చెప్పారనమాట. ఈ పాటలు ఒకసారి నేను పాడతాను, మీ అందరూ వినాలి స్వామి రాసినవి.

నిజమట ధగ ధగ మెరి సెడి దివ్య రాముడట. ఈ లైన్ చెప్తూ స్వామి చెప్తున్నారు, ధగధగ మెరుస్తున్నాడు రాముడు, సరిగ్గా రాసుకోండి అని మాతో. ధగధగ మెరుస్తున్నాడు అంబారి అంటే తెలుసా మీకు అని చెప్తూ, అంబారిపై అరగు తేజమట ధగధగ.

అలా ఈ పాట మాకు చెప్పారనమాట. అప్పుడు చెప్తుంటే మిథిల వాళ్ళు ఈ పాట పాడుకుంటూ వస్తుంటే అయోధ్య వాళ్ళు అటువైపు వెళ్తూ ఈ పాట పాడుతున్నారట, అట్నుంచి వస్తున్నారు అనమాట.

0: అరుగులు తలపైన నీలాలు నూరార్లు బజార్లు రారే చూడర పోదము. ఈ పాట చెప్తూ అంటే మొత్తం పట్టణం అంతా మొత్తం డెకరేట్ చేశారట రాముల పెళ్లి అని. స్త్రీలు మించిన మిక్కుటాలు, ముత్యపు తోరణాలు, మూలలకి కిటికీలు, వజ్రాల అరుగులు తలపైన నీలాలు నూరార్లు వజార్లు అలా చెప్తూ,
1: వీణ సన్నములు వింతనగాలు రథములు గజములు తురగము మేనక, వీణ సన్నములు వింతనగాలు రథములు గజములు తురగము మేనక, వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు, కౌశికుని వెంట రాజ దశరథుడు, కౌశికుని వెంట రాజ దశరథుడు అతని

ఈ విధంగా మాకు రెండు పాటలు నేర్పించారనమాట. ఆ ఆ రెండు పాటలు స్వామి రామాయణం బుర్రకథలో చెప్పి అల్లో పెట్టాం. ఎక్కడో అక్కడ కుదిర్చి మేము కళ్యాణం పాటలని ఆ గొప్ప అవకాశం మాకు చిక్కిందనమాట. సో ఆ టైంలో మేము ఒకసారి ప్రార్థించామంటే స్వామి ఆ చమత్కారం ఎలా ఉంటుందో, మేము స్వామి ఇట్లా హనుమంతుడి భక్తి శక్తి మాకు ఇవ్వండి స్వామి అని మేము ప్రార్థిస్తే స్వామి వెంటనే నేను రెండు ఇస్తానరా కానీ తోక రాకుండా చూసుకోండి అన్నారు మాతో. మాకు ఇంకా గుర్తు, మాకు అర్థం కాలే అంటే తోక ఏమిటో మరి మాకు ఇంకా తెలియదు అది ఏమిటో ఆ అందులో అంతరార్థం. ఆ విధంగా స్వామి చెప్పుకుంటూ మొత్తం రామాయణం ఎలా జరిగింది మొత్తం కథంతా చెప్పి మాకు ఏ విధంగా రాముల వారు వాళ్ళ రాముల వారు పుట్టారు, ఏ విధంగా అయితే హనుమంతుడు ఆ అంజనాదేవి ఆ ప్రసాదం విడిచి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం అందులో పడి వాళ్ళు ఏ విధంగా ప్రసవించారు అంతే స్టోరీ చెప్పుకుంటూ వచ్చి, అందుకే స్వామి అన్నారు ఒక టైంలో హనుమంతుడు రాముడు ఒక్కటే అని చెప్పారు. అంటే ఇద్దరు ఒకేలాగా వాళ్ళు ఒకే అంశంలాగా చెప్పి మాకు చాలా చాలా విషయాలు చెప్తూ స్వామి అన్నారు అయోధ్య చూశారా అని అడిగారు మమ్మల్ని. నేను చూడలేదు స్వామి అంటే స్వామి అన్నారు ఇప్పుడంతా పాడబడిపోయిందిరా అన్నారు. ఇప్పుడంతా పాడైపోయింది అంటే అప్పుడు మళ్ళీ స్వామి అడిగారు అయోధ్యను ఎవరు నిర్మించారు అంటే మాకు తెలియదు అప్పుడు అంత మాకు అంత అన్ని విషయాలు మాకు అప్పటికి తెలియలేదు. సో వెంటనే స్వామి విశ్వ

విశ్వకర్మ స్వామి అన్నాం. ఎప్పుడో ఏదో గుర్తుంది విశ్వకర్మ నిర్మించాడు. అప్పుడు స్వామి అన్నారు అయోధ్య నిర్మించి భగవంతుడే అన్నారు స్వామి. భగవంతుడే నిర్మించాడు అయోధ్య అని చెప్పి ఆ విషయాలని చెప్పించి ఇవన్నీ ఈ పాటలు నేర్చుకోండి. 2-3 సార్లు మా మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి ప్రతిరోజు మాకు అంటే ఆ పాటలు వల్లించుకుని ఆ కరెక్ట్గా వచ్చేదాకా ఆ ఇప్పుడు బాగా వచ్చిందని చెప్పి కరెక్ట్గా బయట భజన అవుతుండేనండి. ఇంకా నాకు గుర్తుంది ఆ ఇంటర్వ్యూ రూమ్ ఇంకా మాకు ఆ కళ్ళకి కట్టినట్టే ఉంది. ఆ ఇంటర్వ్యూ రూమ్ ఎంత బాగా అంత చిన్నటి రూమ్ అనమాట. స్వామి కూర్చుంటారు ఒక మూలన ఉంటుంది, ఆ పక్కన స్వామి ఉత్తరాలన్నీ ఉంటాయి. అక్కడ కూర్చుంటే ఆ భజన ఆ పైన ఒక క్లాక్ ఉంటుంది, వెంటనే టైం అయిందనమాట. సో స్వామి భజన టైం అయిపోయిందిరా పదండి పదండి పోదామన్నారు. ఆ విధంగా ఆయన అట్లాంటి అవకాశాలు ఇచ్చి మాకు ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మాకు ఇంకా గుర్తుంది ఇంకో పాట కూడా నేర్పించారు. ఇవన్నీ పాటలు అంటే నేను ఎప్పుడు ఎట్లా ఈ టైం స్పీచ్లో కూడా ఏమన్నా చెప్పమంటే స్వామి పాటలే చెప్తాను నేను, ఎందుకంటే స్వామి ఇచ్చిన ఆస్తి అందరికీ వెళ్ళాలని, స్వామి ఇచ్చిన ఆస్తి అందరితో పంచుకుంటున్నాం. తాండవ కేళి సల్పెను అని శివుడి మీద స్వామి రాసిన పాట. ఆ రోజుల్లో అద్భుతంగా స్వామి పాడేవారు కర్ణాటిక్ మ్యూజిక్ అనమాట, కర్ణాటక సంగీతం. ఒకళ్ళ పెళ్లిలో ఒక ఇంకా గుర్తుంది విజయమ్మ గారి పెళ్ళో ఆ రోజుల్లో వెంకటగిరి రాజా గారి వాళ్ళ ఇళ్ళ పెళ్లిలో స్వామి ఒక కాన్సర్ట్ ఇచ్చారు. ఆ కాన్సర్ట్లో ఈ పంచరత్న కీర్తనలన్నీ పాడారు స్వామి. ఎంత అద్భుతంగా అవి ఈరోజు మన బుక్ ట్రస్ట్లో దొరుకుతాయి, మన ఆడియో ఉంటుంది, అన్ని పాటలు స్వామి పాడారనమాట. అదేవిధంగా ఒక తాండవ కేళి సల్పెను అని శివుడు ఏ విధంగా నాట్యం చేస్తున్నాడు అని స్వామి అద్భుతంగా రాసిన పాట ఇది. ఇది ఎట్లా మేము ఎట్లా రామాయణం బుర్రకథలో పెట్టాలి ఎక్కడో అక్కడ అని చెప్తే మేము మాకు అర్థం కాదు ఎక్కడ పెట్టాలో అని. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, అంటే బుర్రకథ ఆయన కృష్ణ భాస్కర్ గారికి వచ్చింది, ఈ తాండవ కేళి సల్పెను రామాయణంలో ఎక్కడ పెట్టచ్చు అంటే రాముడు శివధనుస్సు విరిచినప్పుడు ఆ టైంలో కైలాసంలో శివుడు ఏ విధంగా నాట్యం చేస్తున్నాడు ఆనందంతో, ఆనంద కేళి ఆ విధంగా అక్కడ పెడదామని చెప్పుకుని మేము ఈ పాట అక్కడ పెట్టడం జరిగిందనమాట.

సో ఈ పాట స్వామి నేర్పించినప్పుడు మాకు ఇంకా గుర్తుంది, తాండవ కేళి అంటే కేళి అంటే ఏమిటి స్వామి అని అడిగాం. వెంటనే స్వామి ఎంత ఆ వర్చస్సుతో ఆ మొహం దగ్గరగా స్వామికి వచ్చినారు కాబట్టి ఆ జుట్టుతో వెంటనే స్వామి కేళి అంటే తెలియదు రామే, కేళి అంటే నాట్యం అన్నారు. కేళి అంటే నాట్యం అని చెప్పి ఆ శివుడు ఆ విధంగా నాట్యం చేస్తున్నాడని చెప్పి మొత్తం పాటను వర్ణించి మాకు నిజంగా స్వామిలో ఆ రోజు ఆ శివుడే సాక్షాత్కారం అయినట్టు మాకు అనిపించింది. ఆ పరమేశ్వరుడే ఆ పాటను చెప్తుంటే మాకు మా మాటల్లో చెప్పలేము ఆ అనుభవం. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇంకొక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. స్వామి మమ్మల్ని హర్షి షిమ్లా తీసుకెళ్లి మాకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు. హర్షి మహారాష్ట్రలో, హర్షి ఒక చిన్న విలేజ్ అనమాట, అక్కడ పాండురంగ క్షేత్రం అని అక్కడ స్వామి ఆలయం నిర్మించారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి ఎంతో వాళ్ళందరినీ బ్లెస్ చేసి అక్కడ వాళ్ళు కట్టించిన వాళ్ళు ఉన్నారు ఆ పాండురంగ క్షేత్రాన్ని హర్షిలు. సో వాళ్ళతో భోజనాలు చేస్తున్నారు అనమాట చివరి రోజు. స్వామి చేస్తుంటే స్వామి చెప్పారనమాట, స్వామికి ఎలా అంటే అండి, భక్తులందరూ హ్యాపీ అయితే, భక్తులందరూ సంతోషమైతే స్వామికి ఆనందం, భక్తుల్ని సంతోష పెడితే స్వామికి ఆనందం పెట్టినట్టే. అంటే స్వామి బ్లెస్సింగ్స్ అలా ఉంటాయన్నమాట. సో స్వామి వాళ్ళందరూ ఫ్యామిలీకి చెప్పారు, సబ్ భక్తు అందరూ భక్తులు మొత్తం అందరూ ఆనందంగా ఉన్నారు, మీరందరూ వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళకి భోజనాలు వసతులు అన్నీ కల్పించారు, హమ్ బహుత్ ఖుష్ హే అని చెప్పారు. స్వామి వాళ్ళతో హిందీలో మాట్లాడుతున్నారు. సో స్వామి చెప్పారనమాట, ఏ విధంగా అయితే ఆ రోజు కృష్ణుడు పాండవులతో విజయ భోజనం చేశారో అదే విధంగా ఈరోజు మీకు స్వామి ఈరోజు ఈ ఛాన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరి ఫ్యామిలీని బ్లెస్ చేశారు స్వామి. షిమ్లా వెళ్ళినప్పుడు అదే విధంగా ఒక అద్భుతమైన చిన్న అంటే దృష్టాంతం అనమాట, స్వామి ఏ విధంగా భక్తుల్ని కాపాడుతున్నారో స్వామి ఇట్లా చెప్తూ వచ్చారు. సో ఢిల్లీలో అక్కడ స్వామి భోజనాలు అయ్యాయన్నమాట. భోజనాలు అవ్వకముందు ఆ రోజు పొద్దున స్వామి అందరినీ పిల్లల్ని ఢిల్లీ మొత్తం అదే మహానగరం అంతా చూసి రమ్మన్నారు. ఆ ఇండియా గేట్ వే అంతా రెడ్ ఫోర్ట్ అవన్నీ చూసి రండిరా, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళిరండి ఒకసారి చూసి రండి అంటే మమ్మల్ని స్వామి వాళ్ళ కారులో పంపించి మా అందరు ఆ చుట్టూ విహారయాత్ర లాగా చుట్టూ చేసి స్వామి దగ్గరకు వచ్చామన్నమాట. స్వామి అందరినీ అడుగుతున్నారు, మీరేం చూశారు, మీరేం చూశారు, నువ్వేం చూసావని. స్వామి వెంటనే అన్నారనమాట, స్వామి అన్నారు అప్పుడు ఆ టైంలో, మీరందరూ అక్కడికి వెళ్ళొచ్చారు కదరా, బాగా జరిగింది, బాగా చూసుకున్నారా అని చెప్పి, మీరందరూ వెళ్ళినప్పుడు నేను పుట్టపర్తికి వెళ్ళొచ్చాను. స్వామి పుట్టపర్తికి వెళ్ళి అక్కడ ఎవరెవరికైతే జబ్బులు చేశాయో, ఎవరెవరికైతే అక్కడ బాగాలేదో వాళ్ళందరికీ విభూతి ఇచ్చి వస్తున్నాను అన్నారు స్వామి. ఇంకా మాకు అప్పుడు తట్టలే అనమాట. అంటే స్వామియోడు అక్కడి నుంచి అక్కడికి వెళ్దామంటే స్వామి ప్రతి చోట ఉన్నారు. ఎక్కడైతే ఆర్తనాదం వినబడుతుందో అక్కడ స్వామి ఉన్నారండి. ఎక్కడైతే స్వామినామం తలుస్తామో అక్కడ స్వామి ప్రత్యక్షం అవుతారు. ఎవరికీ బాధ ఉండదు, స్వామినామం తలిచిన వారికి కష్టాలే ఉండవు. ఆ విధంగా మాకు చిన్న సంఘటన ద్వారా మాకు తెలిసింది అంటే స్వామి భక్తుల్ని ఏ విధంగా కాపాడుతున్నారో అని. ఎదుటనున్న స్వామిని అని ఒక అద్భుతమైన పద్యం ఉంది స్వామిదే, అది జనుల మధ్య తిరుగాడే జగపతి పాటతో నేను నెమ్మదిగా దాంతో ముగించుకుందాం. ఆ పద్యం పాడతాను. ఎదుటనున్న స్వామిని, స్వామి ఎదుటనే ఉంటారు కానీ ఎంతో మంది తెలియకుండా మనం ఎక్కడో కొండ ఎక్కి దేవుణ్ణి చూద్దాం అనుకుంటే ఎదుటనే ఉన్నారు స్వామి. ఎదు

0: స్వామి ఒక టైంలో ఏది మంచి ప్రార్థన, ఏమిటి స్వామిని కోరాలి అని స్వామి అడిగారనమాట. స్వామి పిల్లలంతా చాలా విషయాలు చెప్తూ వచ్చారు, స్వామి ఇది కావా, ఇది కోరుతాం స్వామి, దేవుణ్ణి అది కోరుతాం స్వామి అని. స్వామి అన్నారనమాట, ఎప్పుడు దేవుణ్ణి ఏది కోరాలంటే, స్వామి నువ్వు నాతో ఎప్పుడు ఉండు చాలు. స్వామి చెప్పారు, స్వామి మీతో ఉంటే అన్నీ మీకు వచ్చినట్లే కదరా అన్నారు. సో స్వామినే కోరుకోండి, స్వామి అన్నీ మీకు చూసుకుంటారు, ఏ టైంకి ఇవ్వాలో అన్నీ ఇస్తారు, స్వామికి అంతా తెలుసు మీ విషయం అని చెప్పి ఆ విధంగా స్వామి బ్లెస్సింగ్ ఇస్తుండేవారు పిల్లలకి. ఆయన అభయ ప్రదాత, అభయ వచనాలు అవన్నీ. సో ఈ విధంగా ఈరోజు మళ్ళీ ఇన్ని అద్భుతమైన మా అవకాశం ఇచ్చారు నాకు, ఇవన్నీ నేను తలుచుకున్నాను, అంతా స్వామి దయే. మళ్ళీ ఒకసారి నాకు ఒకసారి తల మీద కొట్టి చెప్తున్నారు, ఒరే మళ్ళీ నువ్వు ఇక్కడ చెప్తూ ఉండాలి, చెప్తూ పోవాలి, అప్పుడే నీకు గుర్తుంటుంది, మా స్వామి ఇచ్చిన ప్రేమ అందరికీ పంచమని నాకు ఈ విధంగా చెప్తున్నారు, నాకు అనిపిస్తుండదు. ఒక్కోసారి ఎటో అటో మనసు పోతూ ఉంటే ఈ విధంగా ఇట్లాంటివన్నీ స్వామి దారిలో పెడుతుంటే మా అందరినీ, నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడు స్వామి సన్మార్గం చూపించారు, అదే మార్గంలో మనమందరం ఉండాలని, స్వామి ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఉండాలని, దండిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు అద్భుతంగా జరిగింది నామజపం. స్వామి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, అందరినీ బ్లెస్ చేస్తున్నారు, అదే నా గొప్ప నమ్మకం. థ్యాంక్ యూ సాయిరా.
1: ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు జూన్ 15, 2015 సంవత్సరం నాడు ఓం శ్రీ సాయిరాం నామజపం నిర్వహించిన సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై ఇచ్చిన ప్రసంగంలోని 2వ భాగాన్ని విన్నారు. ఇది శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం జాగృతి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: అద్భుతం చక్రి, నీ నృత్య ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. వెల్ డన్ మై సన్, పట్టుదలతో నీ కృషి కొనసాగించు. త్వరలోనే రాష్ట్ర ఖ్యాతి, జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటావు. తర్వాత కనక వర్షం కురుస్తుంది. ధనం ఉంటే చంద్రమండలానికి ఎగరొచ్చు, అంతరిక్షంలో హాయిగా విహరించవచ్చు. మై సామ్, అమెరికా యాత్రకు సిద్ధంగా ఉండు.
1: హాయ్ అంకుల్. హాయ్ చక్రి, అద్భుతంగా నృత్యం చేస్తున్నావట, పేపర్ లో చదివాను. కంగ్రాచ్యులేషన్స్.
0: వెల్కమ్ నరేష్, నీ గురించి విన్నాం. చూసావా చక్రి, పిల్లవాడంటే అలా అంబిషియస్ గా ఉండాలి. కోటీశ్వరుని కావాలని కలలు కనాలి. అమెరికా వెళ్తున్నావట, కంగ్రాచ్యులేషన్స్.
1: అవును అంకుల్, అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను.
0: అద్భుతమైన ఆలోచన. ఆస్తి అంతస్తు సంపాదించుకోకపోతే మానవ జన్మ ఎందుకయ్యా? త్వరలో మా చక్రి కూడా అమెరికాలో నృత్య ప్రదర్శన ఇస్తాడు. అమెరికా జీవితం ఎలా ఉంటుందో మా చక్రికి చెప్పు.
1: చక్రి, అది భూలోక స్వర్గం. పూల పడవలాంటి కారులో స్వర్గ సుఖాలలో తేలిపోతాం. ఎంత అందంగా ఉంటుందా అమెరికా జీవితం. హంసల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టుంటుంది.
0: కరెక్ట్, ఆలోచన అంటే అలా ఉండాలి.
1: నాన్నగారు, నాకు అమెరికా వెళ్ళాలని ఉంది.
0: ఒక్క అమెరికా ఏమిటి మై సన్? ఇంగ్లాండ్, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, ప్రపంచమంతా చుట్టి వద్దాం. నీ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలి. మహారాజ భోగాల్లో మనం మునిగి తేలాలి.
1: ఫైన్ అంకుల్, బాయ్ చక్రి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్ అంకుల్.
0: చక్రి, విశ్రాంతి తీసుకో. నేను వారం రోజులు టూర్ లో ఉంటాను. మీ మమ్మీ స్త్రీ స్వాతంత్రం మీటింగ్లకి వెళ్ళింది, ఈ నెలాఖరికి తిరిగి వస్తుంది. నీకేం కావాల్సిన ఆయన అడుగు, క్షణాల్లో ఏర్పాటు చేస్తుంది. బాయ్.

0: చక్రి చక్రి, అంత పరధ్యానంగా ఉన్నావే?
1: అబ్బే ఏం లేదు.
0: ఏం లేదనకు, వారం రోజుల క్రితం నరేష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది.
1: అవును వచ్చాడు.
0: ఇంకే? అమెరికాలో అడుగు పెడితే మోక్షం సాధించినట్టని, మానవ జన్మకు మహాభాగ్యం అదేనని తన వాక్చాతుర్యంతో నీ కళ్ల ముందు ఒక కళల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుంటాడు. మీ డాడీ దానికి వంతపాడుంటాడు. అంతేనా?
1: వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఏ చదువైనా కలైనా డబ్బు సంపాదించడానికే కదా.
0: కాదు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య. గుణం పెంచేది విద్య గాని ధనం దైవమనేది విద్య కాదు. నీతిని బోధించేది విద్య, జాతిని ద్వేషించమనేది విద్య కాదు. కళ కూడా అంతే.
1: మరి ధనం లేకుండా జీవించగలమా?
0: శృతిమించిన కోరికల్ని, హద్దులేని ఆడంబరాల్ని అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు. తోటి వారిని ప్రేమించడంలో సుఖం ఉంది, సాటి వారికి సేవ చేయడంలో ఆనందం ఉంది.
1: ప్రేమ సేవ అంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా?
0: ప్రేమ పశువులాంటి మనిషిని కూడా పశుపతిగా మారుస్తుంది. సేవను మించిన పూజ, సేవను మించిన తపస్సు లేవు. సేవ చేసిన వాణ్ణి భగవంతుడు సేవ చేస్తాడు చక్రి.
1: ఇది నిజమా? నమ్మమంటావా?
0: అక్షరాల నిజం. ధనాన్ని తృణీకరించిన పోతనను శ్రీరాముడు కరుణించలేదా? రాజభోగాలను కాలదన్నిన మీరాబాయిని గిరిధర గోపాలుడు రక్షించలేదా? అన్నార్తుణ్ణి అన్నపూర్ణలా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి హృదయం ఆనందంతో పరవశించలేదా?
1: ఇవన్నీ నాకు తెలియవు సత్యం.
0: అవును, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పెరిగిన నీకేం తెలుస్తాయి? ఒక్క మారు చరిత్ర పుటలు తిరిగేసి చూడు. ఎంతమంది త్యాగధనులు మన దేశంలో పుట్టారో నీకే తెలుస్తుంది.

0: అయ్యా పోతన గారు.
1: ఎవరు నాయన?
0: కవి సామ్రాట్ శ్రీనాథ కవి వేయించేశారు.
1: అలాగా, బావగారు శ్రీనాథ కవివరేణ్యులకు నమస్కారాలు. రండి, ఇలా కూర్చోండి బావగారు.
2: నేను కూర్చోదగిన ఆసనాలు ఇక్కడ లేవులండి. ఇంతకీ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చింది?
1: శ్రీరామానుగ్రహం వల్ల పూర్తిగా వచ్చింది.
2: ఏది, మీ భాగవతంలోని ఒక్క పద్యం చదివి వినిపించండి.

0: పదలాలిత్యంతో భక్తిభావనలతో మీ కవిత్వం మృదుమధురంగా ఉంది.
1: అంతా శ్రీరామ వరప్రసాదం బావగారు.
0: కాని ఆ వరప్రసాదం ఆకలి తీర్చదు కదా, భోగభాగ్యాలు అందించదు కదా.
1: భోగభాగ్యాలు నేనాశిస్తే కదా బావగారు.
0: మీరాశించకపోవచ్చు, కాని మీ కుటుంబానికి అవి కావాలి. వారు సుఖంగా జీవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి సంపద అవసరం.
1: ఇప్పుడు మా సుఖానికేం లోటు బావగారు?
0: మీరెంత సుఖంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాను కదా, ఆత్మీయుడిగా చెప్తున్నాను. ఆలోచించండి, అపురూపము అపూర్వము అయిన మీ భాగవత కావ్యాన్ని శ్రీ సింగభూపాల ప్రభువుకు అంకితమివ్వండి. సంతోషంగా స్వీకరిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. మీ ఇంట కనకవర్షం కురుస్తుంది.
1: శ్రీరామచంద్ర, మన్నించండి బావగారు. కరుణరసార్ద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు అంకితం చేసిన నా జీవన సర్వస్వం, నా ప్రాణం, ఈ మహాభాగవతాన్ని తుచ్ఛము అశాశ్వతము అయిన ధనం కోసం మానవ మాత్రులకు అంకితం ఇయ్యమంటారా?

0: సిరిరా మోకాలొడ్డే మీ వంటి వారికి మంచి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. వస్తాను.
1: పోతన్నా పోతన్నా.
2: ఎవరు తల్లి? భారతి నువ్వా? ఆ కన్నీరేమిటమ్మా?

0: మహాభక్తుడైన పోతన ఆ విధంగా ధనాన్ని తృణీకరించాడు. అందుకే రామానుగ్రహాన్ని పుష్కలంగా పొందాడు. కనకాభిషేకాలు పొందిన శ్రీనాథుడు చివరికి తినడానికి తిండి కూడా కరువై దుర్భర దారిద్ర్యం అనుభవించి తనువు చాలించాడు. అందుకే నీ మంచి కోర స్నేహితునిగా చెబుతున్నాను, ధన వ్యామోహనే ఉచ్చులో పడకు.
1: ఈ సుఖాల్ని భోగాల్ని కాలదన్నుకుంటే ఆనందంగా ఉండగలమా సత్యం?
0: ధనం నుంచి మన దృష్టి దైవం వైపు మళ్లిస్తే ఆయనే కన్న తల్లిలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు.
1: అలా కాపాడిన సందర్భం ఉంటే చెప్పు సత్యం.
0: భక్త మీరాబాయి దీనికి చక్కని ఉదాహరణ చక్రి. ఒకరోజు మీరా సంకీర్తన చేస్తోంది.

0: మీరారాణి. మీరిలా నడివీధుల్లో పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ రాజవంశ ప్రతిష్టకు భంగం కలిగించకండి. గొప్ప రాజవంశంలో జన్మించారు, ఈ రాజభోగాలను కాలదన్నుకోకండి. మీ భక్తి అంతఃపురానికే పరిమితం చేయండి, మా సహనాన్ని పరీక్షించకండి.
1: ప్రభు ప్రేమామృత మూర్తి, ఆ గిరిధారి పాదారవిందాల కన్నా గొప్పవా ఈ వంశ ప్రతిష్టలు? నీటి బుడగలాంటి రాజభోగాల్ని నమ్ముకుని శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ శ్యామసుందరుని గుణగానాన్ని వదులుకోలేను.
0: మీరారాణి, రాత్రణక పగలనక మీరు చేసే సంకీర్తన, చేసే నృత్యాలు మేవా రాజవంశానికి మాయని కళంకం, తీరని అవమానం. ఈ నేరానికి విషపాన శిక్ష విధిస్తున్నాను మీకు. విషపాత్రను అందించండి.
1: శ్యామసుందర, నీ నామస్మరణ లేని జీవితం దివ్యలేని మందిరం స్వామి, ఈ జీవితం కన్నా మరణమే మేలు.

0: ఆశ్చర్యం, విషం అమృతంగా మారిపోయిందే. మీరా మహాభక్తురాలై ఉంటుంది. మీరా రాణి, మీ భక్తి నిరుపమానం.
1: ఏమద్భుతం! గిరిదారి కోసం రాజభోగాలను కాలదండిన మీరాబాయి మృత్యువును సైతం జయించింది. అచంచల విశ్వాసం, నిరంతర చింతన, దైవానుగ్రహం ఎలా కలిగిస్తాయో చూసావా? ఇటువంటి మహాభక్తులు పుట్టిన దేశంలో పుట్టామన్నమాట.
2: అవును చక్రి, ప్రహ్లాదుడు, త్యాగరాజు, తుకారాం, చైతన్య మహాప్రభు వంటి మహాభక్తులు పుట్టిన పుణ్యభూమి మన దేశం.
1: ఇటువంటి పుణ్యభూమిన వదిలిపెట్టాలనుకుంటున్నావు? లేదు సత్యం, ఈ విషయాలు నాకెవ్వరూ చెప్పలేదు.
2: అమ్మా నాన్నల ప్రేమ కరువై ఆయాల పాలనలో పెరిగిన వాడివి, ఇవి నీకెలా తెలుస్తాయి?
1: సత్యం, నేను కారులో తిరగాలని, విమానాల్లో విహరించాలని కోరుకోవడం తప్ప
2: తప్పు కాకపోవచ్చు చక్రి. కాని ఒక్కసారి నీ దేశం గురించి ఆలోచించు. ఈ దేశం నీకు జన్మనిచ్చింది, చదువు సంస్కారం నేర్పింది, సంపదను అందించింది. మరి ఈ దేశం పట్ల నీకే బాధ్యత లేదా?
1: ఉంది, కానీ ఆ బాధ్యత ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు.
2: ఈ చుట్టూ ఒక్కసారి చూడు, ఎంతమంది పేదలు అనార్థులే అలమటిస్తున్నారో, ఎంతమంది నిర్భాగ్యులు సరి అయిన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది త్రాగడానికి గుక్కేడు మంచినీరు లేక బాధపడుతున్నారు.
1: అంత దారుణంగా ఉందా పరిస్థితి?
2: ఉంది చక్రి, మనలాంటి వారికి కనువిప్పు కలిగించడానికే డొక్కా సీతమ్మ లాంటి తల్లులు అన్నార్తుల్ని అన్నపూర్ణలా ఆదుకున్నారు.

0: సీతమ్మ గారు, రక్షించండి రక్షించండి.
1: లేనాయనా, భయపడకు, నేనున్నాను.
2: సీతమ్మ గారు, వాణ్ణి విడిచిపెట్టండి, వాడు దొంగ, వాణ్ణి శిక్షించాలి.
1: ఒక్క క్షణం ఆగు లక్ష్మయ్యా, దొంగైనా దొరైనా వీడు నా బిడ్డ, ఇంతకీ ఏం దొంగిలించాడు?
2: మా తోటలో ఒక అరటిపండు దొంగతనం చేశాడు.
0: నేను అమ్మా నాన్న లేని అనాథనమ్మా, 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మీరు ఆదరిస్తారని, అన్నం పెడతారని తెలిసి మీ దగ్గరకొస్తూ దారిలో ఆకలికి తట్టుకోలేక ఒక అరటిపండు వీళ్ళ తోటలో దొంగిలించానమ్మగారు.
1: ఏడవకు నాయనా, నువ్వు అనాథవు కావు, నేనే మీ అమ్మననుకో. లక్ష్మయ్య అగర్భ శ్రీమంతుడివి, ఆకలి బాధ తట్టుకోలేక పసిపిల్లాడు ఒక్క పండు తింటే నీ ఆస్తి కరిగిపోతుందా, నీ సంపద తరిగిపోతుందా? నాన్నారా అని ఆప్యాయంగా పిలిచి ఒక్క అరటిపండిస్తే వాడు దొంగతనం చేసేవాడా? రూపాయి విలువ చెయ్యని అరటిపండు కోసం బంగారం లాంటి పసివాణ్ణి కొట్టడానికి సిద్ధపడ్డావే, నీకు సిగ్గు వేయడం లేదా?
2: వాడు కులం తక్కువ వాడమ్మా.
3: ఆహా, అలాగా మరి

0: చెప్పగలవా? చెప్పలేవు. మనస్సులో ప్రేమ ఉంటే సాటి మనిషిని ఆదరించడానికి ఈ కులాలు మతాలు అడ్డురావయ్యా.
1: నాన్నా, ఈ రోజు నుంచి నీ పేరు శివుడు. ఇదిగో వీళ్లంతా నీ అన్నదమ్ములు. ఇదే నీ ఇల్లు, నేనే మీ అమ్మని.
2: అమ్మా.

0: సీతమ్మ గారు, గోదావరి ఉధృతంగా పొంగుతోంది. వరద దాటి రాలేక లంకలో ఒక్క కుటుంబం చిక్కుకుపోయింది. సీతమ్మ గారు, ఆగలి, అన్నం పెట్టండి, పాపం కేకలేస్తున్నారమ్మా.
1: అలాగా నాయన, భోజనం సిద్ధంగా ఉంది, పట్టుకొస్తానుండు. పద నాయన, వెళదాం.
2: వద్దు సీత, నువ్వు వెళ్ళలేవు. ఆ వరదలో పడవలే వెళ్ళటం లేదట.
1: అమ్మా ఆకలి అని నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వింటూ చేతులు కట్టుకుని కూర్చోమంటారా? నన్ను వెళ్ళనివ్వండి.
2: సరే, ఆ బుట్ట నాకి, నేనే.
3: అమ్మా సీతమ్మ గారు, ఆకలి, అన్నం పెట్టండి.
0: అమ్మా సీతమ్మ గారు, గోదావరి ఉధృతంగా పొంగుతోంది. వరద దాటి రాలేక లంకలో

0: అమ్మా, బాబుగారు వరద గోదావరి దాటాలి, ప్రాణభీతి లేదా అమ్మా?
1: అన్నార్తులకి ఇంత అన్నం పెట్టలేనప్పుడు ఈ ప్రాణాలు ఉండి ఏం లాభమయ్యా? కాని ఆ భగవంతుడే ఉన్నాడు.
2: చూసావా చక్రి, అన్నార్తుని ఆదుకోవడానికి ప్రాణాలకు కూడా లెక్క చేయలేదు ఆ దంపతులు. మరి లక్షలాది దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మనం విందు భోజనాలు చేయడం సమంజసమేనా? మన తోటి వారు చిరిగిన బట్టలతో కాలక్షేపం చేస్తుంటే మనం సిల్కు బట్టలు ధరించడం న్యాయమేనా?
3: సత్యం, తలుచుకుంటే బాధగానే ఉంది. మనం కూడా ఏదైనా చేద్దాం. సత్యం,
2: తప్పక చేద్దాం. ముందు ఆ అమెరికా మోజు వదులుకో, ధనం సంఖ్యలు తెంచుకో, మానవత్వాన్ని పెంచుకో, దీనుల బాధల్ని పంచుకో, ప్రేమతో వారిని ఆదుకో, వారి జీవితాల్లో ఆశా జ్యోతులు వెలిగించు, ఆనందాన్ని పంచు.
3: అలాగే చేస్తాను సత్యం.
4: ఓ సత్యం, నువ్వా? ప్రేమ సేవ లాంటి హితబోధలు చేస్తున్నావా మా వాడికి?
2: మరి ధనమే దైవమని బోధించమన్నారా?
4: మాతృభూమి, దేశభక్తి లాంటి బూర్జువా భావాలు మా వాడి బుర్రలోకి చూపించకు.
2: మరి ధన వ్యామోహం, పదవీ దాహం అలవర్చుకోమని చెప్పమంటారా?
4: వితండవాదం చేయకు. నా మాట వింటే నా కొడుకు కోటీశ్వరుడవుతాడు.
2: నా మాట వింటే వాడు ప్రహ్లాదుడవుతాడు.
4: అంటే ధనం దైవాన్ని దూరం చేస్తుందా?
2: చెయ్యకపోవచ్చు. ధన వ్యామోహం మాత్రం దైవాన్ని తప్పక దూరం చేస్తుంది.
4: మానవత్వం నీకే కాదు సత్యం, మాకు తెలుసు.
2: మీలో మానవత్వం ఎంతుందో ఇప్పుడే చూపిస్తాను. వీళ్ళెవరో మీకు తెలుసనుకుంటాను.
5: వీళ్ళెలా వచ్చారు ఇక్కడికి?
2: మా పల్లెలో అనాథాశ్రమంలో ఉంటే నేనే తీసుకొచ్చాను.
3: వీళ్ళెవరు డాడీ?
2: మీ డాడీ చెప్పలేరు చక్రి, నేను చెబుతాను. వీళ్ళు మీ డాడీ తల్లిదండ్రులు, నీకు తాతగారు, బామ్మగారు.
3: నిజమా? మరి నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పారే.
2: సంపద కోసం దైవంగా పూజించవలసిన కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయానికి తరలించారు. చూసావా చక్రి, సిరికి దాసుడైన వాడు ఎంత దారుణాన్ని కొడిగడతాడో. ఇప్పుడు తేల్చుకో ఎవరి మాట వినాలో.
3: సత్యం, నా కళ్ళు తెరిపించావు. నేను అమెరికా వెళ్ళను. నా కళను పూజాసుమంగా దేవుడి పాదాల దగ్గర అర్పిస్తాను. నిస్సహాయుల సేవ కోసం వినియోగిస్తాను.
4: చక్రి,
3: మీరొక్క క్షణం మాట్లాడకండి. నన్ను శాసించే అధికారం మీరు కోల్పోయారు డాడీ. తాతయ్య, మా డాడీ చేసిన పనికి మమ్మల్ని క్షమించు.
6: చక్రి,
2: జగన్నాథం గారు కొడుపే కైలాసం, స్వార్థమే పరమార్థం అని భావించే మీలో మానవత్వం ఎలా మంట కలిసిపోయిందో చూసారా? జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆస్తిచ్చి అంతస్తు కల్పించిన తల్లిదండ్రుల్నే ఇంటి నుంచి గెంటేశారు. ఇప్పుడు మీ కొడుకు అదే పని చేస్తే ఏం చేస్తారు?
4: నన్ను క్షమించు సత్యం. ఇన్నాళ్ళు ధనమే లోకమని బ్రతికాను. ఇప్పుడు నా అపరాధాన్ని తెలుసుకున్నాను. తల్లిదండ్రుల్ని అవమానించినందుకు తలదించుకుంటున్నాను.
2: తలదించుకోకండి అంకుల్, సగర్వంగా తలెత్తుకునేలా మీ ప్రవర్తన సరిదిద్దుకోండి.
4: నాన్నగారు, అమ్మా, నేను సహించలేని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి.
6: బాధపడకు నాయనా.
2: తాతగారు, మీరు మీ కుమారుడికి ఆస్తి అంతస్తు ఇచ్చారు, కాని ఎప్పుడైనా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బోధించారా?
6: చెప్పలేదు నాయనా, నిజమే.

0: సత్యం, చిన్నవాడివి, నీలో ఇంత మంచి భావాలు ఎలా కలిగాయి? ప్రేమభావం, సేవాభావం ఎలా అంకురించాయి?
1: చెప్పు సత్యం, మేము ఆ బాటలో నడుస్తాం.
2: చెబుతాను, నేను తల్లి తండ్రి లేని అనాథను. నా పూర్వపుణ్యం వల్ల శ్రీ సత్యసాయి దీనజనోదన పథకం నన్ను చేరదీసింది, కన్నబిడ్డలా చూసుకుంది, నాకు విద్యాబుద్ధులు నేర్పింది. ఆనాటి నుండి బాబాయే నాకు తల్లి తండ్రి అయ్యారు. ఆ ప్రేమమూర్తి దర్శనం చేసుకుని వారి బోధనలను వినడం వల్ల స్నేహం అంటే విందులు వినోదాలు కాదని, ప్రేమ పంచి ఇవ్వడం అని తెలుసుకున్నాను. చక్రి నా ప్రాణ స్నేహితుడు, అమాయకుడు. వాణ్ణి మంచి దారిలో పెట్టడం నా కర్తవ్యంగా భావించాను. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెడితే మన్నించండి.
0: లేదు సత్యం, మంచి సలహా ఇచ్చినందుకు మేమే నీకు కృతజ్ఞులమై ఉండాలి. భగవాన్ బాబాని ఎక్కడ దర్శించవచ్చు? చెప్పు సత్యం.
2: పేదల గుండెల్లో, నిస్సహాయుల నిట్టూర్పుల్లో, దాహార్తుల దీన వదనాల్లో, రోగార్తుల కళ్ళల్లో, అనాథుల అశ్రునయనాల్లో ఆయన అసజ్యోతిగా దర్శనమిస్తారు.
0: ఆ ప్రేమమూర్తి ఎక్కడుంటారు సత్యం?
2: కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము అయిన ప్రశాంతి నిలయంలో.

0: ఆ ప్రేమమూర్తి నా జీవితమే నా సందేశమని, తాను బోధించిన ప్రతి ధర్మ సూత్రాన్ని ఆచరించి చూపిస్తున్న మహనీయుడు. ఎవరూ అర్థించకుండానే వేలాది గ్రామాలకు మంచినీరు అందించారు. లక్షలాది హృద్రోగులకు ప్రేమ సేవాభావాలు మేళవించి అమరవైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చారు. ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికి రూపాయి రుసుము లేని విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తల్లి తండ్రి లేని అనాథుల్ని అమ్మగా ఆదుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి. ఆ విశ్వ ప్రేమైకమూర్తి బోధించిన సేవా మార్గంలో పయనించండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: సత్యం, తప్పక నీతో కలిసి ఆ సేవా మార్గంలో పయనిస్తాం. ఆ స్వామి ఆశీస్సులు అందుకుంటాం.
2: గ్రామ సేవయే రామసేవగా, సంఘ సేవయే సర్వేశ్వరుడి సేవగా మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఆ ప్రేమమూర్తికి మా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా జాగృతి నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దైవాన్ని చేరడానికి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాల గురించి ఎన్నో మార్లు సత్యసాయి భగవానుడు మనకు వివరించారు. వీటిలో ఎంతో మధురమైనది సఖ్యభక్తి. 2020 కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణుని సఖ్యాన్ని వివరిస్తూ అందించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ మైత్రి. శ్రీకృష్ణ మైత్రి ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ మరొక్కసారి సాయిరాం. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన సందర్భంగా మనం శ్రీకృష్ణ మైత్రి అనే ఈ కార్యక్రమంలో భగవంతునితో స్నేహం ఎంతటి అద్భుతమైన అనుబంధము, ఆ అనుభవం ఎంత అందంగా ఉంటుంది అనే విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు స్వప్న అర్జునుల వారి జీవితంలో అర్జునుడు శ్రీకృష్ణుని మైత్రి ద్వారా ఎంతగా తన జీవితంలో పరివర్తన చెందాడు, ఎంతటి ఆయన సాన్నిధ్యాన్ని ఎంతగా అనుభవించగలిగారు అనే విషయాలు, వారు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చక్కగా వివరించారు. ఇక సఖ్యభక్తితో తన జీవితాన్ని పండించుకున్న మరొక భక్తుడు స్నేహితుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుధాముడు. సుధాముడు శ్రీకృష్ణుల వారు ఇద్దరూ ఒకరే గురువుగారి దగ్గర, సందీపని మహర్షి దగ్గర తమ విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేశారు. అలా వారిద్దరూ గురుకులంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారట. ఇక కలిసిన క్షణం నుంచి కూడా సుధాముడు కృష్ణుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సుధాముడు లేకుండా భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ చేసేవారు కాదట. వీరిద్దరి స్నేహం గురించి వర్ణిస్తూ భాగవతంలో ఏమంటారంటే, వారిద్దరూ రెండు దేహాలు ఒకే ఆత్మలాగా మసిలేవాళ్లు అని చెప్తారు. మరి సుధాముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి?
1: అటుకులు.
2: అటుకులు
0: అటుకులు కదా మనందరం వింటూ వస్తున్నదే. సుధాముడు శ్రీకృష్ణుల వారు అటుకులు ఇంకా. సో మనం ఆ కథలోకి వెళ్లకుండా సుధాముడు శ్రీకృష్ణ మైత్రి ఎలా సాగిందనే విషయాన్ని చూద్దాము. ఇలా చక్కగా వారిద్దరూ విద్యాభ్యాసంలో తమ గురువుగారి దగ్గర అంతా నేర్చుకుని అన్ని ఏళ్లు సహవాసం చేశాక ఇక విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లాల్సిన సమయం. అది ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్లను విడిచి ఒకళ్ళు ఉండలేని ఆ ఇద్దరు విడిపోతున్నారన్నమాట. ఇటువంటి సందర్భంలో మనందరికీ కూడా స్వప్న మీకు కూర్చుని ఆలోచిస్తే మన చిన్ననాటి స్నేహితులు మటుని ఎక్కువ మనం మర్చిపోం. మన చిన్నప్పటి ఫ్రెండ్స్ మటుకు ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనం టచ్ లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్లను మర్చిపోవడం అంటూ జరగదు కదా. అలాగే వీరిద్దరూ విడిపోయేటప్పుడు సుధాముడు శ్రీకృష్ణుల వారితో అన్నట్ట, కృష్ణ గోవింద నువ్వేమో మహారాజు బిడ్డవి, నువ్వు ఇప్పుడు వెళ్లి రాజ్యాలను వెళ్తావు, రాజ్యపాలనలో నువ్వు చాలా బిజీగా ఉంటావు, నేనేమో ఒక బ్రాహ్మణుణ్ణి, సో నేను అర్చకత్వం చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకుంటాను, మన జీవితాల మధ్యలో ఎంతో తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మన జీవన శైలిలో మన జీవితాల్లో, మరి ఎలా మన ఇద్దరం మన స్నేహం ఎలా నిలుస్తుంది అని అంటే శ్రీకృష్ణుల వారు ఒక చక్కటి మాట చెప్తారనమాట సుధాముడికి. ఆయన ఏమంటారంటే, సుధామ, స్నేహం అనేది మన ఇద్దరం ఎంతకాలం కలిసి ఉన్నాము, ఎంత కలిసి ఉన్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు. స్నేహం అనేది పరస్పరం ఒకరి మీద ఒకరికి అభిమానం గౌరవం తగ్గకుండా మన మనస్సులో ఉన్నంతకాలం మన ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉంటాము. అది నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మన మధ్యలో దూరం ఎంతున్నా కూడా మనసులో హృదయంలో మటుకు మనం ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము. ఇక వెళ్లిపోవడం అంటావా, నేను రాజు బిడ్డని, నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి, మనం ఇద్దరం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా హృదయంలో మటుకు మనకి పరస్పర ప్రేమాభిమానాలు గౌరవం ఉంటే మనం స్నేహితులమే అని చెప్తారనమాట. ఎంత మంచి చక్కటి డెఫినేషన్ ఇచ్చారో కదా స్వామి.
2: అవును, చాలా బాగుంది. ఇది మీరు చెప్తూ ఉంటే మన స్వామి చిన్నతనంలోని జరిగిన సంఘటన గుర్తొస్తున్నది అక్క. మనందరికీ తెలిసిందే కదా, స్వామి చాలా చిన్నప్పుడు చాలా తక్కువ బట్టలతోటి అందులోనే ఎంతో ఆనందంగా ఉంటూ కుటుంబానికి గౌరవం తీసుకొస్తూ తను స్కూల్కి వెళ్లే టైంలో అలా ఉండేవారు. ఒకసారి పుష్పగిరి సేవల కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు, స్కౌట్ క్యాంప్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్వామి దగ్గర స్కౌట్ డ్రెస్ కొనుక్కోవడానికి ఉండదన్నమాట. అందరు పిల్లలు స్కౌట్ డ్రెస్ కుట్టించుకుంటారు. స్వామికి ఫ్రెండ్స్ మనకు తెలుసు, రమేష్ సురేష్ అని ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వామి అంటే ఎంతో ఇష్టం అనమాట. వాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఏంటంటే, అందులోని వాళ్ళు నాన్నగారిని అడిగి తనకి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా కుట్టించమని చెప్పి స్వామికి కూడా ఒకటి తెచ్చి డైరెక్ట్ గా ఇస్తే సత్యం తీసుకుంటాడో లేదో అని చెప్పి ఆ డెస్క్ లో పెడితే ఒక లెటర్ రాస్తానమాట. సత్యం, నిజంగా నేను నీ స్నేహితుడినైతే నువ్వు కాదనకుండా నేను ఇచ్చిన ఈ స్కౌట్ డ్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే స్కౌట్ డ్రెస్ లేకపోతే నువ్వు స్కౌట్కు రాలేవు, మన ఇద్దరం చక్కగా వెళ్లి స్కౌట్లో నీ సేవ చెయ్యాలి అంటే నీకు డ్రెస్ ఉండాలి, కాదనకు అని లెటర్ రాస్తానమాట. స్వామి ఎంతో చక్కగా మన చిన్న సత్య అది తీసుకుని ఇంకో లెటర్ రాసి పెడతారు. చూడు సురేష్, ఈ స్నేహం అన్నది ఇచ్చి పుచ్చుకోవడంలో, ఒక వస్తువుని ఇవ్వడం పుచ్చుకోవడం. ఈరోజు నువ్వు బట్టలు ఇచ్చావు, రేపు నీకు ఇంకోటి ఇస్తాను అంటే ఎంత తక్కువ ఇస్తున్నావు, ఎంత ఎక్కువ ఇస్తున్నావు, ఖరీదు ఎంత, ఇలా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడంలో స్నేహం ఉండకూడదు. నిజంగా నేను నీకు స్నేహితుడిగా ఎప్పటికీ ఉండాలి అంటే ఇది నేను తీసుకోను, నువ్వు దాన్ని ఆనందంగా అంగీకరించు అని తిరిగి స్వామి లెటర్ రాసి పెడతానమాట. అంటే అంత చిన్నప్పుడే స్నేహం ఎలా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు స్నేహితులు అంటే వస్తువు ఇచ్చి పుచ్చుకోవడంలో లేదు, మీరు ఇందాక చెప్పినట్టు ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, నేను నీకున్నానున్న భరోసా, ఎప్పటికీ వాళ్ల వెనక ఉండి వాళ్ళకి ఆ సపోర్ట్ అది ఉండాలి స్నేహంలోని అని స్వామి చెప్పారనమాట.
0: అంటే ఏ అవతారంలో అయినా కూడా డెఫినేషన్స్ మారమేమో కదా స్వప్న, భగవంతుడు చెప్పేది ఒకటే ఉంటుంది.
2: అవును.
0: ఇంకా మనం సుధాముల వారి గురించి కొద్దిగా చూద్దాము. ఆయన జీవితం ఎలా సాగింది? విద్యాభ్యాసం పూర్తి చేసి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ తన రాజ్యానికి వెళ్లిపోయారు, వాసుదేవుని కొడుకు కాబట్టి, ఆయన రాజు బిడ్డ కాబట్టి. అలాగే సుధాముడు తన జీవితాన్ని వెతుక్కుంటూ తను బయలుదేరాడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించటం, ఆయనకి నలుగురు పిల్లలు కలగడం, భార్య, అంతా బాగుంది. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మచింతనలోనే ఉండేవారట. ఆయనకి ఆస్తులు సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి, లేదు రేపు ఎలా గడుస్తుందనే భయం గాని, ఇవాళ ఏం చెయ్యాలి అనే ఆందోళన గాని, నిన్న నాకు తినడానికి దొరకలేదు అనే బాధ గాని ఏమీ లేకుండా ఆయన ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో మునిగి ఉండేవారట. ఇక్కడ మనం ఒక విషయం చూస్తే గణేష్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, శ్రీకృష్ణుణ్ణి అందరూ ఎన్నో పేర్లతో, తనకి తోచిన పేరుతో తను పిలుచుకునేవారు. యశోదమ్మ ఆవిడ్ని గోపాల, ఆయన్ని గోపాల అని పిలిచేవారట అని స్వామి చెప్పడం మనందరం చాలాసార్లు విన్నాం కదా. అలాగే మన సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద అని పిలిచేవారట. ఆ గోవింద అనే పదానికి అర్థం ఏమిటి అనేది చూసుకుంటే, గోవింద అనే పదానికి ఆవుల్ని అంటే గో సంపదని, అలాగే సకల భువనానికి ఆనందాన్ని కలిగించేవాడా అని అర్థంట. సకల భువనంలోని అణువణువునికి ఆనందాన్ని కలిగించే శక్తి ఉన్నది ఎవరికి అని చూస్తే, అణువణువులో ఉన్న పరమాత్మకే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా గో అనే పదానికి ఆవు అనే అర్థం కాకుండా వేదం అనే అర్థం కూడా ఉందంట సంస్కృతంలో. సో గోవింద అంటే వేదాలని కనుక్కున్నవాడా అనే అర్థం కూడా వస్తుంది అని చెప్తారనమాట. అలాంటి అంత చిన్నతనంలోనే సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద గోవింద అని పిలుస్తున్నారంటే, ఆ పరమాత్మ తత్వాన్ని, ఆయన పరమాత్మ అనే సత్యాన్ని చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి స్నేహితుడుగా ఉంటూనే ఆయనకు కలిగించారు అని చెప్పుకోవచ్చు. నిజంగా మనం ఆలోచిస్తే స్వప్న, ఒక మంచి ఫ్రెండ్ అంటే మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. అదే భగవంతుడే మనకి మంచి ఫ్రెండ్ అయితే మనల్ని ఉద్ధరించడానికి ఏది కావాలో అదే చేస్తారు ఆయన. మరి ఇంతకంటే మంచి గిఫ్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్నేహితుడిగా సుధాముల వారికి ఏమివ్వగలరు చెప్పండి? ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆయనకు కలిగించారంటే అంతకంటే మంచి స్నేహితుడు ఉంటారా?
1: చాలా బాగుంది.
0: ఆ కృష్ణ సాంగత్య మహిమ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనం కలిసి జీవిస్తామో, ఆ జీవించే ప్రాసెస్ లో ఆయన మనకి తెలియకుండానే అన్ని నేర్పిస్తారు అని.
1: చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారక్క. స్వామి ఎప్పుడూ చెప్తారు, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ డివోషన్, అండ్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ అంటారనమాట. సో స్వామితో ఈ సాయి కృష్ణుడితో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ మూడు ఒకేసారి అన్ని మిళితమై మనకి అందిస్తారు స్వామి. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట స్వామి ఇచ్చేది. ఇక్కడ స్వామితో కుచేలుడు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మనందరం ఆ స్థాయిలో ఉన్నాము అనుకుంటాం. ఎందుకంటే మనం వీఆర్ పోర్ ఇన్ వాట్ సెన్స్ అని మనం ఆలోచిస్తే, మనం మన ఆలోచనలు గాని లేకపోతే మన స్థాయి గాని మన స్పిరిచువల్ డెవలప్మెంట్ గాని మనం ఇంకా లో లెవెల్లో ఉన్నామన్నమాట, దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి స్వామి వస్తారు. సో మనం స్వామి చుట్టూ ఉన్నప్పుడు ప్రతి నిత్యం మనం అది ఒక విద్యగా మనం భావించినప్పుడు ఈ చిన్న చిన్న లెసన్స్ మనకి స్వామి నేర్పుతూ ఉంటారు. ఇది బృందావన్ అంటే కృష్ణుడు అంటే బృందావన్ గుర్తొస్తుంది. మరి బృందావన్ క్యాంపస్ లో స్వామి స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక స్టూడెంట్ ఉండేవారు అనమాట. వాళ్ళది తూర్పు గోదావరి జిల్లా. ఒకసారి ఆయన ఆయన్ని స్వామి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ మదరు స్వామి కోసం అని చెప్పి పాన్ ఆకులు ఏది తమలపాకులు చక్కగా గట్టిస్తారు, పెద్ద పెద్ద ఆకులు. దాంతో పాటుగా పిల్లలందరికీ షేర్ చేసుకుని తినడానికి పూతరేకులు తయారు చేస్తారనమాట. పూతరేకులు తయారు చేస్తే అప్పట్లో ఏంటంటే ట్రంక్ పెట్టెల్లో లగేజెస్ తెచ్చుకోవడం, అది ఒక 1969 విషయం మాట్లాడుతున్నాను. సో ఆయన ట్రంక్ పెట్టి తీసుకొస్తారు, ముందు రోజు రాత్రి బృందావన్ రీచ్ అవుతారు, రూమ్ లో అది పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనానికి వచ్చి ఏమరా ఎవరికి ఇవ్వకుండా తినేసావా అని అడుగుతారు. వాసన వస్తుంది అంటారనమాట స్వామి. వాసన వస్తుందంటే అప్పుడు ఈయన గ్రహిస్తారు స్వామికి పూతరేకుల గురించి చెప్తున్నారు స్వామి అని చెప్పి. ఏవరా ఎవరికి ఇవ్వకుండా తినేస్తున్నావా అని అంటారనమాట స్వామి. లేదు స్వామి అందరితో పంచుకుంటాను స్వామి అంటే, దెన్ స్వామి విల్ టెల్ నువ్వు తెచ్చుకున్నది అందరితో పంచుకోవాలి అని చెప్తారు. సి అది మనకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఆ లేత వయసులో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కి ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకున్నారు, నీ అంతటి నువ్వు తినేకుండా 10 మందితో పంచుకోవాలి అన్న చిన్న చిన్న విషయం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం వరకు స్వామి నేర్పిస్తున్నారు అంటే, హౌ ప్రతి క్షణం భగవంతుడితో ఉంటే ఏ విధంగా మనం నేర్చుకుంటాము అనేది మనకి ఆ సన్నివేశం చెప్తుందక. సో ఆ నందబాలుడే ఆనందబాలుడే తన గుంపుతో ఆడుకునగా వచ్చే అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
0: అవును గణేష్ స్వామి దగ్గర ఉంటూ నేర్చుకోదగ్గ ప్రతి క్షణం ఒక పాఠమే, ప్రతిదీ కూడా నేర్చుకోదగ్గ విషయమే. ఇక మళ్ళొకసారి మళ్ళీ మనం సుధాముల వారి దగ్గరికి వెళ్దాము. మీరు ఇందాక అన్నారు కుచేలుడు లాగానే ఉన్నాం మనందరం అని, అప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. సుధాముడికి అసలు ఆయన పేరే ఒకసారి మీరు చూడండి, సుధాముడు అంటే ఆ మంచి ధామానికి చెందినవాడు, నిజ ధామానికి చెందినవాడు అంటే మనందరం ఆ పరమాత్ముడికి చెందిన వాళ్ళం అనే పేరు అనమాట ఆయనది. అంత మంచి పేరుంటే అందరూ ఆయన్ని కుచేలా అని పిలిచేవారట. అది ఒక అంటే హాస్యంగా పిలిచేవారనమాట. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు కూడా చెయ్యి ఎత్తి ఆశీర్వదించడం తప్ప ఇంకొకరిని చెయ్యి చాచి అర్థించడం తెలియని వాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న పని దొరికి ఒక్క రూపాయి డబ్బు సంపాదించుకోగలిగితే, ఆహా భగవంతుడు నాకు ఇవాళ ఎంత కరుణించాడు, నాకు నా మీద ఈశ్వరుడికి ఎంత దయ అని సంతోషించేవాడే కానీ అడగడం తెలియనివాడు సుధాముడు అని. అంతటి పేదరికంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఒక శుభ్రమైన బట్టని ఆయన కట్టుకోగా చూసిన వాళ్ళు ఎవరు లేరట. ఎప్పుడు ఒక మాసిపోయిన వస్త్రాన్ని ధరించడం, లేదు చిరుగులు పడని వస్త్రాన్ని ఆయన ధరించగా చూసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకని ఆయనకి కుచేలుడు అనేవారట. అంటే మాసిన వస్త్రాన్ని ధరించినవాడు అని అర్థం అనమాట. నిజానికి ఆయన పేరు సుధాముడైతే అందరూ ఇలా ఎగతాళిగా కుచేలుడు అని పిలిచేవారు, కానీ దానివల్ల ఆయనకి ఎటువంటి బాధ లేదు. అదే విధంగా ఒకే విధంగా ఉండేవారు.
2: భౌతికంగా అలా కనిపించినప్పటికీ మానసికంగా సుధాముల్లో ఉన్నారు.
0: అంటే ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు చూడండి స్వామి, అది ఆయన ఆల్రెడీ సాధించారనమాట అప్పటికే. అందుకని ఆయన దేనికి చెలించేవారు కాదు. కాకపోతే ఒక సంసారిగా ఉన్నప్పుడు మనకు ఉండే బాధ్యతలు బరువులు బంధాలు మనందరికీ తెలిసినవే. నాకు ఏమీ అక్కర్లేకపోయినా నా కుటుంబానికి అవసరాలుంటాయి, ఆ అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత ఒక గృహస్థుగా నా మీద ఉంటుంది. అటువంటప్పుడు నేను బాధ్యతల నుంచి తప్పించుకోలేను. ఇందాక స్వామి చెప్పారని స్వప్న చెప్పింది ఒక విషయం, బాధ్యతని నిర్వర్తించు బంధంలో చిక్కుకోకు అని. అలా బాధ్యతని నిర్వర్తించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కాకపోతే ఈయన ఎప్పుడూ పరమాత్మ చింతనలో లీనమైపోయి ఉండేవాళ్లకి పరమహంసలకి బంధాలు బాధ్యతలు ఎలా గుర్తుంటాయి? గుర్తులేనప్పుడు వాటిని గుర్తు చేసే వ్యక్తి ఒకళ్ళు అవసరం కదా. జనరల్లీ వాళ్ళు మనకి అత్యంత ఆప్తులు దగ్గర వాళ్ళు అయి ఉంటారు. కార్యేషు మంత్రి అని అంటారు కదా, భార్య అవసరమైనప్పుడు మంత్రిలాగా సలహా ఇవ్వాలి అని మన వాళ్ళు పెద్దవాళ్లు చెప్పిన విషయం మనకు గుర్తుంది. అలాగే సుధాముల వారి ధర్మపత్ని కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి చెప్తారట, స్వామి ఇలా నాకు మన ఇద్దరికీ తిండి లేకపోయినా మనం పర్వాలేదు, ఏదో ఒక రకంగా మనం మన మనసుని మరలించుకోగలం ఆకలి నుంచి, కానీ చిన్నపిల్లలు పిల్లలు అలా చేయలేరు కదా, వాళ్ల ఆకలి బాధ వాళ్ళకి తెలుస్తుంది, తల్లినైనా నాకు తెలుస్తుంది, తల్లిగా వాళ్ల ఆకలి తీర్చలేకపోతున్నందుకు నాకు చాలా మనసుకు కష్టంగా ఉంది, ఈ విషయమై మీరేమైనా చెయ్యాలి అంటే ఇతను అంటారనమాట, ఏం చేయమంటావు నన్ను అంటే ఆవిడ చెప్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ మీకు చాలా దగ్గర స్నేహితుడని మీరు చెప్పేవారు కదా, ఆయన ఎంతో పరంధాముడని చెప్తున్నారు కదా మీరు, మరి ఆయన దగ్గరికి వెళ్తే మీరు మీ బాల్య స్నేహితుడు అంటారు, ఆయన దగ్గరికి వెళ్లొచ్చు కదా అంటుందన్నమాట. అక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా గణేష్, స్వప్న, ఆయనకి శ్రీకృష్ణ సాంగత్యం సుధాముల వారికి దొరికింది, కానీ ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నందుకు ఆయన భార్యకి కూడా శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయం ఎంత చక్కగా అర్థమైందో చూసారా. సో ఇది ఇలా చెప్పి అప్పుడు ఆయన అడుగుతారనమాట, చూడు నేను ఇప్పటిదాకా అసలు కృష్ణుడిని వెళ్లడానికి ట్రై చేయలేదు, నాకు అవసరం వచ్చినప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి, కేవలం కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించడమే కాదు ఆ భగవత్ తత్వం ఎలా ఉంటుందో కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. ఆవిడ చెప్తారట, స్వామి ఎప్పుడూ భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోనివాడు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా భగవంతుడా అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటేనే పరమాత్మ అయ్యో నా బిడ్డ ఇంత కష్టంలో కూడా వాళ్లని వీళ్లని అడగకుండా నన్ను అడిగాడు అని సంతోషించి ఆ తాపత్రయంతో పరిగెత్తుకొచ్చి అతనికి సహాయం చేస్తాట. మరి అలాంటప్పుడు మీ బాల్య స్నేహితుడు అంటున్నారు, ఆ పరమాత్మకి తెలీదా మీ మనసులో మీరు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, వెళ్లి అడగడంలో తప్పు లేదు అని చెప్పి నచ్చ చెప్తుందంట. సో భగవంతుడితో కలిసి బ్రతికిన వాళ్లు ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టుపక్కల వాళ్ల మీద ఎంతగా ఉంటుందనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది కదా.
2: అవును లలితక్క, మీరు చెప్తూ ఉంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తున్నది. మనం సాయి పదంలో మహిళ చేయడానికి వెళ్ళినప్పుడు వైజాగ్ లో ఒక లేడీ కన్వీనర్ ఆవిడ్ని ఇంటర్వ్యూ చేశాం. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే ఆవిడ స్వామి ఎంతో ఆపద నుంచి రక్షిస్తారు, నేను తిరిగి స్వామికి ఏదైనా చెయ్యాలి అంటే అన్ని స్వామి దగ్గర నుంచి తీసుకోవడమే కాదు తిరిగి స్వామి కోసం స్వామి చెప్పినట్టు బతకాలి అని అనుకుంటారు అన్నమాట. అనుకుని వాళ్ళు ఉండే ప్లేస్ లో నా ఏరియాలోని స్వామికి ఒక చిన్న భజన మందిరం కట్టిద్దాము అనుకుంటారు. అనుకుని అక్కడ వాళ్ళందరినీ అడుగుతారనమాట, ఇక్కడ కట్టిస్తాము మీరందరూ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆ ఏరియాలో వాళ్ళు అక్కడ భజనలు చేయడానికి దానికేను. ఆ మందిరం కట్టడానికి ఈవిడ దగ్గర వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చిన్న జీతగారు, వాళ్ళంత స్తోమత కూడా లేదు వాళ్ళంతటి వాళ్ళగా ఖర్చు పెట్టి కట్టడానికి. అందరిని అడిగినప్పుడు ఎవ్వరు సహకరించరు కాదు కదా, అపోజ్ చేస్తారు, మీరు అసలు అలాంటి మందిరము అలాంటి భజనలు ఇక్కడ చేయడానికి వీల్లేదని. అయినా ఆవిడ ఏమీ వెరవకుండా బాధపడకుండా రోజు ఒకళ్ళిద్దరే అనమాట ఆ ఏరియాను రోజు నగర సంకీర్తన చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆవిడ భక్తి ఆ భావంతో నగర సంకీర్తన చేస్తున్నారో ఒకటి రెండు నెలలు గడవకు మునిపే ఆ ఏరియాలో వాళ్ళందరూ వాళ్ల వంతు సహాయం వాళ్ళు చేసి తప్పకుండా ఇక్కడ మందిరం కడదాము అని ముందుకు రావడం, మందిరం కట్టడం. అంతేకాకుండా ఆ తర్వాత ఎంతంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా స్వామి భజనల్లోని నారాయణ సేవలోని పార్టిసిపేట్ చేయడము. అంతేకాదు వాళ్ళు చెప్పేవారు ఎవరింట్లోనే ఏదైనా శుభకార్యం జరిగితే ముందు మందిరంలోకి వచ్చి అక్కడ నారాయణ సేవ చేసి అందరికీ పెట్టిన తర్వాత వాళ్ల కార్యక్రమాలు చేసుకునేవారు. అంటే మీరు చెప్పినట్టు ఆ భక్తి భావం ఉంటే, అంటే చూడండి ఒక పువ్వు ఉందనుకోండి దాని మట్టుకే పరిమితం అవ్వదు, దాని సువాసన అంతా ఎలాగైతే వెదజల్లుతుందో భక్తిభావం ఆ వైబ్రేషన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ దీని మీద కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా భక్తిభావాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగుంది స్వప్న, ఎంత బాగా చెప్పారు కదా. అంటే మనలో మన మనసులో ఉన్న భక్తి ఎదుటి వాళ్ళలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సరే ఇంకా సుధాముల వారు ఆయన భార్య చెప్పిన విషయానికి ఒప్పుకున్నారు, సరే నేను వెళ్లి అసలు నువ్వు కృష్ణుణ్ణి చూడమని నాకు చెప్పడమే నాకు చాలా మహద్భాగ్యం, నా స్నేహితుణ్ణి నేను కలవబోతున్నాను, గోవిందుడి దగ్గరికి వెళ్తాను అంటూ ఆయన చిన్న
2: అనమాట. ఈవిడికి అంటే ఏమైనా వెళ్లి సంపదలు అడుగుతారు ఈవిడ ఇది, కానీ మన సుధాముల వారికి మటుకు స్నేహితులు చూద్దాం అని ఆనందం ఆయనది,
0: చూద్దామనే ఆనందం. కాకపోతే ఆయనకు ఒక చిన్న సంకోచం ఏంటంటే, మహారాజు నా స్నేహితుడు ఎవరనుకుంటున్నావు, ఆయన గొప్ప మహారాజు, రిక్తహస్తేన నా పోయేయాత్ రాజానాం దైవతం గురుం, రాజు దగ్గరికి దేవుడి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు, నా కృష్ణుడు రాజే కాదు పరమాత్ముడు గురువు జగద్గురువు అంటున్నారట ఆయన్ని, మరి అలాంటప్పుడు నేను అన్ని అయినా ఆయన దగ్గరికి ఖాళీ చేతులతో ఎలా వెళ్తా, మరి నా తీసుకుని వెళ్ళడానికేమో మన నా దగ్గర ఏమీ లేదు ఏం చెయ్యాలి అని. అంటే మళ్లీ కార్యేషు కరణేషు మంత్రిలాగా ఆవిడేం చెప్తారంటే, భగవంతుడు మనం ఏం తీసుకెళ్లామనేది కాదు ఆయనకి ముఖ్యం, రత్నాలు మణులు మాణిక్యాలు కాదు, మనకున్న దానిలో మనం ఏమి తీసుకెళ్లామనేది ఆయనకి ముఖ్యం, అందుకని మనకున్నదేదో మనం తీసుకెళ్దాం, అదే మీరు ఆఫర్ చేయండి అని చెప్పి ఇల్లంతా వెతికితే ఒక పిడికెడు అటుకులు దొరుకుతాయి వాళ్ళకి. ఆ అటుకుల్ని చూసి ఈయన చాలా సంకోచిస్తారనమాట, అటుకులు నేను తీసుకెళ్ళినా నా స్నేహితుడి కోసం అంతటి రారాజు కోసం అని. అంటే ఆవిడ ఏం పర్వాలేదు, భగవంతుడికి భావప్రియుడు భగవంతుడు ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన ఉత్తరీయంలో ఆవిడే అటుకులు మూట కడుతుందనమాట. ఆ ఉత్తరీయం కూడా మాసిపోయిన కుచేలుడు కదా, మరి మాసిన వస్త్రం అందులో చిరుగులు పడిన వస్త్రం, జాగ్రత్తగా మూట కడుతుంది, అది పిగిలిపోకుండా తీసుకెళ్ళండి శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని చెప్తుంది. చెప్తే ఇంకా ఈయన అది తీసుకుని బయలుదేరతారు, బయలుదేరి కృష్ణుడి దగ్గరికి ద్వారకా నగరానికి ప్రయాణం అవుతారు, కాలినడకన ద్వారకని చేరుకుంటారు. చేరుకున్నాక చూస్తే అది చూస్తే బంగారం పట్టణంట ద్వారక, ఎక్కడ చూసినా వజ్రాలు పొదిగిన అదుగులు అరుగులు మణిమాణిక్యాలున్న దీపాలు బంగారపు తోరణాలు ఇవన్నీ చూసి ఆయన అసలు మహదానంద పడిపోతాట సుధాముడు. ఆహా నా స్నేహితుడు ఇలా ఉన్నాడా, ఇంత సిరి సంపదలతో ఇంత భోగభాగ్యాలతో ఉన్నాడా నా గోవిందుడు అని ఆయనకి మనసులో ఆనందం పొంగు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత అందమైన స్నేహమో చూసారా గణేష్, నాకు లేదు అనే ఆ భావనే లేదు ఆయనకి, నా స్నేహితుడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఇంత ఐశ్వర్యంలో ఉన్నాడు అనే సంతోషం తప్ప. అలా మొత్తానికి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడని కనుక్కుంటూ ఒక అంతఃపురానికి వెళ్లడం, రుక్మిణీదేవి మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉన్నారని తెలుసుకుంటాడు. తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ ద్వారపాలకుల ద్వారా కబురు పెడతాడు, మీరెవరు స్వామి అని అడుగుతారు వాళ్ళు. అడిగితే నేను ఇలా గోవిందుడి చిన్ననాటి స్నేహితుణ్ణి, నన్ను సుధాముడు అంటారు అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు ఈయన అవతారం చూసి సరేలే ఎందుకైనా మంచిది మనం వెళ్లి మన పని ఆ వర్తమానం ఇవ్వడమే కదా అని చెప్పి వెళ్తారు. వెళ్లేసరికి స్వామి రుక్మిణీదేవి మందిరంలో ఏకాంత మందిరంలో రుక్మిణీదేవితో మాట్లాడుతూ ఉంటారట కూర్చుని. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆ మందిరంలోకి వెళ్లే సాహసం చేయరనమాట, రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారికి మాత్రమే పరిమితం దానిలోకి ప్రవేశం. కానీ బ్రాహ్మలు వచ్చినప్పుడు మటుకు బ్రాహ్మణ ద్విజులు వారిని మటుకు ఎప్పుడూ ఆదరించాలి అనే రూల్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్లి వర్తమానం ఇవ్వడం, శ్రీకృష్ణుల వారు అడుగుతారట ఎవరు అంటే, ఇలా మీ బాల్య స్నేహితుడు సుధాముడు అనగానే ఆయన ఒక్క క్షణంలో లేచి కూర్చుని సుధాముడు వచ్చాడా నా స్నేహితుడు వచ్చాడా వెంటనే తీసుకురండి అని చెప్పడం కాకుండా చెప్పడంతో ఆయన ఆతృత ఆగిపోలా చూడండి. వాళ్ల వెనకాల ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడట సుధాముడిని లోపలికి తీసుకెళ్ళడానికి. వీళ్ళు వెళ్లే సరికి వాళ్ళ ఆయన రీచ్ అయ్యేసరికి ఆయన కూడా వస్తారనమాట ద్వారం దగ్గరికి. వచ్చి లోపలికి తీసుకెళ్లి ఆయనకి కుశల ప్రశ్నలు వేసి ఆయన్ని చాలా ఎంతగానో ఆదరిస్తారనమాట. ఎంత బాగా చెప్తారంటే గణేష్, మనకి కుచేలోపాఖ్యానంలో ఇంత దూరం నా కోసం నడిచొచ్చావా అని చెప్పి ఆయనకి పాదాలు కడుగుతారట శ్రీకృష్ణుల వారు. పాదాలు కడిగి అయ్యో ఎంత శ్రమ పడిపోయావో చూడండి. అక్కడ భగవంతుడి ప్రేమ ఎలాంటిదంటే, ఆ సఖ్యం స్నేహం ఎలాంటిదంటే, నువ్వు నా కోసం వచ్చావు ఆనందమే, కానీ ఈ వచ్చే ప్రాసెస్ లో నువ్వు ఎంత కష్టం అనుభవించావో అని ఆయన బాధపడిపోతున్నారు అనమాట. నా కోసం ఇంత కష్టం తీసుకున్నావా అని. ధూపం వేసి మణిమాణిక్యాలతో దీపం చూపించి నీరాజనం ఇచ్చి ఆయనకి కూర్చోబెట్టి భోజనం సాక్షాత్ చూడు నా స్నేహితుడు వచ్చాడు ఎంత చెవటలు పట్టాయో అని చెప్పి రుక్మిణీదేవి చేత విసునకర్ర ఆవిడ వీస్తూ ఉంటే ఈయన ఆయనకి సేవ చేసి భోజనం ఇద్దరు కలిసి రా మనిద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దామని తీసుకెళ్లి ఆయన చేత కొసరి కొసరి వడ్డించి భోజనం చేయించారట శ్రీకృష్ణ పరమాత్మ. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ తెగ ఆశ్చర్యపోతున్నారట. అసలు ఎవరైనా చూడటానికి చూస్తే ఇలా ఉన్నారు, మన ప్రభువు ఏమో ఇలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఆయన్ని చూసి. ఆయన్ని తీసుకుని ఆయన శిరస్సు మీద కూర్చోబెట్టేసుకుంటున్నారు. ఎవరికి ప్రవేశం? అసలు నరమానవ దేవ గంధర్వ కిన్నెర కుంపురుషులు ఎవరికీ ప్రవేశం లేని రుక్మిణీదేవి మందిరంలోకి ఆయనని తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇంత సేవిస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుడు! ఆహా, స్నేహం అంటే ఇది కదా, స్నేహితుడంటే ఇతను కదా అనుకుంటున్నారట. మరి చూసారా, మన కోసం వచ్చిన వారిని ఎలా ఆదరించాలి, మన పాత స్నేహితుల్ని మనల్ని గుర్తుంచుకుని మన కోసం వచ్చిన వారిని ఎలా వెల్కమ్ చేయాలి, వారితో ఎలా ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనకి నేర్పిస్తున్నారో.
1: చాలా బాగుందక్క ఈ విషయం చెప్తుంటే. స్వామి పర్ఫెక్ట్ హోస్ట్ ఎలా ఉంటారు అంటే, కుచేరుడు వచ్చిన తర్వాత న్యూస్ తెలుసుకుని కృష్ణ పరమాత్మ వారు అలా పరిగెట్టుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. స్వామి విషయంలో నాకు ఒక విషయం, ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది 2007 కొడైకెనాల్లో జరిగిన విషయం అనమాట. స్వామి త్రై డే సెలబ్రేట్ చేసుకుంటూ విఐపీస్ అందరికీ, ఎస్పెషలీ లేడీస్ అందరికీ సారీస్ పంచిపెడదామని కంచి నుంచి, సేలం నుంచి, వెంకటగిరి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంచి శారీస్ తెప్పించారనమాట. సో తెప్పించి బాయ్స్ అవన్నీ పట్టుకున్నారు. ఎవరెవరికి ఏ శారీస్ ఇవ్వాలి అని స్వామి డిసైడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆ పైల్ ఆఫ్ శారీస్ లోంచి 2 శారీస్ ఇలా తీసి పక్కనున్న సోఫాలో ఇలా పడేశారనమాట. సో ఎవ్రీ డే బాయ్స్ డ్యూటీ ఏంటంటే ఆ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేయడం, అలంకరించి పెట్టడం అనమాట. సో ఆ చేస్తున్న ప్రాసెస్ లో సో 2-3 రోజులు అలా అయిపోయిందనమాట. అయిపోతే బాయ్స్ కి అది తీయాలా వద్దా అన్న సంశయంలో ఉన్నారు. ఎందుకంటే ప్లేస్ క్లీన్ గా ఉండాలి, కానీ అది స్వయంగా స్వామి పెట్టింది కాబట్టి స్వామి పర్మిషన్ లేకుండా అది కదపకూడదు. సో అలా 1 వీక్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామి దర్శనానికి బయలుదేరారు. బాయ్స్ అందరం బాల్కనీలో కూర్చొని భజన్స్ చేస్తున్నారు. సో స్వామి వీల్ చైర్ లో దర్శనం ఇవ్వడానికి వెళ్తూ సడన్ గా లేడీస్ సైడ్ ఒక దగ్గర ఆగిపోయారనమాట. ఆగిపోయి చాలాసేపు ఒక 2 లేడీస్తో స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత దెన్ ఉన్నట్టుండి సడన్ గా స్వామి వెనకాతల వెళ్లే ఒక సార్ లోపలికి పరిగెట్టుకుని వచ్చి ఆ సోఫా మీద ఏవైతే 2 శారీస్ ఉన్నాయో ఆ 2 శారీస్ పిక్ చేసుకుని పరిగెట్టుకుని వెళ్లి స్వామికి అందిస్తే స్వామి వాడిద్దరికి ఆ 2 శారీస్ సిమిలర్ గా ఉన్నాయి. సో ఆ 2 శారీస్ వాళ్ళిద్దరికి ఇచ్చారు. అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత స్వామి లోపలికి సెషన్ కోసం వచ్చారు. మేమందరం కూర్చుని ఉండగా స్వామి చైర్లో కూర్చుంటున్నప్పుడు స్వామి మొహంలో ఆ రోజు ఎంత ఆనందం మేము చూసామంటే, ఆ ట్రిప్ లో అసలు అంత ఆనందం స్వామి ఎప్పుడూ పడలేదు. అంత దట్ మచ్ ఆఫ్ జాయ్ వివర్ ఏబుల్ టు సీ. ఒక అబ్బాయి ధైర్యం చేసి, స్వామి ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్వామి అని అడిగితే నేను స్వామి చెప్పారు, 30 సంవత్సరాల క్రితం నేను పాటలమ్మాయిలు అని ఇద్దరున్నారు, వాళ్లతో మాట్లాడి 30 సంవత్సరాలు అయిపోయింది, స్వామి దర్శనం చేసుకోవడానికి వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు, మరి వాళ్ళని నేను ఆనందపరచాలి కదా, వాళ్ళని చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు ఎంతో బాగా పాడేవారు నా కోసం, వాళ్ళని స్వామి పాటలమ్మాయిలు అని పిలిచేవారు. అప్పట్లో వాళ్ళు స్వామికి పాటలు పాడేవారనమాట. ఇప్పుడు వాళ్ళకి 60 పైబడిన వయసు అనమాట, పాటలమ్మాయిలు అని స్వామి ఇప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఆ 2 చీరలు పెట్టించాను అని చెప్పి ఏదో మర్చిపోయినట్టు స్వామికి ఇలా తట్టినట్టు మళ్లీ ఆ సార్ ని పిలిపించి 2 500 రూపీస్ నోట్స్ ఆ సార్ కి ఇచ్చి, తొందరగా వెళ్ళు, ఆ 2 లేడీస్ ఆ గేట్ దగ్గర వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ 500 రూపీస్ నోట్స్ వాళ్ళకి చెరొకలకి ఇచ్చి దాంతో వాళ్ళని చీరకి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు, ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఇస్తారని చెప్పండి స్వామి అని చెప్పి ఆయన పంపించారు. సో ఆయన పరిగెట్టారు. పరిగెట్టుకుని వెళ్లి స్వామి చెప్పిన విధంగానే వాళ్ళు గేట్ దగ్గరే వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన చేతులతో స్వహస్తాలతో స్వామి ఇలా ఇమ్మన్నారమ్మా, మీకు ఇలా బ్లౌజ్ కుట్టించుకోమన్నారు, ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే ఆ కాస్ట్ చెప్పమన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు స్వామి అంటే వాళ్ళు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయి ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట వాళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత స్వామి వాళ్ళని గుర్తు పెట్టుకుని ఈ విధంగా వాళ్ళని ఆదరించి చేరదీసి ఆ ప్రేమను అందిస్తున్నారు అంటే భక్తులని ఎప్పుడు స్వామి గుర్తుపెట్టుకుంటారు అన్న పాయింట్ క్లారిఫై చేయడానికి స్వామి ఆ రోజు మాకు అది చూపించారు. తిరిగి సార్ వచ్చి స్వామి దగ్గర స్వామి ఇచ్చాను స్వామి, వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నారంటే స్వామి ఇంకా పొంగిపోయారు. ఇంకా ఆ అంటే ఏనాటి భక్తులు ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఆ రోజు మాకు స్వామి క్లారిఫైడ్ టు అస్.
0: బాగుంది గణేష్. స్వామి గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భాగవతం రాయొచ్చేమో అనిపిస్తుంది కదా. ఎంత అసలు ఆయన ప్రేమకే ఎల్లలేవో, ఆయన మనలో మన కోసం చేసిన ప్రతి ఒక్క పని మనం లిస్ట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక జీవితకాలం సరిపోదు కూడా. ప్రతి అవకాశంలోనూ స్వామి మనకి ఎలా ఆనందాన్ని ఇవ్వచ్చా అనేదే చూస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఒక చిన్న మెత్తు కూడా ఏదైనా చెప్పాలన్నా నేర్పించాలన్నా అతి సున్నితంగా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం ఒకసారి ద్వాపరయుగానికి వెళ్దాము. శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు కూర్చుని ముచ్చటించుకుంటున్నారు రుక్మిణీదేవి మందిరంలో. అయితే మనం ముందుగానే అనుకున్నట్టు సుధాముల వారికి ప్రపంచం మీద అనురక్తి లేదు, బ్రహ్మచింతంలో ఉండేవారు. ఎప్పుడు ఆయన అవతారం చూస్తే ఒక అతి బీద బ్రాహ్మణుడిలాగా అనిపిస్తున్నారు. మన దగ్గరికి మనకి బాగా ఇష్టమైన చాలా డియర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత వచ్చి ఇటువంటి పరిస్థితిలో వస్తే ముందరగా మన హృదయం చాలా కలవరపడుతుంది అనమాట. అంటే మనం వీల్ ఫీల్ అ లిటిల్ అప్సెట్, అయ్యో ఇతను కష్టంలో ఉన్నాడేమో అనే భావన రావడం సహజం. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, అతనికి మనం ఎలా సహాయం చేయాలా అనేది ఆలోచిస్తాం. కాకపోతే ఆ ఆతృతలో సహాయం చెయ్యాలి అనే ఆతృతలో కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం కూడా ఉంది. సో అంటే మనం సహాయం చెయ్యాలి కానీ మనం చేసే సహాయం అని కూడా అనిపించకూడదు ఎదుటి వాళ్ళకి. అది అంత న్యాచురల్ గా ఉండాలన్నమాట. ఆ విషయాన్ని కృష్ణుల వారు ఎంత చక్కగా నేర్పించారో చూడండి. తన స్నేహితుడిని పక్కన కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ ఎలా ఉన్నావు, ఏమిటి, ఏం చేస్తున్నావు అంటూ నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగకుండా ఆయన ఏమంటారంటే, మిత్రమా నిన్ను చూస్తూ ఉంటే సంసారంలో ఉంటూ నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు కానీ ప్రపంచం మీద పెద్దగా నీకు అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అంటారనమాట. ఎప్పుడూ బ్రహ్మచింతనలో ఉండేవాడిలాగా అనిపిస్తున్నావు కానీ ప్రపంచం మీద అనుబంధం అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అని. అంటే నీకు ఆస్తిపాస్తుల మీద ధనం సంపాదించడం మీద నీకు పెద్దగా మమకారం లేనట్టుంది, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎంత సూక్ష్మంగా అడిగి తెలుసుకుంటారు. అఫ్కోర్స్ ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, ఈయన చెప్పాల్సిన పని కూడా లేదు, సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఒక స్నేహితుడు అది కూడా కష్టంలో ఉండి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడితో నువ్వు ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా నువ్వు వాళ్లతో బిహేవ్ చేయాలి, మనం వాళ్లతో ఎలా ఉండాలి అనేది మనకి నేర్పించడం కోసం చేసిన లీలా నాటకమే తప్ప ఆయన అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అలా అతి సున్నితంగా ఆయన కుశల ప్రశ్నలు వేసి ఆయన గురించి కనుక్కుంటారనమాట.
1: అక్క మీరు చెప్తుంటే ఒక అద్భుతమైన సన్నివేశం నాకు గుర్తొస్తుంది. అమలాపురం వాస్తవ్యులైనటువంటి కూచి భద్రం గారని ఆయన హరికథా విద్వాంసులు. హరికథతో పాటు ఆయన నిడదవోలు అచ్యుతరామయ్య గారి బుర్రకథలో హాస్యం చెప్పేవారనమాట. సో ఆయన చాలా వెరీ వెరీ పూర్ ఫ్యామిలీకి చెందిన ఆయన అనమాట. కానీ విద్వత్తులో మాత్రం ఆయన చాలా మహనీయులు. సో ఆయన హరికథలు చెప్పుకుంటూ దేశాటనం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు స్వామి దగ్గర హరికథ చెప్దామన్న ఉద్దేశంతో స్వామి దగ్గరికి వస్తారు. తెలుసు కదా ఏ కళాకారుడు వచ్చినా సరే స్వామి వాళ్ళకిచ్చే ఆదరణ వర్ణాతీతంగా ఉంటుంది. మరి ఇదే సంఘటన ఈయనతో కూడా జరిగింది. ఈ భద్రం గారిని స్వామి హరికథ చెప్పమన్నారు. అప్పటికి ఆయన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదంటే చిరిగిపోయిన పంచతో ఆయన హరికథ చెప్పడం మొదలుపెట్టారనమాట. సర్వాంతర్యామైన మరి మన సాయి భగవానుడు ఊరుకుంటారా. కథ వింటున్నారు స్వామి, ఎంతో రక్తి కట్టించేటటువంటి హరికథ చెప్తూ ఉంటే మధ్యలో స్వామి దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఈయనకి చాలా బెంగా చింత వస్తుందనమాట, ఎందుకు స్వామి ఇలా ఆపారు, నేను ఏమన్నా తప్పు చేశానని అని చెప్పి స్వామి బ్యాక్ స్టేజ్కి వెళ్లి ఆయన్ని రమ్మని చెప్తారు వెనక్కి. అంటే ఎంత హౌ గాడ్ విల్ పుట్ యూ అట్ ఈజ్ అనేది తెలుస్తుంది అనమాట. వెనక్కి పిలిచి ఒక పట్టు పంచ ఆయన చేతికి అందించి, భద్రం ఇలాంటి చిరిగిపోయిన పంచుతో నువ్వు కథ చెప్తే ఎలా, అంత మంచి కథ చెప్తున్నావు, మంచి వస్త్రధారణ కూడా ఉండాలి కదా నీకు అని చెప్పి, ఇప్పుడే ఆ పంచ మార్చుకుని ఈ పట్టు పంచ కట్టుకుని కథ చెప్పు అని చెప్పి స్వామి ఆయనకి ఆ పట్టు పంచని అందించి, అప్పటికప్పుడు బ్యాక్ స్టేజ్ స్వామి దగ్గరుండగా ఆయన మార్పించి ఇద్దరు కలిపి స్టేజ్ మీదకి వచ్చి ఆయన కథని కంటిన్యూ చేస్తారు. అంటే ఇది చెప్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి మొహంలో ఉన్న ఆనందం చూడాలి. స్వామి అన్న మాట అంటేనే వాళ్ల హృదయంలో ఆ ప్రేమ, ఆనందం, ఆర్ద్రత ఉప్పొంగి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా స్వామి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తారనేది మనందరికీ కలిగిన ఒక అనుభవం.
2: ఇది చెప్తుంటే గణేష్, మన స్వామి గురించి చెప్పుకోవాలంటే అంటే విద్వత్తు ఉండక్కర్లేదు, స్వామికి తెలియక్కర్లేదు, అంటే ఇంతకు ముందు చెప్పినట్టు కుచేళ్ల ఫ్రెండ్ కూడా అవ్వక్కర్లేదు. స్వామికి మనం చూస్తేనే ఆ ప్రేమ, ఇది ఎవరిని చూసినా స్వామి అలా ఇవ్వడమే స్వామికి తెలుసు అన్నమాట. బృందావనంలోని మంకీ బాయ్స్ ఉండేవారు, ఎంతగా ఉంటుంది మంకీ బాయ్స్ అంటే, మన త్రయీలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్తే వాళ్ళ ఐటమ్స్ అన్ని బయట పెట్టుకునేవారు. అక్కడ కోతులన్నీ తీసేస్తూ ఉంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి ఆ కోతులు రాకుండా ఉండడానికి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ ని పిలిచేవారు అనమాట. అందులోని స్వామి మొదటి బ్యాచెస్ లో చదువుకున్న హరీష్ గారు ఉండేవారు అనమాట. ఉంటే ఆయన తర్వాత కూడా పెద్దగా చదువులో రాణించకపోయినా టీవీ ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ దగ్గరలోనే ఒక షాప్ పెట్టుకుని స్వామి సేవలో ఎప్పుడూ ఉండాలి అన్న భావంతో అక్కడే ఉంటూ స్వామికి సేవ చేసుకుంటూ స్వామికి ఎంతో ఇష్టంగా ప్రియంగా ఉండేవన్నమాట. స్వామి ఎప్పుడైనా మధ్యలో బయటకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేవారు. స్వామి ఉన్న రోజులు ఆ 2-3 నెలలు బృందావనంలో ఆయన షాప్ కూడా తెరిచేవారు కాదనమాట. అంతలాగా స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చారు. ఓ రోజు ఏమైందంటే అక్కడికి ఎవరో కొంతమంది ఫారినర్స్ వస్తారు, పైనుంచి కొబ్బరి చెట్లు వరుసగా ఉంటాయి త్రయీలో మనం చూస్తే ఆ బిల్డింగ్ చుట్టూను, అవి పడిపోబోతూ ఉంటాయన్నమాట. స్వామి పిలిచి ఎవరి మీదైనా పడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, మధ్యాహ్నానికల్లా ఈ ఎండిపోయిన కొబ్బరి మట్టలన్నింటినీ తీయించి పెట్టు అని హరీష్ గారికి చెప్తారనమాట. అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోతారు. ఈయనకి ఏం తెలియదు, అప్పటికే దర్శనం అయిపోయి 11 గంటలు ఎంత అయిపోతుంది, మధ్యాహ్నం లోపు ఎవరు వచ్చి ఇన్ని కొబ్బరి చెట్లు ఎక్కి ఆ మట్టలన్నీ తీయాలి కదా. పాపం గబగబా బయటకు వెళ్లి కొబ్బరి బొండాలు వాళ్ళని అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు మీరు ఎవరైనా వచ్చి తీస్తారంటే మేం చెయ్యం, మేము ఎవ్వరు ముందుకు రారనమాట. ఈయనకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే స్వామి ఒక మాట చెప్తే అది మనం చెయ్యాలి, లేకపోతే దాని పరిణామం వేరేగా ఉంటుంది. ఆ టైంకి అవ్వకపోతే పనులు, స్వామి వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినీర్ మనకు తెలిసిందే, చెప్పిన పని అనుకున్న టైంకి అనుకున్నట్టు అవ్వాలి. పాప ఈయనకి ఏం చేయాలో తెలియదు, సరే ఇంటి అదే షాప్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు వాళ్ళ షాప్ ముందు నుంచి ఒక కొబ్బరి బొండాల వాడు వెళ్లి వీధిలో అమ్ముతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఆయన వచ్చాడనమాట. ఈయన వచ్చినప్పుడు చూసి ఇదేదో బాగుంది, ఈయన అడుగుతాను కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు కాబట్టి కొబ్బరి చెట్టు ఎక్కగలడేమో అంటే పిలిచి నాకు సాయం చేసి పెడతావా, ఇలా తీయాలి, ఊరికినే కాదు నేను డబ్బులు ఇస్తాను. ఆ సాయిబాబా ఎవరో నాకు తెలియదు, డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను రానంటాడు. సాయిబాబా ఇవ్వకపోతే నేను ఇస్తాను, కానీ నువ్వు ఎలాగైనా రావయ్యా బాబు, నేను కొబ్బరి చెట్టు ఎక్కి మట్టలు తీయను, నువ్వే ఎలాగైనా వచ్చి సాయం చేసి పెట్టాలి అని ఆయన్ని బతిమాలుకొని తీసుకొని వస్తానమాట. తీసుకొని వచ్చి అసలు ఆ టైంలో స్వామి లోపల ఎక్కడుంటారో తెలియదు, అసలు ఎవ్వరు ఉండరు, ఈయన కింద నించొని చెప్తూ ఉంటారు. ఆయన కొబ్బరి చెట్టుకి తీసిన ఆయన మట్టలన్నీ తీసినాడు అనమాట. ఈలోపు చూసినప్పటికీ సగం పని అవుతుంది, స్వామి రూమ్ కిటికీ ఓపెన్ అవుతుంది అనమాట. కిటికీలోంచి స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన కొబ్బరి చెట్టుకి తీయడం, ఈయన కింద నించోవడం. ఇది హరీష్ గారు చూస్తారు, ఆనందపడిపోతారు. ఆలోచించండి, మనకు ఒక పని చెప్పి చేస్తున్నప్పుడు స్వామి వచ్చి చూస్తే ఆనందం ఎంత, దానికి అవధులు ఉండవు. చాలా సంతోషిస్తూ ఈయన దండం పెట్టుకుంటారు, స్వామి బ్లెస్ చేసేస్తారు, కిటికీలోంచి ఇలా బ్లెస్ చేసి పని కానివని చెప్పేస్తారనమాట. చాలా హ్యాపీగా పోన్లే స్వామి చూసి చెప్పిన పని చేయగలుగుతున్నాను, స్వామి కూడా హ్యాపీ అయ్యారని. ఇంకొంతసేపటికి ఆయన పని ఇంకా 2-3 చెట్లు ఉంటాయి అన్ని చేస్తున్నప్పటికీ సడన్ గా స్వామి దిగి వీళ్ళు పనిచేసిన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తారు. ఆ మిట్ట మధ్యాహ్నం టైంలోని ఎప్పుడు ఆ టైంలో స్వామి బయటికి రారనమాట. అప్పుడు ఈయన చాలా ఆనందపడి అసలు ఆనందం కన్నా అసలు ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉంటారనమాట, ఈ టైంలో స్వామి దర్శనం అవుతున్నది అని. అనేసంటే అప్పుడు స్వామి అడుగుతారు ఎంతవరకు పని వచ్చిందంటే అయిందంటే స్వామి ఇలా జరుగుతున్నది అని. ఈలోపు ఆయన కొబ్బరి చెట్టు మించి దిగి ఆయన రమ్మంటారు అనమాట. స్వామి వస్తే ఆయనకి విభూతి ఇచ్చి ఆయనకి పాద నమస్కారం ఇచ్చి ఆయనతో మాట్లాడడం మొదలు పెడతారు. ఈ కొబ్బరి చెట్టు ఎక్కి తీస్తున్న ఆయనతో అనమాట. హరీష్ గారికి ఆనందం, ఆయన ఎంత అదృష్టవంతుడో చూడండి, భక్తుడు కాదు, స్వామి అంటే తెలీదు, ఏదో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఉంటే సాయం కోసం పిలిచారనమాట. స్వామి పిలిచి అంటే అన్ని కుశల ప్రశ్నలు అడిగి, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. స్వామి, ఐదుగురు ఆడపిల్లలు స్వామి అని. హరీష్ గారు చూసి, చూసావా పాపం, ఐదుగురు ఆడపిల్లలట, పాపం ఎలా పెంచుతావు నువ్వు ఆడపిల్లల్ని అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి విభూతిస్తే ఈయన చాలా ఆనందిస్తారు హరీష్ గారు. ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇంత చక్కగా అన్ని చేశారు, ఈయనకి ఏమింకా ఇది ఉండదు, స్వామి భరోసా ఇస్తారు అనుకుని ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్వామి లోపలికి వెళ్ళిపోతారు. అయిపోయింది, ఈయన భాగ్యం ఇంత దక్కింది అనుకుంటే ఇక్కడతో ఇది ఇంకా మొదలన్నమాట. స్వామి లోపలికి వెళ్ళొచ్చి అక్కడ తలుపు దగ్గరికి హరీష్ గారిని పిలుస్తారు. పిలిచి 500 రూపాయల నోట్లు తెస్తారు. తెచ్చి కట్టలోంచి ఇలాగా స్వామి లెక్క పెడుతూ ఉంటారట. లెక్క పెడుతూ ఎక్కడ హరీష్ గారు చూస్తుంటే ఇలా పక్కకు తిరిగిపోయి, అంటే ఆయన కనిపించకుండా లెక్క పెట్టాలని అని లెక్క పెట్టి 14 నోట్లు తీసిస్తారట. తీసి, ఇది ఆయనకి ఇవ్వు, ఎందుకంటే ఉగాది వస్తున్నది, పాపం పండగకి పిల్లలు వాళ్ళు ఏంటి పెట్టుకు తింటారు, కొత్త బట్టలు కుట్టించుకొని చక్కగా ఆ పండగని జరుపుకోమని 7 ఉన్నారు కదా, 7కి 2 నోట్లు చెప్పిన అనమాట. 14 నోట్లు స్వామి కౌంట్ చేసిచ్చి ఆయనకి ఇవ్వమంటారు. ఆయన ఇస్తుంటే, వద్దు నేనే ఇస్తానని చెప్పి మళ్ళా స్వామి నడుచుకుంటూ ఈ కొబ్బరి చెట్ల వరకు వచ్చి ఆయన పిలిచి ఇచ్చి, దీంతో పిల్లలకి చక్కగా అన్ని కొను, మీరందరూ పండగ బాగా చేసుకోండి అని. ఆయనకి అసలు అర్థం కాదు, అప్పట్లోని 500 రూపాయలే ఎక్కువ, అందులోని మనిషికి 2 500 రూపాయలు చొప్పున 7గురికి డబ్బులు ఇస్తే ఆయనకి ఏం అర్థం అవ్వదు. ఆయన షాక్ లో ఉంటారనమాట. హరీష్ గారికి ఏం అర్థం అవుతుంది, ఏం జరుగుతున్నది అంటే, స్వామి ప్రేమ చూడండి, ఇవ్వడంలోని వాళ్ళు అంత దీనిలో ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి అని అని గబగబా ఆయన ఆనందపడుతుంటే మళ్ళా స్వామి గబగబా లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళి ఎవరో పెద్ద బుట్ట నిండా రకరకాల పళ్ళు ఇచ్చారు, అది 4 కూడా ఎత్తలేరు. స్వామి హరీష్ గారిని పిలిపించి ఇంకో సేవాదని పిలిపించి, ఈయన సైకిల్తో వచ్చాడు కదా సైకిల్ తెమ్మని, ఆ సైకిల్ మీద పెట్టి కట్టించి, పిల్లలందరికీ పళ్ళు ఇవ్వు, అందరూ ఆనందంగా తినండి. అసలు ఆలోచించండి, ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఇంకా ఆ కుటుంబం అంత పెద్ద కుటుంబం, 5 ఆడపిల్లలు, కొబ్బరి బొండాలు అమ్ముకుని నేమి ఇచ్చేస్తాను, ఎంత ప్రేమ, పండగ వస్తున్నది, వాళ్ళు ఆనందంగా ఉండాలని. ఇదంతా జరిగిపోయింది, ఆయన అసలు ఏదో స్వర్గంలో ఉన్నట్టు, ఆ కొబ్బరికాయలు అమ్ముకున్నవాడు అసలు తెలియలేదు, ఆ బొండాలు వాడు వెళ్ళిపోయాయనమాట. హరీష్ గారు చెప్తున్నారు, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింటే ఓ రోజు ఆయన రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పట్టు పంచా చాపు కట్టుకుని ఒక ఆయన వెళ్ళిపోతూ ఈయన పలకరించారు, సార్ బాగున్నారా సార్ అని. అంటే ఈయన ఎవరో తెలియదు, ఈయనకి ఎవరండి మీరు నాకు తెలియదు సాయిరామ్ అంటే, అదేంటండి మీరు నన్ను పోల్చుకోలేదా అని. పోల్చుకోలేదంటే, నేనండి ఆ రోజు మీరు 10 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి దగ్గర పట్టుకెళ్లి కొబ్బరి మట్టలు తెంపించారు కదా అని. కొబ్బరి మట్టలు తెంపిన వాడేమిటి, పట్టు పంచా చాపు కట్టుకుని రోడ్డు మీద ఇంత హుందాగా వస్తున్నారు, ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు ఫేస్ చూసినప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. అప్పుడు పోల్చుకుని, నువ్వా ఎలా ఉన్నావు, ఏమిటి సంగతి అంటే, ఆ సాయిబాబా ఇచ్చారు కదండి, నా దశ తిరిగిపోయింది, ఎక్కడో అప్పట్లో వైట్ ఫీల్డ్ దగ్గర ఏదో చిన్న భూమి వెనక్కు ఉండిట, అవంతా డెవలప్ అయ్యేట, 5 కూతుర్లకి వీళ్ళకి ఒక్కొక్క అంటే 3 అంతస్తులు మేడ కట్టి పిల్లలందరికీ ఇచ్చేట, అందరి పెళ్లిళ్ళు అయిపోయేట, వాళ్ళు ఉండడానికి కాకుండా ఇంకో ఇల్లు కట్టి వాళ్ళకి 20 వేసు 30 వేసు నెలకి ప్రతి కూతురికి ఆదాయం వస్తుంట, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము అద్దెకిచ్చుకుంటున్నాం, ఆ రోజు నుంచి నేను ఏ పని చేయలేదు, మాకు ఇంత భాగ్యం కలిగింది, ఇదంతా కూడా మీ సాయిబాబా ఆ రోజు ఇచ్చిన దానివల్లే అని. అంటే కొబ్బరి బొండాలు అమ్ముకున్నవాడు ఎక్కడ, ఈ రోజు కోటీశ్వరుడు అయిపోయి వాళ్ళ పిల్లలు తర్వాత తరాలు కూడా కూర్చొని తినడానికి తప్ప అంత అక్షయం చేశారు స్వామి. అంటే స్వామికి ఇవ్వడంలోని, మన ఉద్ధరించడంలోని ఆ ప్రేమ ఆనందం ఎంత ఉంటాయో కదా.
0: అంతే కదా స్వప్న, భగవంతుడి దృష్టి సోకితే చాలు, అష్టైశ్వర్యాలు వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి, మనం వాటి కోసం తాపత్రయపడక్కర్లేదు అని చెప్పి. సో మళ్ళీ ఇంకొకసారి మనం సుధాముడి దగ్గరికి, కృష్ణుడు సుధాముడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఆలోచిస్తే, సుధాముడు ఆయన పర్సనల్ గా ఆయనకి ఎటువంటి బాధ గాని ఆందోళన గాని ఉండవు లేవు అని ముందరే అనుకున్నాం. కాకపోతే తన భార్య చెప్పడం వల్ల ఒక అవసరంతో తన స్నేహితుడి దగ్గరికి వచ్చారు ఆయన. ఆయన ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. అలా కష్టంలో ఉండి వచ్చిన స్నేహితుడితో ఎలా మాట్లాడతారు అంటే, శ్రీకృష్ణుల వారు అనమాట. కూర్చుని, నీకు గుర్తుందా సుధామ, మన చిన్నతనంలో మళ్లీ ఇంకొకసారి మనం సుధాముడి దగ్గరికి కృష్ణుడు సుధాముడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అని.

0: పట్టణంలో మనం ఎంత ఆనందంగా విద్యాభ్యాసం చేశామో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్లమో అని చెప్తూ వారి గురువు గారి గురించి గుర్తు చేసుకుంటారనమాట. సి, మనం ఒకసారి ఇద్దరం అడవిలో చితుకులు ఏరుకు రావడానికి వెళ్లాము. వెళ్తే బాగా కుండపోతగా వాన కురిసింది అనుకోకుండా, ఆ వాన వల్ల మనం దారి తప్పిపోయాము. మబ్బులు పట్టి వాన కురవడం వల్ల అప్పుడు ఎటు వెళ్లాలో తెలియక మనం ఒక దగ్గర కూర్చుని ఉంటే మన గురువుగారు ఒక లాంతర్ పట్టుకుని కృష్ణ సుధామ అని అరుస్తూ మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఆయన చూడంగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్లాము. ఆయన మనల్ని చూసి ఎంతో ఆనందంగా మనల్ని కౌగిలించుకుని మనల్ని మళ్లీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. నీకు గుర్తుందా, మనందరం కలిసి వెళ్లేవాళ్లం, గోవుల్ని కాచేవాళ్లం, మనందరం కలిసి ఇన్ని పనులు చేసేవాళ్లం అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశారంటే, హీ టేక్ టుక్ హిమ్ బ్యాక్ ద డౌన్ ద మెమరీ లేన్ టు ద హ్యాపీయెస్ట్ మెమరీస్ దట్ డే బోత్ షేర్ టుగెదర్. ఇప్పుడైనా కూడా మనం కష్టంలో ఉన్నా, లేదు మనకు కొద్దిగా అప్సెట్ గా ఉన్నా, మనం ఏం చేస్తాం, ఎవరికో ఒకళ్ళ ఫ్రెండ్కో లేదు అమ్మకో ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. కొంచెంసేపు మాట్లాడితే ఆ మూడ్ లో నుంచి మనం బయటకు వస్తామని. ఇక్కడ భగవంతుడు స్నేహితుడు అవడం వల్ల ఆయన ఏం చేశారంటే, ఆ కొద్దిసేపు కాకుండా ఈయన్ని ఏకంగా చిన్నతనానికి తీసుకెళ్లి చిన్నతనంలోని వాళ్ళ మధుర జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు అవన్నీ గుర్తు చేసి ఆయన ఆనందపరుస్తున్నారనమాట.
1: చాలా బాగుంది అక్క. అక్క, ఇది వింటూ ఉంటే అంటే స్వామి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఒకవేళ బాధతో స్వామి దగ్గరికి వెళ్ళినా సరే, స్వామి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మనల్ని ఆనందపరుస్తారు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్వామి ఎవర్ డజ్ అన్నమాట.

0: అవును, ఎవరినైనా సరే ఎలా ఆనందపరచాలి అనే విషయం స్వామికి తెలిసినట్టు మరెవరికి తెలియదు. మనం మనందరికీ చాలా అనుభవం అయిందే కదా స్వప్న, ఎన్నిసార్లు మనం దర్శనానికి వెళ్లేటప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి మనసులో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ మోసుకుంటూ మోసుకుంటూ భారంగా కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తాము. కానీ
1: స్వామిని అలా చూస్తే చాలు, అన్ని
0: ఆయన చూస్తే చాలు, ఒక్కసారి స్వామి దర్శనం దొరికితే ఓ వన్ గ్లింప్స్ ఆఫ్ స్వామి అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ, వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్స్ ట్రబ్లింగ్ అస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వెలుగు కావాలంటే సూర్యుడి దగ్గరగా ఉంటే వెలుగు కనిపిస్తుంది, చంద్రుడి దగ్గరగా ఉంటే వెన్నెలు కనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ టు గెట్ దట్. మరి ఆనందం కావాలంటే ఆనందానికి సోర్స్ ఎవరో వెతుక్కుని ఆయన దగ్గరగా ఉంటే ఆనందమే మనంగా ఉంటాం. ఇక తర్వాత మరి కృష్ణుడు దగ్గరికి సుధాముడు వచ్చాడు, స్నేహితుడిని ఈయన రిసీవ్ చేసుకున్నారు, కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి కృష్ణుడు అడుగుతాడు, సుధామా నా కోసం ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావు నా కోసం అని. అంటే నువ్వేదో నాకు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అనే ఉద్దేశం కాదనమాట. అక్కడ ఏంటంటే భగవంతుడు స్వామి ఎప్పుడు చెప్తారు చూడండి, చిన్న పని చేస్తే దానికి వందింతల పుణ్యం ఎలా మీకు ఇవ్వాలా అనేదే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీ చేత అతి చిన్న సేవ చేయించుకుని దానికి వందింతలుగా వృద్ధి చేసి ఎలా ఇవ్వాలా అనేదే నేను చూస్తూ ఉంటాను అని చెప్తారు. అందుకనే ఇన్ని సేవా కార్యక్రమాలు, అసలు ఈ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టించారు. అలాగే ఆ చిన్నది ద్రౌపదీదేవిది కూడా ఆయన వేలుకి తన చీర చెంగు చుట్టిందనే ఒకే ఒక్క కారణాన్ని సృష్టించి, లేదంటే కృష్ణుడు కత్తితో కోసుకోవడం ఏంటి చెప్పండి, ఆ కారణాన్ని సృష్టించేది కూడా ఆయనే కదా, అక్షయమైన వస్త్రాల్ని అనుగ్రహించారు. అదేవిధంగా ఇతని అంటే సహధర్మచారిణి, ధర్మపత్ని, అర్ధాంగి అంటారు కదా, ఇతనిలో సగభాగమైన ఇతని భార్య కోరిక తీర్చాలంటే, ఆవిడ్ని అనుగ్రహించాలంటే ఏదో ఒకటి ఆవిడ ద్వారా నాకు

0: పంపబడింది నేను గ్రహించాలి ముందర. అదే ఉద్దేశంతో నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతారనమాట. అడిగితే సుధాముల వారు చాలా సిగ్గుపడిపోయి, మరి మహదైశ్వర్యంలో ఉన్న స్నేహితుడికి అటుకులు తెచ్చానని ఇవ్వడానికి కొద్దిగా ఆయన సంకోచిస్తారు అని ఏమి మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా కూర్చుంటారు. కూర్చుంటే ఈయన లేదు ఏదో తెచ్చే ఉంటావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అదేంటి ఆ వస్త్రానికి అంగవస్త్రానికి కట్టిన మూట, అదిగో నాకు కనిపిస్తోంది ఏదో తీసుకొచ్చావు అని చెప్పి ఆ మూటని విప్పి ఆ అటుకుల్ని తీసుకుని ఆయన తినడం మొదలు పెడతారనమాట. ఆ అటుకుల్ని గ్రహిస్తారు. గ్రహించడం ద్వారా ఈయన్ని అనుగ్రహించడం, గ్రహించడం అంటే భగవంతుడు ఏదైనా గ్రహించాడంటే అనుగ్రహించడానికే అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే స్వామికి దేవుడు పరమాత్ముడికి ఏమిచ్చాము, ఎంత ఇచ్చాము అనే దానికంటే ఎలా ఇచ్చాము అనేది చాలా
1: భావంతో ఇచ్చాము
0: అనేది మనకి ఎంత చక్కగా నిరూపించారో స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తారు కదా, భగవంతుడు భావప్రియుడు, దేవతల్నిట భావనామాష్ట సంతృప్తులు అంటారట. అంటే కేవలం వాళ్ళని ఒకసారి భావించుకుని మనం మనసులో దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారట. మరి దేవతలే అలా ఉంటే దేవతలకి రాజైన వాడు ఎలా ఉంటాడు, ఆయనకి ఆ భావమే కావాలి కానీ ఇంకేది ఎక్కర్లేదని. ఇందులో ఒక చిన్న కథ గుర్తొస్తోంది గణేష్. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు పాండవులకి కౌరవులకి సంధి చేయడానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు పెద్ద భవనం ఇస్తాడు ఆయనకి, అతిథి గృహం కింద గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఆయన వద్దు వద్దు నేను ఇక్కడ ఉండను, నేను విదురుడిది ఇంట్లో ఉంటానని చెప్పి, విదురుడి ఇల్లు ఒక పర్ణశాల అనమాట, ఆయన రాజభవనంలో ఉండడు. ఆ పర్ణశాలని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ వెళ్లి విదురుడి ఇంటికి వెళ్తే ఆయన ఎంతో సంతోషించి, చూడండి మీరు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధిస్తున్న భగవంతుడు హఠాత్తుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి నడుచుకుంటూ వస్తే మీకు ఎలా ఉంటుంది. అలాగే విదురుల వారు కూడా ఎంతో ఆనందించి ఆయన్ని కూర్చోబెడితే కృష్ణుడు అడుగుతట, ఆయనకు తెలుసు విదురుడు సాత్విక ఆహారాన్నే భుజిస్తాడు, ఆయన వండిన వంట స్వీకరించడు అని. అందుకని గంజి ఏమైనా ఉందా అని అడుగుతాడు అనమాట. ఆయన పొన్నశాలలో ఉంటారు కదా, గంజి ఉందా అని అడుగుతారు. అడిగితే ఆ మిగిలిపోయిన గంజి తీసుకొచ్చి విదురుడు ఎంత భక్తిగా ఇస్తాడంటే కృష్ణుడికి, ఆ భక్తికి కరిగిపోయి కృష్ణుట్ట ఇంకా తన చతుర్భుజాలతో, మహావిష్ణువుకి నాలుగు భుజాలుంటాయి కదా, చతుర్భుజాలు మిగిలిన రెండు చేతుల్ని ఈ రెండు చేతుల కింద పెట్టి ఆ గంజిని తాగుతారట ఆయన చేతుల్లో పోస్తుంటే. ఎందుకు ఒక్క చుక్క కూడా కింద పడకూడదని ఇంకో రెండు చేతుల్ని తన చేతుల కింద పెట్టి ఆ గంజిని స్వీకరిస్తారట. అది చూసి విదురుడు ఎంతో మురిసిపోయి అసలు తన బాహ్య స్మృతి కోల్పోయి పాపం అరటిపండు వలిచి తొక్కనిస్తాడనమాట కృష్ణుల వారికి. ఈయన కూడా అంతే ప్రేమతో దాన్ని స్వీకరిస్తారు. సో అసలు ఆ భావానికి కరిగిపోతాడు కాని పదార్థాన్ని బట్టి ఆయనకి దాంతో ఏమి సంబంధమే లేదు అనిపిస్తుంది కదా.
1: ఇది మీరు చెప్తూ ఉంటే మన అనంతపురం విద్యార్థినులకి స్వామి అనుగ్రహించిన అంటే ఇదే సేమ్ ఇలాగే జరిగిందనమాట. స్వామి ఎప్పుడు అనంతపురం కళాశాలకు వెళ్ళినా అక్కడ ఒకవేళ లంచ్కి దేనికైనా ఉంటే స్వామి కోసం అందరూ అంటే వండిస్తారు ప్రత్యేకంగా. కానీ ఒక ఛాన్స్ ఏంటంటే ఒక కూర ఏదైనా విద్యార్థులను చేయడానికి వార్డెన్ గారు అవకాశం ఇచ్చేవారు అనమాట. సో ఆసారి కొంతమంది విద్యార్థులు వచ్చి స్వామికి మేము తయారు చేస్తాం అంటే ఏం చేస్తారంటే బెండకాయ కూర చేస్తాము, ఫ్రై చేస్తామన్న. పాపం పిల్లలు కదా విద్యార్థులు, ఆ వయసులోని వాళ్ళకి పెద్దగా వంట చేయడం రాదు. వాళ్ళు పెడతారు స్వామి కోసం అన్ని తరిగి చేసినప్పటికీ ఆ కూర కొంచెం మాడిపోతుంది అనమాట, చూసుకోరు. ఈలోపు టైం అయిపోయి స్వామి డైనింగ్ హాల్కి వచ్చేస్తారు, పెట్టిమంటారు. ఇంకా స్వామి అడుగుతారు ఏది ఎవరు చేశారని, మరి విద్యార్థులు చేసింది కూడా పట్టుకుని వెళ్ళాలి తప్పదు. అప్పుడు వార్డెన్ గారికి చాలా కోపం వచ్చి స్వామి కోసం చేసేటప్పుడు కూడా మీరు ఇలా చేస్తారా, కూర మాడిపోయిన కూర స్వామికి ఎలా పట్టుకెళ్తారు. అప్పటికి బాగా మాడిపోయిన ముక్కలు కొంచెం కొంచెం తీసేసి ఆ మిగిలిన ముక్కలు అవి కూడా మాడుగానే ఉన్నాయి అయినప్పటికీ చిన్న బౌల్లో వేసి మిగతా ఐటమ్స్ తో పాటు పంపిస్తారు. కానీ చాలా భయపడుతూనే ఆలోచించండి, వచ్చిన ఎవరైనా గెస్ట్కే మనం ఎన్నో రకాలుగా మంచిగా చేసి పెడతాము, స్వామి వచ్చారు ఇంతటి అవకాశం వచ్చింది, స్వామి వండి పెట్టే దాంట్లో మాడిపోయింది, ఇప్పుడు ఇంకోటి చేయడానికి కూడా సమయం కూడా లేదు అని పెడితే మొత్తం స్వామి అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటే అన్నంలో ఈ బెండకాయ కూర మట్టుకే, మాడిపోయిన కూర మట్టుకే వేసుకుని మొత్తం ఆ బౌల్లో ఎంత ఉందో అది మట్టుకే తిని మిగతా కూరలు వేలు వేసి కూడా ముట్టుకోలేట స్వామి. అది తిని కూర చాలా బాగుందని చెప్పి మరి లేచారట అక్కడి నుంచి. అంటే స్వామి చూసేది ఏంటి, వాళ్ళు మాడిపోయిన కూర పెట్టారా, ఆ మాత్రం కూర చేయడం రాదా, ఇదంతా ఆలోచించలేదు. ఆ పిల్లలకి స్వామి కోసం మేము ఏదైనా చేసి పెట్టాలి అన్న ఆ ఆర్తి ఆతృత అదే కనిపించిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు చక్కగా చేయడం మొదలు పెట్టారు. అంటే స్వామి చూసేది ఆ భావం, ఏ భావంతో చేశారు అని. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది.
0: అదే భావాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఆ అటుకుల్ని తీసుకుని ఆయన ఒక గుప్పెడు తినంగానే రుక్మిణీదేవి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని ఆపుతారట. ఆపితే జనరలీ అంటే మానవ సహజం కదా, సుధాముల వారు కొద్దిగా ఆయనకు మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట, అయ్యో ఇదేంటి ఇటువంటి అటుకులు తింటున్నావా అని ఆయన పట్టమహిషి నా గోవిందుడి పట్టమహిషి ఆయన ఆపుతోందేమో అని అనుకుంటారు. ఈయన మనసులో ఆంతర్యం ఆయనకి తెలుస్తుంది కదా, మనసులో ఉండే మాధవుడికి మనం మళ్ళీ చెప్పేదేంటి. అందుకని ఆయన అంటారు, రుక్మిణీదేవిని అడుగుతారు అనమాట, మరి ఈయన డౌట్ క్లియర్ చేయాలి కదా ఆయన. సో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతారు, రుక్మిణి ఎందుకు నువ్వు ఆపుతున్నావు నేను తింటూ ఉంటే? నేను భక్తుల ప్రేమకి భక్తికి దాసుణ్ణి, అలాగే స్నేహితుడి ప్రేమకి దాసుణ్ణి, మరి నేను అందుకని సుధాముడు తెచ్చిచ్చింది నేను తినక తప్పదు తింటున్నాను, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు, నా భక్తులకి భగవంతుడు ఎప్పుడూ భక్తులకి దాసుడే అని చెప్తాడనమాట. చెప్తే రుక్మిణీదేవి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థాన్ని మరి ఆవిడ కూడా అంతకు అంత సమాధానం చెప్పాలి కదా. ఆవిడ చెప్తుంది, స్వామి మీరు ఆయనకి దాసులు, నేను మీకు దాసిని కదా, నాకు కూడా కొద్దిగా ఆ నైవేద్యంలో భాగం ఉంటుంది కదా, నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా కొంచెం తీసుకుంటుంది. మరి మహాలక్ష్మి అష్టైశ్వర్య స్వరూపిణి, ఆవిడ కూడా గ్రహించాలి కదా అష్టైశ్వర్యాలు ఈయనకు ప్రసాదించాలంటే. అందుకని ఇద్దరు దంపతులు ఇద్దరూ కలిసి ఆ అటుకుల్ని గ్రహించి సుధాముల వారిని అనుగ్రహిస్తారు అని మనకి కుచేలోపాఖ్యానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం మీరు గమనిస్తే, ఇంత ప్రయాణం చేసి వచ్చి ద్వారకా నగరానికి, ఇంత కష్టపడి ఇంత శ్రమలకు వచ్చి వచ్చిన సుధాముడు గోవిందుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఆనందించి ఆ ఆనందంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడే గాని వచ్చిన పని మర్చిపోతాడు, ఏది ఎందుకు వచ్చాడో అది అడగడు ఆయన్ని. స్నేహితుడి దగ్గర సహాయం తీసుకుందామని వచ్చిన కుచేలుడు ఆ సహాయాన్ని అర్థించకుండానే ఈయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయనకి కృష్ణ సాంగత్యమే మహాప్రసాదం, అదే అష్టైశ్వర్యాలు ఆయనకి.

0: అది చాలు నాకనుకుని మనస్సు నింపుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. కాని వచ్చిన వారిని చుట్ట చేతులతో పంపించడం భగవంతుడికి అలవాట్లేదు కదా. అందుకని ఆయన అడగకుండానే ఈయన అష్టైశ్వర్యాల్ని ఆయన వెళ్లే లోపలే అనుగ్రహించేస్తాడు. సో స్నేహితులు, ఒకరి మనస్సుని ఒకరు తెలుసుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు అని చక్కగా నిరూపించారు ఇద్దరు.
1: అంతలోకి స్వామి ఏంటంటే, అడిగితే అడిగిందే ఇస్తారట, అడగకపోతే అన్ని ఇస్తారట. అలాగా అడగకువే ఓ మనసా, అడుగుగొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడుగానగునని, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేకి సద్ధతి కలిగించడే. వీళ్ళందరూ ఏమడిగారని వాళ్ళకి ముక్తిని ప్రసాదించారండి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా కుచేళ్ళు ఏమీ అడగకపోయినా తన్ని ఎలా ఉద్ధరించాలి అంటే భౌతిక పరిస్థితుల్ని ఉద్ధరించాడు, తన ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరించాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ కొంచెం తీసుకున్న దానికి అక్కడ అక్షయంగా ఇచ్చాడు.
0: స్వప్న, మీరు అడగకుండానే భగవంతుడు అన్ని అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. త్రయీ బృందావనంలో స్వామి ఒకసారి ఇందులాల్ షా గారిది 70th బర్త్డేనో 50th యానివర్సరీనో, నన్ను శ్రోతలు క్షమించాలి సరిగా అది గుర్తులేదు, ఒక ఫెస్టివల్ చేస్తున్నారన్నమాట. స్వామి వాజ్ సెలబ్రేటింగ్ దట్ ఈవెంట్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. స్వామి వచ్చేసినా ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. స్వామి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చేయడం కోసం త్రయీ బృందావనంలో 18 ట్రేస్ లో స్వామి అన్ని క్యారీ చేయడానికి 18 మంది పిల్లల్ని, బాయ్స్ ని పిలిచి 18 ట్రేస్ రెడీ చేయించారనమాట. పూలు, పళ్ళు, అన్ని అలా గుడీస్ అన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక బ్రదర్, అక్కడ ఏవీ రూమ్ లో వర్క్ చేసేవారు ఆయన, ఏవీ డివిజన్ లో, ఆయన కూడా వెళ్లి ఆ ట్రేస్ అన్ని సర్ది ఇచ్చారు. పిల్లలందరూ 9 సెట్స్ కింద బ్రదర్స్ అందరూ నుంచుని 18 ట్రేస్ పట్టుకుని ఉన్నారు. స్వామి వాళ్ల వెనకాల ప్రొసెషన్ లో నడుస్తూ వెళ్లాలన్నమాట, త్రయీ నుంచి సాయికృష్ణ కళ్యాణ మంటపానికి వెళ్లాల్సిన ఈ ప్రాసెస్ లో స్వామి, ఇతను ఈ బ్రదర్ ఏమో అన్ని సర్దేసేసి ఇచ్చేసేసి అతను సైలెంట్ గా ఒక దగ్గర నుంచున్నాడు. బయలుదేరిపోయి వాళ్లందరూ కిందకి దిగి నుంచున్నారు. స్వామి డోర్ దాకా వెళ్లిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇతన్ని చూసి, నువ్వు రా అన్నారట. అంటే ఇతనికి ఏం చేయాలో తెలియలేదన్నమాట. అంటే అసలు అతనికి ఆలోచనే లేదు కదా, అన్ని ట్రేస్ తీసుకెళ్లిపోయారు, మరి ఏం పట్టుకుని రావాలి ఆ ప్రొసెషన్ లో అని అది తెలియక తెల్లబోయి తెల్లమోహం వేసుకుని చూస్తూ ఉంటే స్వామి తన కర్చీఫ్ని తీసి అతని మీద విసిరేసి, ఇది పట్టుకుని రా అన్నారట. అంటే అతను స్వామి కర్చీఫ్ పట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళంతా, అంటే స్వామి ఎంత డిసిప్లినేరియన్యో మనకు తెలుసు కదా. ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. 18 మంది పిల్లలు 2-2 కింద 9 సెట్స్ కింద ఆల్రెడీ బయలుదేరారు. వెనకాల స్వామి, మరి ఇతనికి ప్లేస్ ఎక్కడా, అందుకని ఇతను ఎలా వెళ్లాలి ఎక్కడి నుంచి పోవాలి తెలియక మళ్లీ తెల్లమొహం వేసుకుని చూస్తున్నట్ట. చూస్తూ ఉంటే స్వామి, నా వెనకాల రా అని చెప్పి ఒక మాట చెప్పారట అతనికి నడుస్తున్నప్పుడు. ఎప్పుడు పని చేస్తూ వెనకుండిపోవడమే కాదు, అప్పుడప్పుడు ముందుకొస్తే తప్పులేదు అని చెప్పి తన వెంట తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లాక కళ్యాణ మంటపంలో అన్ని అమర్చేసి ఆ ట్రేస్ అన్ని పిల్లలందరూ కింద దిగి వాళ్ల ప్లేసెస్ లో కూర్చున్నారు. ఈ బ్రదర్ కి మటుకు ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలనే తెలియట్లా, మళ్లీ అది అవుట్ ఆఫ్ ది ప్లాన్ కదా. మరి అప్పుడు స్వామి తన సింహాసనంలో కూర్చుని ఇతన్ని చూసి, వెనకాల అక్కడ కూర్చో అని ఒక ప్లేస్ చూపించి స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట. సో ఆల్ ద వైల్ స్వామి కర్చీఫ్ పట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు అక్కడ. ఇది వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, భగవంతుడు మనకి మనకేం కావాలో మనకే తెలియదు, కానీ మనకేం కావాలో ఆయన కరెక్ట్ సమయానికి అందిస్తారు. అదే అంతేకాకుండా అడిగినవే కాకుండా అడిగినవి అక్షయపాత్ర. ఆయన మన నోరు తెరిచి అడగాలే గాని లేదు అనే మాట స్వామి నోట్లోంచి రావటం ఎవ్వరూ వినలేదు ఇప్పటిదాకా. అంతేకాకుండా అడగనివి మనం అనుకోనివి కూడా అనుగ్రహించేయడం ఆయనకి ఎంత సరదానో అసలు అలా అనిపిస్తుంది చూస్తే.
1: అంటే ఇప్పుడు ఈ కుచేళ్ళకి పిడికడు అడుగులు తీసుకుని తిరిగి ఇల్లు చేరినప్పటికీ తన గృహాన్ని గాని పోల్చుకోలేకుండా అంతటి ఐశ్వర్యాన్ని అందించారనమాట స్వామి. అంత అక్షయంగా ఇచ్చారు. ఇది వింటుంటే ఈ రోజుల్లో మన మధ్యలో ఉన్న ఒక భక్తుడి గురించి, స్వామి అనుగ్రహించిన విధానం గురించి మనందరం తప్పకుండా తెలుసుకోవాలక్క. ఈయన తెలంగాణ రాష్ట్రంలో చెన్నూరు దగ్గర పారుపల్లి అనే గ్రామంలో ఉంటారనమాట. ఆయన పేరు బుచ్చన్న. ఆయన వడ్రంగి, అంటే వృత్తిరీత్యా ఈ కార్పెంటరీ వర్క్ చేసుకుంటారు. కానీ స్వామి సంస్థల్లో ఏంటంటే ఏ గ్రామ సేవైనా ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ స్వామి భాగవతన హరికథ చెప్తూ ఉంటారనమాట. అది ఆయన చేసే సేవ. కానీ ఎంత పేదరికం అంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక పూటకో రెండు పూటలకో సరిపడ బియ్యం మట్టుకే ఉంటుంది. అంతకు మించి బియ్యం ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు. భార్య చెప్తుంది, మీరిలాగా సేవను వెళ్ళిపోతే ఎలాగా, దాని బదులు మనం మీ వడ్రంగ పని చెయ్యండి కొన్ని రోజులు, అప్పుడు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, కనీసం తినడానికి ఉంటుంది కదా అని. ఆయన చేద్దాం అనుకున్న టైంకి గ్రామసేవ పడుతుంది. వచ్చే 3 రోజులు కూడా ఆయన గ్రామసేవకు వెళ్లాల్సి వస్తుంది. గ్రామసేవ వదిలేసి వడ్రంగ పనిచేయడం ఆయనకి ఇష్టం ఉండదు. సరే, నేను స్వామి సేవ చేసుకుంటాను, స్వామి చూసుకుంటారు, ఏం పర్వాలేదని ఆయన గ్రామసేవకు వెళ్ళిపోతారు. 3 రోజులు వెళ్ళిపోతే ఆ భార్య ఇంట్లో ఉన్న బియ్యాన్ని వండుతూ ఉంటుంది 3 రోజులు. అది యాక్చువల్గా వచ్చేదంటే ఒక పూటకు గానీ 2 పూటలకు గానీ వచ్చే బియ్యం మట్టుకే ఉంది. ఆయన 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు బియ్యం అయిపోతే కొందాం, బియ్యం అయిపోతే కొందాం చూస్తుంటే అది అలా అలా అలా అలా ఒక నెల అయినా సరే ఆ కొంచెం బియ్యం వస్తూనే ఉన్నాయి, అక్షయం అవుతూనే ఉన్నాయట. అసలు ఆలోచించండి, ఒక పూటకు వచ్చే బియ్యం లేకపోతే 2 పూటలకు వచ్చే బియ్యం ఒక నెల రోజులైనా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆయన స్వామి సేవ చేసుకోవడానికి వెళ్తే స్వామి అంటే భక్తిని, ముక్తిని, అన్నింటినీ, భక్తిని అన్నింటినీ ప్రసాదిస్తారు స్వామి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? ఎప్పుడో కుచేళ్ళు గురించి మనం చదువుతున్నాం గానీ మన కళ్ల ముందున్న వ్యక్తిని చూస్తుంటే స్వామి అనుగ్రహానికి, స్వామి ప్రేమకి అవధులు లేవనిపిస్తుంది.
0: స్వామి ప్రేమకి, స్వామి అనుగ్రహానికి ఎటువంటి అవధులు లేవు, ఎందుకంటే ఆయనే ప్రేమ అంటూ కుచేళ్ళుడు కూడా ఆయన భార్య వెనక్కి తిరిగి వెళ్ళాక సుధాముల వారి భార్య అడుగుతాడు, కృష్ణుడు కనిపించాడా, అటుకులు తీసుకున్నాడా, మీతో మాట్లాడాడా, మిమ్మల్ని పలకరించాడా అని. అంటే సుధాముల వారు కూడా ఇదే చెప్తారట, పిడికేడు అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాలు అనుగ్రహించేది భగవంతుడు కాక ఇంకెవరు అని చెప్తూ సుధాముడు ఇలా చెప్పారు అని స్వామే చెప్పిన ఒక కథ మనకి ఉంది. అది ఇప్పుడు విందాము ఒకసారి. స్వప్న,
1: తప్పకుండా తప్పకుండా.
2: కుచేరుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ అటుకులు, కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. కాని ఆ కుచేరుడు చాలా సిగ్గుపడుతున్నాడు, నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి, ఇలాంటి దరిద్రహీనుడను, కలాంటి ఇటాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉన్నాయి, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. ఆ బట్టలో ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. కొంచెం మిగిలింది ఆ బట్టలో, రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టు. కుచేరుడు మరొక భావం పడ్డాడు, ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన్ను అడ్డు చేస్తున్నాడని భావించుకున్నాడు. కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు. ఈ యొక్క కుచేరుడికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై, ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు, నేను కుచేరుని దాసుడను, కనుక కుచేరుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను. అప్పుడు రుక్మిణి చెప్పింది, కృష్ణ మీరు కుచేరుని దాసుడు, మీ దాసురాలు నేను, కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, కాబట్టి ఆ మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి చెప్పింది. భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి, హార్ట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి, కానీ దానిని మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు. కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, కేవలం నేరో మైండ్ కాదు, ఆ హృదయం మరొకరికి లేనే లేదు, ఆ హృదయం ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు. ఎన్ని విధములకు మీరు కంపేర్ చేసినా కానీ గాడికి తప్ప మరొకరికి రాదది. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు, ఇంటికి పోయి చూచాడు, గొప్ప భవనాలంతా అందించాడు, తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు. పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది, నాథ భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు, అతని యొక్క ఘనత మరొకరికి లేదు. కానీ చూచావా, అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది. దేవి, నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వార పలుల చేత ఆజ్ఞాంతే, నన్ను చూచినంతనే దిక్కున గ

0: చూచి కౌగిటం బిగుసుకునియే.
1: ఏ
0: మందు ఆతని దీన పరత పేదకు చేనుని అటుకును పిటికెడు తిని బహుళ భాగ్యమును సంగు వారు కలరా. ప్రేమయే తాను తానే ప్రేమయవును. తానే ప్రేమ, ప్రేమే తాను. ఇంకొకటి ఏమాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా చూచావా. అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
2: మరి ఈనాడు ఈ మైత్రి గురించి, శ్రీకృష్ణ మైత్రి గురించి, సాయి కృష్ణ మైత్రి గురించి మనం మాట్లాడుకునే అవకాశం స్వామి ఇచ్చినందుకు, అది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజు ఆ తలంపు స్వామి గురించి రావటమే ఒక హాయి. మరి ఆ హాయిని కలిగించిన మన స్వామికి, ఎందుకంటే స్నేహం అంటే ప్రేమ, ఆ ప్రేమ స్నేహంలో ఒక భాగం. ప్రేమ లేకుండా స్నేహం లేదు, స్నేహం లేకుండా ప్రేమ లేదు. ఆ విడదీయనటువంటి ఆ అనుబంధాన్ని మనకి రుచి చూపించినటువంటి అర్జునుడికి, అదేవిధంగా ఏమీ లేనటువంటి కుచేరుడికి అన్నీ ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ కుచేరుడి అనుబంధం గురించి, తద్వారా సత్యసాయి కృష్ణుడు ఏ విధంగా తమ భక్తులను ఎల్లప్పుడూ ఒక సకుణ్ణిగా గైడ్ చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ప్రేమని అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చుతున్నారనేది ఈనాటి మన సంభాషణలో తెలిసింది. మరి ఈ అనుభవాలని వింటూ శ్రోతలందరూ కూడా ఈ ఆనందంలో ఓలలాడుతారని మనస్ఫూర్తిగా మనసారా మరొకసారి స్వామికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ మైత్రిని ముగిస్తూ, ఈనాడు లలితక్క, స్వప్నక్క, మీరు కూడా కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
3: ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలాంటి దీంట్లో కూడా మనందరికీ ఆ స్వామి ప్రేమను తలుచుకుని, అన్నింటికన్నా మీతో నేనున్నాను, ఒక స్నేహితుడిగా అన్ని చూసుకుంటున్నాను, మీకు ఎటువంటి భయము లేదని ఇలాంటి సందర్భంలో మళ్లీ మళ్లీ మనకు తెలియజేస్తూ, మనకి ధైర్యాన్ని నింపుతూ, మనకు ఆశ్రయాన్నిస్తూ, ప్రతి క్షణం క్షణం అని కూడా క్షణంలో వెయ్యో వంతు కూడా మనని అంటిపెట్టుకుని మనం రక్షిస్తున్న స్వామికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోదు. శ్రోతలందరికీ, ప్రపంచంలో మానవాళ్ళందరికీ కూడా ఈ సమస్త లోక సుఖినో భవంతు స్వామి అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఈ కృష్ణాష్టమి జన్మదినాన స్వామిని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
4: ప్రతి మనిషికి తన జీవితంలో ఉండే ముఖ్యమైన గోల్ ఏంటంటే భగవంతుడికి దగ్గరవడం. జీవితం అంటేనే భగవంతుడికి దగ్గరగా నడిచే ఒక ప్రయాణం అనుకుంటే, అందులో మొదటి స్టెప్ ప్రేమ. గణేష్ చెప్పినట్టు స్నేహం అంటే ప్రేమ, ప్రేమ అంటేనే స్నేహం. అలాగే స్వామి డిస్కోర్స్ లో కూడా మనం విన్నాం, అతడే ప్రేమ, ప్రేమయే అతడవును అని కుచేలుడు శ్రీకృష్ణుల వారి గురించి చెప్పారట. మరి అటువంటి ప్రేమ స్వరూపుడితో స్నేహం చేయడం అనే గొప్ప భాగ్యం మనందరికీ స్వామి కలిగించారు. మొదటి స్టెప్ ప్రేమ అయితే, ఇక రెండవ స్టెప్ సరెండర్. స్వామి అన్నట్టు ఆత్మనివేదనానికి ముందరగా వచ్చే ప్రేమ, స్నేహం అనే మొదటి అడుగే ప్రేమ. అంటే నిజానికి భగవంతుడికి మనకి మధ్యలో దూరం రెండడుగులే అన్నమాట. ప్రేమ, ఆత్మనివేదన, స్నేహం ద్వారా ఆత్మనివేదనం చేసుకోవడం. ఇంత మంచి విషయాన్ని మనందరికీ గ్రహించుకోగలిగే అవకాశాన్ని అర్జునుల వారి ద్వారా, సుధాముల వారి జీవితం ద్వారా ఈరోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చిన స్వామికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీకృష్ణ మైత్రి 2020 కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258కి గాని తప్పక పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagavan's divine blessings, devotees from Indonesia belonging to Zone 5 of Sri Satya Sai Global Council have come here as a part of their pilgrimage to Prashanti. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, there will be an audio-visual presentation followed by a talk by Ms. Jin Agus, Vedam Coordinator for Sri Satya Sai Global Council, Bali. The devotees from Indonesia will then offer a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:30, a drama presentation titled Sai Always Clicks will be offered by the Bal Vikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 5 చెందిన ఇండోనేషియా దేశం నుండి భక్తులు ప్రశాంతి యాత్రగా ఇక్కడికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ఒక వీడియో ప్రదర్శన. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ బాలీకి వేదం కోఆర్డినేటర్ జిన్ ఆగస్ట్ గారిచే ప్రసంగము. వీరి ప్రసంగానంతరం ఇండోనేషియాకు చెందిన భక్తులు స్వామివారి పాద పద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:30 బాలవికాస్ చిన్నారులు సాయి ఆల్వేస్ క్లిక్స్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

మరివం పులేకుండా మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా తిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు తిద్దగలయా మరి వంపు లేకుండా మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా ఉన్న మాట తెలుపుచు.

0: ప్రేమ స్వరూపులారు. మనిషి అనగా మనస్సు, మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక. సంకల్పముల యొక్క ప్రభావమే చర్యలు, చర్యల యొక్క ఫలమే మన నిత్య జీవితములో మనం అనుభవించే సుఖ దుఃఖములు. కనుక మానవుడు ఉన్నతమైనటువంటి భావమును కలిగి ఉండాలి, అప్పుడే పవిత్రమైన చర్యల్లో పాల్గొంటాడు మానవుడు. మానవుడు ప్రప్రథమములో నేనెవరి కోసం జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఇది ఎంత మాత్రమైనది? నేను నా కోసమే జీవిస్తున్నాను కాని అన్యుల కోసం కాదని వ్యక్తి జవాబిస్తాడు. మరొక పర్యాయం, నీవెవరి కోసం జీవిస్తున్నావని ప్రశ్నించినప్పుడు తాను అనేక విధములైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, నా ఆకలికి నేనే భుజిస్తున్నాను కాని అన్యులు భుజించిన నా ఆకలి తీరదు కదా. నా రోగములకు నేనే ఔషధం సేవిస్తున్నాను కాని నా నిమిత్తమై అన్యుల ఔషధం సేవించిన నా రోగం నివారణ కాదు కదా. నా కాలు విరిగిన నేనే కట్టుకోవాలి కాని నా నిమిత్తమై మరొకరు కట్టుకొట్టుకున్నా నా బాధ తీరదు. ఇంతేకాదు, ఒక మంచం పైన ఇరువురు పరుండినప్పుడు ఇరువురికి వేరువేరు కళలు వస్తాయి కాని ఇరువురికి ఒకే కళ రాదు. ఈ విధమైన ఆధారములను పురస్కరించుకుని మానవుడు తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తున్నాడు. అదే వ్యక్తి మరికొంతకాలమైనప్పటికీ ఒక అధికారి దగ్గరికి వెళ్లి, సార్, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉంటున్నారు, వీరిని పోషించడానికి నేను ఒక ఉద్యోగం చెయ్యాలి, కనుక నాకు ఉద్యోగం ప్రసాదించాలని అడుక్కుంటాడు. తలము తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉండదని, తనకు తల్లిదండ్రులు భార్యాబిడ్డలు ఉన్నారని, వీరి నిమిత్తమై తాను ఉద్యోగం చేయాలని, దీనికోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క విషయము స్పష్టంగా అర్థం చేస్తాం. అదే వ్యక్తి మరికొన్ని ఆధారములు తీసుకుని ఫ్యామిలీ నిమిత్తమై కుటుంబ నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా ఎన్నో విధమైనటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపుతాడు. అయ్యా, మన బెంగళూరుకు సమీపం లోపల చాలా విచిత్రమైనటువంటి యొక్క ఇది జరుగుతున్నది, కోర్సు జరుగుతున్నది, మీరు వస్తారా అని తన మిత్రుడు తను ప్రశ్నించినప్పుడు అతను ఏమని జవాబిస్తాడు? అయ్యా, నాకు ఆఫీసులో లీవ్ అయిపోయింది, నేను రావడానికి వీలు కాదు, నాకు ఈ ఆఫీస్ అనేటువంటి ఒక పెద్ద బంధకంగా ఉంటుండాలి, క్షమించాలి అని చెప్తాడు. అదే వ్యక్తి తన బిడ్డకో తన భార్యకో జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చినప్పుడు తన జీతం కూడా నష్టం పైన తాను లీవ్ తీసుకుని ఆసుపత్రిలో వెళ్లి వారిని చూసుకుంటుంటాడు. లీవ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి తన కుటుంబ నిమిత్తమై తన జీత నష్టం పైన కూడాను తాను లీవ్ తీసుకుని వారిని చూసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే వ్యక్తి ఆకలి కొని అన్నం తట్ట ముందు కూర్చున్నప్పుడు తన కుమారుడు బజారులో ఏదో రైలు కింద ఒక బస్సు కింద పడ్డాడనేటప్పటికీ ఆకలి మర్చిపోతాడు, తట్టను విసిరివేస్తాడు, బజారులో పరిగెత్తుతాడు. చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబం నిమిత్తం కూడా తాను బ్రతుకుతున్నాడు. ఇదే వ్యక్తి గ్రామమునకు ఏమైనా ఆపత్తు సంభవించినప్పుడు, ఏ కలరాను, ఏ ప్లేగు, ఏ విధమైనటువంటి ఒక బాధను సంభవించినప్పుడు గ్రామం యొక్క క్షేమ నిమిత్తం కూడాను తాను అనేక విధమైనటువంటి త్యాగమును కలుపుతాడు. కారణమేమిటి? గ్రామము క్షేమంగా ఉండినప్పుడే తన కుటుంబము తాను కూడా క్షేమంగా ఉండగలదు. మానవుడు సమాజంలో పుట్టాడు, సమాజంలో పెరిగాడు, సమాజ నిమిత్తమే బ్రతుకుతున్నాడు, సమాజంతోనే ఆధారంగా జీవిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తాను తన కుటుంబం వరకు ప్రయాణం చేస్తున్నాడు కాని సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. సమాజం యొక్క క్షేమంలోనే తాను తన కుటుంబం యొక్క క్షేమము అణిగి ఉన్నది. ఈ మానవుడు కూడాను సమాజ నిమిత్తమే బ్రతుకుతున్నానని, సమాజ క్షేమమే నా యొక్క క్షేమమని, సమాజ క్షేమంలో నా క్షేమం కూడాను ఒక భాగమని భావించటము మానవునికి ప్రధానమైన కర్తవ్యం. భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలను మాత్రమే విచారణ సలుపుతున్నాడే కాని అనంతమైన ఒక సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై మానవుడు అధికంగా విచారించటం లేదు. ప్రతి మానవులకు తినే తిండి వల్ల, త్రాగే నీరు వల్ల, పీల్చే గాలి వల్ల అనేక విధములైనటువంటి యొక్క రోగములు సంభవిస్తున్నాయి. ఈనాడు మన సబ్జెక్ట్ అయినటువంటి ఫ్లోరైడ్, ఈ విషయంలో మనం చక్కగా విచారించినప్పుడు ఒక భారతదేశం నందు మాత్రమే కాదు, ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది అమెరికా, జర్మనీ, చైనా, ఇండోనేషియా, కెంజేనియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల లోపల కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటున్నది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క వ్యాధి అభివృద్ధి అవుతున్నది. ఈ విధమైనటువంటి వ్యాధి అనేక దేశములందు ఉండినప్పటికీ ఆ దేశీయులు కూడాను కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా వదిలిపోతున్నటువంటి దానివల్ల ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తున్నాయి. ఈ త్రాగిన నీటి లోపల చాలా అధికంగా వస్తుంటుండాలి. ఒక లీటర్ మంచినీటి యందు 1 మిల్లీగ్రామ్ ఫ్లోరోసిస్ ఉండినప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటాయి. ఇది ఒకదానికి ఒక లీటర్ ఒక గ్రీము కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ట్యూత్ అనే దంతముల యొక్క ఫ్లోరోసిస్ అధికమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా అనేక దేశములు ఎందుకు కూడాను అనగా రాష్ట్రములు ఎందుకు కూడాను ఈ వ్యాధి అధికంగానే ఉంటుండాలి. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, శ్రీకాకుళము, ఇంకా తెలంగాణ లోపల మెదక్, మహబూబ్ నగర్, నల్లకొండ ఇలాంటి ప్రాంతములు ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. ఇప్పుడు ఉండినటువంటి యొక్క కర్నూలు, కడప, గుంటూరు ఇత్యాది పట్టణం ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. 1.5 నుంచి కూడాను 10 మిల్లీగ్రాముల వరకు కూడాను పెరిగిపోయింది. 1 కిలో మిల్లీగ్రామ్ నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటున్నాయి భూమి నుండి పుట్టేటువంటి యొక్క ఫ్లోరిన్. ఇంతే కాదు, అనేక ప్రాంతముల యందు అల్యూమినియం ఫ్యాక్టరీస్ అంతా పెడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీస్ లోపల ఫ్లోరైడ్ అనేటువంటి దాని పదార్థములు అమితంగా వాడుకుంటుంటారు. గాలిలో చేరి సర్వత్రా వ్యాపించి తద్వారా కూడాను ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి రోగానికి కొంత తోడ్పడుతూ ఉంటుండాలి. ఈ ఫ్లోరోసిస్ అండ్ ఫ్లోరైడ్ అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి గట్టి ప్రదేశాల్లో పోయి ప్రవేశిస్తుండాలి, అనగా ఎముకలు, దంతములు ఇత్యాది ప్రదేశంలో పోయి ఇది చేరిపోతుండాలి. ఇది చేరి మిగిలినటువంటి యొక్క ఫ్లోరైడ్ ఇది కేవలము మూత్రం ద్వారా బయటపోతుండాలి. ఇది క్రమక్రమేణా కొన్ని గ్రామంలో అధికంగా ఉండటం చేత ఈ యొక్క పల్లెజనులు దీన్ని సరైనటువంటి రీతిగా తెలుసుకునలేక తాము తాగే నీళ్లలో వల్ల నడుములు వంగిపోతున్నాయి, కాళ్లు సొట్టబోతున్నాయి, అనేక రకములైనటువంటి యొక్క ఎముకలు కొంత మడతలు పడుతూ వస్తున్నాయి. ఇదే కాకుండా దీనికి తోడుగా కొన్ని క్రిములు కూడాను ఇందులో ప్రవేశిస్తుంటున్నాయి. ఇది మైక్రోస్ అనేటువంటి యొక్క పురుగులు, ఈ బ్యాక్టీరియా అనేటువంటి పురుగులు, ఇంకా అనేక రకమైనటువంటి పురుగులు ఇందులో ప్రవేశించి సీరియా, మైక్రోబ్ ఇవి కేవలము సర్వత్రా సంచరిస్తూ ఉంటుంటాయి ఈ క్రిములు. కానీ మరొక రకమైనటువంటి పురుగులు ఉంటున్నాయి, అది వైరస్ అనేటువంటి పురుగులు. ఇది ఉన్న చోటే ఉండి అమితంగా దీనిని ఆరోగ్యాన్ని చెడుస్తూ వస్తుంటుండాలి. ఈ వైరస్ అనేటువంటి క్రిములు మరింత ప్రమాదకరంగా ఉంటుండాలి. ఈ వైరస్ క్రిములు ఈ యొక్క గాలి యొక్క దీని వల్ల సర్వత్రా వ్యాపించి మన బోనుల్ని ఎందుకు ప్రవేశించి అనగా ఎముకలు ఎందుకు ప్రవేశించి మానవుని యొక్క ఆరోగ్యాన్ని అనేక విధములుగా క్షీణింపచేస్తున్నాయి. అయితే దీనికి తగినట్టుగా కొన్ని ఆహారములు మరింత ఈ రోగాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ యొక్క ఆహారములు చేపలు, మాంసము, తర్వాత నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పు, ఇంకా నల్లని టీ, కాఫీ ఇవంతా కూడాను ఈ రోగాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటి దానిని మరింత అధికం చేసి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని పెంచుతూ ఉన్నాయి. దీనికి నివారణ ఏమిటి? దీనికి సాధ్యమైనంత వరకు కొన్ని రకములైనటువంటి యొక్క పదార్థములు మనం మార్చుకోవాలి. మన పండ వ్యాధికి తాంబూలం కూడాను అమితంగా చెరుపు చేస్తూ ఉంటుండాలి. కొన్ని అంగడిలో అమ్మేటువంటి మందుల ద్వారా కూడాను ఈ యొక్క రోగము మరింత పెరుగుతూ వస్తుండాలి. కనుక దీనికి నివారణకరమైనటువంటి యొక్క ఆహారములు కూడాను కొన్ని ఉంటున్నాయి. పులుపు రకమైనటువంటి పదార్థములు అధికంగా భుజించాలి, అనగా నిమ్మకాయ, నిమ్మపండు, ఆరెంజి, చింతపండు అధికంగా ఉంటుండాలి. టమాటో, పొటాటో, విటమిన్ సి, ఇంతే కాదు దీనికి తగినటువంటి బోన్స్ కొంత సరైనటువంటి యొక్క ఇచ్చేది కాల్షియం కూడా అధికంగా భోజించాలి. అప్పుడు కొంతవరకు ఈ రోగము నివారణ కావడానికి అవకాశం ఉంటుండాలి. ముఖ్యంగా ప్రజలు అనగా పల్లె ప్రజలు పులుపును అధికంగా వాడుతూ రావాలి. దీనితో పాటు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్షియం కూడా అధికంగా రావటం చేత ఈ రోగము అంత పెరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం తీసుకునే ఆహారములే మూలాధారము. ఈనాడు మానవుడు పాలు పెరుగు తన ఇంటిలో ఉండినప్పటికీ పల్లె ప్రజలు ధన నిమిత్తమై ఈ పాలు పెరుగును అమ్ముకొని కేవలము ఒక ఉపయోగ లేనటువంటి యొక్క పదార్థాలు భుజిస్తున్నాడు. అనేటువంటి వ్యాధికి పాలు పెరుగుకోవడం చాలా సహాయం చేస్తుంది నివారణకు. కొంతమంది ఆధునిక యువకులంతా కూడాను ఈనాడు పాలు లేకుండా నల్లటి టీ ఎర్రటి టీ త్రాగుతున్నాడు. ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క వ్యాధిని మరింత పెంచుతుంది. పల్లె ప్రజలు నల్ల ఉప్పు ఎర్ర ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు. దీంట్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుండాలి. దీన్ని ప్యూరిఫై చేసినటువంటి తెల్ల ఉప్పును ఉపయోగించుకోవాలి. విధమైనటువంటి ప్రచార ప్రబోధలు ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే కొంతవరకు ఈ రోగములు నివారణ గావించడానికి వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యము ఆహారంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో దైవ చింతన అనేటువంటిది అత్యంత దూరమైపోతుంటుండాలి. ఈ దైవ చింతన చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకములు కూడాను మానవుడి యందు ఆవిర్భవిస్తుంటున్నాయి. దైవ భావము మదిలో కలపకుండా రెండు గుణములు వెంటాడుచుండునరు నీ. ఒకటి ఏమిటి? లక్ష దోషాలు తనలోన దాచుకునుచు. లక్షలకు దోషాలు తనలో ఉండినప్పటికీ ఆ దోషాన్ని దాచుకుంటున్నాడు. అది ఒక్క గుణము. పరుల దోషం పునరుతును బయట పెట్టు. ఎంత చిన్నదైనటువంటి పరుల దోషాన్ని మాత్రం తాను బయట పెడుతుంటాడు. తెలుగు నాడులో చెప్తుంటాడు, తన ఆకులో గాడిని పొడి పొరలాడుతుందినా అది కనిపించదట. పరుల ఆకులో ఉన్నటువంటి యొక్క దోము మాత్రమే కనిపిస్తుంటాడు. కనుక మనం మన దోషాలను మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయకుండా పరుల దోషాన్ని వెతికేటువంటి పాప బుద్ధి ఈనాడు అధికంగా పెరిగిపోతున్నాడు. ఈ యొక్క రోగములు కూడా మితిమీడిపోయి మానవత్వాన్ని అనేక రకములైనటువంటి యొక్క చిక్కులు పాలు చేస్తున్నాం. ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ ఉండినప్పుడే ఈ దోషం నుంచి మనము దూరం కావచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఆ కరెంటు ఉపయోగమైనట్టుగా ఆ మానవుని యొక్క ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ చేరాలి. ఇది ఈనాడు తక్కువైపోయినది. ఎన్ని రకమైనటువంటి బలములు ఉండినప్పటికీ వెనకనక వస్తు వాహనాదుల యొక్క పదవులు ఉండినప్పటికీ ఆరోగ్యమే లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం ఉత్తమమైనటువంటిది ఇదే మహాభాగ్యం. ఈ భాగ్యము లేని ఎన్ని భాగ్యాలు ఉంటుంది ప్రయోజనమే. కనుక ప్రతి మానవునకు పల్లెవాడు కాని పట్టణం వాడు కాని ఆరోగ్యమే అత్యవసరం. ఈ ఆరోగ్య నిమిత్తమై మనం త్రాగే నీరు, భుజించే పదార్థములు, మనము పీల్చే గాలి కూడాను కొంతవరకు పరిశుద్ధమైన స్థితిగా ఉంటుండాలి. మనం త్రాగే నీరు కూడాను మలినమైపోతున్నాయి. తినే ప్రతి పదార్థం కూడాను మలినంగానే ఉంటుండాలి. పీల్చే గాలి అంతా కూడాను మరింత మలినంగా ఉంటుండాలి. ఎన్ని ఔషధాలు తీసుకుని ప్రయోజనమేమిటి? ఎందుకంటే మలినమైనటువంటి మనసు మరింత మలినమైపోయింది. ఈ మనసును పరిశుద్ధం చేసుకోవాలి. మనసు పరిశుద్ధం ఏ రీతిగా అవుతుంది? పవిత్రమైనటువంటి భావములు మనలో అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైనటువంటి యొక్క చింతనను మనం పెంచు వాదించినటువంటి యొక్క వాక్కును మనం అభివృద్ధి గావించుకోవాలి. అందువల్లే వేమన చెప్పాడు, నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు అన్నాడు. ఈ 18 పురాణముల లోపల వ్యాసులు వారు కూడా రచించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటినీ మనం నేర్చుకుంటే సర్వ పురాణముల యొక్క సారాన్ని కూడా మనము అనుభవించినటువంటి వారం అవుతాం. ఎలాంటి పరిస్థితి ఎందుకు ఇతరులు బాధించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈనాడు నీవు ఇతరులు సులభంగా బాధించవచ్చును, ఈనాడు నీవు సులభంగా ఇతరులు నొప్పించవచ్చును, కానీ ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ. ముందు ఉంటుండాలి దీని ఫలితములు. కొండల వలె వచ్చి అడ్డుపడతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం అనుభవించాలంటే ప్రస్తుతము మనం పవిత్రమైనటువంటి యొక్క దీంతో పరులను ఆనంద పెట్టి, పరులను సంతోష పెట్టి, పనులకు సహాయం చేసి పరు యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి. కఠినమైనటువంటి పదములు మనం ఉపయోగించకూడదు. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ మొబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ మొబ్లైజింగ్. ఇటు మధురమైనటువంటి వాక్కులతో మనస్సును చల్లార్చుకోవాలి. ఈనాడు నీవు కఠినమైనటువంటి పదవులు ఉపయోగపెట్టవచ్చును, కానీ తాత్కాలికంగా అది నీకు పరమశాంతిని అనుభవించవచ్చును, అందించవచ్చును, కానీ మున్ముందు ఉన్నది దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. తను తాను వంచుకోవటమే కాని పరులను వంచడం కాదు. కనుక తనను తాను వంచుకోకుండా చూసుకోవాలి, తన కాన్షియన్స్ కు తృప్తిగా తాను నడుచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి మాణిక్యం. ఈ మానవత్వాన్ని, దీని యొక్క విలువలను మనం ఏనాడు పెంచుకుంటామో, ఆయు ఆరోగ్యం యొక్క విలువ కూడాను భగవత్ అనుగ్రహం చేత మనకు ప్రసాదింపబడుతుంది. ఈనాడు మానవుని యొక్క ఆకారం ఉన్నది కానీ మానవుని యొక్క విలువలు లేకుండా పోతుంటాయి. జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట, ధనుతుల దుష్కృతులను వల్ల పొగడుతుండి వాడే చెవట, ఆత్మవిద్య నేర్చించిన ఆధ్యాత్మానికి అనుగుణుంటాయి. రాజయోగమునకు బాట ఇది ఏ స్థుతులు చెప్పు మాట. ఒకనొక సమయంలో ఒక కవి కూడా చెప్పాడు, ధర్మం ఈ యొక్క దేశంలో నిచ్చకుండా పోవడానికి కారణమేమిటి అన్నాడు. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా పొంచి చూచు కనులున్నా పంచన విను చెవులున్నా వంచిత గుణ చిత్తమున్నా వంచే మనసున్నా ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ధర్మము ఈ జగత్తులో నిలవాలంటే దుర్బుద్ధుల తలలున్నా, తలలో దుర్బుద్ధులు లేకుండా ఉండాల, దూరులు విను చెవులున్నా, వీరిపైన వీరిపైన వారిపైన చెప్పేటువంటి యొక్క ఈ యొక్క తంటాలు ఉంటున్నటువంటి ఆ వినేటువంటి చెవులు మనలో వంచి చూచు మనసున్నా వంచిత గుణ చిత్తమున్నా ఈ విరుగుతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మానవుని యొక్క గుణములే కాదు, మానవుడు ఎంత పవిత్రమైనటువంటి మానవుడు, ఈ మానవ జీవితం ఎంత గుణవంతమైనటువంటిది. మానవ జీవితానికి మించిన జీవితం మరొకటి లేదు. మానవుడనగా దేవుడే. అలాంటి దైవ స్వరూపమైనటువంటి మానవత్వాన్ని దానవత్వంగా పశుత్వంగా మార్చుకోవటము ఇది మనకు సరైనటువంటి యొక్క లక్షణం లక్షణం కాదు.
1: అనుభవిస్తున్నాయి మృగములు మృగ శ్రేష్ఠులు అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు మానవ శ్రేష్ఠులు అనిపించు, మృగ శ్రేష్ఠులు అనిపించు.
0: నీకు రైట్ ఉంటుండాలి, నీ రైట్ను మాత్రమే చూడకూడదు, పక్కన మరొకటి ఉంటుండాలి, రెస్పాన్సిబిలిటీ. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు రెండు వింగ్స్. ఒక్క రెక్క ఉంటే మనకు పైకి ఎగరలేదా పక్షి, సైకిల్ ఉంటే మనం నడతలేము ఈ ప్రయాణం. కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి. మన రైట్ ఎట్ట ఉండాలి, ఎదుట వ్యక్తి యొక్క రైట్ ను కాపాడేటువంటి రైట్ గా ఉంటుండాలి. ఎంత ప్రధానమో ఎదుట వ్యక్తి యొక్క రైట్ కూడా అతనికి అంత ప్రధానమే కదా. మెయిన్ రోడ్డు లోపల ఇది అందరికీ సమానమే, కానీ నువ్వు ఒక పెద్ద కర్రను తీసుకుని ఆ మెయిన్ రోడ్డు కసరత్తు చేసుకుంటూ కూర్చుంటే నీకు మెయిన్ రోడ్ లో నడిచేకి నీకు నాకు వారికి వీరికి అందరికీ రైటే ఉంటుండాలి. కానీ నీ ఎక్సర్సైజ్ మెయిన్ రోడ్ లో చేయడానికి అధికారం లేదు. నువ్వు చేసి మేడపైన నువ్వు చేసుకో, ట్రూమ్లో నువ్వు చేసుకో, అంతేకాని మెయిన్ రోడ్ లోపల ప్రయాణికులకు అడ్డం తగిలేటువంటి యొక్క కసరత్తు నీవు మెయిన్ రోడ్ లో చేయడానికి నీకు అధికారం లేదు. కనుకనే ఎదుటి వ్యక్తి యొక్క రైటు అధికారంగా ఉండినటువంటి రైతు, అడ్డము తిరగినటువంటి రైతును నీవు అనుభవించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా రైతు ఉండాలి. ఇది మానవుడు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుంటే వాడు పరిపూర్ణ మానవుడిగా జీవించగలడు. కనుక మనం ఈనాడు రోగములకు, ఈనాడు అశాంతికి, ఈనాటి బాధలకు, ఈ వాటి దుఃఖములకు మూల కారణము మన భావమును మన చర్యలే మూల కారణం. నిమిత్త మాత్రంగా మనం భావిస్తున్నామే కానీ ఇది చాలా పొరపాటు. నీ దుఃఖములకు, నీ విచారములకు, నీ కష్టములకు ఎవరో కారకులు కాదు, నీకు నీవే కారకులు. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుని సమాజములకు ఏ విధమైనటువంటి యొక్క ఊడిదుడుకులు జరగకుండా, కష్టలు సంభవించకుండా శ్రేయస్సు కలిగే రీతి లోపల మనం ప్రవర్తించాలి. ఈ యొక్క ఫ్లోరైడ్ అనేటువంటి యొక్క దీనిని తగ్గించుకోవాలంటే, ఫ్లోరసిస్ అనేటువంటి రోగాన్ని మనం నివారణ చేసుకోవాలంటే సులభంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల వెంకటేశ్వరరావు అని చాలా దీనిని పరిశోధన కలిపి అనేక విధములైనటువంటి యొక్క దీనికి మార్గమును కూడాను తాను కనిపెట్టాడు. మందులు దీనికి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు లేక నిమ్మకాయి, ఇంకే విధమైన ఆరెంజ్, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పాలు పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటుంటే ఎంతైనా కూడాను ఈ రోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరసిస్ అనేటువంటిది కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటిది కనుక దీనికి తగినంత క్యాల్షియం అనేటువంటి పిల్స్ కూడా మనం వాడుతూ ఉండాలి. పల్లె ప్రజలకు ఆకుకూరలు అధికంగా చిక్కుతూ ఉంటాయి. ఆకుకూరలు చాలా బాగా భుజిస్తూ ఉంటుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైనటువంటి కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని సాధ్యమైన అదుపులో మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి అనేక కోట్లు ఖర్చు పెట్టి అనేక విధమైనటువంటి యొక్క దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం కొట్టలే చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. పదార్థముల పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్ట నిండదు. ప్రభుత్వం చేస్తుండాలని ప్రభుత్వం పై కూడా పూర్తి మనము వదిలిపెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొంత దీనికి అవసరం. చెట్టు ఎక్కేటి వానికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ప్రయత్నమే లేకుండా ఉంటుంటే ఎంతవరకు మనం వాణ్ణి నెట్టగలము. కనుక స్వప్రయత్నము, గవర్నమెంట్ సహాయము, ఈ రెండు కూడా చేరినప్పుడే మన యొక్క కార్యము పరిశుద్ధి గావించుకోవచ్చు. మా కలెక్టర్స్, చాలా మంది రెవెన్యూ మినిస్టర్ వీరందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసిన ఏంటంటే కేవలము ఈ యొక్క ట్రీట్మెంట్ వల్లనే మాత్రమే బాగవుతుంది అనేటువంటిది మాత్రం నాకు విశ్వాసం లేదు. సో బాగు జరిగేటువంటి అమెరికా ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి? జపాన్ ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి? ఇండోనేషియా కావాల్సినంత ధనం ఉంటుండాలే, థాయిలాండ్ ఎంత కావాల్సినంత ధనం ఉంటుండాలే, అక్కడ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి అధికంగా ఉంటున్నాయి. కానీ దీనికి దైవానుగ్రహం చాలా అవసరం. ఆ అనుగ్రహం అనేటువంటిది లేకుండా పోతే ఎన్ని చేసినప్పటికీ ఇది కేవలము ఒక మందుకు తగినంత ఫలితమే ఇస్తుంది, కానీ పరిపూర్ణ ఫలితాన్ని అందించలేదు. కనుక మందుతో పాటు మాధవత్వాన్ని కూడా మనకు చేర్చుకుంటే మందులు తింటున్నాం మనం ఇప్పుడు, దానికి తగినటువంటి డైట్ కంట్రోల్ పథ్యం కూడా ఉంటుండాలి. పథ్యమే దైవ చింతన. ఈ రెండింటి యొక్క పథ్యము, దానికి తగిన ఔషధము రెండు ఉండినప్పుడే మనకు సంభవించినటువంటి రోగమును నివారణ గావించుకోగలము. ముఖ్యంగా అధికారులు, ఆఫీసర్స్, ఇంకా డైరెక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు అందరూ చేరారు ఇక్కడ. ఈ మాంసము, మద్యపానము, ఈ రెండింటిని కూడా మనం సాధ్యమైనంత వరకు నివారణ గావించినప్పుడు ఎంతైనా కూడా ఈ రోగాలను మనము అదుపులో పెట్టవచ్చు. ముఖ్యంగా క్లోరోసిస్ అనేటువంటిది ఈ చేపలు మాంసం వల్లనే అధికంగా పెరుగుతుండాలి. భూమి నుంచి వచ్చేటువంటి గంత, ఈ భూమి నుంచి కలిగేటువంటి జలము, భూమి నుంచి వచ్చేటువంటి గాలి విషమయమైనటువంటిదిగా ఉంటుండాలి. కొన్ని ప్రదేశం లోపల త్రాగే నీటి ఎందుకులను 8-9 కిలోగ్రాములు ఇంత ఉంటుండాలి, కిలోగ్రామ్స్ ఇంత ఉండకూడదు. సరైనటువంటి జలం అనుకుంటుంటే 1.5 or 1 ఇంత ఉంటుంటే ఈ జలమును మనం తీసుకోవచ్చు. ముఖారో నమ్మరో కానీ మా ప్రశాంతి నేమ్లో ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటిది. ఇదంతా కూడా కేవలం ఉప్పు మట్టి నుంచి వచ్చేటువంటిది ఫ్లోరోసిస్. ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ ఇక్కడ ఉండినటువంటి ప్రత్యక్ష నిదర్శనము దైవ చింతన జరుగుతూ ఉంటుండాలి. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు, అనేక జాతులతో కూడిన వ్యక్తులు, అనేక ఆహారంతో కూడిన వ్యక్తులు ఇందులో చేరుతున్నారు. డివైన్ వైబ్రేషన్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. కనుక నేను మీ వెంకటేశ్వరరావు కూడా వేరుగా తెలుసుకోవాల్సింటే మీరు అడగవచ్చును. మేము వేసినటువంటి బోర్వెల్లో అంత కూడా 1 పాయింట్కు పైన లేనే లేదు ఈ ఫ్లోరైడ్. ఒక్క పాయింట్ మాత్రమే ఉంటుండాలి, అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది ఉండే తీరాలి 1 లీటర్. అనంతపురంలో ఉంటుండాలి 3-4 పాయింట్స్ ఉంటుండాలి. పాపం ఆ ప్రజలు ఎంత బాధపడుతుంటారో వారికి తెలియదు దీనివల్ల వచ్చినటువంటి రోగమని. దీనిని పురస్కరించుకుని కలెక్టర్ కూడా చాలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయినా ఈ జిల్లా లోపల ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి రోగం లేకుండా ఉండాలని. కనుక రోగం యొక్క నివారణ నిమిత్తమే ఔషధమే కాకుండా ఆధ్యాత్మిక చిత్తం కూడాను అభివృద్ది అయినప్పుడు దేశమంతా సుక్షేమంగాను సుభిక్షంగా కూడాను ఉండగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరోసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ముఖ్యముగా శ్రద్ధ అవసరము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా చేసిన పూజలు కాని, భజనలు కాని, సాధనలు కాని, శ్రద్ధలేని ఏ పనైనా కాని నిరర్థకమైపోతుంది, నిస్సారమైపోతుంది. ప్రతి వ్యక్తి తాను మానవునిగా బ్రతుకుతూ ఇతరులు కూడా మానవులుగా బ్రతికేటట్లు చూడాలి. తాను మంచిగా ఉంటూ ఇతరులు కూడా మంచిగా జీవించటానికి పూనుకునేటట్లు చెయ్యాలి. ఇట్టి పవిత్రమైన భావములు త్రికరణ శుద్ధితోనే ఏర్పడతాయి. మొట్టమొదట మనము దేహాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. అంటే సోపుతో, నీళ్లతో, మరింకేదైనా పదార్థములతో పరిశుద్ధం గావించుకోటం కాదు, పవిత్రమైన కర్మల చేత దేహమును పరిశుద్ధం గావించుకోవాలి. మాటను సత్యముతోనూ, ప్రియముతోనూ, శాంతముతోనూ పరిశుద్ధం చేసుకోవాలి. మనసు ఇంద్రియాలకు కొంచెం దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒక చిన్న పాపకు స్వామి అత్యద్భుతంగా ప్రాణదానం చేసి వచ్చినందువల్ల సాయి అష్టోత్తర నామంలో ఈ అద్భుత లీల ఒక నామంగా చోటు చేసుకుంది. ఈ లీలా వినోదం విందాం. తామే నాలుగు రూపాలలో గోచరించి లీలా నాటకమాడి మహత్తర మంగళకార్యమునరించి అద్భుత సాయి లీలా తరంగిణులలో ఇది పేర్కొనదగింది. ఇది జరిగిన స్థలం పుట్టపర్తి బెంగళూరు రహదారిలో పాలసముద్రానికి బాగేపల్లికి నడుమ. జరిగిన సమయం 1958 నవంబర్ 25 మధ్యాహ్నం 2:45. 2 రోజుల క్రితం జరిగినటువంటి స్వామి జన్మదినోత్సవం కనుల పండుగగా దర్శించి స్వస్థలానికి తిరిగి వెడుతున్నారు శ్రీ ఎంఆర్ వెంకట్రామన్. వీరు పరమసాయి భక్తులు. మార్గమధ్యంలో వీరి కుమార్తె గీతాసుధ హఠాత్తుగా బస్సులోనే మరణించింది. పోనీ మరణావస్థకు అతి చేరువలో ఉంది అని అందాం. అటువంటి సమయంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వేరే చెప్పుకోవాలా? ఇంకేముంది, బస్సు ఆగిపోయింది. ఆ బిడ్డ చుట్టూ పెద్ద గుంపు చేరడం మొదలుపెట్టారు. అక్కడి వాతావరణం అంతా ఒకటే హడావిడి, ఆందోళనతో నిండిపోయింది. ఇంతలో ఆ గుంపు మధ్యలో నుంచి ఒక ముదుసలి ముందుకు వచ్చాడు. ఆ బిడ్డను ఇలా ఈ బాబు అన్నాడు ఆ బిడ్డ తండ్రిని ఉద్దేశించి. ఆ ముసలి తాతతో పాటు 2 స్త్రీలు ఒక బాబు కూడా ఉన్నారు. అవునయ్యా, ఆలోచించకు, ఆ పాపను ముసలివాణి చేతికి అందించండి. ప్రాణములు పోయాలనుకున్న వారికి కూడా ఈ తాత మందుమాకులతో మంత్రాలతో తిరిగి ప్రాణాలను పోయగల సమర్థుడు అని వంతపాట పాడారు ఆ స్త్రీలిద్దరూ. కేవలం శవమే అని భావించబడ్డ ఆ బిడ్డను ముసలాయన చేతికి అందించాడు ఆ బిడ్డ తండ్రి. తన చేతుల్లోకి ఆ శిశువును అందుకుని ఏవేవో రహస్యంగా మంత్రాలను వల్లించాడా ముదుసలి. అంతేకాక ఆ తల్లిదండ్రుల వద్దనున్న ఆ సాయిరాముని విభూతినే తానడిగి పుచ్చుకుని ఆ పాప నుదుటిమీద దిద్దాడు తాత. ఇంకేముంది, ఆ పాప వెంటనే ఏడవటం మొదలుపెట్టింది. అంతవరకు కడు దుఃఖాన్ని అనుభవిస్తూ నిలబడ్డ ఆ తల్లిదండ్రుల ముఖాలు సంతోషంతో వికసించాయి. ఆ ముసలాయన చేతిలో బిడ్డ తండ్రి 1 రూపాయి కృతజ్ఞతాపూర్వకంగా అందించబోయినప్పుడు తాత దానిని మృదువుగా నిరాకరించాడు. పోనీ ఒక బత్తాయి పండైనా ఇద్దామని ఒక పండు ఆ తాత చేతిలో పెట్టి బస్సులోనికి ఎక్కుతూ ఆ పిల్ల తండ్రి కృతజ్ఞతతో చేతులు జోడించి, మా దుఃఖమును తీర్చి మా కడుపులు చల్లబరిచిన మహానుభావ, నీ పేరేమిటి బాబు అని అడిగారు. జోడి ఆదిపల్లి సోమప్ప అని ఖంగుమని జవాబు వచ్చింది. ఆ ముదుసలి, స్త్రీలు, బాలకుమారుడు వీరందరూ కూడా స్వామి ధరించిన వేషాలే అని గాఢంగా తెలుస్తోంది. నవంబర్ 25 సరిగ్గా 2:45 స్వామి తన స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మరూపంలో శరీరాతీత యాత్ర సలిపి ఉండాలని చాలా అనుమానంగా ఉంది అని శ్రీ వెంకట్రామన్ రాసిన జవాబు నవంబర్ 28 పుట్టపర్తికి చేరింది. అయితే 25 సాయంత్రమే 5:30 ప్రాంతంలో స్వామి తమ అత్యంత సన్నిహిత భక్తులతో ఈ విషయాలు పూర్తిగా వివరించారు. నేను అతనికి ఆ రోజు ఉదయం ప్రసాదంగా 6 బత్తాయి పండ్లనిచ్చాను. అందులో ఒకటి నాకే ఫీజుగా అతను తిరిగి ఇచ్చేశాడు. ఆ బిడ్డను ఆవరించిన విపత్తులను నేను ఆ పండులోనికి ఆకర్షింపచేసి తదుపరి దానిని విసిరివేసి ఇక్కడికి తిరిగి వచ్చాను అన్నారు స్వామి. ఆనాడు 17:00 అదే వేళ స్వామి తన భౌతిక దేహాన్ని వదిలి సూక్ష్మయాత్ర చేసి తిరిగి వచ్చారు. అవును, అది ఆదిపల్లె. యావత్ ప్రపంచానికి నాంది అయినటువంటి మొదటి పల్లె కైలాసమే కదా, అందువల్లనే అది ఆదిపల్లె. అచ్చోట ఉమాసహితముగా ఉంటున్నవాడు సోమప్ప. ఉమా ఆవిడ సోదరి గంగ. ఆ సోమశేఖరుని ఎన్నడూ విడిచిపెట్టనటువంటి వారు కదా. వీరితో పాటు ఆ సోమప్ప సోమస్కందుడై తమ కుమారునితో సహా ఉంటున్నవాడు. వీరందరూ నివసించేది ఆదిపల్లె. అందువల్లనే ఆనాడు 2 స్త్రీలతోనూ 1 బాలకుమారునితోనూ వచ్చినప్పుడు జోడి ఆదిపల్లి సోమప్ప అని తనకు తానే నామమిడుకుని చెప్పుచున్నారు. పాత మందిరపు రోజుల్లోనే భక్తులు, తదితర పండితులు స్వామిపై అష్టోత్తరము, సహస్రనామము మొదలైనవి రచించటం జరిగింది.
స్వామి స్వయంగా భజనలు కట్టి పాడేటువంటి కాలం పోయి వారి భక్తులే స్వామి మీద స్తోత్రాలు, భజన గీతాలు, పాటలు, నామావళ్లు వ్రాయటం ప్రారంభించారు. అటు పిమ్మట వీణులు విందైన చక్కటి సుప్రభాతం అనుదినం స్వామికి సమర్పించడం ప్రారంభమైంది. భక్తులు రచించినటువంటి అష్టోత్తర శతసహస్రనామాలు అటుండగా ఆ సాయిరాముడు తనకు తానే అమర్చుకున్నటువంటి నామమే జోడి ఆదిపల్లి సోమప్ప. సాయిబాబాయే సోమప్ప అనగా సా ప్లస్ ఆయి ప్లస్ బాబాయే సాయిబాబా, అంటే సా ప్లస్ ఉమా ప్లస్ అప్ప సోమప్ప. అంతకు పూర్వమే వ్రాయబడిన అర్చన నామావళి నుంచి ఒక నామం తీసివేసి ఈ నామాన్ని అక్కడ స్వయంగా స్వామి చేర్చారు. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సుమప్పాయ నమః.

ఇక లాభం లేదని చేయి దాటిపోయిందని వదిలిపెట్టేసిన వ్యాధులనెన్నింటినో స్వామి నిమిషంలో నయం చేశారన్నది సాయి భక్తులకు ఒక సాధారణ విషయమైపోయింది. కాని స్వామి శ్రీ పిఎస్ దీక్షిత్ గారి సోదరి విషయంలో ప్రదర్శించిన అద్భుత లీల కొత్త వన్నెలతో రూపొందిందని చెప్పచ్చు. ఇంతకు ముందర మనం విన్న శ్రీ పాండురంగ దీక్షిత్ గారు అప్పట్లో మహారాష్ట్ర దేశంలో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ని తయారు చేసే శాఖలో పనిచేస్తూ ఉండేవారు. ఈ పదవులన్నింటికన్నా కూడా వారు సాయి భజనల సంగీత దర్శకత్వం చేసిన వారుగానే ప్రజలలో పలుకుబడిని సంపాదించిన వారు. వీరి సోదరికి ఎడమ వక్షస్థలంలో క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు బొంబాయి హాస్పిటల్లో చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే రాబోయే బుధవారం నాటికే ఆపరేషన్ చేయటానికి ఏర్పాట్లు కూడా చేశారు. అంతలోగా స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందాలని దీక్షిత్ గారు తన సోదరిని వెంట పెట్టుకుని పుట్టపర్తికొచ్చారు. వీరిని చూసిన తక్షణమే స్వామి మాలూం హే అన్నారు. అంతా తెలుసునని, ఎడమ వక్షమున క్యాన్సర్, మంగళవారం ఆపరేషన్ చేద్దామని చీఫ్ సర్జన్ అన్నారు. ఆయన అసిస్టెంట్ ఆ రోజు సెలవు దినమని గుర్తు చేస్తే ఆపరేషన్ బుధవారానికి వాయిదా వేయబడింది అని స్వామి పూసగుచ్చినట్టు బొంబాయిలో జరిగినదంతా వల్లించేశారు. వారు సర్వవ్యాపి, ఆయనకు తెలియందేంటి? అయితే చేయటానికి ఏర్పాట్లు కూడా చేశారు. అంతలోగా స్వామి దర్శనం చేసుకుని పొందాలని దీక్షిత్ గారు తన సోదరిని వెంట పెట్టుకుని పుట్టపర్తికొచ్చారు. వీరిని చూసిన తక్షణమే స్వామి మాలూం హే అన్నారు. ఎడమ వక్షమున క్యాన్సర్, మంగళ

మర్నాడు గురువారమే జరగగలదు, నేను పక్కనే ఉంటాను కదా, అంతా సుఖంగా జరుగుతుంది, ఏమీ బెంగపడవద్దు అన్నారు ఆ కారుణ్యసాయి. ఇందా తిను అని రోగంతో బాధపడుతున్న ఆమె చేతిలో విభూతి వేశారు స్వామి. ఆ విభూతి వారి సంకల్ప సృష్టి. తమ హస్తంలో మిగిలి ఉన్న మిగతా విభూతిని దీక్షిత్ ఎడమవక్షముపై, అవును సాక్షాత్తు దీక్షిత్ గారి ఎడమవక్షంపై ఉంచి స్వామి బాగా మర్దనా చేశారు. అటుపైని అతని వీపు మీద ఒక తట్టు తట్టి జావ్ జావ్ వెళ్ళు అంటూ పంపేశారు స్వామి. దీక్షిత్ తన సోదరితో పాటు బొంబాయి తిరిగి వచ్చారు. అనివార్య కారణాల వల్ల బుధవారం జరగాల్సిన ఆపరేషన్ గురువారంకి వాయిదా పడనే పడింది. బుధవారం నాటి రాత్రి పడుకునే ముందు దీక్షిత్ తమ పడక మీద కూర్చుని ఉండగా హఠాత్తుగా ఆయన ఎడమ నాసిక నుంచి కుళాయి తెరిచినట్టు ఒక ద్రవం ధారాపతంగా రావటం మొదలుపెట్టింది. అది చూడటానికి నీరులాగానే కనిపిస్తోంది, నొప్పి కొంచెమైనా లేదు. ఎంతసేపటికి ఎంత వేగముతో ధార మొదలైందో అంత శీఘ్రముగా ఒక్క మాటగా ధార రావటం ఆగిపోయింది. ఈ మర్మమేమిటి? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు? స్వామి, అంతా నీ చిద్విలాసం అనుకుని పడుకున్నారు దీక్షిత్ గారు. మర్నాడు ఉదయం ఆపరేషన్ థియేటర్కి ఆయన సోదరి తీసుకువెళ్లబడ్డారు. కానీ విచిత్రం, అరగంట కాకుండానే ఆమెను పరీక్షించిన పాథాలజిస్ట్ బయటకొచ్చారు. ఇది వరలో ఎక్స్రేలో కనపడుతున్న వ్రణం ఇప్పుడు అమాంతం మాయమైపోయింది. ఇప్పుడు కేవలం నీరు వంటి ద్రవ పదార్థం ఒక్కటే ఉన్నట్టు తెలుస్తోంది. దానిని తీసి బయాప్సీకి పరీక్షకు పంపించాలి. 24 గంటల తర్వాత రండి అని పాథాలజిస్ట్ దీక్షిత్తో అన్నారు. మర్నాడు ఉదయం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు ఏమై ఉంటుందో అందరం ఊహించగలం. క్యాన్సర్ రూపుమాపు లేకుండా పోయింది. ఎలాగో అది మాయమైపోయింది అన్నారు వైద్య నిపుణులు. ఎలాగో ఏమిటి, అదంతా స్వామి సంకల్పమే. మరి అది సాయిరాముని అఖండానుగ్రహం, అద్భుత లీలా విలాసం కదా. తర్వాత దీక్షిత్ ఆయన సోదరితో సహా పుట్టపర్తికి వెళ్లారు. ప్రశాంతి నిలయం మేడపై నిలబడి ఉన్నారు మన స్వామి. వీరిని చూసి వికసించిన వదంతో హా కుచ్నై పానీ ఓన్లీ అని పలకరించారు. ఏమీ లేదు, నీరు మాత్రమే కదూ అన్నట్టు. ఇక విచిత్రమేంటంటే, స్వామి దీక్షిత్ గారి ఎడమవక్షంపై విభూతిని మర్దించి వారి సహోదరి ఎడమవక్ష స్థలంలో పేరుకొని ఉన్న దుర్నీటినంతటినీ దీక్షిత్ గారి ఎడమనాసిక నుంచి ధారాపాతంగా వడిగట్టటమే. ఇంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉంటుందా? అసలు ఊహించగలమా? సింగి బిడ్డను కంటే సింగడు మన్ను తిన్నాడట అన్న సామెత వలె స్వామి ఇటువంటి విపరీతాలు కూడా మన చేత చేయించి వేస్తారేమో అన్నది తలపుకు రాకమానదు. అయితే దీని అంతరార్థమేమిటి? ఏ తత్వం దీన్ని నిరూపిస్తుంది? అన్ని శరీరాలు ఒక్కటే అన్నదే దీని భావం. కాని మనం మాత్రం ఈ శరీరాలన్నీ వేరువేరు అని భావిస్తాం. రూపభేదం వల్ల శరీరాలు వేర్వేరని భావించటం సహజమే కదా. కాని నామరూపాలు వేరైనప్పటికీ బాహ్య దృష్టికి శరీరాలన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి అవన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని ఈ ఉదాహరణ ద్వారా స్వామి మనకు తెలియజేస్తున్నారేమో. ఈ అద్భుత లీల ఒక విధంగా వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అంతరార్థమున అద్వైత సిద్ధికే మార్గాన్ని చూపిస్తోంది. సహోదరులు సహ ఉదరులు మాత్రమే కాదు, వారు ఏక శరీరం కలవారే అని స్వామి మనకు ఇక్కడ నిరూపిస్తున్నారు. ఇంతేకాక సహ ఉదరులు కానివారు కూడా ఏక శరీరులే సుమా అని తమ ఉపన్యాసంలో బోధిస్తూ వచ్చారు. ఇంతకన్నా విశేషం, ఇంతమంది సహ ఉదరులను భరించే ఒకే ఉదరం సాయిమాత అయిన తన ఉదరమే అని కూడా మనకు చాటి చూపిస్తున్నారు స్వామి. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఇంతటి లీలా విభూతులను ప్రదర్శిస్తూ ఎంతో మంది వ్యాధిగ్రస్తుల వ్యాధులను నిర్మూలం కావిస్తూ తాము సంకల్పించుకుని అనుభవించే తన శారీరక బాధలను కొంత విపరీత స్థితికి తెచ్చి ఆ దేహముచే అనుభవింపచేసి వేలాది మంది భక్తులను భయాందోళనలకు గురిచేసి వారిని తపింపచేయటం కూడా స్వామికి లీలా వినోదమే. కేవలం తమ సంకల్ప మాత్రం చేతనే అనేక మంది వ్యాధులను పూర్తిగా నిర్మూలన చేయగల మన స్వామి కొన్ని సమయాలలో ఇటువంటి క్లేశములు తమకు కొంత అవసరమే అని కాబోలు అప్పుడప్పుడు తాము వీటిని అనుభవిస్తూ ఉంటారు. లేక ఒకవేళ రోగి యొక్క పూర్వకర్మను లక్ష్యాన్నందుంచుకుని ఆ పుణ్య ఫలానుసారము ఆ రోగి అనుభవించాల్సిన వాటిని కొంత

తాము సంకల్పానుసారం అనుభవించి స్వామి పడరాని పాటలు పడుతున్నారని కూడా చెప్పవచ్చు తమ భక్తుల కోసం. ఇవన్నీ కూడా సాయి సాగర గర్భంలో ఉద్భవించే అద్భుత లీలా తరంగిణులే. ఈ విషయాలు త్యాగసాయి అనే అధ్యాయంలో తర్వాత విపులంగా పరిశీలిద్దాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నిన్నటి అంతరంగ తరంగాలు ఆనందలహరుల కార్యక్రమంలో మనం స్వామివారికి పాత రోజుల్లో అనగా ఓం జయ జగదీశ హరే పాడే ముందర రోజుల్లో ఏ హారతులు పాడేవారో కొన్ని తెలుసుకున్నాం. శ్రీ నాగరాజు గారు, శ్రీమతి గిరిజ గారు ఈనాటి స్వామివారి హారతులు రెండవ భాగంలో మరిన్ని విశేషాలు పంచుకుంటారు. విని ఆనందించండి.
1: తర్వాత కాలంలో

0: సీతాభరణ ఇంతే.
1: అంత చిన్నటి చిన్న హారతి, దాంట్లో అంత ఆధ్యాత్మిక చింతే
0: అంతే. ఇదైతేనే ఉదయం పూట ఇప్పుడు పాడుతున్న ఓం జయ జయకదీహరే ఉండింది కింద. ఇది కింద ఉన్న పాట, ఈ పావన పురుషాకు కింద ఉన్న పాట ఓ

0: రాక్షక పార్థి మహేశ్వర ఓం జై జగదీశ హరే అనే పాట. ఈ పాట అయినాక పాడేవాళ్ళు. అప్పుడు మంగళహారతి ఉండదు.
1: మంగళహారతి
0: మంగళహారతి పావన పురుష పాడేటప్పుడే మంగళహారతి. మంగళహారతి అయిపోయినాక అందరూ నుంచొని ఈ పాట పాడేస్తారు ఉదయం పూట.
1: సాయంత్రం
0: మళ్ళా పావన పురుష భజన అయిన తర్వాత పావన పురుష సాయిష అన్నప్పుడు హారతి. అదైన తర్వాత

0: ఓం శాంతి అట్లా అది.
1: అంటే హారతి అయిపోయిన వెంటనే స్వామి మందిరం నుంచి ఓడిపోయేవారు.
0: అదే అప్పుడు వెళ్ళిపోయారు, ఆ పాట అయితేనే వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే ఈ పాట పాడుతుండే
1: స్వామి హారతి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత భక్తులు ఈ పాట పాడుతారు
0: కంటిన్యూషన్, దానికి స్వామి వెళ్ళిపోతుంటారు రూమ్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాట పాడేవారు.
1: అది ఉదయం ఏమో జయ
0: ఉదయమేమో ఓం జయ జగదీశ్. అదే సాయంత్రం పూట్లది ఇది శంకర రూప.
1: ఈ హారతి సుమారు ఏ టైంలో వచ్చి ఉంటుంది అమల్లోకి?
0: ఇప్పుడు రీసెంట్ ఇది అంటే కొత్త మంత్రి ఇక్కడికి వచ్చినాకనే, ఈ మందిరానికి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత ఈ మందిరం వచ్చినాక కూడా అంత రీసెంట్ ఇది. నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా వచ్చి రావడం మొదలు పెట్టారు కదా, సో అందువల్ల సార్వత్రికంగా ఉంటుంది చెప్పేసి ఉద్దేశంతో ఈ ఓం చేసి మాత్రమే హారతిగా నిలబడిపోయింది.
1: అంటే సాధారణంగా ఇప్పుడు నార్త్ ఇండియాలోని ఏ హారతి అయినాను
0: ఈ పాట
1: ఓం జయ జగదీశ హరే తోటే మొదలవుతుంది. కాబట్టి అందరికీ సరిపోయేటట్టు ఈ హారతిని ఇప్పుడు
0: స్టాండర్డైజ్ చేసేసారన్నమాట. అది ఫైనల్, ఇది ఫైనల్ స్టేజ్ కి వచ్చి నిలబడిపోయింది ఈ పాట. ఇది ఇన్ని పరిణామాలు, ఈ హారతి పాట ఇన్ని పరిణామాలు చెందుతూ వచ్చింది. మరి ఇది ఈనాటికి ఇది సార్వత్రికమైనటువంటి పాటగా నిలబడిపోయింది.
1: అయితే స్వామిని ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నప్పుడు హారతి ఇవ్వడం అనేది ఎప్పుడు మొదలైంటుంది?
0: ఇది అప్పుడు మొదలై సుమారుగా 1954 ఆ ప్రాంతం నుంచి మొదలైంది.
1: దీంట్లో కూర్చున్నప్పుడు
0: అంటే కూర్చుంటారు, కూర్చుని స్వామి దిగేవారు, స్వామి కూర్చొని హారతి ఇచ్చుకోలేదు.
1: అంటే ముందు మొట్టమొదటి స్వామి హారతి ఇచ్చేవారు కదా, అది ఎప్పుడది?
0: పాత మందిరంలో, పాత మందిరంలో అది చెప్పారు కదా, ఫస్ట్ లో స్వామి హారతి తీయించుకునేవారు కాదు, హారతి ఇచ్చేవారు. శిరిడి బాబాకు హారతి ఇచ్చేవారు స్వామి. కానీ భక్తులు స్వామికి ఆ సుందర రూపం విగ్రహానికి అంత తిరిగి తిరిగి అట్లా తిరిగి దిష్టి తగులుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు హారతి. స్వామి యొక్క స్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో స్వామికి దిష్టి తగలకూడదని.
1: అయితే అప్పుడు స్వామి కుర్చీలో కూర్చుని వారు కాదు,
0: కాదు
1: తన ఆసనం మీద.
0: ఇక్కడ కూడా ఈ భజన మందిరంలో కూడా స్వామి మంగళహారతి అనడానికి లేచి నిలబడేవారు, లేచి నుంచొని మంగళహారతి తీసుకున్నారు చాలా సార్లు. మరి ఈ మధ్యకాలంలో ఇంకా స్వామి లేవుకోకుండా అట్లే కుర్జీ మీద కూర్చుంటున్నారు. అట్లే అంటే శరీరం అనేటువంటిది కొంచెం వయసును బట్టి అది వరకు లేచి నుంచోనే స్వామి హారతి, స్వామి హారతి టైంకి లేచి నిలబడేవారు. అట్లే నిలబడుకుంటే స్వామికి బాగా నిలబెత్తున స్వామికి హారతి ఎత్తేవాళ్ళు అప్పుడు. అది
1: ఇంకేమైనా ఈ విషయానికి సంబంధించిన హారతి సంబంధించిన విషయాలు మీకేమైనా తెలిసినా? ఇప్పుడు మన రేడియో సాయి స్టూడియోలో చిదంబరయ్య గారి ఆఖరి కుమార్తె గిరిజమ్మ గారు ఉన్నారు. ఆవిడ కూడా స్వామితోటి ఆ తన చిన్ననాట ఎంతో దగ్గరగా స్వామిని చూడడం, స్వామితోటి ఎన్నో ఆనందమైన అనుభూతుల్ని అనుభవించిన వారు. ఆవిడని ఈ హారతి విషయంలోని హారతి ఆ రోజుల్లో ఏ విధంగా పుచ్చుకునేవారో ఈ విషయాలు కొంచెం తెలుసుకుందాం అడిగి. గిరిజమ్మ గారు, మీరు ఎన్నోసార్లు స్వామికి హారతి ఇవ్వడం చూసుంటారు, స్వామి హారతి ఇవ్వడం కూడా మీరు చూసారేమో తెలియదు, అయితే ఆ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి.
2: అంటే స్వామి కూర్చొనే ఉంటారు, ఆ పాత మందిరంలో అయితే ఒక ఇది మాదిరి ఉంటుంది, ఆయన చేరంత కాదు కింద లేపు ఉంటుంది కదండి, దాని మాదిరి ఉంటుంది, దాంట్లో కూర్చుంటారు. ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కుక్కలు, రెండు కుక్కలు వచ్చి కూర్చుంటాయి. అవి కూడా స్వామి ఏమంటే అవి మీద మండుకునేది స్వామితో చాలా ఇదిగా ఉంటాయి. అది చూడడానికి మనకు చాలా ముచ్చటగా కూడా ఉంటుంది. ఆ విధంగా తర్వాత భజన అంతా ఆయనే పాడేవారు, కాలు ఇట్లా వేసుకొని కూర్చుంటారు స్వామి, వేసుకొని కూర్చుంటారు ఎప్పుడు ఆ లేపులోనే కూర్చొని తర్వాత భజన అంతా వారే పాడేవారు. వారే అందరికి ఏదో తమాషాలు చేసేవారు, భజనలో కూడా ఆ పాటల్లో కూడా చిన్న చిన్న తమాషాలు చేసేవారు, అందరినీ వెక్కిరిచ్చేవాళ్ళు. ఇట్లా చేసి తర్వాత హారతెత్తేవారు.
1: స్వామి ఏమైనా పాడిన పాట మీకు జ్ఞాపకం ఉన్నాయా?
2: స్వామి పాడినది కర్మదాట వశమా ఎప్పుడు పాడతారు, అవతల రారా నువ్వు రారా అని అది ఒక కీర్తనే, ఏటికి రారా అని కూడా పాడేవారు స్వామి తమాషగా.
1: ఆ రెండింటిలో ఏదైనా ఒక కీర్తన మీకు జ్ఞాపకం ఉందా, పాడిచి పెట్టండి.

0: చాలా చక్కగా పాడారు స్వామి. ఈ పాట పాడేవారు
1: ఇంకా సాధించనే అనే పాడేవారు. పంచరత్న కీర్తన రామలక్ష్మణులు పాడుతుంటే అప్ప ఆయన ఏమిలేండి, ఆ భజన చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది అట్లా స్వామి. ఎవరికైతే వాళ్ళు ఇవి వేసుకుంటూ స్వరాలు వేసుకుంటూ పాడతారు పంచరత్న కీర్తనలు.
0: సాధించనే
1: రామలక్ష్మణులు, బివి రామన్ బివి లక్ష్మణ్, చాలా బాగుండేది అప్పుడు భజన.
0: ఆ తర్వాత ఇంకేంటి స్వామి పాడిన భజనలు ఇంకేమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు?
1: ఇప్పుడు గోవింద కృష్ణజే అదే ఎక్కువ పాడతారు, కర్మదాట వశము అది పాడతారు అప్పుడప్పుడు.

0: ఎంత చక్కటి
1: ఈ పాట పాడి పాడి స్వామి దీని అత్త అని చెప్పేసి ఇట్లానే చాలా బాగుంది.
0: ఆ భజన పాట దాంట్లో మరి వేరే అర్థం చెప్పడానికి ఏం లేదు, ప్రతి పదము కూడా ఏమి నిరక్షరాస్యుడికి కూడా అర్థమయ్యేటట్టే ఉన్నది. కర్మ దాటగలవ అంతే, అది కర్రే పామై కొరుస్తుంది
1: అంతే. అప్పుడప్పుడు వాడేవారి పాట
0: స్వామి ఏ పాటలు పాడినా అన్ని అర్థవంతంగాను భక్తునికి ఎంతో ఆత్మ తత్వాన్ని బోధించేవిగాను ఉంటాయి. అలాంటివి మీరు చక్కగా రెండు పాడి వినిపించారు. అలాంటివి ఇంకేమైనా పాటలు మీరు స్వామి ద్వారా విన్నవి ఆ రోజుల్లో పాడినవి ఉంటే వినిపించండి.
1: వినిపించమంటారా?
0: తప్పకుండా.
1: సరిగా అగ్నేయేమో తెలియే

0: చాలా చక్కగా ఉంది. స్వామివారి ఆజ్ఞ ఏమిటోను, భక్తులు అదే చింతలో ఉంటారు, దయచేరుస్తారా, తోషిస్తారా. ఇప్పుడు స్వామి కరుణామయుడు, తను ఎలాంటి వాడినే నన్ను ఆదుకునే దైవం. ఇది చాలా చక్కటి పాట పాడారు. ఇంకేం పాటున్నా చెప్పండి.
1: ఇంకా ఉన్నాయండి, రెండుగా పాడాలంటే కొన్ని జ్ఞాపకం కూడా లేవు.
0: ఏది జ్ఞాపకం ఉంది?

0: కళ్ళకి నీళ్ళు వస్తాయి పాటలు పాడితే.
1: స్వామి ఇంకేమైనా పాటలు పాడేవారంటారు కదా, అది ఏది ఇంకో పాట పాడి వినిపించారు?
0: ఓయి రామ సాయి రామ పాడేవారు, అది పెద్దది, ఇది వాడతాడు.

0: ఏడు వచ్చేసింది పాటలు అంటే ఇట్లా పాటలు భజన అప్పుడు భజన పాటలన్నీ ఇవే అండి.
1: ఇలాంటి భజన పాటలు
0: చెమ్మింపు నెరంబు అది కూడా అంటే హిందీ పాట రాగం అది. షిరిడీ బాబా చరిత్ర పాట ఒకటి ఉంది, మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ఈయన అని లాస్ట్ లో వస్తుంది.
1: ఓకే సాయిరా, చాలా ఆనందం అనిపించింది మీరంతా మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మా శ్రోతల గురించి స్వామి విషయంలోని స్వామి
0: ఏదో మా
2: చేస్తున్నారు అదే
0: మాకు సంతోషం. ఏమంటే అప్పుడు అన్నీ అట్లే పడిపోతున్నాయి అడుగు,
1: అది పడకుండా 10 మందికి వినిపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ రికార్డ్ చేసుకున్నా. సాయిరా
3: ఇంతవరకు మీరు స్వామివారి హారతులు వాటి వివరణ గురించి స్వామివారి చిరకాల భక్తులు శ్రీ నాగరాజు గారు శ్రీమతి గిరిజ గారు ద్వారా విన్నాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, దుర్లభమైనది కూడా. అయితే మానవుడు మిగతా ప్రాణుల కంటే ఏ విధంగా భిన్నమైనవాడు? ఎందుకు మానవ జన్మకు అంతటి విలువ ఇవ్వబడుతోంది అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథ వినండి. ఒక అరణ్యంలో అనేక రకములైన మృగములు జీవించేవి. మృగరాజు సింహం మొదలు కుక్క పిల్లి వరకు సమస్త ప్రాణులూ నివసిస్తూ ఉండేవి. ఒకనాడు ఒక నక్క ఈ విధంగా ఆలోచించింది. మానవత్వంలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని లోకులు భావిస్తారు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. కాని వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? జంతువులు పుట్టినట్లుగానే వారు తల్లి గర్భం నుండి పుట్టారు. వారిని ఎందుకని మానవులు అని అంటారు? వారికంటే మేము ఏ విధంగా తక్కువైన వారము? ఈ విషయమును ఈ విధంగా వదిలిపెట్టకూడదు, ఏదో ఒక రకంగా పరిష్కరించి తీరాలి అని అనుకుంది. ఆనాటి నుండి క్యాన్వాసింగ్కు బయలుదేరింది. ప్రతి జంతువు వద్దకు వెళ్లి మనమెందుకు మానవుల కంటే తక్కువ వారిగా ఉండాలి? జంతుజాతి మానవజాతి కంటే హీనమైనదని అందరూ భావిస్తున్నారు. ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి అని బోధిస్తూ వచ్చింది. ప్రతి జంతువుకు ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని రేకెత్తించేటట్లు మాట్లాడింది. కట్టకడపటికి దేహబలంలో తెలివిలో గొప్పదైన ఏనుగు మొదలు మృగరాజైన సింహము నుండి హీనజాతికి చెందిన కుక్కలకు కూడా టామ్టాం వేసింది. అంతేకాక మనమందరం ఒక మహాసభ ఏర్పరచుకుని ఈ విషయమై గట్టిగా చర్చించాలి అని నిర్ణయం చేసింది. మృగములన్నీ ఎంతో ఉత్సాహంతో తలలు ఆడించాయి. ఆ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టారు. ఫలానా రోజున ఫలానా టైంలో ఫలానా స్థలంలో సభ జరుగుతుంది అని తెలిపింది. సభలో చర్చించవలసిన అజెండాలోని అంశములు మొదటిది, మానవులు జంతువులు తల్లిగర్భం నుండి పుట్టినవారే, కాబట్టి వీరికి ఒకే పేరు ఉండాలి. మానవులను జంతువు అని పిలవాలి, లేదా జంతువులను మానవులని పిలవాలి. రెండవది, మానవులు జ్ఞానముతో కూడినవారని జంతువులు అజ్ఞానముతో కూడినవారని అంటారు. ఇది మనకు ఒక చెడ్డ పేరు, దీనికి మనం అంగీకరించరాదు. మనకన్నా మానవుని జ్ఞానం ఏమంతాధికం? మనకూ అట్టి జ్ఞానముంది. మానవులకు జంతువులకు ఒకే విధమైన జ్ఞానమున్నది అన్న విషయం స్థిరం చేసుకోవాలి. మూడవది, జంతువులు నోరు లేనివారని మానవులు నోరు కలవారని మనం మూగజంతువులని అంటారు. వారు మాటకారులని అనేక విధములుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. మనకు మాటలు రాకపోయినప్పటికీ మనకు ఏం కొరత? మాటలు నేర్చిన మానవులు ఏమి సుఖం అనుభవిస్తున్నారు? మాటలాడే తత్వమునకు మూగత్వము ఏ విధంగానూ తక్కువ కాదు అని నిరూపించాలి. నాలుగవది, మనం క్రూరులమని మానవులు సాత్వికులని విశ్వసిస్తున్నారు. దీనికి మనమెవ్వరం అంగీకరించరాదు. మనలో ఉండే సాత్వికం వారిలో లేదు. మానవుల కంటే జంతువులు సాత్వికమైనవి అన్న సత్కీర్తిని నిరూపించాలి. ఈ నాలుగు అంశములను మృగములన్నీ చర్చించాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ సభను ప్రిసైడ్ ఎవరు చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. దానికి నక్కనే సమాధానం చెప్పింది. మన అరణ్యంలో అనేక మంది యోగులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారిలో ఎవరైనా ఒక ఉత్తముని అధ్యక్షత వహించమని కోరుదాము అన్నది. నక్క ఒక యోగి వద్దకు వెళ్లి, స్వామి, మా జంతురాజ్యంలో ఒక చతుష్పాద మహాసభ ఏర్పాటు చేశాము. దానికి తమరు అధ్యక్షత వహించాలి అని అడిగింది. సర్వభూతాంతరాత్మ భగవంతుడు అన్న తత్వమును విశ్వసించినవాడు కాబట్టి ఆ ఋషి అంగీకరించాడు. ఒక మంచి ముహూర్తమున ఒక విశాలమైన ప్రదేశంలో సభ ప్రారంభించారు. ఆ సభకు పెద్ద పెద్ద జంతువులు, చిన్న చిన్న జంతువులు, ముత్తాతల నుండి మునిమనవల వరకు సకల జంతువులు ప్రయాణమై వచ్చాయి. ఆ ప్రదేశమంతా కలకలలాడుతూ కిలకిల ధ్వనులతో నిండి ఉంది. ఆ జంతువులకు అధ్యక్షునిపైన పూర్ణ విశ్వాసం ఉంది. కనుక ముందుగా అతనికి ఉన్నత స్థానమును ఏర్పరిచారు. అతని ప్రక్కన మృగరాజైన సింహము, అతని ప్రక్కన ఏనుగు కూర్చున్నారు. ఋషి ఈ జంతువులను చూచి ఏమాత్రం బెదరలేదు. అతను అభయత్వం కలవాడు కాబట్టి. అందరూ కూర్చున్న తరువాత నక్క సెక్రటరీ కాబట్టి అందరికీ వెల్కమ్ చేయటానికి లేచింది. ఈరోజు సువర్ణాక్షరములతో లిఖింపవలసిన రోజు. ఇది మరువరాని మరువులేని దినము. మనమందరం ఈ సమావేశమును దిగ్విజయం చెయ్యాలి. మీకందరికీ ఎన్నో పనులున్నా అన్నింటినీ వదిలి ఈ సమావేశంలో పాల్గొనటానికి వచ్చారు. మీకందరికీ నా ధన్యవాదములు అని చెప్పింది. తరువాత అజెండాలోని అంశములను వివరించింది. తరువాత సింహం లేచింది. సోదరుడైన నక్క చెప్పినదంతా మీరు వినే ఉంటారు. నిజంగా మన జంతువులు యందున్న ధైర్య సాహసములు మానవులలో లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణము నేనే. నాకన్నా ధైర్యము బలము కలవారు మానవులలో ఒక్కరైనా ఉన్నారా? అంతేకాదు, నేను మృగరాజునైనా ఎట్టి అన్యాయ అక్రమ అనాచారములలో అడుగుపెట్టలేదు. నిష్కారణంగా ఏ జీవులను హింసించడం లేదు. ఏదో ఆకలి వేసినప్పుడు తింటాను అంతే. అనవసరంగా ఏ జీవిని హింసించను. ఇట్టి నీతి నిజాయితీ మానవులకు ఉన్నదా? మానవుల కంటే అల్పజాతి అని ఎందుకనిపించుకోవాలి? కావున ఈరోజు ఈ సమస్యను పరిష్కరించి మన గొప్పతనమును నిరూపించాలి అని కూర్చున్నది. అప్పుడు ఏనుగు లేచి, మానవుడు నా మోకాలి వరకు రాడు. ఆకారంలో నేనే గొప్ప, బలములో నేనే గొప్ప, ఇంకా తెలివితేటల్లో కూడా నేనే గొప్ప. అందుకనే గజ తెలివి అంటారు. గజములను రాజులు రారాజులు విశ్వసిస్తారు, ఆశ్రయిస్తారు. రాజుకు పట్టాభిషేకం ఏనుగు లేకపోతే జరగదు. అన్ని విధాలా మానవుల కంటే ఏనుగులే గొప్ప అని కూర్చున్నది. నక్కలేచి, రాజైన సింహము, మంత్రి సమానుడైన ఏనుగు తమ భావములను చెప్పారు. ఇప్పుడు అందరికంటే చిన్నవాడైన సోదరుడైన కుక్కను మాట్లాడమని కోరుతున్నాను అన్నది. ఒక అడవి కుక్క ముందుకు వచ్చి అందరికీ నమస్కరించి, గొప్పవారి ముందు అల్పుడనైన నేను ఏమి మాట్లాడగలను? కాని నా అల్పత్వంలో ఉండే గొప్ప గుణం కూడా మానవునిలో లేదు. విశ్వాసంలో నాకు మించిన వారు లేరు. నన్ను సంరక్షించిన వారి పట్ల నేనెంతో విశ్వాసంతో ప్రవర్తిస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కృతజ్ఞతను కలిగి ఉంటాను. నన్ను హింసించినను వారిని బాధించను. కాని మానవలోకంలో తమ యజమానులపై కుట్రలు పన్ని చంపటానికి ప్రయత్నిస్తారు. ఉపకారం చేసిన వారికి అపకారం తలపెడతారు. తమ అక్కరు తీరే వరకు వినయ విధేయతలను ప్రకటిస్తారు. తీరిన వెంటనే మాస్టర్ని హింసించడానికి పూనుకుంటారు. అందుకనే లోకులు, కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదురా అంటారు. కనుక మన జంతువుల అన్ని విధాలా మానవుల కంటే గొప్పవారే కాని తక్కువవారు కారు అన్నది. ఈ విధంగా మృగములన్నీ ఎవరి భావాలను వారు చెప్పారు. చివరకు అధ్యక్షుడు ఉపన్యసించవలసి వచ్చింది. ఆ ఋషి, మృగములారా, మీరు చెప్పిన విషయములన్నీ సత్యములే. కూరిమిగల దినములలో నేరములెన్నడునూ కలుగనేరవు. మరి ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు. ఇష్టంగా ఉన్న సమయంలో యజమాని చేసేవన్నీ మంచివే. కాని ఏదో ఒక విధమైన అయిష్టం బయలుదేరినా అతను చెప్పేవన్నీ చెడ్డగా కనిపిస్తుంది. ఎదురుగా నమస్కరిస్తారు, పొరుగున దూషిస్తారు తిరస్కారంతో. ప్రత్యక్షంగా ఒక మాట, పరోక్షంగా మరొక మాట మాట్లాడతారు మానవులు. ఇటువంటి గుణము మృగములలో లేదు. ఇంకా మీరు చెప్పిన దోషములన్నీ మానవులందు ఉన్నాయి. ఆహార, నిద్ర, భయ, మైదునాదులలో జంతువులకు మానవులకు ఎట్టి వ్యత్యాసం లేదు. అయితే మానవునిలో ఒక ప్రత్యేకత ఉంది. మృగములు పుట్టుకతో వచ్చిన గుణములను మార్చుకొనలేవు. ఎంత ప్రాక్టీస్ ఇచ్చినా పులి మాంసంనే తింటుంది. కాని పూరి హల్వా తినదు కదా. కాని మానవుడు ప్రయత్నపూర్వకంగా తన స్వభావములో పరివర్తన చెందగలడు. అట్టి శక్తి అతనికి ఉంది. ఇది ఒక వ్యత్యాసం అన్నాడు. అప్పుడు నక్కలేచి, స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. అయితే తన ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ విధంగా మార్పు చెందనివాడు ఎటువంటివాడు అని అడిగింది. వాడు మృగము కంటే హీనుడు అన్నాడు ఋషి. వెంటనే అన్ని మృగములు క్లాప్స్ చేశాయి. వివేకముండియూ దానిని వినియోగించి ప్రయత్నపూర్వకంగా సన్మార్గంలో ప్రవేశించనివాడు మృగముల కంటే హీనుడు అని తీర్మానించారు. అంతేకాదు, ఎన్నో చదువులు చదువుతారు, ఏమి లాభం? ఎన్ని చదువులు నేర్చియునేమి ఫలము? తన నొసటి వ్రాత తప్పింప తరము కాదు. చెడ్డ బుద్ధులు తన తలచేరినని బండబారును బుద్ధులు ఎండబారు. పొట్టకూటికై నానాయాతనలు అనుభవిస్తారు, కాని మనము ఎట్టి శ్రమ లేకుండా మన పొట్ట నింపుకుంటున్నాము. కాని ఎవరు గొప్ప? మానవులా మృగములా? అన్నది నక్క. నక్క యొక్క స్వాతిశయం మితిమీరిపోతున్నదని గుర్తించి ఋషి, మృగములారా, మరొక వ్యత్యాసమును చెప్తాను. మానవుడు మాయను సాధించగలడు, ఆత్మను దర్శించగలడు, నిర్వాణస్థితిని అందుకుని ఆనందమును అనుభవించగలడు. ఈ మూడు అనుభవములు మృగములకు లేవు. మానవ అంటే అర్థమేమిటి? అజ్ఞానం లేకుండా వర్ధిల్లువాడు, ఆత్మతత్వమును తెలుసుకోగలిగే శక్తి కలవాడు. మ్యాన్ అంటే ఇదే అర్థం. ఎం అంటే మాయను జయించి, ఏ అంటే ఆత్మను దర్శించి, ఎన్ అంటే నిర్వాణమును అందుకునేవాడు అని అర్థం. అజ్ఞానమును నిర్మూలనము చేసుకునే శక్తి కలవాడు మానవుడు అని వివరించాడు. మృగములన్నీ తలలు వంచుకున్నాయి. ఎందుకు? అజ్ఞానమును నిర్మూలనము చేసి ఆత్మను దర్శించి నిర్వాణమును అందుకునే శక్తి వారికి లేదు కదా. ఇది వారికి చేతకాదు అని ఒప్పుకోవాలి కదా. అయితే మృగములు ఋషితో, స్వామి, అందరు మానవులు ఈ పని చేయగలుగుతున్నారా అని ప్రశ్నించాయి. అందరూ చేయటం లేదు అన్నాడు ఋషి. అయితే అటువంటి ప్రయత్నం చేయని వారందరూ మా ఫ్రెండ్స్, వారు మా మృగములకు సమానమైనటువంటి వారే అని నిర్ణయించాయి. అప్పుడు ఋషి, మృగములారా, మృగములారా, నేను అరణ్యమునకు వచ్చిన కారణము ఇదే అన్నాడు. విన్నారు కదా, మానవ జన్మ జంతుజన్మలన్నింటికంటే ఎంత దుర్లభమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో ఇప్పటికీ మనకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మనం మాయని సాధించి ఆత్మను దర్శించి నిర్వాణస్థితిని అందుకోవాలి. లేకపోతే జంతువుల కన్నా హీనమైపోతాం.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సత్య సాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి స్వాగతం. అందరికీ సాయిరాం. క్రిందటి వారం మనమందరం స్వామివారి కళాశాల పూర్వ విద్యార్థులు, అంతేకాకుండా ప్రస్తుతం స్వామి ప్రశాంతి నిలయంలో స్థాపించిన సంస్థల్లోనే తమ సేవలనందించే భాగ్యాన్ని కలిగి ఉన్న గణేష్, అరవింద్ సాయి మనతో వారి అనుభవాలను పంచుకున్నారు. మీకు చెప్పినట్లుగా ఈ వారం వారు తమ కొడై అనుభవాలను మనతో పంచుకుంటారు. సాయిరాం గణేష్,
2: సాయిరాం సాయికృష్ణ,
1: సాయిరాం అరవింద్ సాయి,
3: సాయిరాం సాయికృష్ణ,
1: మళ్లీ మీకు ఒకసారి ధన్యవాదాలు. ఈ వారం కూడా వచ్చి మా శ్రోతలందరితో మీకు స్వామి ప్రసాదించిన కొడై కెనాల్ ట్రిప్ లో గల అనుభవాలను మా అందరితో పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా గణేష్, ప్రతి ఒక్క స్వామి విద్యార్థికి ఈ విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు స్వామితో సంభాషించాలి, స్వామితో కలిసి ఉండాలి, స్వామికి దగ్గరవ్వాలి అనే ఆశలు అందరికీ ఉంటాయి. అయితే కొడైకెనాల్ అనేది ఒక అల్టిమేట్, అంటే అది దాన్ని మనం శిఖరాగ్రంగా మనం దాన్ని వర్ణించవచ్చు. అయితే ఈ అవకాశం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, అది స్వామి ప్రసాదిస్తే వచ్చేటువంటి అవకాశం. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి, ఇంతమంది వేల మంది విద్యార్థుల్లో ప్రతి సంవత్సరం స్వామి ఏ 20 మందినో 30 మందినో తమతో పాటు కొడైకెనాల్కు తీసుకువెళ్తారు. అయితే చాలా మంది అంటారు అది విహారయాత్ర అని, కానీ దానిలో ఎంతో ఆంతర్యం ఉందని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అయితే మీరిద్దరూ కూడా స్వామితో కొడైకెనాల్కి వెళ్లే భాగ్యానికి నోచుకుని ఉన్నారు. అయితే మీరు ఈ కొడైకెనాల్కి వెళ్లినప్పుడు ఎప్పుడు వెళ్లారు, మొట్టమొదటిగా మీరు ఎప్పుడు వెళ్లారు, మీరు వెళ్లినప్పుడు మీకు కలిగిన అనుభవం, మొట్టమొదటిసారి మీకు మీ పేరు ఉంది ఆ లిస్ట్ లో అని తెలియగానే మీకు కలిగిన అనుభవం, అది మాతో పంచుకుంటారా?
2: తప్పకుండా సాయికృష్ణ. ముందుగా స్వామి పాదారవిందాలకు నా శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని మాకిచ్చిన రేడియో సాయికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొట్టమొదటిసారిగా స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 2005 సంవత్సరంలో కలిగింది. ఆ లిస్టులో ఉండడం అనేది నిజంగా నువ్వు చెప్పినట్టు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అవకాశం చిక్కదు మనకి. మొట్టమొదట మా టీచర్ అయిన నాగేశ్వరరావు గారు మా లిస్టులో ఉన్న విద్యార్థులందరినీ పిలిచి ఒక రూంలోకి తీసుకువెళ్లి, ఎందుకంటే మిగతా విద్యార్థులు కూడా బాధపడతారు వాళ్ల పేర్లు లేకపోతే అని చెప్పి, ఒక పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటిదాకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మీ అందరికీ స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే మహద్భాగ్యం చిక్కింది, స్వామి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అని అన్న మాటలు ఇప్పటిదాకా నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అది నిజంగా ఒక దివ్యమైన మధురానుభూతి అని నేను చెప్తున్నాను.
1: అరవింద్, మీరు ఏ సంవత్సరంలో కొడైకెనాల్కి వెళ్లే అవకాశం మీకు లభించింది, అప్పుడు మీకు ఎలా తెలిసింది, మీకు కలిగిన అనుభవం ఎటువంటిది?
3: నేను మొట్టమొదటిసారిగా కొడైకెనాల్ వెళ్లింది 2009 సంవత్సరం.
1: అయితే అది స్వామి చివరి ట్రిప్ కదా కొడైకెనాల్కి,
3: అదే చివరిసారిగా కూడా మారింది. అయితే మీరు అన్నట్టుగా ఇందాక గణేష్ చెప్పినట్టుగా కొడైకెనాల్ అనేది అదొక డ్రీమ్. అది ప్రతి స్టూడెంట్ లైఫ్ లో చదవడం ఎంత ఇంపార్టెంటో, ఆటలాడడం ఎంత ఇంపార్టెంటో, స్వామితో మాట్లాడడం ఎలా ఎంత ఇంపార్టెంట్ గా, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్స్. కొడైకెనాల్ వెళ్లి స్వామితో ఆ సంభాషణ, స్వామితో అక్కడ గడపడం అనేది అది లైఫ్ లో ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. అది మాటల్లో వర్ణించడం అన్నమాట, అది అనుభవించి చూడాల్సిందే. కొడైకెనాల్కి ఈ రోజు వెళ్తే కూడా కొడైకెనాల్ లానే ఉంటుంది, బట్ వెన్ యు ఆర్ దేర్ విత్ క్రియేటర్ అండ్ సీ ద క్రియేషన్, ఇట్ గివ్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఇంప్రెషన్ అబౌట్ ద హోల్ ప్లేస్. అది సో అది ఒక హెవెన్, భగవంతుడితో చూస్తే ఎలా ఉంటుందో, హెవెన్ ని మనంతటి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో, అది ఊహకందనిది. అదేవిధంగా 2009 సంవత్సరంలో మాకు బుర్రకథ చేసే అవకాశం దక్కింది స్వామి సమక్షంలో. April 15th టు బి ప్రిసైజ్ ఆ రోజు మాకు ఈ కబురు అందింది. లక్ష్మీనరసింహం గారు, లక్ష్మీనారాయణ గారు మన రిజిస్ట్రార్గా ఉండేవాళ్ళు, ఆయన మాకు ఒక్కొక్కరికి పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు మా ముగ్గురికి పిలిచి ఆయన చెప్పడం, బాబు మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, స్వామి పర్సనల్ గా పికప్ చేశారు, సో మీరు చాలా జాగ్రత్తగా అక్కడ మెదలాలి, స్వామి చెప్పే ప్రతి మాటలో ఎంతో అంతరార్థం ఉంటుంది, దానికోసం మీరు వేచి ఉండాలి కొడైకెనాల్లో, అంతేకాని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ మీ కాలాన్ని వృధా చేసుకోకండి, ఇక్కడ ఉండటగా అక్కడ ఉండడం కాదు, 10 మంది చూస్తున్నారంటే 10 మంది చూడట్లే, 20 కళ్ళు చూస్తున్నాయి మిమ్మల్ని. సో ఇలాంటివి పెద్దవాళ్ళు మాకు చెప్పడం, ఆయన మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు మీరు వెళ్ళి కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్ళండి అని. సో ఆ విధంగా మాకు ఈ శుభవార్త అందింది. 22 ఏప్రిల్ మేమంతా బయలుదేరి చెప్పినప్పుడు మా ముగ్గురికి పిలిచి ఆయన చెప్పడం, బాబు మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, స్వామి పర్సనల్ గా పికప్ చేశారు, సో మీరు చాలా జాగ్రత్తగా అక్కడ మెదలాలి, స్వామి

0: అది మీకు రాను రాను ఈ ఎపిసోడ్ లో ఈ ధారావాహికలో మీకు చెప్పడం జరుగుతుంది.
1: శరం గణేష్, ఇప్పుడు మీరు విన్నారు కదా అరవింద్ చెప్పాడు ఎలా, అంటే ప్రతి ఒక్కసారి కూడా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి ఎవరో చెప్తారు, ఎవరో వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ మీ విషయంలో నాగేశ్వరరావు గారు చెప్పారు, వారి విషయంలో లక్ష్మీనరసింహ గారు చెప్పారు. ఎవరు చెప్పినా కూడా ఆ ఫీలింగ్, ఆ ప్రెషియస్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే స్వామి మనల్ని సెలెక్ట్ చేశారు అనే ఆ ప్రెషియస్ ఫీలింగ్ అనేది నిజంగా అరవింద్ చెప్పినట్టు వర్ణించలేని అంటుంటుంది. అయితే మీరు మొట్టమొదటిసారిగా కొడైకెనాల్కి వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవం, ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర మీకు ఎలా అనిపించింది, ఏమన్నా అనుభవాలు, ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర ఏమైనా అనుభవాలు ఉన్నాయా, ఆ ట్రిప్ ఆ జర్నీ గురించి కొంచెం మాతో.
2: తప్పకుండా. ముందుగా 2005 సంవత్సరంలో ఈ ట్రిప్ కి సెలెక్ట్ అవ్వగానే నాకు వచ్చిన మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, పరమేశ్వరునితో కైలాసానికి విహారయాత్రకి వెళ్తున్నాం అనే భావన నాలో కలిగింది. ఎందుకంటే కొడైకెనాల్లో చాలా చల్లగా ఉంటుంది అనే విషయం మాకందరూ, మా సీనియర్స్ అందరూ చెప్పడం విన్నాం మేము.
1: అప్పటి వరకు మీరు కొడైకెనాల్కి వెళ్ళలేదు?
2: అప్పటిదాకా వెళ్ళలేదు, ఏ హిల్ స్టేషన్ కూడా నేను వెళ్ళలేదు అంతకు ముందు. సో మొట్టమొదటిసారిగా మన తల్లి తండ్రి గురువు దైవమైన స్వామి ద్వారానే నేను వెళ్ళగలిగాను. సో లిస్ట్ సెలెక్ట్ చేస్తున్న ఒక 15 రోజులు, అది చాలా సీక్రెట్ గా జరుగుతుంది, అది అందరికీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మిగతా పిల్లలు బాధపడకుండా ఉండడానికి స్వామి ఇట్లా చేస్తారు. అది ఎంత సీక్రెట్ గా జరుగుతుందంటే మాతో పాటు వస్తున్న వాళ్ళకు కూడా నేను వస్తున్నానన్న విషయం తెలియదు. సో అంత సీక్రెట్ గా జరుగుతుంది. సో ఈ 2005 సంవత్సరంలో కూడా ఆఖరి రోజు వరకు నాకు తెలియలేదు నేను వెళ్తున్నానని, ఆ లిస్ట్ రివీల్ చేసేంత వరకు. 15 రోజులు ఈ లిస్టు రివీల్ చేసే ముందు స్వామి నాతో మాట్లాడడం మానేశారు. అంటే అప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్ లాగా అయిపోయింది, స్వామి తప్పకుండా నన్ను సెలెక్ట్ చేయరు అన్న భావనలో కలిగిపోయింది ఆల్రెడీ. స్వామి ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ కూడా ఉంటారు అని స్వామి తన పద్యంలో చెప్తూ ఉంటారు ఎప్పుడూను.
1: మీరు చెప్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది, అంటే నవ్విస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారంటే స్వామి ఒక కొడైకెనాల్ ట్రిప్ లో విద్యార్థులతో అన్నారంట. నేను ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక పనిష్మెంట్ అనుకుంటారు, కానీ ఒక టెస్ట్ అని స్వామి చెప్తూ ఉంటారు.
2: అవును, కరెక్ట్. సో సెలెక్ట్ అయిన తర్వాత ఎంతో చక్కగా అనిపించింది నాకు. మేము బయలుదేరే ముందు స్వామి మాకు 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు.
1: బయలుదేరక ముందే
2: ఆల్రెడీ ఆ ఫీలింగ్ మాలో మొదలైపోయింది, ఆల్రెడీ అక్కడికి చేరిపోయామన్న భావన మా మదిలో తిరుగుతోంది. స్వామి ఎంత అద్భుతంగా ఒక తల్లి తండ్రి చేసేదానికన్నా చాలా ఎక్కువగా, ఐ ఫర్ డీటెయిల్ అంటారు కదా, ప్రతి చిన్న విషయం స్వామి మాకు పిలిచి ఇంటర్వ్యూలో భజన హాల్లో 3 మార్లు ఇంటర్వ్యూ ఇచ్చి, మా లగేజ్కి ఎలా ట్యాగులు కట్టుకోవాలి, మేము ప్లేన్లో ఎలా లోడ్ చేయాలి, ఏ సామాన్లు మేము తీసుకురావాలి అక్కడికి, ఆ చలి ఎట్లా ఉంటుంది, మా పేర్లు మా డీటెయిల్స్ మా లిస్ట్లో ఆ ఫ్లైట్ టికెట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా స్వామి మమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మాకు స్వామి చాలా వివరంగా ఈ 3 ఇంటర్వ్యూల్లో మాకు చెప్పారు. ఆ ఫ్లైట్ బంగారు, ఆ ఫ్లైట్ సింగపూర్ నుంచి వస్తుంది, ఆ ఫ్లైట్లో చాలా తినుబండారాలు ఉంటాయి, అందుకే మీరు ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫ్లైట్ ఎక్కండి, ఎందుకంటే ఆ పైలట్లు ఆ ఎయిర్ స్టాఫ్ ఆ ఫ్లైట్ క్రూ ఎంతో ప్రార్థన చేస్తేనే గాని వాళ్ళకి ఆ అవకాశం లభించలేదు అని స్వామి చెప్పారనమాట. స్వామి చెప్పిన విధంగానే మేము ఏమీ తినకుండా ఆ ఫ్లైట్కి ఎక్కాం. మొట్టమొదటిసారి నేను ఆ ఫ్లైట్లో ఎక్కిన అనుభూతిని మీకు చెప్తాను. చాలా పెద్దది ఆ ఫ్లైట్, అందరూ మొత్తం క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎంతో అందంగా మేము ఆల్రెడీ ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత స్వామి ఆ ఫ్లైట్లోకి రావడం జరిగింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత స్వామి గాల్లో, ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు స్వామి ఒక్కొక్కరి దగ్గరికి రావడం జరిగింది.
1: ఫ్లైట్ ఇన్ ఎయిర్ టైంలో,
2: ఎయిర్ టైంలో ఆల్రెడీ పుష్పక విమానంలో అందరం ఆశీల్లే ఉన్నాం. సాక్షాత్ విష్ణుమూర్తి అయిన మన స్వామి ఒక్కొక్కరి దగ్గరికే వచ్చి, మీరు ఫస్ట్ టైం ఎక్కారా, ఎన్నిసార్లు ఎక్కావు బంగారు అని ఇలా ఎంతో ప్రేమగా స్వామి మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. నాకు పర్సనల్ గా ఫస్ట్ టైం అది ప్లేన్ ఎక్కడం,

0: పెద్ద ఫ్లైట్ ని చూసి చాలా ఆనందపడ్డాను. నేను కిటికీలోని చూస్తూ ప్రశాంతి నిలయం అంతా కింద నుంచి చూస్తున్నాం అనమాట, పైనుంచి ఒక వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అనమాట. అట్లా ఫీల్ అవుతుంటే స్వామి నా దగ్గరికి వచ్చి, అప్పటిదాకా 15 రోజులు స్వామి నాతో మాట్లాడలేదు ఆ ఫ్లైట్ ఎక్కే ముందు వరకు. అదే ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన తర్వాత స్వామి మాట్లాడడం. స్వామి అన్నారు, ఏరా ఫస్ట్ టైమా ఎక్కడం అని అడిగారు స్వామి. అవును స్వామి అన్నాను. అప్పుడు అనిపించింది, స్వామి మీరే నన్ను సెలెక్ట్ చేశారు పర్సనల్ గా అన్న ఫీలింగ్ కలిగింది అనమాట నాకు. ఇంకా తర్వాత చెప్పనక్కర్లేదు, ఆ ఫ్లైట్ లో స్వామి అరేంజ్ చేసిన ఫుడ్ కానీ, మేము దారంతా మదురైలో ఒక హాల్ట్ ఉంటుంది, ఆ హాల్ట్ లో స్వామి మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా మాకు అన్ని సమకూర్చి, దారంతా అసలు లోటే లేదు, తిండికి కానీ సౌకర్యాలకు కానీ ఏ లోటు లేదు, ఇలాగ మొత్తం దారంతా మమ్మల్ని బాగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు స్వామి.
1: మీరు ఎన్ని గంటలకి రీచ్ అయ్యారు కొడైకెనాల్?
0: కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 గంటలైంది రాత్రి.
1: అంటే స్వామి మీరు ఒకటే రీచ్?
0: లేదు, స్వామి ముందరే వెళ్ళిపోయారు. మాది ఒక ఇన్క్రెడిబుల్ ఇండియా అని మీరు పేరు వినే ఉంటారు, ఒక పెద్ద బస్ అది. ఆ బస్ లో పిల్లలందరినీ కూర్చోబెట్టి సేవాదళ మెంబర్స్ ని కూడా సాయం పంపించి, ఏ నిమిషం కూడా మా నోరు గాని మా కడుపు గాని ఖాళీగా లేవు, మొత్తం దారంతా ఏదో తింటూనే ఉన్నాం తాగుతూనే ఉన్నాం, అంత ప్రేమతో నింపేశారనమాట స్వామి. వెళ్లంగానే కొడైకెనాల్ ఆ హిల్ కి చేరంగానే మొత్తం మా బస్సుకున్న గ్లాసెస్ అంతా చమ్మ చమ్మగా అయిపోయాయనమాట. అలా వేలుతో ఆ గ్లాస్ మీద గీస్తూ అవతల సైడ్ ఎవరున్నారో అసలేం కనిపించదు ఆ టైంకి, మొత్తం అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మేము ఇట్లా సాయి శృతిలోకి ఎంటర్ అయ్యాం, స్వామి గృహంలోకి వెళ్తున్నాం మనం. ఎంత ఆనందం అనిపించిందంటే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మన కోసం కైలాసంలో మన కోసం వేచి ఉన్నారు. అట్లాగా స్వామి అట్లా రెండు చేతులు అలా డోర్ దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ లోపలికి వస్తారని.
1: స్వామి వచ్చి ఎంతసేపు అయింది అప్పటికి కొడైకెనాల్?
0: స్వామి వచ్చి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది స్వామి వచ్చి. మాది పెద్ద బస్ కదా, చాలా టైం పడుతుంది పైకి ఎక్కడానికి. సో వెళ్లంగానే స్వామి ఎంతో ప్రేమతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, చాలా అలసిపోయి ఉంటారు కదా మీరందరూ, ఇక్కడ వేడి నీళ్లున్నాయి, హాయిగా స్నానం చేసి బెడ్లు వేసుకొని చక్కగా పడుకోండి ఈరోజు, రేపు మార్నింగ్ నేను మీతో మాట్లాడతాను అని అన్నారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేంది.
1: మరి అరవింద్, 2009లో మీ జర్నీ అనుభవం ఎటువంటిది? మాది ఎలా అంటే టోటల్ కాంట్రాస్ట్ అనమాట. వాళ్ళు వెళ్లి స్వామి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, మా ట్రిప్ లో మేము స్వామిని రిసీవ్ చేసుకున్నాం. ఎలానో చెప్తాను మీకు. April 22nd స్వామి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. మాకు ఇంటర్వ్యూస్ కానీ అలా పర్సనల్ ఇంటరాక్షన్ కానీ ఈ కొడై ట్రిప్ గురించి చెప్పడం కానీ పెద్దవాళ్ళు చెప్పారు మాకు. కానీ స్వామి చాలా ముభావంగా ఉండిపోయారు అప్పుడు, చాలా స్వామి సైలెంట్ గా ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఏం మాట్లాడలేదు. చాలా మంది ఆశ్చర్యపడ్డారు, స్వామి కొడైకెనాల్ వెళ్తున్నారా అసలు, లేదా పిల్లల్ని ఒక్కళ్ళని పంపించేస్తున్నారని. అలా ఉండింది సిచ్యువేషన్. స్వామి మమ్మల్ని ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లి, బెంగళూరులో ఫ్లైట్ తీసుకుని మదురై వెళ్లి, మదురై నుంచి కొడైకెనాల్ వెళ్లాలన్నమాట. అయితే బెంగళూరు బస్సు హాస్టల్కి వచ్చింది, సీనియర్ బాయ్స్ హాస్టల్కి. ఇంకా మీకు చెప్పనక్కర్లేదు, స్వామితో ఒక సేవాదల్ ఒకసారి సేవకు వచ్చినప్పుడు పాతకాలంలో అతనికి కూడా నిండిపోయి ఉంటుంది. ఆ ఒక్కరోజు స్వామితో గడిపేటప్పటికి అతనికి తెలుసు స్వామి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎస్పెషల్లీ ఫుడ్ గురించి. ఇంకా బస్సు మొత్తం స్వామి పంపించేశారు, అవి ఇవి చెకోడీలు టెట్రాప్యాక్లని అవి చాలా పంపించారు. ఇంకా అవన్నీ తింటూ అలా స్వామి నామస్మరణం చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ మదురైకి ఫ్లైట్ తీసుకోవడం. నైట్ మదురైలో మేము హాల్ట్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4 o'clock మేము స్టార్ట్ అయ్యాము కొడైకెనాల్కి, మదురై నుండి.
0: మేము కొడైకెనాల్ రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 7 o'clock అయింది.
1: స్వామి ఎన్ని గంటలకు వచ్చారు?
0: స్వామి పుట్టబాద్ నుంచి 7 o'clock బయలుదేరారు, 7:15 కలా బయలుదేరారు చార్టర్డ్ ఫ్లైట్ లో. తర్వాత స్వామి ఇక్కడ వచ్చేటప్పటికి అరౌండ్ 9:15 అయింది. స్వామిని అక్కడ ఫస్ట్ అనుభూతి అంటే కొడైకెనాల్ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కానీ, ఆ ప్రతి ఆకు, యాక్చువల్గా చెప్పాలంటే
1: ప్రతి చెట్టు కాదు ప్రతి ఆకు నుంచి వచ్చే స్మెల్ కూడా ఇట్ ఈస్ మెస్మరైజింగ్ యాక్చువల్లీ. ఇంకా అక్కడ ఆగిపోయి ఆ ఫోటోలు తీసుకోవాలా, ముందరికెళ్తూ కొడైకెనాల్ స్థాయి చూడాలా, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఉండింది ఆ సిచ్యువేషన్. ప్రతి ఒక్క చోట అద్భుతం, అదొక మాయ, అదొక వరల్డ్. అది ఆల్టుగెదర్ హెవెన్ అంటే ఇంకంతే, అది వైకుంఠం, వైకుంఠమో కైలాసమో అది ఇంకా వర్ణింపదగంది. వెళ్ళాము, సాయి శృతి చూడంగానే కళ్ళు చెమ్మగిలినాయి అనమాట. అంటే శ్రోతలందరూ అనుకోవచ్చు ఏమిటి ఇన్ని అతిశయోక్తిగా చెప్తున్నారా అని, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, ఇది ఇది తక్కువే అంటారు. అసలు మాకు ఇంకా
0: చాలా
1: కవులు, ఇంకా నేను కవి కాలేదేమో నేను బాధపడుతున్నాను అనమాట. కవి అయి ఉంటే ఇంకా నా పదలాలిత్యంతో శ్రోతలని మురిపించి మైమేపించేవాడినేమో. కాకపోతే ఇది నిజంగా భగవంతుడితో వెళ్లడం అనేది నిజంగా అది అంతుపట్టనిది. 7:30 వెళ్ళంగానే పెద్దలు చెప్పారు బ్రేక్ఫాస్ట్ చేసేమని. సో మేము బ్రేక్ఫాస్ట్ చేశాక అరౌండ్ 9:00 కి స్వామి వచ్చారు. 9:15
2: స్వామి ఎలా వచ్చారు అక్కడికి?
1: స్వామి మధురై వరకు ఫ్లైట్ లో వచ్చి మధురై నుండి కొడైకెనాల్ కి హెలికాప్టర్ లో వచ్చారు.
2: ఓ, మీకు హెలికాప్టర్ దర్శనం అయింది స్వామిది?
1: అవును, అలా సాయి శృతి పైన వెళ్తుంటే మేము అక్కడి నుంచి ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత స్వామి కాల్లో వచ్చారు సాయి శృతికి. స్వామి వచ్చినప్పుడు మేమంతా స్వాగతం పాట పాడాము. మీకు రెండు రైన్ పాడతాను. మా ప్రేమ కురుపై నిలచిన సాయికి స్వాగతం సస్వాగతం, మా ప్రేమ కురుపై నిలిచిన సాయి.

0: పై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ఇలా పాడాము మొత్తం పాట.
1: చాలా బాగుంది. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొందా,
0: అది
1: చాలా బాగుందండి.
0: సో ఈ విధంగా స్వామిని రిసీవ్ చేసుకున్నాము.
1: స్వామి ఫస్ట్ రాగానే ఏమన్నా అడిగారా మిమ్మల్ని?
0: స్వామి రాగానే ఫస్ట్ అడిగింది, బాయ్స్ తిన్నారా? ఫస్ట్ అదే, తినకపోతే మీరు ఫస్ట్ తినేసిరండి. సో మీ పెద్దలు చెప్పారు స్వామి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బాయ్స్ అని. స్వామి లోపలికి వెళ్ళి పలహారం తీసుకుని తర్వాత బయటకు వచ్చారు. రాగానే చెప్పారు సాయంత్రానికి నేను మీతో మాట్లాడతానని. సో ఆ విధంగా సాయి శృతిలో ఎంటర్ కావడం, ఆ స్వామి దర్శనం అక్కడ చేసుకోవడం, మొదటి రోజు ఈ విధంగా అయిందనమాట.
1: నేను ఈ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకున్నది, ఇంకా మనకున్న వ్యవధి 20 నిమిషాలు మాత్రమే. కానీ నేను ఆలోచిస్తుంటే మీరు ఇప్పటికీ ఓన్లీ జర్నీ వరకు వచ్చారు. ఒకవేళ మనం ఇదే కనుక చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 ఎపిసోడ్స్ స్వామితో అనుభవాల గురించి, కొడైకెనాల్ గురించి చెప్పడానికి సరిపోతుందేమో అనిపిస్తుంది.
0: అదే అంటారు కదా, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుడితో ఎవ్రీ మూమెంట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం అర్థం చేసుకుని, అనలైజ్ చేసుకుని, దాన్ని మనకి ఏ విధంగా మనమే నేర్చుకున్నాం అని చెప్పే లోపలే సమయం అది సరిపోదు అనమాట. అది
1: అయితే గణేష్, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కొడైకెనాల్కి వెళ్లారు స్వామితో? ఎన్నిసార్లు స్వామితో వెళ్లే భాగ్యం మీకు లభించింది?
2: స్వామితో కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 3 సార్లు కలిగింది. 2005 సంవత్సరం, 7 సంవత్సరం, ఆఖరిగా 2009 సంవత్సరంలో.
1: చాలా అదృష్టవంతులు సార్. అయితే ఈ 3 సంవత్సరాల్లో మీకు కొడైకెనాల్లో ఉన్న మరపురాని అనుభవాలు, అంటే ఇప్పుడు అరవింద్ చెప్పాడు ప్రతి క్షణం స్వామితో ఉండే ప్రతి క్షణం కూడా ఒక అనుభవం, దాంట్లో నుండి ఎప్పుడు కూడా స్వామి చెప్తారు కుండెంతో నీరంతా అని. మీరు కుండ చెయ్యి ఎంత పట్టుకుంటారో కుండ ఎంత పెద్ద అయితే అంతే నీరు వస్తుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతి క్షణం ఒక అనుభూతి, ఒక అనుభవం. నేర్చుకోవద్దు అనుకుంటే ఏమీ ఉండదు. అలాగే మీరు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. అయితే మీకు మరపురాని అనుభవాలు ఇందులో మాతో 1-2 శ్రోతలతో పంచుకోండి.
2: తప్పకుండా. స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక 20-30 పిల్లల్ని తీసుకువెళ్తారు. కానీ అందరితో మాట్లాడే అవకాశం చిక్కకపోవచ్చు స్వామికి. కాకపోతే ఆ గడిచిన ప్రతి క్షణంలో ఈ 30 మందికి కానీ 20 మందికి కానీ ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు వాపసు వచ్చే సమయానికి వాళ్ళ మదంతా స్వామి భావంతోనే నిండిపోయి ఉంటుంది. సో అట్లాగా 2007 సంవత్సరంలో ఒకసారి స్వామితో పాటు ఒక భజన సెషన్ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. అది కొడైకెనాల్లో స్వామి సర్వాంతర్యామి, స్వామి తన భక్తులను ఎప్పుడూ ఎన్నటికీ మర్చిపోరు అనే విషయాన్ని నా మదిలో అలాగా స్థిరంగా నిలుపుకోవడానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. శ్రోతలందరూ అనుకోవచ్చు ఎందుకు ఈ సంఘటన చెప్తున్నారని. భౌతికంగా ఇప్పుడు స్వామి మన దగ్గర లేరు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎల్లప్పుడూ మన ఇంట వెంట జంట కంట ఉంటూనే ఉంటారు స్వామి. ఆ రోజు ఉదయం ఏమైందంటే స్వామి ఎప్పట్లాగే దర్శనంకి బయలుదేరారు. ఒక వారానికి ముందు స్వామి అక్కడ తనతో పాటు వచ్చిన గెస్టులందరికీ, ఆడవాళ్లకి చీరలు పంచిపెట్టారు. చాలా బాగా సెలెక్ట్ చేసిన చీరలు అవి తీసుకొచ్చి స్వామి అందరికీ పంచిచ్చి ఒక 3 చీరలు మాత్రం సపరేట్గా మాతో పాటు వచ్చిన ఒక ఉపాధ్యాయునికి ఈ పక్కన తీసిపెట్టు అని చెప్పారనమాట. ఆ 3 చీరలు స్వామి డైనింగ్ టేబుల్ పక్కని పెట్టడం జరిగింది హాల్లో. అప్పుడు అందరూ అనుకున్నారు ఒక 10 రోజుల దాకా ఆ చీరలు అట్లానే ఉన్నాయి, స్వామి ఎవరికిస్తారో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు స్వామి సెలెక్ట్ చేసుకున్నారు. స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు లేడీస్ సైడ్లో పాటల అమ్మాయిలు అని ఇద్దరు సిస్టర్స్ ఎప్పటి చాలా పాత భక్తులు వాళ్ళు. అండ్ స్వామి వాళ్ళతో మాట్లాడి దాదాపు ఒక 2 దశాబ్దాలు అయిపోయింది. అంటే 20 ఏళ్ళకు పైగా స్వామి వాళ్ళతో మాట్లాడలేదు. అయిన తర్వాత వాళ్ళు దర్శనం అవుతోంది అప్పుడు స్వామి ఈ ఉపాధ్యాయునికి కబురు పంపించారు. లోపల పోయి ఆ చీరలు ఉన్నాయి కదా దాంట్లో రెండు తీసుకురా అన్నారు. సో ఈయన పరుగు పరుగున వచ్చి లోపల ఉన్న ఆ చీరలు రెండు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. మాకు అనిపించింది అప్పుడు స్వామికి ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది, మాకు తెలియదు వాళ్ళెవరో. లోపల ఈ దర్శనం అయిన తర్వాత స్వామి ఇచ్చే సెషన్లో స్వామి మాకు ఇది చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా పాత భక్తులు, వాళ్ళతో నేను మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ వాళ్ళు నేను ఎప్పుడూ మర్చిపోలేదు, అందుకే ఆ చీరలు వాళ్ళకి పంపించాను అని అన్నారనమాట. అప్పుడు ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఆ చీరలు వాళ్ళకి అందించారో ఆయన మళ్లీ పిలిచారు స్వామి. ఎందుకు మళ్లీ పిలిచారా అనుకున్నాం. పిలిచే స్వామి 500 ఇద్దరికి ఇచ్చారనమాట. త్వరగా పోయి వాళ్ళు వెళ్ళిపోతుంటారు దర్శనం బయటికి, మందిరం బయటికి వెళ్ళిపోతారు. త్వరగా వెళ్లి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని ఆపి ఈ 500 వాళ్ళిద్దరికి ఇచ్చి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు ఆ చీరకి అని చెప్పారు స్వామి. అసలు ఆ తర్వాత మళ్లీ అడిగారు, ఈ 500 సరిపోతుందా బ్లౌజ్ కుట్టించుకోవడానికి, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అని అన్నారు స్వామి. మాకందరికీ అనిపించింది ఆ ఉపాధ్యాయులు ఎవరైతే వెంటనే ఆ 500 తీసుకువెళ్లి ఆ పాటల అమ్మాయిలకి ఇద్దరికి ఇవ్వంగానే వాళ్ల భావాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తుంటేనే నాకు చాలా భావోద్వేగం కలుగుతోంది. ఎంత దయ స్వామికి, అసలు దయచేత ధన్యులు కావాలరా అన్నారు స్వామి. ఎంతో చక్కగా వెంటనే ఆ తిరిగి వచ్చిన ఆ ఉపాధ్యాయునికి స్వామి అడిగారు, వాళ్ళకి ఇచ్చావా అని. ఆయన ఇంకా ఆయన నోటంటా మాటలు రాక ఆయన ఏడవడం మొదలుపెట్టారు. అంటే స్వామి మనల్ని ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని మా అందరికీ అప్పుడు ఎంతో ఈ చిన్న సంఘటన ద్వారా మాకు స్వామి చెప్పారు.
1: స్వామి మాట్లాడటం లేదంటే మర్చిపోయారని కాదు, తప్పకుండా ప్రతి ఒక్కరిని ఒక్కసారి స్వామి చేయి పట్టుకుంటే మనం విడుస్తామే కానీ స్వామి ఆ చేయి ఎప్పుడు విడవరు,
2: ఎన్నటికీ విడవరు.
1: ఇంకోటి ఏదైనా అనుభవం మాతో పంచుకోండి.
2: ఇది చాలా సీరియస్ అయింది. ఇప్పుడు ఇంకొక లైటర్ మూమెంట్ ఆఫ్ స్వామి. స్వామి మమ్మల్ని అందరినీ బోటింగ్ కి వెళ్ళమని చెప్పేవారు. బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, ఇది స్వామి ఉద్దేశంలో ఇది పిల్లలు గనక మనకు ఒక విహారయాత్ర. సరదాలకి ఏ లోటు చేయరు స్వామి, అందుకే బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, షాపింగ్ కి అన్నిటికీ పంపిస్తారు. ఈ 2005 ట్రిప్ లో ఏమైందంటే బోటింగ్ కి వెళ్ళినప్పుడు అది చాలా అందమైన లేక్ అది కొలను, దాంట్లో నీలం రంగు కమలాలు ఎంతో అందంగా ఉంటుంది అది చూడ్డానికి. పైనుంచి ఆ మంచు అలా పడుతూ ఉంటే ఎండకు కూడా దాని మీద ఆ మిస్ట్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉంటాయి. మన పిల్లలందరికీ, భక్తులందరికీ చాలా అలవాటు స్వామికి ఎప్పుడన్నా పువ్వులు అందించడం ఒక ఆనవాయితీ కదా మనకి. అట్లానే నాలో ఒక భక్తి పారవస్యంతో ఆ రోజు తన్నుకొని వచ్చింది బయటికి. సో నేను అక్కడ పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయన అని తలుచుకుని ఈ స్వామికి ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశమే కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచించలేకపోయాను. సో అది తీసుకుని ఒక 4-5 పువ్వులు తీసుకుని చేత్తో పట్టుకుని బోటింగ్ అయిపోయిన తర్వాత మా సాయిశ్రుతి మందిరంలోకి పోయి అక్కడ మా ఉపాధ్యాయుని అడిగి ఒక గ్లాస్ కంటైనర్ లో నీళ్లు పోసి ఆ కమలాలన్నీ ఒక దగ్గర చేర్చి స్వామి కిందకు వచ్చే ముందు పైన స్వామి రూమ్ పక్కన అందరూ బాయ్స్ అందరూ వెయిట్ చేస్తారు. స్వామి తలుపు తీసుకుని అది చూడడం, పిల్లలందరితో మాట్లాడిన తర్వాత కిందకు వస్తారు. స్వామి చూడంగానే ఇది కనిపించాలన్న ఉద్దేశంతో స్వామి తలుపుకి ఎదురుగుండా ఆ కమలాలన్నీ పెట్టాను ఆ డబ్బాతోటి. అప్పుడు స్వామి కోసం వెయిట్ చేస్తాను అందరూను. స్వామి తిన్నగా తలుపు తీయంగానే ఫస్ట్ అదే చూశారు. అది చూసి ఎవర్రా తీసుకొచ్చింది అన్నారు. ముందునే కూర్చున్నాను కదా, సో నాకు తెలుసు ముందు ఏం జరగబోతుందో. ఇప్పుడు అర్థమైంది నాకు, స్వామి నేనే తీసుకొచ్చాను స్వామి. ఎంత పాపం చేసేవరా అన్నారు స్వామి. అంటే మంచి భావంతో చేసినా సరే అది స్వామి ఇంకొక యాంగిల్ దానికి చూపించారనమాట, ఇంకొక కోణంలో స్వామి చూపిస్తారు. ఎందుకురా ఇది తీసుకొచ్చావు, ఇవి నీటిలో ఉంటే ఎంతో చక్కగా వికసిస్తాయి కదా, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, స్వామికి మనుషుల మీదే కాదు సమస్త ప్రాణకోటికి స్వామి క్రియేటర్. సో ఆ క్రియేషన్ తాలూకా బాధలు సుఖాలు ఆనందాలు అన్ని స్వామికి తెలుస్తాయి, మనకు తెలియవు. ఇది ఒక ఇది జరిగిన ఒక చక్కని సంఘటన.
1: ఇందాక మీరు చెప్పారు కదా ప్రతి క్షణం ఒక అనుభవం అని, స్వామి మీకు చెప్పారు ప్రతి ప్రాణికి ఆ ఆనందం తన సోర్స్ లో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ లోటస్ కి ఆ కమలానికి నీళ్ళలో ఉంటేనే దానికి ఆనందం, అది స్వామి మనకి చెప్పారు. అయితే దాని ద్వారా మనం ప్రతి ప్రాణిని ప్రేమించాలని నేర్పించారు అక్కడ, ప్రతి ఉన్న ప్రతి ఒక్కరికి అది చూపించారు. ఇప్పుడు మీరు ఇంకా మీ జన్మలో ఆ లెసన్ ని మాత్రం మర్చిపోలేరు.
2: నేను ఎప్పటికీ పువ్వులు కోయిన అలాగా
1: అది. అరవింద్, మీరు 2009 సంవత్సరంలో స్వామితో వెళ్ళడం జరిగింది కదా, మీకు లభించిన అనుభవాల్లో మీరు చెప్పారు ఇందాక ఆ ట్రిప్ లో స్వామి చాలా సార్లు మీతో బుర్రకథలు పాడించుకోవడం జరిగిందని, అయితే ఈ ట్రిప్ లో మీకు లభించిన అనుభవం ఏంటి, ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి.
0: ఇందాక గణేష్ చెప్పినట్టుగా స్వామి ఎవ్వరిని మర్చిపోరు, అంటే ఎప్పుడు టైం వస్తే గాని ఈవెన్ భగవంతుడు కూడా టైం కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సంవత్సరం మేము బుర్రకథ చేసేవాళ్ళం, బుర్రకథ చేయంగానే స్వామి ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఒకసారి అయితే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ఆ బుర్రకథ అయిపోయిన మరుసటి దినం అసలు స్వామిని గుర్తుపడతారా అసలు మేము ఏదో తెలుసా స్వామికి అన్న టైప్లో ఉండేది. 2009 ఫస్ట్ డే ఈవినింగ్ స్వామి అడిగారు, ఆ బుర్రకథ పిల్లలు లేవండి అన్నాడు. అది డ్రాయింగ్ రూమ్లో లేవగానే స్వామి చెప్పారు, ఇక్కడ వద్దు మీరు బుర్రకథ ఇక్కడ చేయకండి, వైట్ ఫీల్డ్ అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ జర్మనీ నుంచి, ఇటలీ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఇలా చాలా మంది మనుషులు వస్తారు, అక్కడ మీరు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. సరే స్వామి అని కూర్చున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ భజన్ హాల్లో, ఇది 24 ఏప్రిల్, మేము 23 చేరాము, 24 ఏప్రిల్ స్వామి భజన అవుతుంటే సడన్ గా యునీక్ గా ఒక్కొక్క స్టూడెంట్ ని ఎవరైతే పాడతారో, మీకు తెలిసే ఉంటుంది కొడైకెనాల్ ప్రతిసారి వెళ్ళినప్పుడు స్వామి కొంతమంది సింగర్స్ ని మ్యూజిషియన్స్ ని తీసుకెళ్తారు. ఒక్కొక్క సింగర్ ని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు స్వామి, ఒరిస్సా, అయితే ఒరియా పాట పాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు స్వామి, మహారాష్ట్ర, అయితే మరాఠీ పాట పాడు. నువ్వు స్వామి కేరళ, మలయాళం, తమిళనాడు, తమిళ పాట, ఇలా. సో అలా ఒక సర్కిల్ అవుతూ ఉంది. మా దగ్గరికి వస్తారు ఇంకా స్వామి, ఇంకా మమ్మల్ని అడుగుతారు మీరెక్కడి నుండి వచ్చారనగానే తెలుగు వాళ్ళం సో తెలుగు పాట అని అడుగుతారు అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. కొద్దిసేపు ఆగానే స్వామి ఆగిపోయారు. కానీ ఇందులో చిత్రం చూడండి, భగవంతుడు సాక్షాత్ భగవంతుడు మీ ముందరే, రైట్ నా చేయి పెడితే స్వామి పాదాలు తాకుతుంది. అంత దగ్గరగా ఉన్నా గానీ స్వామి అది నన్ను అడగలేదు అనే బాధలో ఉన్నానే తప్ప అంత దూరం స్వామి నన్ను తీసుకెళ్లారు, ఇంత దగ్గరగా ఉన్నానని మర్చిపోయాను. ఒక్కొక్కరిని అడిగా నన్ను అడగలేదే అన్న బాధలోనే ఉన్నావు నేను, నా పార్ట్నర్ అలా అనుకుంటూ మా మైండ్ లో అనుకుంటూ ఉండగా స్వామి సడన్ గా బుర్రకథ పిల్లలు లేవండి అన్నారు భజన్ హాల్లో. సో లేచి స్వామి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే స్వామి అంతటి స్వామే అందరికి ఇంట్రొడక్షన్ ఇచ్చారు మా గురించి, వీరు బుర్రకథ పిల్లలు, ముగ్గురు పాపం వాళ్లే స్టోరీలు రాసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచో, 5 సంవత్సరాల నుండి నా గురించి చేస్తూ ఉన్నారు ఇలా స్వామి ప్రేమను పొందాలని, చాలా చక్కగా రాసుకుంటారు, చక్కగా పాడతారు, రేపు వీళ్ళు ఇక్కడ బుర్రకథ స్టోరీ పెడతారు, దేని మీద చేస్తారు మీరు అని అడిగారు. సో మేము చెప్పాము స్వామి, అంతకు ముందు స్వామి ఏమన్నారంటే షిరిడీ బాబా మేము చేయమని లోపల చెప్పారు. సో మేము స్వామి చెప్పాము, స్వామి మీతోనే స్టార్ట్ చేస్తాం స్వామి, మేము మీతో స్టార్ట్ చేసి తర్వాత మీరే చెప్తే అది చేస్తాం అంటే, స్వామి కంటిన్యూగా అందరికి చెప్పడం అనమాట, వీళ్ళే చేస్తున్నారు మీ గురించి స్వామి గురించి తెలిసే ఉంటుంది, స్వామి ఎప్పుడు పొగడతలు తీసుకోరు. అయితే మీ ముగ్గురు ఏం చెప్పామంటే, స్వామి అంతా చేసి మీరే, మీరు చేసి మాకు చెప్తారని స్వామి అని చెప్తే, ఇది ఒక 3-4 మినిట్స్ ఇలానే అయింది, స్వామి చెప్పడం, మేము కాదండం, స్వామి మీరే చేశారండం. తర్వాత స్వామి ఒక రెవల్యూషన్ అంటారు, అంటే వీటి కోసం మనం వేచి ఉండాలన్నమాట. స్వామి అన్నారు, నేను చేస్తున్నా అనే నమ్మకం మీకుంది కాబట్టి ఈ రోజు మీరు ముగ్గురు నా దగ్గర ఇక్కడ కొడైకెనాల్ ఉన్నారా అన్నారు. అంటే 5 ఏళ్ళు మనం అనుకుంటుంది స్వామి నేను బుర్రకథ చేయడం, స్వామి ఇవ్వడం, స్వామి మర్చిపోవడం అన్న వరకే ఉంటుంది. ఎందుకంటే అది హ్యూమన్ మైండ్, అది నీతో మాట్లాడితే దాంట్లో ఉన్న ఆనందం, 60 ఇంటర్వ్యూస్ వచ్చాక 61st ఇంటర్వ్యూ రాలేనే బాధపడతాం, కానీ 60 ఇంటర్వ్యూస్ లో ఏమొచ్చిందని మనం ఎప్పుడు ఆలోచించాం. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా, ఐదేళ్ల బట్టి స్వామి ఇంత ఇచ్చారనేది ఎప్పుడు ఆలోచించలేదు. నన్ను కొడైకెనాలు తీసుకెళ్లేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు అదవ్వలేదు. కానీ స్వామి ఎంత పక్కాగా ఏమేం చేశామో ఐదేళ్లలో, ఎన్ని స్టోరీలు చేశామో అన్ని ఒకసారి అదే చెప్తున్నా, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని, ఈవెన్ గాడ్ హ్యాస్ టు వెయిట్ అన్నట్టు అక్కడ తెలిసింది. దాని తర్వాత ఫస్ట్ డే స్టోరీ అయిపోయింది. స్టోరీ అయిపోగానే స్వామి ఇన్వాల్వ్మెంట్, ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ మమ్మల్ని కాస్ట్యూమ్ వేసుకోవడం కానీ తొందరగా పంపించేసి, మీరు టిఫిన్ తొందరగా చేసేసి, ఇంకా గణేష్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పాలు పంచుకోవాలనుకుంటున్నాను, గణేష్ మాతో పాటు స్వామి మా కాస్ట్యూమ్కి కాస్ట్యూమ్ మేకప్ వేయడానికి స్వామి గణేష్ని నిశ్చయించారు. సో గణేష్ మీ ముగ్గురం ఇంకొక అబ్బాయి, ఇలా రోజు 3 రోజులు కంటిన్యూగా మేము స్వామి మీద స్టోరీలు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది స్వామి స్టోరీ యుగావతార్, సెకండ్ ఇది షిరిడి బాబా గారి స్టోరీ, తర్వాత ఈశ్వరమ్మ గారి స్టోరీ. ఆ ఫస్ట్ డే టిఫిన్ అవగానే మేము అలా డ్రాయింగ్ రూమ్కి వచ్చి కాస్ట్యూమ్ వేసుకుంటున్నాము. ఊహకందని అది, అంతుపట్టని ఆనందం అది. స్వామి అలా వచ్చేశారు ఆ రూమ్కి, వచ్చేసి మా ముందర కూర్చోండి 45 నిమిషాలు జస్ట్ హీ వాజ్ అబ్జర్వింగ్ ఎలా వేసుకుంటున్నారు వీళ్ళు కాస్ట్యూమ్. చిన్న చిన్న చిన్నది మైన్యూటెస్ట్ థింగ్స్ అనమాట. అక్కడ ఒక పిన్ని కనిపించలేదు. అక్కడ 4 మనుషులంటే ఎంత, 8 కళ్ళు, అందులో 2 కళ్ళు చూడు అంటే 12 మొత్తం, 12 కళ్ళు చిన్న పిన్ని కోసం వెతుకుతున్నా దొరకలేదు. స్వామి ఒక 10-15 మీటర్స్ దూరంలో ఉన్నారు. అక్కడ నుండి స్వామి ఏ అక్కడ నుంచి చూడు అన్నారు. అక్కడ మేము చూసాము మాకు కనిపించలేదో, లేకపోతే అది అక్కడ అలా వచ్చిందో, అసలు మాకు అర్థం కాలేదు. అంటే స్వామి వాజ్ సో కీన్ అనమాట, ప్రతి ఒక్కటి అలా చూసి. చివరికి ఈ వేస్ట్ బ్యాండ్స్ ఉంటాయి,
2: నాకు ఇంకా బాగా జ్ఞాపకం వస్తుంది అరవింద్, ఆ రోజు మనం ఆ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఈ దండవంకి ఏదైతే ఉందో అది మేము తీసుకురావడం మర్చిపోయాము. సో ఏదో ఒక అరేంజ్మెంట్ చేయాలి స్వామి, మనం ఏదైతే మర్చిపోతామో దాన్ని గుర్తు చేస్తారు మనకి స్వామి. సో ఆ మూమెంట్ లో స్వామి అడిగారు, ఏది చేతులు కట్టుకునేవి దండవంకి లేవి అని అడిగారు. స్వామి కూడా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ సమయానికి ఇస్తారు స్వామి. అందుకే ఈ వేస్ట్ కట్టుకునే బ్యాండే
0: కొన్ని ఎక్కువ తీసుకెళ్ళాం,
2: తీసుకెళ్లి అది చెలగొలాగా అది మడత పెట్టి అడ్జస్ట్ చేసుకుని దానికి సరిపోయేటట్టు కట్టంగానే చిన్న చిన్న ఎడ్జస్ అన్ని బయటకు వచ్చాయి అనమాట. స్వామి ఎంతో డీటెయిల్డ్ గా ఎంతో శ్రద్ధతో అవన్నీ చూస్తూ 45 నిమిషాలు స్వామి మేకప్ నే చూశారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ దానికి.
0: సో స్వామి దగ్గర ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే, అది ఉట్టి స్టూడెంట్స్ గా మనమే అనుభవించాం అనిపిస్తుంది. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఆ ప్రోగ్రామ్ రిహార్సల్ చూసేదాయనే, ఆ రోజు ప్రోగ్రామ్ అయినప్పుడు అంటే అందరికంటే ఓ మై గాడ్ స్వామి అసలు అంటే ఆశ్చర్యపోతారు ఇంత బాగా చేశారు అని. అప్పటికే స్వామి ఒక 4-5 సార్లు చూసేసి ఉంటారు. నార్మల్ గా మనం చూస్తే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ డే చూడాలంటే ఆయన రిహార్సల్కి రారు, ఆయన ఆనందింపజేయడానికి ప్రతి స్టేట్ ఏదో చేస్తారు. కానీ స్వామి దగ్గర స్వామే నిర్మాత, స్వామే స్ఫూర్తి, స్వామే అంతా చేసి
1: ప్రేక్షకుడు,
0: చిట్ట చివరికి స్వామి రివార్డ్, స్వామి అవార్డు అంత. సో అలా ఒక్కొక్కటి మీకు ఎంత ఇదిగా అంటే, కాస్ట్యూమ్ ఎవడు ఈ ముగ్గురులో ఎవరు ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఏ నగ వేసుకోవాలి, ఏ చెవిరింగ్ వేసుకోవాలి, ఏ బట్ట వేసుకోవాలి,
2: ఎలా వేసుకోవాలి
0: మొత్తం అంతటి వరకు స్వామి మొత్తం తీసుకెళ్లి ఫస్ట్ డే స్టోరీ అయిపోగానే లోపలికి వచ్చాము. లోపల రాగానే స్వామి అన్నారు ఆ కథకుడితో అంటే పాడేవాడితో, నీ గొంతు వల్ల కొంచెం చలి కదా, కొంచెం ప్రాబ్లం. నా దగ్గరికి వచ్చి అన్నారు, నీకు అంతా తెలుసురా కానీ భయపడతావు అన్నారు. మూడో వాడితో అన్నారు, వీడు ఫస్ట్ క్లాస్, వీడిలా చెప్పాలి అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు నెక్స్ట్ చెప్పే ఇన్సిడెంట్ తో మీకు ఇది రిలేట్ అవుతుంది. నెక్స్ట్ డే షిరిడి బాబా కథ అయింది. కథ అయ్యక ముందర మళ్ళీ ఇలానే 45 మినిట్స్ స్వామి స్పెండ్ చేయడం. ఆ రోజు మేము కథ స్టార్ట్ చేసే ముందర ఏడ్చేసామన్నమాట, స్వామి ఇంత ప్రేమని మేము పొందడానికి అర్హులమో కాదో కూడా తెలియదు మాకు అంటే, స్వామి అన్నారు ఇచ్చినప్పుడు తీసుకోండి, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి అని. ప్రస్తుతం మనం ఉన్న స్థితి అదే, ఇవన్నీ చూసుకుంటూ మనం జీవించడమే తప్ప ఇవన్నీ మనకు ఉన్నాయి యాక్చువల్గా చూడడానికి.
1: మీరు చెప్తుంటే మీ బుర్రకథల నుండి నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, మీకు బాగా గుర్తుంటుంది,
3: ఇల్లు చక్కబెట్టరా దీపముండగా
1: కొండంత దేవుడు ఉండే మనకు అండగా. ఇప్పటికి కూడా ఈ పాట విన్నప్పుడల్లా కూడా అనిపిస్తుంది, కొండంత దేవుడు ఉండే మనకు అండగా అంటారు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడల్లా కూడా ఈ భావం వచ్చింది నాలో. అయితే మీరు చెప్పినట్లు స్వామి ప్రతిసారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ అనుభవం ప్రసాదించినా స్వార్థం లేదానికి, ప్రతి ఒక్కటి కూడా నిస్వార్థ భావంతో చేసేవారు. అలాగే మీరు చెప్పారు ఇందాక పిన్ను పడిపోతే దాని గురించి ఆయన ఎంత కేర్ఫుల్ గా, అంటే అక్కడ పిన్ను పడిపోయిందా పెన్ను పడిపోయిందా దండవంకి లేదా అది కాదు. స్వామి ఇక్కడ మనకి నేర్పించారు ఏమనిపిస్తుందంటే, మీరు ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్ దానికి ఇవ్వాలి. ఒక పని చేసినప్పుడు ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్, అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా ఏ పని చేసినా కూడా దాని మీద మీకు మొత్తం ధ్యాస ఉండాలి. ఇప్పుడు కోట్లాది మంది స్వామి గురించి వెయిట్ చేస్తున్నారు దర్శనం గురించి, అయినా కూడా నేను ఇప్పుడు ఈ సమయాన్ని వీరి గురించి కేటాయించాను. వీళ్లకి నా అవతార కాలంలో 85 ఏళ్లలో అరగంట లభించడం అనేది ఎంతో పెద్దది, ఎంతో పెద్ద సమయం అది. ఆ సమయాన్ని కానీ కాన్సన్ట్రేషన్ తో కేర్ఫుల్ గా మనకు అందరికి ఇచ్చారు. ఆ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే స్వామికి హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్వామి హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు అనుకోవచ్చు, కానీ స్వామికి తన 85 ఇయర్స్ లో దట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
3: ఇది మీకు ఎలా అంటే, ఒక దండ తీసుకొచ్చారు అంటే బుర్రకర స్టార్ట్ అవ్వగానే దండ వేస్తారు, ఆ దండ స్వామికి నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు, అది నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు, అలా 3 దండలు తెప్పించి మూడోది కొద్ది పెద్దగా ఉండి బరువుగా ఉండి ఆ బరువుకి మా మెడకల్ కింద పడిపోతున్నాయి. కానీ స్వామి మీరు చెప్పినట్టుగా పర్ఫెక్షన్ అంటే ఇంకా స్వామి అంటే స్వామి మనల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలో వీటి నుండి మనం నేర్చుకోవాలన్నమాట. ఇది అయిపోగానే ఎందుకు చెప్తున్నా అంటే, నెక్స్ట్ డే స్వామి చెప్పారు కదా నువ్వు కొంచెం భయపడతావరా అని, స్వామి అలా చెప్పాక కథ ఎలా చేయాలని నెక్స్ట్ డే నేను భయపడుతూ ఉన్నాను అనమాట. సడన్ గా స్వామి నా చేయి పట్టుకున్నారు, స్టోరీ ఇంకా బయటకు రాబోతున్న భజనలకి స్వామి సడన్ గా చేయి పట్టుకుని అన్నారు, నిన్న చెప్పాను కదా నీకు తడబడుతున్నావు కొంచెం అని. ఏం లేదు బంగారు, నువ్వు బాగా చెప్తున్నావు, కొంచెం మెల్లగా చెప్తే గనక తమిళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు, వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమవుతుందని. ఆ స్ఫూర్తి అని అప్పుడు ఇవ్వకపోయింటే నేను అంటే చేసేవాడిని, కానీ ఆ భయం ఉండేది, కానీ అది ఒట్టి స్వామి క్లియర్ చేయగలుగుతారనమాట. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ రోజు సాయంత్రం స్వామి అన్నారు ఇలానే, మళ్ళీ సిచ్యువేషన్ వచ్చాక స్వామి అంతా మీరు చేస్తున్నారంటే, స్వామి అన్నారు అంతా నేనే చేశా బంగారు, కానీ ఇంత ఎఫర్ట్ పెట్టారు చూడు మీరు దానికే ఇదంతా, టేక్ 1 స్టెప్ టువర్డ్స్ మీ, ఐ టేక్ 100 అన్నట్టు స్వామి ఏది మర్చిపోలేదు, ఏది మర్చిపోరు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆ రోజు మేము ఒక చిన్న పద్యం పాడాం స్వామిది, మౌలి గుల్కేడు చంద్ర మక్కండ కలతోడా అని. స్వామి అన్నారు శ్రీడీబాబా కథలు ఏంటి పద్యాలు లేవని, ఇది ఒక చిన్నది పాడాం మేము స్వామి, నెక్స్ట్ టైం ఇది పెడతామని. ఆ 2 లైన్లు పాడంగానే 14 లైన్ల పద్యం మేము మర్చిపోయాం. ఆ 14 లైన్లు స్వామి పాడేసి, బంగారు నేను 1950లో రాశాను, ఇలాంటి మీకు ఎన్నో ఎన్నో ఎన్నో పుట్టబోతికి వచ్చాక ఇస్తాను అని ఇలా చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కటి మనం భగవంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. స్వామికి అన్ని తెలిసి కూడా మనం అనుకుంటాం మర్చిపోయారేమో అని, కానీ ఎప్పుడు ఆయన మర్చిపోలేదు అని నిశ్చయించుకుంటారో అప్పుడే రివీల్ చేస్తారు తప్ప, మనం నా భక్తి కోసం ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు, ఆయన భగవంతుడు. సో అలా
1: గణేష్ అరవింద్, సమయాభావం వల్ల మనం కంటిన్యూ చేయలేకపోతున్నాము. ఆల్రెడీ మన స్టూడియోలో సమయం 4:16, ఇంకొక 14 నిమిషాల్లో సాయి కుల్వన్ సభా మంటపం నుండి మనం వేదపట్టణం భజన కార్యక్రమం వింటాము. అయితే ద టేక్ హోమ్ లెసన్ ఇవాళ మనకి ఈ కొడై అనుభవాల ద్వారా, శ్రోతలు ఎంతో మంది ఈ అనుభవాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు మనకి మెయిల్స్ ద్వారా లెటర్స్ ద్వారా కూడా వాళ్ళు అభిప్రాయాలను పంపిస్తున్నారు. ఇంకా రానున్న రోజులు కూడా ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి స్వామి ఏం ప్రసాదించారు అని చెప్పడానికి కాదు, మనమేదో గొప్పని కాదు, మీరు చెప్పినట్టు ఆయన భగవంతుడు, మనకి చేయాల్సిన అంటే ఆయన చేసినా చేయకపోయినా ఆయన భగవంతుడే, కానీ మనకొక ఆదర్శాన్ని ఇవ్వడం కోసం, మనకొక మార్గదర్శకాన్ని సూచించడం కోసం, మానవుడు అంటే ఐడియల్ మానవుడు, ఒక ఉత్తమ మానవుడు అంటే ఎలా ఉండాలి అనేది చూపించడం కోసం ఇవన్నీ కూడా మనకు ప్రసాదించారు. అయితే ఇవాల్టి కొడైకెనాల్ ట్రిప్ లో నాకు తోచిన 2 టేక్ హోమ్ లెసన్స్ ఏంటంటే, ఒకటి, స్వామి మనల్ని ఎప్పుడు మర్చిపోరు. మన ఇంట వెంట జంట కంట ఎప్పుడు ఉంటారు. ఆ లిటిల్ ఎఫర్ట్ మనం ఎప్పుడైతే పెడతామో, టేక్ వన్ స్టెప్ టువర్డ్ స్వామి, స్వామి మన వైపు 1000 అడుగులు వేస్తారు. అదొకటి. రెండవది, ఏ కార్యం మనం తలపెట్టినా దాని మీద మనం పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలి. ఇది స్వామి మీరు చెప్పిన అనుభవాల నుండి నేను నేర్చుకున్నది. అయితే మన ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తున్నాము. మళ్లీ వచ్చే వారం కలుస్తాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర మీకు మన అరవింద్ చెప్పిన బుర్రకథ నుండి ఒక చక్కని పాటను వినిపిస్తాము. ఇంతటితో ఈనాటి మా శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ, అరవింద్, గణేష్, మీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.
3: మా అదృష్టం ఇది.
1: మీరు ఇంకా మరిన్ని అనుభవాలను చెప్పాలని మా శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. స్వామి అనుగ్రహిస్తే, స్వామి అనుమతి ఉంటే అలాగే తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆ 2 పాటలను విందాం. అందరూ కూడా రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 4వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: చూడారా స్టూడెంట్స్, పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: శ్రోతలు, రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
4: చెన్నై వాసులు సాయి గోవింద్, సాయి రక్షిత్ కలిసి సమర్పిస్తున్న వాద్య సంగీతంతో మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు కొనసాగిద్దాం. సదా భావయామి కీర్తనం.

0: సదాభావయామి చెన్నై కళాకారులు వాద్య సంగీతం విన్నారు. మాండలిన్ సాయ్ గోవింద్, వయలిన్ రక్షిత్.
1: ఈనాటి 9వ వార్షికోత్సవ ప్రత్యేక సాయంత్ర కార్యక్రమాలను వేద పఠనంతో ప్రారంభించుకుందాం. మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చెప్పబోయే శిష్యానుశాసన మంత్రాన్ని ఇప్పుడు విందాం.

हैं। ओम श्री सायरा तैत्रीय उपनिषद शिक्षावल्लीलोनी चिवरी भागम ई शिष्यान शासन मंत्रम ఒక విద్యార్థి గురుకుల పాఠశాల నుండి విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగు పెట్టేటప్పుడు గురువు ఇచ్చే ముఖ్యమైన సూచనలను తెలుపుతుంది ఈ మంత్రం. వీటిని విద్యార్థి అలవర్చుకుంటే జీవితం సాఫీగా సజావుగా సాగుతుందని తెలుస్తుంది. ఆ సూచనలేంటో చూద్దాం. మొట్టమొదటిగా సత్యాన్ని పలికి ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో నడవటం అంటే మనం చేయవలసిన మంచి పనులను చేస్తూ చేయకూడని చెడ్డ పనులను నివారిస్తూ ఉండటం. మనం ఆరోగ్యవంతులుగా ఉంటే మనం చేయవలసిన పనులు, నిర్వర్తించవలసిన నిత్య కర్మలు సక్రమంగా చేయగలుగుతామని చెప్తుంది. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారికి మర్యాదలు ఇవ్వాలి. విద్య నేర్పిన గురువును, ఇంటికి వచ్చిన అతిథులను దైవంగా తలచి వారి పట్ల గౌరవ అభిమానాలను కలిగి ఉండాలి. పాపపు పనులు చేయటం నుండి మనం దూరంగా వెళ్ళాలి. ఇతరులకు నీకు హాని కలిగించే పనులు చేయొద్దు. ఏది మంచి ఏది చెడు అన్న విచారణ చేసిన తర్వాతనే మనం ఆ పనిని చేయాలి. జ్ఞానులైన పెద్దల సమక్షంలో మనం ఉన్నప్పుడు వారు చెప్పేది, వారు చర్చించుకునే విషయాలను జాగ్రత్తగా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఆపై విచక్షణ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారు పంచిన జ్ఞానం మనలో చేరి మనకి అవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అందరికీ దానాలు బహుమతులు ఆనందంగా ఇవ్వాలని చెప్తూ నేను ఇస్తున్నాను అన్న భావన లేకుండా వినయ విధేయతలతో ఇవ్వాలి. చివరగా మనం క్లిష్టతరమైన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రాలలో కూడా సూటిగా సమాధానం దొరకకపోతే మనం అత్యంత అనుభవజ్ఞులైన పెద్దల నడవడిని జాగ్రత్తగా గమనించి ఆపై మన విచక్షణ శక్తితో జ్ఞానమును జాగ్రత్తగా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఆపై విచక్షణ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారు

0: ఇది గురువు శిష్యునికిచ్చే శాసనం అంటుంది. ఇది తప్పక పాటించి తీరాలి.
1: మన పెద్దలలో చాలా మంది భగవాన్ దివ్య మంగళ స్వరూపాన్ని కళ్లారా చూసి తరించారు. ఆనందం ఎవరూ మిస్ కాకూడదని కావాలు. కన్ను విప్పి చూడరోరన్న అంటూ తోటి వారిని హెచ్చరిస్తూ పాడుకున్నారు. ఆ పాటనే ఇప్పుడు మన తిరుపతి బాల్వికాస్ బృందం వినిపిస్తారు.

తిరుపతి బాల్ వికాస్ బృందం గానం చేసిన కన్ను విప్పి చూడరోరన్న పాట విన్నారు. శ్రోతలకు మా తదుపరి సమర్పణ దానం నాటిక. సమర్పిస్తున్నవారు విశాఖపట్నం బాల్ వికాస్ బృందం.

0: విలువిద్యలో సాటిలేని మేటి పాండవ మధ్యములు శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమిటి సమాచారం?
0: ద్వారక నుండి వచ్చిన వసుదేవ నందనులు. శ్రీకృష్ణుల వారు తమ భవనానికి వస్తున్నారు.
1: నా ప్రియమిత్రుడు, నా దైవం, మా బావ శ్రీకృష్ణుడు మా భవనానికి వస్తున్నారా?
0: అవును ప్రభు.
2: ఆ నందనందనుని మెడలో అలంకరించడానికి పారిజాతాల మాల వెంటనే తీసుకురండి.
3: చిత్తం ప్రభు. ఇదిగో పారిజాతాల మాల ప్రభు.
1: పదండి.

0: కృష్ణ, ద్వారకావాస, దేవకీనందన, మమ్మల్ని దయతో అనుగ్రహించడానికి హస్తినకు వచ్చావా?
1: ఆదరించే ఆత్మీయులున్నప్పుడు రావాలి కదా అర్జున.
0: ఈ సింహాసనంలో కూర్చో కృష్ణ.
1: అర్జున, హస్తినకు రావడం చాలా ఆనందంగా ఉంది. పాండవ పరివారం అంతా కుశలమే కదా.
0: నీ అనుగ్రహం వలన కుశలమే బావా.
1: మరి అన్నగారి ధర్మరాజు పరిపాలన ఎలా సాగుతోంది?
0: అన్నగారి పరిపాలన ధర్మం తప్పకుండా సాగుతోంది. రామరాజ్యాన్ని తలపిస్తోందని ప్రజలు మురిసిపోతున్నారు కృష్ణ.
1: అలా అయితే అన్నగారిని మెచ్చుకొని తీరాలి.
0: అది నీ అనుగ్రహమే కదా కృష్ణ.
1: నీ గాండివము నీ బాణాల గొప్పతనం కాదా?
0: వాటి గొప్పతనం కూడా ఉందనుకో.
1: అనుకోవడం కాదు, పరమసత్యం. అశ్వమేధ యాగం తర్వాత నీ దిగ్విజయ యాత్రలో నీకు సాటి వీరులు లేరని రుజువైపోయింది కదా.
0: సత్యం చెప్పావు కృష్ణ.
1: నేనెప్పుడూ సత్యమే చెప్తాను. ఇక ఆయుధాలు అవసరం లేదు నీకు, మహావీరుడివి కదా. మరేం చేద్దామనుకుంటున్నావు?
0: అన్నగారు ధర్మరాజుకి ఎనలేని కీర్తి సంపాదిద్దామనుకుంటున్నాను. సూర్యచంద్రులున్నంత వరకు అన్నగారి కీర్తి కథలుగా చెప్పుకోవాలి.
1: మరేం చేస్తే ఆ కీర్తి లభిస్తుందో ఆలోచించావా?
0: ఎవరూ ఊహించని రీతిలో దానధర్మాలు అన్నగారి పేరు మీద చేస్తాను.
1: మంచి ఆలోచనతో దానధర్మాలు ప్రారంభిస్తావు. సరే, కాని అవి ఏ ఆటంకాలు లేకుండా జరగాలి కదా.
0: అర్జునుడు తలపెట్టడం జరగకపోవడమునా కృష్ణ?
1: నిజమే, నీ వంటి మహావీరుడు తలపెడితే ఇక బ్రహ్మ కూడా అడ్డుపడలేడు.
0: మరి నా ప్రతిభకు ప్రత్యక్ష సాక్షివి నీవే కదా కృష్ణ.
1: అవునవును, నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. అది సరే, నువ్వు చేసే దానధర్మాలు గొప్పవని ఎలా తెలుస్తుంది అర్జున?
0: దానం పుచ్చుకునేవారు ఊహించని రీతిలో ఉంటాయి మా దానాలు. అవి చూసి దానం గ్రహించినవాడు పరవశించిపోయి ప్రపంచమంతా చాటి చెప్తాడు, చెప్పి తీరుతాడు.
1: అంటే దానం పుచ్చుకున్నవారు ధర్మరాజును కీర్తించాలన్నమాట?
0: అది వారి కనీస ధర్మం కదా వాసుదేవా.
1: నాకు తెలియదులే. ఇంతకీ నీ దాన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు?
0: శుభముహూర్తం చూడాలి కదా కృష్ణ.
1: పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందిన మహాభక్తుడివి. నీలాంటి భక్తుడి సంకల్పం వెంటనే నెరవేరాలి కదా.
0: అంటే వెంటనే ప్రారంభించాలంటావా?
1: నువ్వు సందేహం పెట్టుకోకు. నీ తలంపు వెంటనే జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
2: ప్రభు, జయము జయము.
0: ఏమిటి విశేషం?
2: ఒక పేద బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు.
1: నీ భక్తికి నిదర్శనం చూసావా అర్జున? నా ఊహ నిజమైంది కదా.
0: నాకు ఆశ్చర్యంగా ఉంది.
1: ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతాయి చూడు.
3: కృష్ణ, మధుసూదన, నీకివే ప్రణామాలు.
1: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
3: అర్జున, ధనంజయ, తమకు మా వందనాలు.
0: బ్రాహ్మణోత్తమ, ఈ ఆసనంపై కూర్చోండి. మీకే సహాయం కావాలో చెప్పండి.
3: ప్రభు, బహుకుటుంబంతో పేదరికంతో బాధపడుతున్నాను. నా బాధల నుండి గట్టెక్కి ప్రశాంతంగా జీవితం గడపడానికి తగిన ధన సహాయం అందించండి.
1: చూసావా అర్జున, నీ సంకల్పం వెంటనే నెరవేరుతుందని చెప్పానా?
0: అవును కృష్ణ, నీ మాట అక్షరాలా నిజమైంది. ఇదే మంచి ముహూర్తం. నా దాన ధర్మాలు ఇప్పుడే మొదలు పెడతాను.
1: తప్పక మొదలుపెట్టు.
0: సిద్ధంగానే ఉన్నాను కృష్ణ. ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండి పెట్టె.
1: బంగారు నాణాలు నింపిన వెండి పెట్ట దానానికే?
0: మనం చేసే దానం గొప్పగా ఉండాలి కదా.
1: అవునవును, ఎవరూ ఊహించనంత గొప్పగా ఉండాలి కదా.
0: దయచేయండి మహానుభావా, ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండి పెట్టె అందుకోండి. వీటితో మీరు మీ కుటుంబము హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ధర్మరాజు దయతో అందించిన మహాదానమని గుర్తుపెట్టుకోండి.
3: గుర్తుపెట్టుకోవడమే కాదు, అందరికీ ఢంకా బజాయించి చెప్తాను. ధర్మ ప్రభువులకు నా ధన్యవాదాలు. కృష్ణ, నా వందనాలందుకో. పాండవులందరూ సుఖసంతోషాలతో జీవించాలి. సెలవు ప్రభు.
0: మంచిది. చూసావా కృష్ణ, నిన్ను అడగకుండానే ఈ దానం గురించి ఢంకా బజాయించి చెప్తానన్నాడు.
1: వినకేం, చెవులారా విన్నాను. త్వరలో ప్రజానీకమంతా ధర్మరాజు సాటిలేని మేటిదాత అని కీర్తిస్తుంది. హస్తినలో కొన్నాళ్ళుండి నాకు ప్రత్యక్షంగా ఈ వైభవం చూడాలనుంది.
0: తప్పక కృష్ణా.

0: దండాలయ్యగారు,
1: దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా. నీ ప్రయాణం ఎంతవరకు నాయనా?
0: ఎంతవరకంటే ఏమి చెప్పను బాబు. కూడు గూడు లేని వాణ్ణి, ఏ దారి దొరికితే ఆ దారంట పోవడమే. మరి తమరి దారేటి బాబు?
1: హస్తినాపురానికి కూతవేటి దూరంలో ఒక చేపల చెరువు ఉందయ్యా. ఆ చెరువు పక్కనే అగ్రహారం ఉంది, అక్కడేనయ్యా మా ఇల్లు.
0: అంత దూరం ఒంటరిగా ఒక్కరూ ఎలా వెళ్తారండి? ఏమీ అనుకోపోతే మీ ఇంటిదాకా కాస్త తోడురానా?
1: తోడొస్తానంటే వద్దంటానా? ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు, తప్పకుండా రానాయనా.
0: అయ్యగారు, తమరు రాజభవనం నుంచి వస్తుంటే చూశాను, తమరు రాజదర్శనానికి వెళ్లారా?
1: రాజదర్శనానికి కాదయ్యా, నిరుపేద బ్రాహ్మణుణ్ణి, కంపంత సంసారం, ఆడుకునేవారు లేక సహాయం అడగడానికి వెళ్లానయ్యా.
0: రాజదర్శనం లభించిందా? మీ శ్రమకి తగిన సహాయం అందిందా?
1: దైవానుగ్రహం నాయన, అక్కడ ముందు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది.
0: రాజదర్శనం కాలేదా?
1: తొందరపడకయ్యా, నిదానంగా విను. కృష్ణ దర్శనం అయ్యాక వారి పక్కనే అర్జునుడు కూర్చున్నాడు, వారికి నా వందనాలు సమర్పించుకున్నాను.
0: మీ వందనాల సంగతి నాకెందుకయ్యగారు? వారు ధన సహాయం చేశారా?
1: ధన రూపేణా వారు ఒక్క వరహా కూడా ఇవ్వలేదయ్యా.
0: ఒక్క వరహా కూడా ఇవ్వలేదా? మరి ధర్మరాజు పరిపాలన రామరాజ్యాన్నే తలపిస్తుందంటారే.
1: దానికి కారణం ఉందయ్యా.
0: ఏం కారణం ఉంది?
1: వారిది మనం ఊహించలేని దానగుణమయ్యా.
0: అంత ఊహించలేని దానగుణం ఉంటే మీకు వరహాయనే ఇవ్వలేదే.
1: ధనం ఇవ్వలేదయ్యా, కానీ నేను కలలో కూడా ఊహించని దానమిచ్చారయ్యా నాకు.
0: ఏమిటా దానం?
1: తొందరపడతావేం, చెప్తాను విను. వెండి పెట్టెలో పెట్టి 100 బంగారు నాణాలు ఇచ్చారయ్యా.
0: ఆ, వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు ఇచ్చారా?
1: అందుకే అడిగిన వాడికి అడగని వాడికి కూడా అర్జునుడు చేసిన దానం గురించి ఠంకా భజాయించి మరీ చెప్తానయ్యా.
0: అయ్యవారు, మీరు అదృష్టవంతులండి. మహాలక్ష్మి మీ ఇంట్లో కాలు పెట్టింది అయ్యా, మీ పాదాలకు దండం పెట్టనివ్వండి.
1: నా పాదాలకి దండం ఎందుకయ్యా?
0: అదృష్టం కాస్తంతైనా అంటుకుంటుందని.
1: భలేవాడివయ్యా, అదృష్టం నీకు రావచ్చు, కాలం కలిసి రావాలి అంతే.
0: అయ్యా, చాలా దూరం వచ్చాం, మీకు దాహం అనిపించటం లేదా?
1: దాహం వేస్తోందయ్యా.
0: దాహం వేస్తోంది కదా, నేనిక్కడే ఉంటాను. ఈ పక్కనే చెరుకుతోట, ఆ పక్కనే బావి చేదుకునే చేదా ఉంటాయి, కడుపు నిండా చల్లటి నీరు తాగి రండి. ఆ సంచిలా ఇవ్వండి, పట్టుకుంటాను.
1: సరే, ఇందా నా సంచి పట్టుకో. జాగ్రత్త సుమా, నేను మంచినీళ్లు తాగి వస్తాను.
0: వేగంగా రండి.
1: అమ్మయ్యా, బ్రతికించావయ్యా, ఆ బావి నీరు ఎంత తీయగా ఉందో.
0: అయ్యా, ఇదిగో మీ వెండి పెట్టే, జాగ్రత్తగా పెట్టాను, చూసుకోండి.
1: నాతో చేపల చెరువు వరకు రావా?
0: కూడు కూడు లేని వాణ్ణి, ఈ పొలాల్లో ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను బాబు. తమరు జాగ్రత్తగా వెళ్ళండి.
1: ఇదిగో, ఎప్పుడైనా చేపల చెరువు వైపు వస్తే కనిపించవయ్యా.
0: అలాగే.

0: అమ్మయ్యా, మహాలక్ష్మి మహాలక్ష్మి
1: అంత కేకేసి పిలిచారు, ఏమైందండి?
0: ఏమైందా? మన పంట పండింది, మన ఇంట శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందే.
1: మనింట్లో శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందా?
0: మనింట్లోనే మహాలక్ష్మి, ఎలాగంటావా? నేను రాజదర్శనానికి వెళ్లానా, వెళ్లగానే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. శ్రీకృష్ణుడు నా వందనాలందుకుని అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు. అంతే, ఈరాధివీరుడైన అర్జునుడు వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు పెట్టి దానంగా ఇచ్చాడు.
1: 100 బంగారు నాణాలే? ఏవి?
0: జాగ్రత్తగా దాచాను కదా, తీయని.
1: బంగారు నాణాలేవండి, పెట్టె ఖాళీగా ఉంది.
0: ఖాళీగా ఉందా? ఇది చూడని, బంగారు నాణాలెలా మాయమయ్యాయి? లక్ష్మి, రాజమందిరం నుంచి నాకు తోడుంటానని మంచి మాటలు చెప్పి నా వెంట చాలా దూరం వచ్చి ఒక చోట నన్ను దాహం తీర్చుకోమని పంపించి జాగ్రత్తగా ఉంచుతానని నా సంచి తీసుకున్నాడు. వాడి మాయమాటలు నమ్మి నాకిచ్చిన బంగారు నాణాలను వాడికి నేరకపోయి చూపించాను. వాడే కాజేసుంటాడు. అర్జునుడికి ఈ విషయం మనవి చేస్తాను.
1: మాయామర్మం తెలియని అమాయకుడినని, మోసపోయానని చెప్పి చూడండి. అర్జునుడు కరుణించి మళ్లీ మీకు ధన సహాయం చేయొచ్చు.
0: నా మాటలు అర్జునుడు నమ్ముతాడంటావా?
1: అధైర్యపడకండి, ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణుని ప్రార్థించండి, ఆయన కరుణామయుడు, తప్పక ఆదుకుంటాడు.

0: దేవకీ నందనుల శ్రీకృష్ణుల వారికి, శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: మా దర్శనం కోసం ఎవరైనా వచ్చారా?
0: అవును ప్రభు.
1: ఎవరు వారు?
0: నిన్న ప్రభువులు సత్కరించిన బ్రాహ్మణులే మళ్లీ వచ్చారు.
1: వారే మళ్లీ వచ్చారా? కారణం లేకుండా రారు కదా కృష్ణ.
2: వారిని అనుమతిస్తే విషయం తెలుస్తుంది కదా అర్జున.
1: వెంటనే ప్రవేశపెట్టు.
3: వాసుదేవా, కృష్ణ, నమో నమః. ధర్మస్వరూప, ధనంజయ, వందనాలు.
1: నిన్ననే మిమ్మల్ని సత్కరించాము కదా, ఈరోజు మీ రాకకు కారణం?
2: నిర్భయంగా చెప్పండి.
3: ప్రభు, మాయామర్మం తెలియని అమాయక బ్రాహ్మణుడను. నిన్న రాజభవనం నుండి నేను బయటపడిన దగ్గర నుండి ఒక దొంగ తీయని మాటలు చెప్పి నన్ను ఏమార్చి నేను దాహార్తిని తీర్చుకునే సమయంలో ప్రభువులిచ్చిన 100 బంగారు నాణాలను దొంగిలించి మాయమయ్యాడు. ప్రభు, ప్రభువులే విచారించి నాకు న్యాయం చేయండి.
2: ఇతడు చెప్పిన మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి. ఆలోచించు అర్జున.
1: విచారించకండి. ఈరోజు మరొక విలువైన వజ్రాన్ని మీకు దానంగా ఇస్తున్నాం. జాగ్రత్తగా తీసుకుని వెళ్లి మీ కుటుంబాన్ని ఆదుకోండి.
3: తమ అనుగ్రహం.
1: రండి, ఈ విలువైన వజ్రాన్ని అందుకోండి. భద్రంగా తీసుకుని వెళ్ళండి.
3: మీ దానగుణాన్ని 1004 గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ప్రభు.
1: మీరు సాటివారికి, తోటివారికి మా దానగుణాన్ని గురించి చెప్పగలరు కదా?
2: చెప్పక తప్పదు కదా. అదీగాక అది అతని విద్యుక్త ధర్మం కూడా.
1: నువ్వు సరిగ్గా చెప్పావు కృష్ణ.
3: సెలవు ముకుందా. సెలవు ప్రభు.

0: మహాలక్ష్మి, మహాలక్ష్మి.
1: ఏమైందండి? ప్రభువులు కరుణించారా? దానం పుచ్చుకున్నారా?
0: జరిగిన దానికి విచారించవద్దని ఓదార్చారు. నిర్భయంగా నిజాన్ని చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో జరిగింది జరిగినట్టుగా చెప్పాను. వారు నన్ను మన్నించి కరుణించి ఇదిగో విలువైన ఈ వజ్రాన్నిచ్చారు చూడు.
1: తళతళా మెరిసిపోతుంది. ఎంత విలువైనదో ఏమిటో! అదృష్టం మనకి కలిసొచ్చింది. వజ్రాన్ని భద్రంగా దాచండి. నేనిప్పుడే వంట చూసుకుని వస్తాను.
0: రేపు వజ్రాలంగడికి వెళ్లి వాకబు చేసి మన దగ్గర ఉన్న వజ్రపు విలువ తెలుసుకుని వస్తాను. మంచి ముహూర్తం చూసి మనం అమ్ముకోవచ్చు. ఆ ధనంతో సుఖంగా మన జీవితం సాగించవచ్చు.
1: రేపు కదా, ఈరోజు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.
0: ఈ వజ్రాన్ని ఎక్కడ దాచడం? పెట్టెలో దాచడానికి సరైన పెట్టె లేవు. అటక మీద కొత్త కుండ ఉంది, దానిలో అయితే భద్రంగా ఉంటుంది. అక్కడ వజ్రం దాచి ఉంటారని ఎవరికీ ఆలోచన కూడా రాదు.
1: వజ్రాన్ని భద్రంగా దాచారు కదా?
0: భద్రంగానే దాచానే. ఎక్కడ దాచానంటే?
1: నాకు చెప్పవలసిన అవసరం లేదు, కాని మీరు గుర్తుంచుకోండి చాలు. నిశ్చింతగా నిద్రపోండి.
0: అమ్మయ్యా, ఇప్పటికి మనస్సు కుదుటిపడింది.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి అంత బిగ్గరగా కేకేశారు, ఏమైంది? అటక మీద కొత్త కుండ కనిపించదేం? కుండ కనిపించలేదనా? సరే నేనే తీశానులేండి. కొత్త కుండ నువ్వు తీసావా? ఎందుకే? ఎందుకేమిటండి, పాత కుండ చిల్లుపడి నీరు కారిపోతోంది. పాత కుండతో ఏమవస్థలు పడతామని నేనే తీశాను వాడుకుందామని. ఏది ఆ కుండ? ఇప్పుడే చెరువుకు వెళ్లి శుభ్రంగా కడిగి మంచినీళ్లు తెచ్చాను. అదిగో
1: చెరువుకి తీసుకెళ్లి కడిగేశావా? కడిగే ముందు అందులో ఏముందో కనీసం చూసావా?
0: అది ఖాళీ కుండ, దానిలో ఏముంటాయండి? అయినా ఆ కుండ గురించి అంత కంగారెందుకండి?
1: కంగారు కాక ఇంకేమిటే? ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక నిన్న నాకు దానమిచ్చిన ఆ వజ్రాన్ని ఆ కొత్త కుండలోనే దాచానే.
0: విలువైన వజ్రం కుండలో దాచడమేమిటండి?
1: మహాలక్ష్మి, తెల్లవారకుండా నువ్వు లేస్తావని, ఆ కుండతోనే నీళ్లు తెస్తావని నేనెలా ఊహిస్తానే?
0: బాగానే ఉన్నాయి మీ తెలివితేటలు, నా అదృష్టమూను.
1: అంత విలువైన వజ్రము గంగపాలైందన్నమాట. శనీశ్వరుడు నెత్తిన తాండవిస్తూ ఉంటే ఇదిగో ఇలాగే ఉంటాయి మన జీవితాలు.
0: మన తలరాతకి ఇంకొకరిని నిందించి ప్రయోజనమేమిటి? ఓ పని చేయండి.
1: ఏం చేయమంటావు?
0: ఈరోజు మళ్లీ రాజదర్శనానికి వెళ్ళండి.
1: ఒక మారు పొరపాటంటే సహిస్తారే? మాటిమాటికి అజాగ్రత్తగా ఉంటే ప్రభువులు సహిస్తారా?
0: ప్రభువులు అంటే మాట పడండి.
1: పర్వాలేదు, ఈ మారు ఆ వాసుదేవుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళండి.
0: ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చినవాడు మన్నాదు కూడా.
1: నేను ఇక్కడ కృష్ణా కృష్ణా అని స్మరిస్తాను. మీరు ఆ గోవర్ధన గిరిదారిని తలుచుకుంటూనే వెళ్ళండి.
0: పరమాత్మ మనను ఆదుకుంటాడని అనిపిస్తోంది నాకు.
1: అంతేనంటావా? మన అజాగ్రత్తకి వారొక మాటన్నా పర్వాలేదు. సరే వెళతాను.

0: శ్రీ వాసుదేవునికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమి సమాచారం?
0: నిన్న మొన్న వచ్చిన బ్రాహ్మణులే తిరిగి వచ్చారు ప్రభు.
1: ప్రవేశపెట్టు.
0: చిత్తం ప్రభు.
2: కృష్ణ, ముకుంద, జనార్దన, అందుకో నా వందనాలు. ధనంజయ, నా నమస్కారాలు అందుకోండి ప్రభు.
1: తిరిగి వచ్చారేం బ్రాహ్మణోత్తమా?
2: ప్రభు మన్నించండి, ప్రభువుల్ని నిచ్చిన వజ్రాన్ని భద్రంగా తీసుకువెళ్లి మా పేద ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక అటక మీద కొత్త కుండలో దాచాను. ఈరోజు దాని విలువ తెలుసుకుని అమ్ముదామనుకున్నాను, కాని దురదృష్టవశాత్తు నా భార్య ఆ కుండనే నీటి కోసం చెరువుకు తీసుకెళ్లి చూసుకోకుండా చెరువులో కడిగి నీరు తెచ్చింది. ప్రభువులిచ్చిన వజ్రం గంగపాలైంది. దిక్కుతోచని స్థితిలో తమ వద్దకు వచ్చాను ఆదుకుంటారని.
1: మళ్లీ సహాయం చేస్తే జాగ్రత్తగా ఉంటావని మాకు నమ్మకం లేదు. నీకు చేసిన సహాయం నిరుపయోగము, అపాత్ర దానము అవుతుందని మా అభిప్రాయం.
2: ప్రభు యొక్క మారు కరుణించండి, నా తప్పును మన్నించి సహాయం చెయ్యండి.
1: మీమందించిన దానాన్ని చక్కగా ఉపయోగించుకుని మీ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగి మా దానానికి తగిన కీర్తి తెస్తారని ఆశించాం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. మీకు చేసిన దానం మాకు మీకు కూడా ఉపయోగం లేకుండా పోయింది. మీరు వెళ్ళవచ్చు.
2: ప్రభు,
1: మా నిర్ణయం మారదు, మీరు వెళ్ళవచ్చు.
3: అర్జున, పోనీ, నేను సహాయం చెయ్యనా?
1: ఇలాంటి అజాగ్రత్త పరుడికి ఏ సహాయం అందించినా అతనికి ప్రయోజనముండదు, మనకి ప్రయోజనం ఉండదు. కృష్ణ,
3: మనకీ ప్రయోజనం ఉండదన్నమాట?
1: నిశ్చయంగా ఉండదు.
3: ఏ ప్రయోజనము అవసరం లేని నేనున్నాను కదా. పోనీ, నేను దానం చేయనా? నేను దానం ఇచ్చిన వెంటనే మరిచిపోతాను. దానం పుచ్చుకున్నవాడు మరిచిపోయినా బాధపడను, ఏ కీర్తి ఆశించను. ఇచ్చిన వెంటనే మరిచిపోయేదానికి నేను చేసిన దానం ఉపయోగమా నిరుపయోగమా అని ప్రశ్నే తలెత్తదు. అదీగాక నేను చేసిన దానం చూస్తే నువ్వు నవ్వుకుంటావు కూడా.
1: అలాగైతే నాకే అభ్యంతరం లేదు.
3: బ్రాహ్మణ, ఇటురా, ఇదిగో ఈ రెండు రాగి కాసులు తీసుకో, ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఎవరొస్తారో వారు ఈ రెండు రాగి కాసులకు ఏదిస్తే అది కొను.
2: కృష్ణ మహానుభావా, నీ అమృతహస్తంతో ఏదిచ్చినా అది నాకు అఖండ ఐశ్వర్యం అందిస్తుంది. కృష్ణ కృష్ణ అని నీ నామం స్మరిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. నీ సంకల్పమాత్రము చేత కుచేలుడు కుబేరుడు కాలేదా? ఈ రాగి కాసులే నా పాలిటి కల్పవృక్షమవుతుందని నా నమ్మకం. ఈ కృష్ణ
3: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
2: మహాప్రసాదం కృష్ణ. ప్రభు సెలవు.
1: అమాయకుడు, 100 బంగారు నాణాలను, విలువైన వజ్రాన్ని భద్రపరుచుకోలేని మందమతి, ఈ రెండు రాగి కాసులతోనూ ఏం బాగుపడతాడు?
3: ఏం చేస్తాడో చూద్దాం. మంచి జరుగుతుందని ఆశించడంలో తప్పులేదు కదా. అర్జున, మహాభక్తులమని గర్వించేవారు ఉంటారు, తాము గొప్ప భక్తులం కామని చింతించేవారు ఉంటారు. అందరూ నాకొకటే.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి
1: వచ్చారా? రాజదర్శనం అయిందా? మన దురదృష్టాన్ని విని వారు సహాయం చేశారా?
0: రాజదర్శనం అయింది, మన దురదృష్టాన్ని విన్నారు, కాని సహాయం అందించలేదు. నిరాశపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆదరించి ఈ రెండు రాగికాసులను ప్రసాదించాడు. అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు.
1: రెండు రాగికాసులా? వాటితో ఏం లాభమండి?
0: అమాయకురాలా, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు అందించిన చేయి, పాండవులకు అఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించిన చేయి, ఆ వాసుదేవుని శ్రీహస్తాలు అనుగ్రహించినవి ఇవి. వీటితో ముందుగా ఎవరొస్తే వారేమిస్తే దానినే కొనమన్నాడు. అదే చేద్దాం. ఎవరో వచ్చే వరకు ఆ కృష్ణనామస్మరణ చేసుకుందాం.

0: సరే.
1: చేపలండి చేపలు, రుచికరమైన చేపలు, చేపలండి చేపలు. అయ్యా
2: బాబు, చేప ఎంత బాబు?
1: 5 రాగి కాసులయ్యా.
2: నా దగ్గర కేవలం 2 కాసులే ఉన్నాయ్యా.
1: ఒక చిన్న చేప ఇవ్వగలనండి.
2: పోని, అదే ఇవ్వు. చేప మనకెందుకండి?
1: అలా అనకండి అమ్మగారు, వారం రోజులు నీళ్ళలో ఉంచండి. కాస్త పెద్దదైతే 5 రాగి కాసులు నేనే కొంటాను మళ్ళీ.
2: ఇదిగో కుండలో నీళ్లు పట్టురా, అందులో ఉంచుదాం చేపని. ఈ 2 కాసులు తీసుకుని ఈ కుండ నీటిలో ఉంచవయ్యా చేపని.
1: ఆ ఇదిగోనండి, చేపని మీ కుండలో ఉంచాను, చూసుకోండి.
2: ఈ చేప కొనడమేమిటండి? మహాలక్ష్మి అమాయకురాల, ఎవరు చెప్పారు కొనమని? గోవర్ధనగిరి నెత్తినవాడు, కాళీయమర్థనం చేసినవాడు ఆ శ్రీకృష్ణుడు. అతని ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థం ఉంటుంది. అతడి ఆశీస్సుల్లో ప్రతి అక్షరం సత్యమవుతుంది. వారి దర్శనమే సుదర్శనము నాకు. ఎవరిదా నవ్వు? మహాలక్ష్మి నువ్వు నవ్వావా?
3: లేదే.
2: ఎవరా నవ్వుతున్నది?
4: మానవా, నవ్వుతున్నది నేను. ఈ కుండలోకి చూడు, నేను బంగారు చేపను.
2: చేపవి నువ్వు నవ్వుతున్నావా?
4: నిన్ను చూసి నవ్వకేం చేయమంటావు?
2: అంటే ఏమిటి నీ ఉద్దేశం?
4: ఓ మానవా, వ్యాపారి ఏం చెప్పాడు?
2: ఒక వారం రోజులు ఈ కుండలో నిన్ను పెరగనిచ్చి తర్వాత అమ్మమన్నాడు.
4: వెంటనే గంగిరెద్దులా తలుపేశావు, అవునా?
2: మరేం చెయ్యాలి?
4: వారం రోజులు వేచిండాల్సిన అవసరం లేకుండా లాభం పొందే మార్గం చెప్పనా?
2: చెప్పు.
4: మరి నాకు లాభం ఉండాలి కదా.
2: నీకే లాభం కావాలి.
4: స్వేచ్ఛ. నన్ను హాయిగా తిరిగేలా చెరువులో వదిలి పెడతానంటే నీకు సహాయం చేస్తాను.
2: నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, నాకు సాయం చెయ్యి, నిన్ను తప్పక వదిలిపెడతాను.
4: అయితే పంచి, నీ వేళ్లతో నన్ను సున్నితంగా పట్టుకుని మరింత సున్నితంగా నా పొట్ట నొక్కు.
2: నొక్కితే ఏమవుతుంది?
4: నొక్కి చూడవయ్యా మహానుభావ, నీకే తెలుస్తుంది.
2: ఆ నొక్కాను, ఇప్పుడేం చెయ్యాలి?
4: కుండలో చేయిపెట్టి వెతుకు.
2: అరే, నాకు అర్జునుడిచ్చిన వజ్రం, అది నీ కడుపులోకెలా వచ్చింది?
4: మిత్రమా, నీ మహాలక్ష్మి కొత్త కొండ చెరువులో కొడుగుతూ ఉంటే ఈ వజ్రం చెరువులో పడింది. అది నేను కుటుక్కున మింగాను. అది నీ వజ్రం కదా?
3: ఏం విచిత్రం, కృష్ణుడిచ్చిన రాగి కాసుల మహత్యం ఇప్పుడు తెలిసింది.
4: మీ వజ్రం దొరికిన ఆనందంలో నన్ను మర్చిపోకు మానవా.
3: ఓ బంగారు చేప, నేనే స్వయంగా నిన్ను చెరువులో వదిలిపెడతాను, సరేనా?
4: అలాగేలే, కానీ నిన్ను నీ పేదరికాన్ని చూస్తే నాకు జాలేస్తుందయ్యా. నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నావు కాబట్టి నీకు మరేదైనా సమస్య ఉంటే చెప్పు, పరిష్కారం చెబుతాను.
2: నా సమస్యకు నువ్వు పరిష్కారం చెబుతావా? నువ్వు అంత తెలివైన దానివా?
4: కాదా మరి, చేప తెలివైంది కాబట్టే భగవంతుడు కూడా ముందుగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని రక్షించాడయ్యా.
2: నిజమే సుమా, నీ తెలివితేటలను అంచనా వేయలేకపోయాను. క్షమించు, నా సమస్య విను. అర్జునుడు నాకు దానంగా ఇచ్చిన 100 బంగారు నాణాలను ఒక దొంగ నన్ను మోసం చేసి కాజేశాడు. అవి నాకు తిరిగి దొరికే ఉపాయం చెప్పు.
4: ఇదో పెద్ద సమస్య. నీ బంగారు నాణాలు రేపుదయానికి నీ ఇంట్లో ఉండే మంత్రం చెప్పనా?
2: రేపుదయానికి చెప్పు చెప్పు.
4: బంగారం వ్యాపారులుండే బజారుకు వెళ్ళు.
2: వెళతాను.
4: పూర్తిగా వినవయ్యా, బంగారు నాణాలు దొంగలించిన వారికి చక్రవర్తి మరణశిక్ష విధిస్తారట అని ఎవరో ఒకరికి చెప్పు.
2: ఎవరికో చెబితే ఏం ప్రయోజనం?
4: అమ్మాయికుడా, పదవి దాటితే పృథివి దాటుతుందని తెలియదా నీకు? నువ్వు ఆ మాట అన్న 10 గడియల్లో హస్తినాపురం 4 మూలలకి ఈ వార్త చేరిపోతుంది. అందరితో పాటు ఆ దొంగకి తెలుస్తుంది.
2: ఆ దొంగకి ఎలా తెలుస్తుంది?
4: మీ దగ్గర దొంగలించిన బంగారు నాణాలు అమ్మి సొమ్ము చేసుకోవడానికి వాడక్కడే తిరుగుతూ ఉంటాడు కదా. ఎవరైనా బంగారు నాణాల కోసం ప్రాణాలు పణంగా పెట్టుకుంటారటయ్యా. ముందే నీ వివరాలన్నీ ఆ దొంగకు చెప్పావు కాబట్టి రేపు ఉదయం లోపున నీ బంగారు నాణాలు నీ ఇంట విసిరేసి చక్కా పోతాడు. చూసుకో
2: అమ్మ నా బంగారు చాప, నీ తెలివితేటలకి నా జోహార్లు.
4: నీ జోహార్లు తర్వాత చెప్పు, ముందుగా నన్ను చెరువులో వదిలిపెట్టు.
2: క్షణంలో వదిలిపెడతాను పదా.

0: నందనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: రెండు రోజులుగా వస్తున్న ఆ బ్రాహ్మణుడే మరలా వచ్చారా?
0: అవును ప్రభు.
2: అతడే వస్తాడని నీకెలా తెలుసు కృష్ణ?
1: అతడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు దానంగా ఇచ్చిన బంగారు నాణాలు వజ్రము పోగొట్టుకొని నిన్న మొన్న దుఃఖంతో తిరిగి వచ్చాడు. నేనిచ్చిన రాగి కాసులు తెచ్చిన అదృష్టంతో ఈరోజు ఆనందంగా తిరిగి వచ్చాడు. అంతే తేడా, నువ్వే చూడు.
2: అలాగా అతన్ని ప్రవేశపెట్టు.
3: నందకిషోరా, నవనీత చోరా, కృష్ణ నీ అమృతహస్తంతో ఇచ్చిన రెండు రాగికాసులు నాకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించాయి.
1: ఆ రాగికాసులు అఖండ సౌభాగ్యాన్ని ఎలా తెచ్చాయో చెప్పు, మా పార్థుడు కూడా విని సంతోషిస్తాడు.
3: సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ధనుంజయ, నా వందనాలు. వాసుదేవుడిచ్చిన రెండు రాగికాసులతో ఒక చిన్న చేపను కొన్నాను. ఆ చేపను కుండనీటిలో వదిలిపెట్టగానే ఆ చేప నవ్వుతూ తన కడుపును సున్నితంగా నొక్కమంది. ఆ చేప నోటి నుండి తమరిచ్చిన వజ్రం బయటపడింది ప్రభు.
2: నేనిచ్చిన వజ్రం చేప నోటి నుండి బయటపడిందా? ఆశ్చర్యంగా ఉందే.
3: అవును ప్రభు.
1: ఇంకా విను అర్జున.
3: నా పేదరికాన్ని చూసి చాలిపడ్డ ఆ చేప నేను పోగొట్టుకున్న బంగారు నాణాలు తిరిగి దొరికే మంచి సలహా ఇచ్చింది. దాని వెంటనే పాటించాను. ఈరోజు ఉదయానికల్లా నా బంగారు నాణాలు నా ఇంటికి చేరుకున్నాయి. అంతా వాసుదేవుడిచ్చిన రాగికాసుల మహత్యం ప్రభు.
2: రాగికాసుల మహత్యమా?
1: రాగికాసుల మహత్యం అతని భావన. కాని అర్జున, అది భావశుద్ధికి నిదర్శనం. నేను ఏ కీర్తి ఆశించి ఆ రాగికాసులు ఇతనికి దానం చేయలేదు. అతడు లాభపడాలనే సదుద్దేశంతో ఇచ్చాను. అతనికి మంచి జరగాలని ప్రార్థించాను.
2: మరి నేను?
1: అఖండ కీర్తిని ఆశించి ఇచ్చావు. నేను ఎంత గొప్ప దానం చేస్తున్నాను అని అందరికీ తెలిసేలా ప్రదర్శించి ఇచ్చావు. ఈ అపూర్వ దానం నేను చేస్తున్నాననే అహంకారంతో ఇచ్చావు. అందుకే నువ్విచ్చిన దానం అతనికి విషాదాన్నే మిగిల్చింది. గీతామృతాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకో. నిస్వార్థ దానభావం నీలో చిగురిస్తుంది.
4: కృష్ణ, నన్ను మన్నించు. కురుక్షేత్రంలో అఖండ విజయం, నేటి రాజభోగాలు బహుశా నాలోని అజ్ఞానాన్ని మేల్కొలిపి ఉంటాయి.
1: విజయం భోగభాగ్యాల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకే నీకు గీతోపదేశం చేశాను. అర్జున, ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసిచ్చాడు శిబిచక్రవర్తి. సత్యమనే ఒక్క ధర్మం కోసం తన సమస్త సామ్రాజ్యాన్ని త్యాగం చేసి కడకు కాటికాపరిగా పనిచేశాడు సత్యహరిశ్చంద్రుడు. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం సమస్త రాజభోగాల్ని త్యజించి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు శ్రీరామచంద్రుడు. వారి అపూర్వ త్యాగాలతో నీ దాన ధర్మాల్ని పోల్చుకోగలవా?
2: ఏనాటికి పోల్చుకోలేను కృష్ణ.
1: కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కీర్తిని, ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం సత్ఫలితాన్నివ్వదు అర్జున.
4: కృష్ణ, నాకు జ్ఞానోదయం కలిగించావు. నా చేయి పట్టి నడిపించు. శ్రీకృష్ణాయ నమో నమః. బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన మేలు మేమెన్నటికీ మర్చిపోము. మా వందనాలు అందుకోండి.
3: ప్రభు, ఇది వాసుదేవుని వాత్సల్యం తప్ప ఇంకొకటి కాదు. కృష్ణ, నీ దివ్యనామస్మరణ చేసుకుని జన్మ ధన్యం చేసుకోవడం తప్ప నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను. వాసుదేవా, శరణు శరణు.
1: ఎప్పుడు ఎక్కడ ఏ దానం చేసే అవకాశం లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించండి. దైవ సమర్పణ భావంతో ఆ దానం చెయ్యండి. ఫలితం దైవానికి వదిలిపెట్టండి. దైవం కన్న తల్లిలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు.

0: దానం విశాఖపట్నం బాల్ వికాస్ బృందం సమర్పించిన నాటిక విన్నారు. శ్రద్ధ, ఏమిటలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నావు?
1: మర్చిపోయావా, మనం ఇప్పుడు ప్రసారం చేయబోయేది ఫోన్ కార్యక్రమం. రేడియో సాయి సగర్వంగా సమర్పిస్తున్న శ్రోతలతో ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి. సమర్పిస్తున్నవారు శైలశ్రీ విహారి అండ్ ముక్తిశ్రీ ధీమా.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్యపాద పద్మాలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి ప్రేక్షకులందరినీ ఆహ్వానిస్తున్నాను. సో చెల్లి, ఈ సందర్భంగా స్వామి చెప్పిన బి గుడ్ సి గుడ్ డూ గుడ్ వాక్యాల మీద మనం మాట్లాడుకుందాం.
3: అలాగే అన్నయ్య, బి గుడ్ సి గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పన్నా.
2: ఖచ్చితంగా, మంచి ప్రశ్న అడిగా చెల్లి. నా ఉద్దేశంలో మంచి చేయడం అంటే తల్లిదండ్రులను గురువులను గౌరవించడం, ఆహారం నీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం, పిల్లల పట్ల ప్రేమగా ఉండటం, పేదవారికి మన చేతులైన సహాయం చేయడం లాంటివి ఈ బీ గుడ్ లో ప్రధానమైన అంశాలు.
3: అంతేకాదన్నయ్య, బాగా చదువుకుని తల్లిదండ్రులు గర్వపడేలా మనం ప్రవర్తించాలి, సత్యమే పలకాలి. ధర్మో రక్షతి రక్షిత అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారే, దాని అర్థమేంటో నీకు తెలుసా?
2: చెప్పు.
3: అంటే మనం పాటించిన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆనందంగా ఉండి ఇతరుల్ని కూడా ఆనందంగా ఉంచాలి, అలాగే దేశభక్తి కలిగి ఉండాలి.
2: అవును, ఎల్లప్పుడూ మంచిగా ఉండటం మనకే ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు ప్రజల పట్ల అగౌరవంగా ఉండటము, ఇతరులను బాధించే విధంగా మాట్లాడటము, ఇతరులను చికాకు పెట్టడం, పెద్దలను స్నేహితులను మోసం చేయటం, ఒకరి గురించి ఇంకొకరితో చెడుగా చెప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ మన పతనానికి దారితీస్తాయి, కాబట్టి ఆ పనులను మనం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఒక్కోసారి ఒకే మనిషిలో ఈ మంచి చెడు రెండూ ఉంటాయి, కాని మనమేం చేయాలి? అతనిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకొని చెడుని విడిచిపెట్టాలి.
3: అవునన్నా, ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని చెడుని చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మన మనసుని డైవర్ట్ చేసేసుకోవాలి. ఎగ్జాంపుల్, స్కూల్లో అలా చేసే పిల్లలు ఉంటారు, బుద్ధిమంతులైన స్నేహితులు ఉంటారు. బుద్ధిమంతులైన స్నేహితుల నుంచి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అల్లర్ చేసే పిల్లల నుంచి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
2: అవును చెల్లి, బి గుడ్ సి గుడ్ తో పాటు మన మంచి ఆలోచనలు, మనం చూసిన మంచిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన మనసు, వాక్, కర్మ అన్ని ఒకటై భగవంతుడి ప్రేమను సులువుగా పొందొచ్చు.
3: చాలా చక్కగా చెప్పావన్నయ్య. కానీ అన్నయ్య, ఈ విషయాలని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు?
2: అబ్బో, ఈ విషయాలని మనం చాలా మంది నుంచి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, మనం పొద్దున లేవగానే సూర్యుని చూస్తూ ఉంటాం కదా, ఆ సూర్యుడి నుండి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఎంతో మంది జనాభాని మోస్తున్న ఈ భూమాత నుండి మనం ఓర్పు సహనం నేర్చుకోవచ్చు. ఇలా ప్రకృతిలో ఉన్న జీవుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు చెల్లి. అంతెందుకు, నేరుగా మన తల్లిదండ్రుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తల్లి నుండి ప్రేమ, త్యాగం, తండ్రి నుండి కష్టపడి పనిచేయడం, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు.
3: పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చని చెప్పావు, బాగుంది. అలాగే మన మిత్రులకు కూడా ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి కదా, కాల్ చేసి కనుక్కుందామా?
2: ఖచ్చితంగా చెల్లి.
3: ఫస్ట్ నా ఫ్రెండ్ గాయత్రికి కాల్ చేసి కనుక్కుందాం.
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
4: హలో
3: సాయిరామ్, ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం.
4: థ్యాంక్ యూ.
3: బీ గుడ్ సి గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో రెండు మాటల్లో షేర్ చేసుకుంటావా అక్క?
4: షూర్ మక్తి.
3: ఓకే.
4: బీ గుడ్ డూ గుడ్ సి గుడ్ అనేది మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిని చూడాలి. మన ద్వారా మంచిని అందరికి చెప్పాలి, మంచిగా మెలగాలి. దాన్ని నేను నా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, పెద్దల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
3: ఓకే, ఎలా స్ఫూర్తి పొందావా?
4: నేను మా టీచర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను.
3: ఓకే.
4: మా స్కూల్లో తెలుగు మ్యామ్, హిందీ మ్యామ్ నాకు ఇండియన్ కల్చర్ గురించి చాలా చెప్పారు, చాలా నేర్పించారు.
3: ఓకే.
4: ఎంతో బోధించారు వాళ్ళు నాకు. ముందు చాలా నెగ్లెక్ట్ గా ఉండేదాన్ని, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు ఎవరికి.
5: ఓకే.
4: వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన పాటించిన తర్వాత చాలా డిసిప్లైన్ గా తయారయ్యాను.
5: ఓకే.
4: నన్ను చూసి నా సిస్టర్స్ నేర్చుకునేలాగా తయారయ్యాను.
5: ఓకే.
4: పెద్దల్ని గౌరవించడం నేర్చుకున్నాను.
5: ఓకే.
4: అండ్ ఇండియన్ కల్చర్ అంటే ఏదో నేర్చుకున్నాను.
5: ఓకే.
4: ఇప్పుడు మోడర్న్ కల్చర్ మొత్తం యూజ్ చేసే వాళ్ళం కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా కరోనా టైంలో నమస్కారం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో.
3: కల్చర్ గురించి బాగా చెప్పింది కదన్నయ్య. స్వామి కల్చర్ ఇస్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు కదా, మనం కూడా మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన తర్వాత జనరేషన్ వారికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.
2: అవును చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. మనకు ప్రసాద నిలయంలో కూడా అనువనువున సంస్కృతి వెలివిరుస్తుంది. వస్త్రధారణలో గాని, మాట తీరులో గాని, నారాయణ సేవలలో గాని ఎక్కడైనా మనకి అగుపిస్తుంది. అంతేకాకుండా బాల వికాస్ తరగతులలో గురువులు మొట్టమొదటిగా చెప్పేది భారతీయ సంస్కృతి గురించి. అంటే స్వామి సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది కదా చెల్లి.
3: అవునన్నయ్య.
2: ఇప్పుడు చిక్బలాపూర్ లో ఉంటున్న నా మిత్రుడు ముకుంద్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
6: హలో
2: సాయిరామ్ ముకుంద్, ఎలా ఉన్నావు? రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను ముకుంద్.
6: థాంక్యూ.
2: సో ఒక చిన్న ప్రశ్న ముకుంద్, నిన్ను ఎంతమంది ఏమైనా అంటున్నా కూడా, గొడవ పడుతున్నా కూడా, ఏమి అనకుండా పక్కకి వెళ్ళిపోవడము, మంచిగా ఉండటము, సాఫ్ట్ గా మాట్లాడటము, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు, ఎవరి నుంచి స్ఫూర్తి చెందావు, ఎవరు నిన్ను గైడ్ చేశారో మాతో కూడా కొంచెం షేర్ చేసుకుంటావా ముకుంద్?
6: చేస్తాను.
2: ఓకే.
6: నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సుహాస్ అని.
2: ఓకే.
6: వాడు ఎప్పుడు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటూ కైండ్ గా ఉంటాడు. అందరికి ఏమన్నా స్టడీస్ లోనే కాదు, నార్మల్ కూడా హెల్ప్ కావాలంటే వాడే ఫస్ట్ రెడీగా ఉంటాడు.
2: ఓకే.
6: అయితే వాడిని చూసి నాకు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంస్కృత్ ఎగ్జామ్ అప్పుడు ఒకడు నన్ను వచ్చి అడిగాడు నాకు ఇది రావట్లేదు, నాకు హెల్ప్ చేస్తావా అని.
2: ఓకే.
6: అయితే నేను వాడికి హెల్ప్ చేశాను.
2: ఓకే.
6: దాని తర్వాత ఎగ్జామ్ లో ఇదేంటి, నేను హెల్ప్ చేసిన పార్ట్స్ లో వాడికి చాలా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. అయితే వాడు వచ్చి నాకు వచ్చి చెప్పాడు నేను చాలా మంచిగా చేశాను, ఈ వల్ల థ్యాంక్ యూ అని.
2: ఓకే.
6: నాకు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత.
2: ఓకే.
6: ఇది నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా అప్పుడు నేను మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటాను అనేసి.
2: ఓకే. ఇంకా
6: ఇట్లానే నేను అదే హాస్టల్లో నేర్చుకున్న థింగ్ నేను ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మా చెల్లెలకి హోంవర్క్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నాను, ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ కావాలంటే చేస్తున్నాను.
2: ఓకే. సో నువ్వు హాస్టల్లో నేర్చుకున్నవన్నీ ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నావు అన్నమాట. ఓకే ముకుంద్, చాలా థ్యాంక్స్. సాయిరామ్. స్వామి చెప్పారు కదా, మనం ఎల్లప్పుడూ మంచి సాంగత్యంలో ఉంటే మనకి తొందరగా మంచి అలవడుతుందని. అలాగే శంకరాచార్యులు వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పిన వాక్యాలను స్వామి మనకి ఎంతో సులువుగా భజన రూపంలో అందించారు కదా.
3: అవునన్నయ్య. సాధు సంగంబు సకలార్థ సాధకంబు అనే సూక్తిని ముకుందు సాధకం చేశాడు కదన్నయ్య.
2: అవును చెల్లి, మంచి వారితో స్నేహం చేస్తే అన్ని సాధించవచ్చు, అదే కదా నువ్వు చెప్పింది.
3: అవునన్నయ్య.
2: మిత్రునికి 5 లక్షణాలు ఉంటాయి.
3: అవి నాకు తెలుసన్నయ్య. పాపకార్యం నుండి మరల్చడం, మంచి పనుల్లో నియమించడం, మిత్రుని సద్గుణాలను ప్రశంసించడం, మిత్ర రహస్యాన్ని దాచడం, కష్టాల్లో ఆదుకోవడం, అంతే కదన్నయ్య.
2: అబ్బో చెల్లి, ఏదో అనుకున్నా, నీకు కూడా చాలా విషయాలు తెలుసే.
3: థ్యాంక్ యూ.
2: సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ పుట్టపర్తిలో ఉండే దామోదర్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
2: సాయిరాం దామోదర్.
7: సాయిరాం.
2: ఎలా ఉన్నారు?
7: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం దామోదర్. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట.
7: చాలా ఆనందంగా ఉంది.
2: సో ఆ సందర్భంగా మనమంతా కలిసి మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.
7: మంచిది.
2: సో నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. స్వామి చెప్తూ ఉంటారు కదా ఎల్లప్పుడు, మంచే చూడు, మంచే చెయ్యి, మంచే వింటూ ఉండు అని. నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు? మాతో కూడా కొన్ని ఒక రెండు అలా నువ్వు చేస్తున్న ప్రాక్టీసెస్ గురించి చెప్తూ ఉంటావా?
7: నేను అష్టాంగ యోగంలో ఉన్న ధ్యాన ఆసన ప్రాణాయామాలను నేను నేర్చుకుని ఆచరిస్తూ ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాను.
2: ఓకే.
7: అయితే నాకు మొట్టమొదటిసారిగా ధ్యానం, ప్రాణాయామ మరియు ఆసనాలు ప్రాక్టీస్ చేయమని నా మొదటి యోగా మాస్టర్ అయిన మా మామయ్య చెప్పాడు.
2: ఓకే.
7: కానీ నేను వినలేదు. అప్పుడు చిన్న వయసు కదా, చెప్పిన మాట వినేవాడిని కాదు. నాకు ఆ ప్రాక్టీసెస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పాడు, అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు అర్థం అవడానికి ఒక 15-letter వర్డ్ అండ్ 12-letter నెంబర్ చెప్పి నన్ను చెప్పమన్నాడు.
2: ఓకే.
7: నేను ఆ 15-letter వర్డ్ అయితే చెప్పాను, కానీ ఆ 12-digit నెంబర్ మాత్రం చెప్పలేకపోయాను.
2: ఓకే.
7: అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎందుకు మతిమరపతి 15-letter వర్డ్ కరెక్ట్ గా గుర్తున్నా, నాకు 12-digit నెంబర్ గుర్తులేదు.
2: ఓకే.
7: అలా దాని గురించి ఆలోచించాను, నాకు సమాధానం దొరకలేదు. అప్పుడు నేను మా మామయ్య దగ్గరికి వెళ్లి దానికి కారణం అడిగాను.
2: ఓకే.
7: అప్పుడు మా మామయ్య నాకు మనసు మీద పట్టు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పాడు. మనసుపై కంట్రోల్ ఉండాలంటే నేను రోజు ధ్యానం, ఆసన అండ్ ప్రాణాయామాలను చేయాలని చెప్పాడు. ఈ విధంగా నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు.
2: ఓకే.
7: అప్పటి నుంచి నేను 10th class వరకు ప్రతిరోజు ఈ మంచి అలవాటును ఆచరించాను.
2: ఓకే.
7: 10th class తర్వాత ఆ పరీక్షల్లో నేను నా ఫ్రెండ్స్ కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలని, అందుకు నేను ప్రతిరోజు చేస్తున్న ఈ ప్రాక్టీసెస్ ను చేస్తున్న సమయంలో కూడా చదవాలని నిర్ణయించుకున్నాను.
2: ఓకే.
7: తర్వాత కొంతకాలం ఏ ప్రాక్టీస్ చేయలేదు.
2: అయ్యో.
7: అప్పుడు ఒకరోజు స్వామి డిస్కోర్స్ విన్న తర్వాత నేను గతంలో ఆచరించిన ధ్యాన, ఆసన, ప్రాణాయామ యొక్క విశిష్టత మరియు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను.
2: ఓకే.
7: ఆ రోజు స్వామి డిస్కోర్స్ లో ధ్యాన, ప్రాణాయామ మరియు ఆసనాల యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను ఎంతో విమర్శగా చెప్పాడు.
2: అవును.
7: అప్పుడు ఇవి చేయడం వల్ల మన ఇంద్రియాలపై, మన మనస్సుపై మనకు పట్టు దొరుకుతుందని, అలా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించవచ్చని, అలా ఎప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలని స్వామి చెప్పారు.
2: అవును.
7: నేను అప్పటి వరకు అసలు యోగ, ధ్యాన, ఆసన, ప్రాణాయామాలు చేయని నేను మళ్ళీ అప్పటి నుంచి యోగ ఆసనాస్ మళ్ళీ నా ప్రాక్టీసెస్ ని తిరిగి ఆరంభించాను.
2: వెరీ గుడ్. సో నువ్వు మీ మామయ్య దగ్గర నుంచి ఇంత మంచి విషయం నేర్చుకున్నావు కదా, నీకు అది ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చింది కదా, నీకు వచ్చిన బెనిఫిట్ ని ఇంకోలకు కూడా రావాలని ఎప్పుడైనా అనుకోని నువ్వు ఈ యోగా ప్రాక్టీసెస్ ని కూడా ఎవరికైనా షేర్ చేసుకున్నావా?
7: నేను మా తమ్ముడికి షేర్ చేసి నేర్పించాను, అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు.
2: ఓకే.
7: ఆచరణ గురించి చెప్పాలంటే నేను మొదటి నుంచి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను. 2-3 5 దెబ్బలు కూడా తగిలాయి నా ప్రాక్టీసెస్ లో.
2: అయ్యో.
7: మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
2: ఓకే, చెప్పండి.
7: నా ప్రాక్టీసెస్ ఎలా చేశాను అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
2: ఓకే.
7: మార్స్ మిషన్ ఎలా అయితే భూమి చుట్టూ ఒకసారి తిరిగి భూమికి కొంచెం దూరంగా వెళ్లి అనుకున్న గమ్యస్థానాన్ని చేరిందో, అలాగే నేను చేస్తున్న సాధన వల్ల ప్రతిరోజు కొంచెం అభివృద్ధి చెందాను.
2: ఓకే.
7: మార్పు ఒక రోజుతో వచ్చింది కాదు, కొన్ని నెలల కొద్దీ ప్రతిరోజు ఒకే సమయాన క్రమం తప్పకుండా చేస్తే వచ్చింది.
2: అవును.
7: నేను 1 సంవత్సరం ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు గమనించాను.
2: ఓకే.
7: నాకు జ్ఞాపక శక్తి చాలా బాగా పెరిగింది, నా బుద్ధిలో కూడా చాలా మార్పు కలిగింది.
2: ఓకే.
7: కానీ నాకు తెలియకుండానే అరిషడ్ వర్గాలలోని ఒకటైన అహంకారం అంటే ఈగో పెరుగుతూ వచ్చింది.
2: అయ్యో.
7: అప్పటి వరకు నేను చదివినది చదివినట్టు, విన్నది విన్నట్టు, చూసినది చూసినట్టు గుర్తు పెట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాను.
2: ఓకే.
7: కానీ ఈ అహంకారం వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఆ అహంకారం నాలో పెరిగిందని గ్రహించి నేను దాన్ని అణిచివేసేలోపు నా 10th క్లాస్ పూర్తి అయింది.
2: ఓకే.
7: ఆ తర్వాత స్వామి దగ్గర చదువుకోవడానికి హాస్టల్లో నివసించడానికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కాబట్టి మళ్ళీ ఆరిషత్ వర్గాలలోని ఒకటైన అమ్మకోణం అనే భావన చాలా పెరిగింది.
2: ఓకే.
7: నా అన్న భావన చాలా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే తల్లిదండ్రులతో పెరిగిన నేను ఒక్కసారిగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చి హాస్టల్లో నివసిస్తున్నాను కాబట్టి. అప్పుడు అహంకారం, ఇప్పుడు మమకారం, వీటిని జయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు.
2: అయ్యో.
7: చివరికి స్వామి చెప్పినట్లు నా ఇష్టదైవం నామంపై ధ్యానం చేశాను.
2: ఓకే.
7: అప్పుడు నాకు ప్రశాంతత కలిగింది.
2: ఓకే.
7: ఇప్పుడు నేను మళ్ళీ మొదట్లో ఎలా అయితే సాధన చేశానో ఇప్పుడు నేను మెంటల్ గా ఆ స్టేట్ లో ఉన్నాను.
2: ఓకే. చాలా చక్కగా చెప్పావు దామోదర్. మీ నుంచి ఎంతో మంది కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. సాయిరాం.
7: సాయిరాం.
2: యోగ చిత్తవృత్తి నిరోధ అని స్వామి చెప్పిన ఎన్నో యోగ పద్ధతుల ద్వారా మనం మన ఆరోగ్యాన్ని, ఎమోషన్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ డేంజరస్ టైం, కరోనా వైరస్ టైంలో కూడా ఎంతో మంది ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని యోగ మార్గాల ద్వారే భద్రపరుచుకుంటున్నారు.
3: అవును, యోగా అంటే శ్వాస మీద ధ్యాస కూడా కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: అలాగే భజనలో కూడా ఈ యోగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంలో ఉంటుంది, దానివల్ల కొన్ని స్లోగా, కొన్ని స్పీడ్గా, కొన్ని మీడియంగా ఉంటాయి. అప్పుడు మనం తీసుకునే శ్వాసలో కూడా మార్పు ఏర్పడుతుంది, కానీ దాన్ని చాలా మంది గమనించరన్నయ్య.
2: అవును చెల్లి, భజనని యోగాతో కనెక్ట్ చేసి చాలా చక్కగా చెప్పావు.
3: థ్యాంక్ యూ. ఇప్పుడు విజయవాడలో ఉన్న ధాత్రికి ఫోన్ చేద్దామా?
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
8: హలో
3: సాయిరాం ధాత్రి, ఎలా ఉన్నా? ధ్యాస కూడా కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: అలాగే భజనలో కూడా ఈ యోగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంలో ఉంటుంది.

0: మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశం మీద నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ గురించి నీ అభిప్రాయం ఏంటి దాత్రి?
1: అవును, స్వామి చెప్పిన బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అనే మూడు విషయాలను నేను బాల వికాస్ నుండి నేర్చుకున్నాను. బీ గుడ్, మంచిగా ఉండటం. గాంధీ గారు చెప్పారు కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని. అలాగే బాల వికాస్ లో కూడా అనాలు కంటే గుణాలు మిన్న అని నేర్చుకున్నాం. స్వామి చెప్పారు కదా, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అందరికి సహాయపడుతూ ఎవరిని నొప్పించకుండా ఉండటమే. డూ గుడ్, అందరికి మంచినే చెయ్యి, మంచి పనులే చెయ్యి. దయగల హృదయమే దైవ మందిరము అంటారు కదా. మనం ఏదైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మన హృదయం దయతో నిండి ఉండాలి. దయాగుణము నుండే ప్రేమ కలుగుతుంది. ప్రేమతో చేసే ప్రతి పని మంచి పని అయి మనకు తృప్తిని, శాంతిని కలిగిస్తుంది. సీ గుడ్, అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడాలి. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని, దుర్యోధనుడుని పిలిచి, లోకంలో ఎవరైనా ఒక మంచివాణిని, ఒక చెడ్డవాణిని తీసుకురమ్మన్నాడట. ధర్మరాజు వచ్చి తనకు ఎవ్వరు చెడ్డవారు కనిపించలేదని అన్నాడట. దుర్యోధనుడు వచ్చి తనకు ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని చెప్పాడట. అంటే దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు కదా. మనం అందరిలోనూ మంచినే చూడటం అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసినంత వరకు బీ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, డూ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి. స్వామి సంస్థలో సేవలు చేసే అన్నయ్యలు, అక్కలు. సీ గుడ్ ఎగ్జాంపుల్ మన బాల వికాస్ గురువులు, మన టీచర్స్. వారు మంచి ప్రవర్తనతో మనకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు. సాయిరాం.
0: బాల్ వికాస్ అండ్ సర్వీసెస్ గురించి చాలా మంచి విషయాలు స్ఫూర్తిదాయకంగా చెప్పింది కదన్న దాత్రి.
2: అవును చెల్లి.
0: చిన్నపిల్లలకు మంచి మార్గంలో పెట్టడానికి స్వామి ప్రవేశపెట్టిన బాల్ వికాస్ లు చాలా గొప్ప పాత్రను పోషిస్తున్నది.
2: అవును,
0: వేద పురాణాలతో పాటు స్వామి చెప్పిన ఎన్నో విషయాలను ఈ బాల్ వికాస్ లు నేర్పడం వల్ల, వాటిని మనం పాటించడం వల్ల మనం ఇంకొకరికి స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.
2: అవును చెల్లి, నిస్వార్థమైన సేవ చేయాలంటే ఇలాంటి దయగల హృదయమే అవసరం. ఈ దయాహృదయంతోనే దయావంతుడైన సాయినాథుడు ఎన్నో వేల గ్రామాలకు ప్రాణాధారమైన నీటి సౌకర్యాన్ని కల్పించారు.
0: అవునన్నయ్య.
2: ఇప్పుడు ఎనుమలపల్లిలో ఉంటున్న నా స్నేహితుడు కేతన్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
0: అలాగే.
3: హలో
2: సాయిరాం, కేతన్ ఎలా ఉన్నా?
3: సాయిరాం, నేను స్వామివారి ఆశీస్సులతో బాగున్నాను.
2: ఓకే, సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట.
3: ఓకే,
2: సో ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
3: థ్యాంక్ యూ.
2: సో ఒక చిన్న ప్రశ్న కేతన్, నువ్వు మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండడం, మంచి చూస్తూ ఉండడము, మంచి చేయడం, మంచి వినాలంటే ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందుంటాం కదా, అలా నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఇవన్నీ ఫాలో అవుతున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
3: ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ అవకాశాన్ని అద్భుతంగా భావిస్తున్నాను. ఈరోజు నేను పాటిస్తున్న ఒక మంచి లక్షణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మన పని మీద ఉండవలసిన అంకిత భావం గురించి.
2: ఓకే,
3: మా స్కూల్లో మరియు మా హాస్టల్లో ఉన్న టీచర్స్ వారి పనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో స్వామి అనుకుని చెప్తారు. ఇది నాకు ఆదర్శం.
2: ఓకే,
3: ప్రతి పండగకు, ప్రతి ఫంక్షన్ కు వారు ఈ పనిని అయినా, వారు ఏ పనిని అయినా ఎంతో ఇష్టంతో స్వామి కోసమని చెప్తారు.
2: ఓకే,

0: ఆప్టిమో హాస్టల్లో ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. దానికి కారణం కూడా మా టీచర్స్ అండ్ మా హాస్టల్లో పనిచేసే మా అన్నలు,
1: ఓకే,
0: వారు కూడా నాకు ఆదర్శం.
1: ఓకే, సో నువ్వు ఇలా ఎంతో టీచర్స్ నుంచి కానీ స్కూల్ హాస్టల్ నుంచి కానీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నావు కేతన్, దానిని నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు?
0: మా స్కూల్లో మా హాస్టల్లో నాకు ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది.
1: ఓకే,
0: ఉదాహరణకు పండగలకు కార్డు చేయడం, వేదికను అలంకరించడం, గణేష్ చతుర్థికి చారియట్ చేయడం, ఇంకా ఎన్నో సెల్ఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి.
1: ఓకే,
0: నేను నా పనిని నా ఉత్తమ ప్రయత్నాలతో చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆ పనిని ఒక సాధారణ పనిగా కాకుండా స్వామి మీద ప్రేమతో, స్వామి కోసం అని అనుకుని శ్రద్ధతో పూర్తి చేస్తాను.
1: ఓకే,
0: మన స్వామి ఎన్నో దివ్యోపన్యాసాలు ఎన్నో మంచి విషయాల గురించి చెప్పారు కదా, సో మనము వారి నుంచి ఒక్క మంచి విషయం శ్రద్ధతో పాటిస్తే స్వామి మనతో ఎంతో సంతోషంగా ఉంటారు.
1: అవును, చాలా మంచి విషయాలు చెప్పావు కేతన్, ధన్యవాదాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. సాయిరామ్.
0: సాయిరామ్.
1: సంఘే శక్తి కలయుగే అని ఎంతో మంది పెద్దవాళ్ళు అంటున్నారు కదా, దాని అర్థమేంటో తెలుసా చెల్లి?
2: చెప్పన్నయ్య.
1: ఈ కలయుగంలో ఎంతో మంది మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకి అంత బలం అన్నమాట. కేతన్ చెప్పినట్టుగా మన స్నేహితులందరము ఒకరికొకరం సహాయం చేసుకుంటూ యూనిటీగా ఉంటే మన అహంకారం చచ్చిపోయి డివినిటీకి దగ్గరవుతూ ఉంటాము. అదే స్వామి చాలా సింపుల్ గా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
2: అవునన్నయ్య, కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఉంటారు కదన్నయ్య పెద్దవాళ్ళు. ఆ విధంగా అందరి ఆలోచనలతో ఆ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే ఆ పనిలోని మెలకువలను తెలుసుకుని టాలెంటెడ్ పర్సన్ గా తయారు కావచ్చు కదరా అన్నయ్య.
1: అవును చెల్లి. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా మిత్రుడు సాయిశరణ్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: తప్పకుండా.
3: హలో,
1: సాయిరామ్ చరణ్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి.
1: ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటోంది. సో ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను చరణ్. సో స్వామి చెప్పిన బీ గుడ్, సి గుడ్, డూ గుడ్ ని ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కాస్త షేర్ చేసుకుంటావా?
3: చెప్తానండి. నా పేరు సత్యసాయి శ్రీచరణ్. నేను 12వ తరగతి చదువుతున్నాను. స్వామి స్కూల్లో చేరాక నాకు ఏర్పడిన మంచి మార్పులు, భగవంతునికి దగ్గరగా ఉండాలన్న కోరిక తపన కలిగాయి.
1: ఓకే.
3: స్వామికి సంబంధించిన సాహిత్యం రచన చదవాలన్న శ్రద్ధ పెరిగింది.
1: ఓకే.
3: స్వామి భక్తుల అనుభవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది.
1: ఓకే. సో ఇవన్నీ నీకు నువ్వు ఎవరు చెప్తే ఇవన్నీ చేస్తున్నావు ఈ మంచి పనులన్నీ?
3: ఈ మంచి మార్పు నాలో ఏర్పడడానికి కారణం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మగారితో ద్వారా ప్రారంభమైంది.
1: ఓకే.
3: స్వామి స్కూల్లో చేరాక స్వామితో ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు తెలుసుకోవడం ద్వారాను, స్వామి భక్తుల అనుభవాలతో కొన్ని రచన చదవడం ద్వారాను, సత్సంగాలకు సంబంధించిన ఆడియో వీడియోలను వినటం చూడటం ద్వారాను, స్వామి యొక్క దివ్యోపన్యాసాలు వినటం ద్వారాను, స్వామి మందిరంలో స్కూల్లోనూ జరిగే మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారాను ఈ ఆసక్తి తపన పెరిగి ఒక అలవాటుగా మారింది.
1: ఓకే. సో నువ్వు ఈ మంచి గుణాలన్నీ ఎలా నీ లైఫ్ లో ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
3: స్వామి ఎప్పుడు ఉన్నారు, స్వామి ఎప్పుడు వింటున్నారు, స్వామి ఎప్పుడు చూస్తారు, వీటిపైన దృష్టిలో పెట్టుకుని ఫాలో అవుతున్నాను.
1: ఓకే, చాలా బాగా చెప్పావు సాయి చరణ్. సాయిరామ్.
3: సాయిరామ్.
1: సాయి చరణ్ నేను హాస్టల్లో గమనిస్తూ ఉంటాను చెల్లి, తను ఏ చిన్న పని చేసినా స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా అతని దగ్గర నుంచి నేర్చుకుని ఏ పని చేస్తున్నా స్వామి కోసం చేస్తున్నాము, స్వామి మనల్ని చూస్తూ ఉన్నారని ఆఫర్ చేస్తూ ఉంటే స్వామి మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు.
2: అన్ని ధర్మాల్లో ఉన్న సారాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారు స్వామి.
1: అవును.
2: నన్ను ఇన్స్పైర్ చేసిన తెలుగు టీచర్ గురించి మాట్లాడతాను.
1: చెప్పు చెల్లి.
2: మా తెలుగు టీచర్ ని చూస్తే చాలు మనసులో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ముఖంలో చెదరని చిరునవ్వు, సాంప్రదాయ వస్త్రధారణ, ప్రేమపూర్వకమైన పలకరింపు.
1: ఓహో.
2: ఆవిడ సబ్జెక్టు ఎలా టీచ్ చేస్తారంటే రియల్ లైఫ్ కి కనెక్ట్ చేసి టీచ్ చేస్తారు. సో ఆ టీచింగ్ ఎవరికైనా సరే అది సులభంగా అర్థమైపోతుంది.
1: ఓకే,
2: సో ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేద్దామా?
1: ఖచ్చితంగా చెల్లి, ఫోన్ చేయి.
2: నమస్తే టీచర్, మేము రేడియో సాయి నుంచి.
3: సాయిరామమ్మ, ఎలా ఉన్నావు?
2: బాగున్నాను, మీరెలా ఉన్నారు?
3: బాగున్నానమ్మా.
2: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
3: చాలా సంతోషమమ్మా, ధన్యవాదాలు.
2: మా అందరికీ మీరు చాలా ప్రేమతో అనురాగాలతో మాతో పాఠం చెప్తారు. మేము ఎన్ని ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా ఆ స్మైల్తోనే మాతో సేమ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడిగినా కూడా మాతో ఓపిక్గా చెప్తారు.
3: అంటే సాయిరాముడు చెప్పినట్టుగా దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహం అందే, పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అన్నారు కదమ్మా.
2: అవును టీచర్ గారు.
3: పాపపుణ్యం అనేది వేరే ఎక్కడ లేదు, మనం చేసే పనుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏ పని అయితే ఉందో ఆ పనిని ప్రేమ భావంతో చేస్తే తికరణ శుద్ధిగా ఉంటుంది అని చెప్పారు కదా. అలాగే దేవుడు అంటే ఎక్కడో ఉండడమ్మా, మన దేహంలోనే ఉంటాడు. దేహం కాదు దేహిని నేను అని చాలా సార్లు స్వామి చెప్పారు కదా, అది నేను ఫాలో అవుతూ ఉంటానమ్మా. దానివల్ల ఇలాంటి పిల్లల మనసులు ఎంతో మందిలో స్థిరంగా నిలబడగలిగానేమో అనుకుంటాను.
2: థ్యాంక్ యూ టీచర్, మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయిరామ్.
3: ఓకే అమ్మ, సాయిరామ్.
1: ఈ తెలుగు టీచర్ ఎవరో కాదు, మన అమ్మే కదా చెల్లి.
2: అవునన్నయ్య.
1: మా అమ్మ అంటే నాకు తెలిసింది త్యాగం, ప్రేమ.
2: ఇప్పుడు నాకు తెలిసిన హర్షిని హైదరాబాద్ నుంచి వచ్చింది, తనకి కాల్ చేద్దామా?
1: ఖచ్చితంగా కాల్ చేయి.
4: హలో
2: సాయిరామ్, హర్షిని.
4: సాయిరామ్,
2: ఎలా ఉన్నావు?
4: బాగున్నాను.
2: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో షేర్ చేసుకుంటావా?
4: Yes. Be good, do good, say good. మంచి విను, మంచి మాట్లాడండి, మంచినే చూడండి.
2: ఓకే.
4: నెక్స్ట్ బీ గుడ్ అంటే ఇప్పుడు మనము ఎవరితో అయినా చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదో ఎదుటి వాళ్ళు మనతోని ఎలా ప్రవర్తించినా మనం వారితో చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదో వాళ్ళు మనతో చాలా బ్యాడ్ గా ప్రవర్తించినప్పటికీ దట్ డజంట్ మీన్ మనం కూడా వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేయాలి అని. మనం మంచిగా వాళ్ళతోని బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు అది తెలుసుకొని ఆటోమేటికలీ వాళ్ళు కూడా మనతోని మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాము.
2: ఓకే.
4: సో ఇలా మనం చేయడం వల్ల మన ఈ పాజిటివ్ బిహేవియర్ ఇలా ఉండడం వల్ల మంచి ప్రవర్తన వల్ల లోకంలో ఒక చేంజ్, ట్రెమెండస్ చేంజ్ అనేది వస్తుంది.
2: ఓకే.
4: నెక్స్ట్ కమింగ్ టు డూ గుడ్.
2: ఓకే.
4: డూ గుడ్ అంటే మనం అందరికీ మంచి పనులు చేయాలి. మనకి ఏ రీజన్ లేదు దట్ మనం ఎవరికి హాని కలిగించకూడదు.
2: ఓకే.
4: ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయలేకపోతే మనం అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోవాలి కానీ అదే ఇష్యూ మీద క్రిటిసైజ్ చేయడం కానీ దాని గురించి స్టోరీస్ చెప్పడం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేయకూడదు. మనం ఏ పని అయినా చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయాలి, మనం చేస్తున్నది కరెక్టా తప్పా అని ఆలోచించి చేయాలి.
2: ఓకే.
4: మన మంచి పనులు లోకానికి అవసరం కానీ లోకానికి అవసరమయ్యే మంచి పనులు మనం చేయలేము. అట్లీస్ట్ మన వల్ల వచ్చే మంచి పనులు లోకానికి అయితే చాలా అవసరం ఉంది. దీని వల్ల ఒక సొసైటీ నుండి దేశం అలా మొత్తం అభివృద్ధి చెందుతుంది.
2: ఓకే.
4: నెక్స్ట్ కమింగ్ టు సీ గుడ్.
2: ఓకే.
4: భగవంతుడు మనకి చాలా పెద్ద బహుమతి ఇచ్చాడు, కళ్ళని. చాలా మంది కళ్ళు లేని వారు ఉంటారు, వాళ్ళకి దొరకని ఆపర్చునిటీ కూడా మనకి దొరికింది. సో ఆ ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చినందుకు మనం చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. సో మనకి కళ్ళు ఇచ్చినందువల్ల మనం ఎప్పుడు మంచినే చూడాలి, ఆ కళ్ళతోని మంచి పనులే చేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే మనం దాన్ని సాల్వ్ చేయగలితే సాల్వ్ చేయాలి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి.
2: మీరు ఎవరైనా ఎవరి దగ్గర అయినా స్ఫూర్తి పొందారా, ఎలా పాటిస్తున్నారు దాన్ని?
4: యా, నేను మా ఇంగ్లీష్ మేడం నుండి స్ఫూర్తి పొందాను.
2: ఓకే.
4: నా డైలీ రొటీన్ లైఫ్ లో నేను దీన్ని ఆచరిస్తున్నాను.
2: ఎలా పొందారు స్ఫూర్తి?
4: అందరినీ ప్రేమించడం,
2: ఓకే,
4: సహాయం చేయడం.
2: ఓకే.
4: నెక్స్ట్ అబద్ధాలు ఆడకుండా ఎప్పుడు సత్యంగానే ఉండడము, కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడం. లైక్ నేను నా కోపాన్ని ఎలా తగ్గించుకుంటాను అంటే, నాకు కోపం వచ్చినప్పుడు ఐదర్ నేను 1 to 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, లేదంటే ఓం శ్రీ సాయిరామ్ అని మనసులో అనుకుంటాను. సో దట్ నా కోపం తగ్గుతుంది. అండ్ నా కోపం రావడానికి గల కారణాలు తెలుసుకుంటాను. అసలు నా కోపం ఎందుకు వచ్చింది, నేను ఏం మాట్లాడితే ఎదుటి వారు నా మీద కోపడ్డారు.
2: ఓకే, చాలా బాగా చెప్పావా కాల్. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సాయిరామ్.
4: సాయిరామ్.
2: సహనా వవతు సహనౌ భునక్తు అని ఈ వేద మంత్రం గురు శిష్యుల సంబంధం తెలిపే మంత్రం కదన్నయ్య?
1: అవును చెల్లి.
2: గురు శిష్యుల ఇద్దరు కలిసి జీవించాలి, కలిసి భుజించాలి, ఇద్దరు కలిసి ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి. అటువంటి గురు శిష్యుల మధ్య ఎటువంటి ద్వేషము ఉండకూడదు అని దీని అర్థం కదన్నయ్య?
1: అవును చెల్లి.
2: అటువంటి గురువుల ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు.
1: ఖచ్చితంగా. ఇది వింటుంటే తిక్కన గారు భారతంలో చెప్పిన పద్యభావం గుర్తుకు వస్తుంది చెల్లి.
2: చెప్పన్నా.
1: ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో అది మనం ఇతరులకి చేయకూడదు. అదే అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా స్నేహితుడు ధీరజ్ కి ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: ఓకే.
5: సాయిరామ్.
1: సాయిరామ్, ధీరజ్ ఎలా ఉన్నారు?
5: బాగున్నాను.
1: ఓకే. సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట.
5: చాలా మంచిది.
1: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను.
5: ధన్యవాదములు.
1: సో ధీరజ్, స్వామి చెప్పిన బి గుడ్ సి గుడ్ డు గుడ్ ని మనం ఎప్పుడు ఫాలో అవడానికి నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కూడా ఒక కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటావా?
5: నేను నాకు స్ఫూర్తిదాయకం అనేది స్వామి మాత్రమే.
1: ఓకే.
5: నాకు స్ఫూర్తిని కలిగించినటువంటి వారు స్వామి. స్వామి మాటలు, స్వామి చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. స్వామి సన్నిధిలో ఒకరోజు కూర్చొని ఉండగా ఆ సన్నిధిలో ప్రదర్శించిన నాటకంలో స్వామి మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం, మన జీవితంలో ఉన్న ప్రతి నష్టం ఒకానొక సమయంలో ముగిసిపోవాల్సింది అన్న ఈ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. ఇలా స్వామి చెప్పిన ప్రతి మాట నాకు స్ఫూర్తిదాయకమే.
1: సో నువ్వు స్వామి నుంచి మంచి విషయాలు నీ జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు?
5: ప్రతి మనిషి జీవితంలో సహాయం చేయడం అనేది ఒక వరం లాంటిది. అందరికీ సహాయం చేయాలనిపించవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారికి సమయం అనుకూలించకపోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నాకు గత కాలంలో ఆ అవకాశం లభించింది. ఒక ఆమె అలా రోడ్డు వైపున తన బిడ్డను సంఖలో ఎత్తుకొని బిందెను తలపై మోస్తూ రోడ్డు వైపున వెళ్తూ ఉంది. ఆ సమయంలో నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను ఆమెకు సహాయపడగలిగాను. ఆమె బిందెను నా సైకిల్ పై ఉంచుకుని ఆమె ఇంటి వద్ద వరకు సహాయపడగలిగాను. అలా నాకు ఆ రోజు సహాయం చేసే అవకాశం లభించింది. అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని వేచి ఉంటున్నాను.
1: ఓకే, చాలా చక్కగా చెప్పారు ధీరజ్. సాయిరామ్.
5: సాయిరామ్.
1: ధీరజ్ మాటలు విన్నాక నేను కూడా స్ఫూర్తి గురించి కొంచెం చెప్తాను చెల్లి.
2: తప్పకుండా.
1: కొంతమంది ఏదైనా చేస్తే మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మాట్లాడితే మనకు ఉత్తేజంగా కలిగి మనం స్ఫూర్తి చెందుతాం. కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మన దృష్టి మన అవయవాల్ని ఎప్పుడు కూడాను మన చుట్టుపక్కల ఉన్న మంచిని గ్రహించి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, బ్రూస్ అనే ఒక మహారాజు తన శత్రు సైన్యంతో పోరాడుతూ వాళ్ళ వీర విహారం తట్టుకోలేక ఒక గుహలోకి వెళ్లి తన తల దాచుకుంటాడు. ఆ సమయంలో ఒక సాలెపురుగు తన గూడు కట్టుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటుంది. కానీ చివరికి ఎన్నిసార్లు కింద పడిపోయినా తానందడు తానే పల్లి పైకి లేచి చివరికి తనకి తన గూడు తనకు తానే కట్టుకుంటుంది. ఈ సంఘటనను చూసి స్ఫూర్తి చెందిన బ్రూస్ రాజు జీవితంలో ఏ పాఠం నేర్చుకున్నాడో తెలుసా చెల్లి?
2: తెలుసన్నయ్య.
1: చెప్పు.
2: మన గమ్యం చేరే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని మన గమ్యం చేరాలి.
1: అవును, కరెక్ట్ గా చెప్పు.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టి ఉండు.
1: అవును, దాని అర్థం కూడా ఏంటో చెప్తావా?
2: మన గమ్యం ఏమనుకున్నామో అది చేరే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి.
1: కరెక్ట్ గా చెప్పావు చెల్లి. ఇప్పుడు విజయవాడలో ఉంటున్న నా స్నేహితుడు భానుకి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలుసుకుందాం.
2: అలాగే.
1: సారాం భాను, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం.
0: సారాం విహారి,
1: ఎలా ఉన్నారంతా?
0: బానే ఉన్నాము.
1: అంతా బానే ఉన్నాం భాను. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను భాను.
0: థ్యాంక్స్ విహారి.
1: సో స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
0: షేర్ చేసుకుంటాను.
1: చెప్పండి.
0: నేను మా నాన్నని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చేసిన మంచితనము, ఆయన చెప్పిన మంచి మాటలు, ఆయన సమయపాలనగా ఉండడము, మంచి మాటలు చెప్పడం, అందరినీ సమానంగా చూడటం, ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడకుండా ఉండటం, అందరినీ సమానంగా చూసి
1: ఓకే
0: ఎదటి వారు బాధపడుతుంటే ఓదార్చడం అలా నేర్చుకున్నాను.
1: ఓకే. సో నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి ఎంతో మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు కూడా చెప్తావా?
0: అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా అవసరమైతే అట్లా షేర్ చేసుకోవడం, అంటే ఫుడ్ అట్లా షేర్ చేసుకోవడము, హెల్ప్ చేయడం, అట్లా మంచిగా మాట్లాడటము, ఎవరితో కోపంగా ఉండటము అట్లా కాకుండా సమయపాలనగా ఉండడం అట్లా.
1: ఓకే. మరి నువ్వు ఈ మంచి విషయాలన్నీ ఇంకెవరితో కూడా ఇలా ఉండాలి, ఇలా అన్నకూడదని గైడ్ చేస్తూ ఉంటున్నావా?
0: అంటే నేను మా తమ్ముడితో చెప్తూ ఉంటాను.
1: ఓకే. ఓకే, తమ్ముడితో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటున్నావు అన్నమాట. ఓకే, చాలా బాగా చెప్పావు. సాయిరామ్. భాను నా చిన్ననాటి స్నేహితుడు చెల్లి. నాకు భాను గురించి బాగా తెలుసు. దశరథుడికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో, అలాగే శ్రీరాముడికి దశరథుడు అంటే ఎంత ఇష్టమో, తన భానుకి తన తండ్రి అంటే అంత ఇష్టం చెల్లి.
2: అవునా?
1: తన తండ్రి నేర్పిన క్రమశిక్షణ ఎప్పుడు అతనికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది.
2: ఓకే. ఈ వయస్సులో మనకి తల్లిదండ్రులే స్ఫూర్తి.
1: అవును.
2: మాటల్లో సాఫ్ట్నెస్, పనుల్లో షార్ప్నెస్, ఇవన్నీ ఎక్కువ సమయం మనతో గడిపే తల్లిదండ్రుల నుండే నేర్చుకోవచ్చు.
1: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం విజయవాడలో ఉంటున్న షణుంకాకి ఫోన్ చేసి తన ఏం చెప్తాడో కూడా చూద్దాం.
2: అలాగే.
1: సారాం షణ్ముఖ.
6: సారాం విహారి,
1: ఎలా ఉన్నారు?
6: బానే ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారు?
1: అంతా బానే ఉన్నాం షణ్ముఖ. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను షణ్ముఖ.
6: చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు.
1: ఓకే, ఒక చిన్న ప్రశ్న షణ్ముఖ. మన స్వామి చెప్పిన బీ గుడ్, సి గుడ్, డూ గుడ్ వాక్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి చెంది నువ్వు ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
6: నేను మా అమ్మ దగ్గర నుంచి స్ఫూర్తి చెందుతూ ఉన్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పు, మంచి నడవర్గలనే నడువు, ఎవరు మంచి చెప్తే మంచి దారినే నువ్వు నమ్ము, చెడుని అసలు నమ్మద్దు వినద్దు అని చెప్పింది.
1: ఓకే, ఇంకా
6: ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నేను ఇది క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను.
1: ఓకే, సో ఇంకా నీ చుట్టుపక్కల నుంచి కానీ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి కానీ ఏమేమి నేర్చుకున్నా కూడా చెప్తావా?
6: ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరితో ఆనందంగా ఎలా గడపాలి, అందరికి ఎలా సహాయం చేయాలి అని నేర్చుకున్నాను.
1: ఓకే, సో నువ్వు నీ చుట్టుపక్కల నుంచి ఇంత మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా.
6: అలాగే నేను ఎవరితో మాట్లాడినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను, మరియు ఎక్కడికి వెళ్ళినా నేను క్రమశిక్షణగానే ఉంటాను, అందరితోనూ సరదాగా ఆనందంగా గడుపుతాను.
1: ఓకే ఓకే షణ్ముఖ, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.
6: ధన్యవాదాలు.
1: ఈ షణ్ముఖ చెల్లి పాజిటివ్ థింకింగ్ తో ఉంటూ తన అమ్మని అన్నని లక్ష్మణుడు తన అన్న అయిన రాముడిని ఎలా ఫాలో అవుతుంటాడో అలాగే మంచిని ఫాలో అవుతూ ఉంటాడు చెల్లి.
2: ఓ, అందరికి అమ్మ మొదటి గురువు, అందుకే మాసుదేవో భవ అని అంటారు కదన్నయ్య.
1: అవును,
2: అమ్మని నాన్నని గురువుని దైవంగా భావించి వారిని పూజించాలి. మనలాంటి వారందరికీ తల్లిదండ్రులే స్ఫూర్తి, అటువంటి తల్లిదండ్రులకే సాయిమాతే స్ఫూర్తి.
1: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేను కూడా నా అకౌంట్స్ టీచర్ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను చెల్లి. ఆయన పేరు నరసింహారావు సార్. సో మరి ఆయనకి కూడా ఫోన్ చేసి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామా?
2: ఖచ్చితంగా అన్నయ్య.
7: హలో,
1: నమస్తే సార్, నేను విహారీ రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
7: హలో
1: హలో సాయిరామ్ సార్, నేను మీ స్టూడెంట్ విహారీని రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సో సార్ మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు, మాకెంతో ప్రేమగా చెప్పారు, మమ్మల్ని ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు స్వామి టీచింగ్స్ మీద. సో మీరు ఇంత మంచి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి నుంచి స్ఫూర్తి పొంది ఈ మంచి పనులన్నీ మాకు షేర్ చేసుకుంటున్నారు, అవి మాతో షేర్ చేసుకోరా?
7: అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకందరికి, నాకే కాదు అందరికి, ప్రపంచంలో అందరికీ ఎవరైతే ఇన్స్పిరేషనో ఆ మహానుభావుడే నాకు కూడా ఇన్స్పిరేషన్. నేను పెద్దగా చేస్తుంది ఏమీ లేదని నేను అనుకుంటాను, ఎందుకంటే స్వామి మనకు నేర్పించిన దానిలో ఏదో ఒక వంతైనా మనం ఆయన పిల్లలకి చెప్పగలిగితే, చేసి చూపించగలిగితే ఏదో స్వామి కొంచెం సంతోషిస్తారేమో అన్న ఆశ. అంతకన్నా లేదు, ఏమీ లేదు హరి, ఇందులో పెద్దగా డీప్గా వెళ్ళిపోవాల్సింది నాకైతే ఏం కనిపించట్లేదు. ఏదో స్వామి చెప్పింది మనం పాటిస్తున్నామా లేదా, ఆ సింపుల్ దాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే అదంతా ఇన్స్పిరేషన్ పర్స్పిరేషన్ అంటావా, అదంతా ఎవరినో ఇన్స్పైర్ చేయాలని మనం ఏం పని చేయం. స్వామి చెప్పింది మనం నడుచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఎవరికైతే భక్తి ఉందో, ఎవరి మీద అయితే స్వామికి గురు ఉందో, ఆటోమేటిక్ గా వాళ్ళంత వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం చేయవలసింది మనం స్వామి మాట ముందు నడవడం అంతే.
1: ఈ సిచ్యువేషన్ లో చెల్లి నేను కూడా ఆయన గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను.
2: చెప్పన్నయ్య.
1: నేను 11th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు చాలా కష్టమయ్యేది అకౌంటెన్సీ సబ్జెక్ట్. సో నాకే డౌట్స్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పెట్టి అడిగేవాడిని, కానీ ఆయన మాత్రం నేను ఎన్నిసార్లు వెళ్ళినా నవ్వుతూ ప్రేమగా ఉత్సాహంగా అలాగే అన్నిసార్లు సమ్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను ఇప్పుడు ఇలా అన్నాను అంటే చక్కగా అకౌంట్స్ లో చేస్తున్నాను అంటే అది ఆయన వల్లే చెల్లి.
2: సార్ చాలా బాగా చెప్పారు కదన్నయ్య.
1: అవును చెల్లి,
2: ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.
1: ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటున్న శ్రీవత్సవ అనే నా ఫ్రెండ్ కి కాల్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
2: అలాగే.
1: సాయిరాం శ్రీవాస్తవ రేడియో సాయం నుంచి హారి మాట్లాడుతున్నాను.
8: సాయిరాం సార్,
1: సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్తవ.
8: ధన్యవాదములు.
1: సో ఒక చిన్న ప్రశ్న, నిన్ను హాస్టల్లో గాని బయట ఎక్కడ గాని ఎంతో మందితో మంచి మంచిగా మాట్లాడటము, ఎంతో మంచి సేవ చేయడము, ఎవరికైనా సేవ అంటే నువ్వు ఫస్ట్ ఉంటావు. సో ఆ భావం నీకు నువ్వు ఎవరి నుంచి చూసి నేర్చుకున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
8: తప్పకుండా
1: చెప్పండి.
8: నేను హాస్టల్లో కొన్ని మంచి గుణాలు నేర్చుకున్నాను. కొన్ని మంచి గుణాలేమో క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మనం రోజు స్వామి ఉపన్యాసంలో వింటూ ఉన్నాము. స్వామి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు ఏ చోటలో ఉన్నా క్రమశిక్షణ పాటించాలి అని. అందుకని చెప్పి క్రమశిక్షణ పాటించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. స్వామినే స్ఫూర్తిగా తీసుకుని నేను క్రమశిక్షణ పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి, పెద్దల్ని గౌరవించడం. పెద్దల్ని గౌరవించడం అనేది మన చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు. మన అధ్యాపకులు, మన స్వామి, మన పెద్దలు అందరూ పెద్దల్ని గౌరవించండి అని చెప్పారు. అందుకని పెద్దల్ని గౌరవించడం కి కూడా మన స్వామి స్ఫూర్తిగా పెద్దల్ని గౌరవిస్తూ పాటిస్తున్నారు.
1: ఓకే, మరి నువ్వు ఇవన్నీ హాస్టల్లో కాకుండా హాస్టల్లో మాత్రమే కాకుండా బయట ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు కూడా మాతో షేర్ చేసుకోవా?
8: స్వామి చెప్పినట్టు ఒక మంచి గుణం నేర్చుకున్న తర్వాత అది చేసి చేస్తే మంచిది, అది చేయడంలో ముఖ్యము. అందుకని చెప్పి నేను క్రమశిక్షణ అనేది చూట మారినా సరే పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
1: ఓకే, చాలా చక్కగా చెప్పావు. మనం మళ్ళీ కలుసుకుందాం శ్రీవాస్తవ. సాయిరాం.
8: సాయిరాం.
1: ఇందాల మనం చెప్పుకున్నట్లు జీవితంలో మనకి రక్షణగా ఉండేది డిసిప్లిన్ అని చెల్లి, అలాంటి క్రమశిక్షణని ఇక్కడ మనం హాస్టల్లో ఉంటూ సాయిరాముడు చెప్పిన మార్గంలో చక్కగా శిక్షణ పొందుతున్నాము.
2: అవునన్నా, మన మిత్రులందా చెప్తుంటే నాకు రామాయణంలోంచి ఒక సంఘటన గుర్తొస్తుందన్నయ్య.
1: చెప్పు చెల్లి.
2: హనుమంతుడు సీతమ్మ వాణ్ణి వెతుకుతూ లంకకు వెళ్లాడు. అక్కడ రామనామం జపిస్తూ పూజ చేస్తున్న విభీషుణ్ణి చూశాడు. పూజ నామస్మరణ మాత్రమే కాదు, రామకార్యంలో కూడా పాల్గొనాలి అని హనుమంతుడు బోధించాడు. హనుమంతుడు మాటలకి స్ఫూర్తి చెందిన విభీషణుడు రావణాసుని ఎదిరించి రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది స్ఫూర్తి అంటే కదన్నయ్య.
1: అవును చెల్లి. కాబట్టి మనకు సాయిరాముడు చెప్పిన విషయాలు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా పాటించాలి.
2: అవునన్నయ్య.
1: ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్న నా మిత్రుడు రోహన్ కి కాల్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: అలాగే,
9: ఆపాలంటే మనం మన ఇళ్లలోనే ఉండాలి. కేవలం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు కూడా పక్క వారి నుంచి కనీసం 1 మీటర్.
1: సాయిరాం రోహన్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం. విహారీ.
10: సాయిరాం విహారీ.
1: ఎలా ఉన్నారంతా? బానే ఉన్నారా?
10: అంతా బానే ఉన్నారు. మీరెలా ఉన్నారు?
1: అంతా బానే ఉన్నాం రోహన్. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
10: చాలా ఉత్సాహంగా ఉంది విహారీ.
1: ఒక చిన్న ప్రశ్న రోహన్, నువ్వు స్వామి చెప్పిన బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ అనే వాక్యాన్ని ఎలా ఫాలో అవుతున్నావు, ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
10: తప్పకుండా
1: చెప్పండి.
10: నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలలో మా హాస్టల్ యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి నేర్చుకున్నాను. ఆయనే వేంబుపా. నువ్వు అతను పేరు ద్వారానే తెలుసుకోగలవు. ఆయన మనందరికీ తాత లాంటి వారని.
1: అవును,
10: నేను ఆయన నుండి నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
1: ఖచ్చితంగా చెప్పండి.
10: మొదటిది అంకిత భావం. మా హాస్టల్లో గది శుభ్రత కోసం బహుమతులు ఇవ్వబడతాయి. అందుకు పా శుభ్రతకు మార్క్స్ ఇస్తారు. ఆయన 80 సంవత్సరాలు అయినా మార్క్స్ ఇవ్వడానికి మా హాస్టల్ యొక్క 3 అంతస్తులు పైకి మరియు కిందకి నడుస్తారు. నిజంగా ఈ కాలంలో ఎవరు అవ్వతాతలు ఇలా ఉంటారు? ఈ వయసులో మంచి విశ్రాంతి చాలా అవసరం, కానీ వేంబుప మాత్రం హాస్టల్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే.
1: కరెక్ట్ గా చెప్పా.
10: మార్క్స్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, కానీ ఆయన మాత్రం ఇది స్వామి ఇచ్చిన పని అనే భావంతో పూర్తి చేస్తారు. నేను కూడా నాకు ఏదైనా పని ఇవ్వబడితే అది సంపూర్ణ శ్రద్ధతో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండవది నిస్వార్థ ప్రేమ. మా హాస్టల్ యొక్క వంటగది సిబ్బంది మరియు భోజనశాలకు నిర్వహిస్తారు. నేను ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
1: ఖచ్చితంగా.
10: ఇది పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సీజన్ లో జరిగినది. ప్రతిరోజు మా హాస్టల్లో డిన్నర్ 7:30 అయిపోతుంది, కానీ ఆ రోజు మాత్రం మేము 9:15 కి డైనింగ్ హాల్ కి వచ్చాము. అక్కడ పా మా కోసం వేచి ఉన్నారు. ఆయన మా అందరికి భోజనం వడ్డించారు. నేను పక్కకెళ్లి అడిగాను, పా నీవు భోజనం చేశారా? అప్పుడు పా ఏమన్నారంటే, నేను ఇంకా భోజనం చేయలేదు, నేను మీ అందరి కోసమే వేచి ఉన్నాను, మీరు తిన్న తర్వాతే నేను తినడం మొదలు పెడతాను. మీరందరూ స్పోర్ట్స్ మీట్ తో స్వామిని ఎంతో సంతోష పెడతారు కదా, అందుకని నేను కూడా స్వామిని సంతోష పెట్టాలని మీకోసం భోజనం వడ్డించాలని వేచి ఉన్నాను. మీ ద్వారా నేను స్వామిని సంతోష పెడతాను. ఇలా నేను ఈ 2 అంశాలు మన పా నుంచి నేర్చుకున్నాను విహారీ.
1: సో ఇది నువ్వు రోజు నీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ తో గాని నీ పెద్దలతో గాని ఇదంతా ఫాలో అవుతున్నావా?
10: ఫాలో అవ్వడం చాలా చాలా టఫ్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇవి 2 అంశాలు మాత్రమే, కానీ పాటించడానికి చాలా కష్టం అనిపిస్తుంది విహారీ. మన స్వామి తప్ప ఈ లోకంలో ఎవ్వరు నిస్వార్థ ప్రేమను ఇవ్వరు. అందరికి కొంచెమైన స్వార్థం ఉంటుంది. ఒక తల్లికైనా తన బిడ్డ మాత్రమే ఎదగాలని అది కొంచెం స్వార్థమైనా ఉంటుంది. అందుకని మనం ఎవరితో అయినా గొడవ పడినా కూడా మనం అతనితో చాలా ప్రేమగా మాట్లాడేది, అదే కొంచెం టఫ్ అనిపిస్తుంది అన్నమాట విహారీ. కానీ ఎలా అయినా నేను ప్రయత్నిస్తున్నాను.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనతో మన మీదే ఉంటాయి. చాలా బాగా చెప్పావు రోహన్. సాయిరామ్.
10: సాయిరామ్.
1: వెంబు సార్ 80 ఇయర్స్ పెద్దవారే అయినా మనందరితో మా అందరిలో కలిసి తిరిగి ఒక టీనేజర్ లాంటి వారు చెల్లి ఆనందంగా ఉండడానికి, స్వామి కోసం విద్యార్థులకు సేవ చేయడానికి వయసు ఒక కారణం కానే కాదు అనే విషయం ఈయన దగ్గర నుంచి చక్కగా నేర్చుకోవచ్చు.
2: సో ఈ రోజు మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదన్నయ్య.
1: అవును చెల్లి.
2: మన మిత్రులు కూడా వారి జీవితంలో ఎలా స్ఫూర్తిని పొందారో విన్నాం కదా.
1: అవును.
2: అలాగే మనం ప్రతిరోజు కూడా మరొకరికి స్ఫూర్తిగా ఉండాలని మనం ప్రయత్నిద్దాం.
1: ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న మిత్రులకు, వింటున్న శ్రోతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సారా.
11: ఫోన్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి విన్నారు. సమర్పించిన వారు శైలశ్రీ విహారీ, ముక్తిశ్రీ ధీమా, అదిగో తిరుపతి బాల్ వికాస్ బృందం ప్రణమామి సాయిష అనే గీతంతో మరొకసారి మన ముందుకు వస్తోంది.

0: తిరుపతి బాల్ వికాస్ బృందం పాడిన ప్రణమామి సాయిష అనే గీతంతో నేటి మన రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగుస్తాయి.
1: నేటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరిపై స్వామి దివ్యాశీసులు సదా ఉండాలని కోరుతూ మీ వ్యాఖ్యాత యశోధర్ అభినందనలు, అలాగే
0: శ్రద్ధా అభినందనలు కూడా. రేడియో సాయి తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి భక్తితో ప్రణమిల్లుతూ మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. జయ
1: సాయిరాం.
2: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
3: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ వెల్,
2: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
3: దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్.
2: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
3: వెన్ వన్స్ దే సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్, వి హావ్ త్రీ ఎవిడెన్స్.
2: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం, మూడే.
3: దే ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ హియర్.
2: సర్వలోక హితే హరతః, అనగా అన్ని లోకములకు హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
3: We should live in such a way so as to be acceptable to all the world.
2: Sarvajnana samayurtiha, anaga annitti endukudunu gnanam samatvanga untundali.
3: We should have the knowledge and the wisdom in all aspects of life.
2: Sarve guna samayurtiha, sarva gunamulu kudunu ee vidyarthi endu abhivruddhi gaanchali.
3: Students should develop all types of virtues.
2: Ee manchi gunamulu taanu nimpukunnappude,
3: when once you develop virtues,
2: నీ యొక్క జీవితం అంతా కూడా మంచిగా రాణిస్తుంది.
3: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
2: కాన విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
2: ఇది మీకు గొప్ప అవకాశము.
3: ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
2: పవిత్రమైనటువంటి యొక్క దినంగా మీరు విశ్వసించాలి.
3: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సీక్రెట్ డే.
2: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
3: సీ దట్ యూ లిసన్ టు గుడ్ సన్మార్గం
2: మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
3: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
3: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
2: నేను కోరేది అది ఒక్కటి.
3: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
2: మంచి పేరు తెప్పించుకోండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్.
2: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
2: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ.
2: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
3: దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
2: కానా,
3: సో
2: మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు.
3: నథింగ్ గ్రేట్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ రాంగ్.
2: కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వం కాదు.
3: టు డూ రాంగ్ యాక్షన్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ క్వాలిటీ.
2: నీవు దేనికి భయపడనక్కర్లేదు.
3: యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
3: యూ షుడ్ ఫియర్.
2: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
3: You are not an animal to have this fear.
2: Bayapettadaniki neevu mrugam kaadu.
3: You are not an animal to have this trait of fear.
2: Manishi.
3: You are a human.
2: Kaaku nenu bayapadakoodu, bayapettakoodu.
3: Therefore I should not be afraid of anything. I should not make others fear.
2: Ee satyanni meeru gurtinchi vartinchinappude samajam kuda nuvu baagupadutunnattu avutundi.
3: When once you know this truth, you can rectify the correct the society.
2: Vidyarthulara,
3: students,
2: meeru maatram baagupattame kaakunda మీ స్నేహితుడు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రెడ్ అలాంగ్ దిస్ సీక్రెట్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 4వ ఆఖరి భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని రాసి పంపగలరని ఆశిస్తున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం జాగృతి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: అద్భుతం చక్రి, నీ నృత్య ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. వెల్ డన్ మై సన్, పట్టుదలతో నీ కృషి కొనసాగించు. త్వరలోనే రాష్ట్ర ఖ్యాతి, జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటావు. తర్వాత కనక వర్షం కురుస్తుంది. ధనం ఉంటే చంద్రమండలానికి ఎగరొచ్చు, అంతరిక్షంలో హాయిగా విహరించవచ్చు. మై సామ్, అమెరికా యాత్రకు సిద్ధంగా ఉండు.
1: హాయ్ అంకుల్. హాయ్ చక్రి, అద్భుతంగా నృత్యం చేస్తున్నావట, పేపర్ లో చదివాను. కంగ్రాచ్యులేషన్స్.
0: వెల్కమ్ నరేష్, నీ గురించి విన్నాం. చూసావా చక్రి, పిల్లవాడంటే అలా అంబిషియస్ గా ఉండాలి. కోటీశ్వరుని కావాలని కలలు కనాలి. అమెరికా వెళ్తున్నావట, కంగ్రాచ్యులేషన్స్.
1: అవును అంకుల్, అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను.
0: అద్భుతమైన ఆలోచన. ఆస్తి అంతస్తు సంపాదించుకోకపోతే మానవ జన్మ ఎందుకయ్యా? త్వరలో మా చక్రి కూడా అమెరికాలో నృత్య ప్రదర్శన ఇస్తాడు. అమెరికా జీవితం ఎలా ఉంటుందో మా చక్రికి చెప్పు.
1: చక్రి, అది భూలోక స్వర్గం. పూల పడవలాంటి కారులో స్వర్గ సుఖాలలో తేలిపోతాం. ఇంత అందంగా ఉంటుందా అమెరికా జీవితం? హంసల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టుంటుంది.
0: కరెక్ట్, ఆలోచన అంటే అలా ఉండాలి.
1: నాన్నగారు, నాకు అమెరికా వెళ్ళాలని ఉంది.
0: ఒక్క అమెరికా ఏమిటి మై సన్? ఇంగ్లాండ్, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, ప్రపంచమంతా చుట్టి వద్దాం. నీ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలి. మహారాజా భోగాల్లో మనం మునిగి తేలాలి.
1: ఫైన్ అంకుల్, బాయ్ చక్రి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్ అంకుల్.
0: చక్రి, విశ్రాంతి తీసుకో. నేను వారం రోజులు టూర్ లో ఉంటాను. మీ మమ్మీ స్త్రీ స్వాతంత్రం మీటింగ్లకు వెళ్ళింది, ఈ నెలాఖరికి తిరిగి వస్తుంది. నీకేం కావాల్సిన ఆయనడుగు క్షణాల్లో ఏర్పాటు చేస్తుంది. బాయ్.

0: చక్రీ చక్రీ, అంత పరధ్యానంగా ఉన్నావే?
1: అబ్బే ఏం లేదు.
0: ఏం లేదనకు, వారం రోజుల క్రితం నరేష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది.
1: అవును వచ్చాడు.
0: ఇంకే? అమెరికాలో అడుగు పెడితే మోక్షం సాధించినట్టని, మానవ జన్మకు మహాభాగ్యం అదేనని, తన వాక్చాతుర్యంతో నీ కళ్ల ముందు ఒక కళల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుంటాడు. మీ డాడీ దానికి వంతపాడుంటాడు. అంతేనా?
1: వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఏ చదువైనా కలైనా డబ్బు సంపాదించడానికే కదా.
0: కాదు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య. గుణం పెంచేది విద్య గాని ధనం దైవమనేది విద్య కాదు. నీతిని బోధించేది విద్య, జాతిని ద్వేషించమనేది విద్య కాదు. కళ కూడా అంతే.
1: మరి ధనం లేకుండా జీవించగలమా?
0: శృతిమించిన కోరికల్ని, హద్దులేని ఆడంబరాల్ని అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు. తోటి వారిని ప్రేమించడంలో సుఖం ఉంది, సాటి వారికి సేవ చేయడంలో ఆనందం ఉంది.
1: ప్రేమ సేవ అంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా?
0: ప్రేమ పశువులాంటి మనిషిని కూడా పశుపతిగా మారుస్తుంది. సేవను మించిన పూజ, సేవను మించిన తపస్సు లేవు. సేవ చేసిన వాణ్ణి భగవంతుడు సేవ చేస్తాడు చక్రి.
1: ఇది నిజమా? నమ్మమంటావా?
0: అక్షరాల నిజం. ధనాన్ని తృణీకరించిన పోతనను శ్రీరాముడు కరుణించలేదా? రాజభోగాలను కాలదన్నిన మీరాబాయిని గిరిధర గోపాలుడు రక్షించలేదా? అన్నార్తుణ్ణి అన్నపూర్ణలా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి హృదయం ఆనందంతో పరవశించలేదా?
1: ఇవన్నీ నాకు తెలియవు సత్యం.
0: అవును, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పెరిగిన నీకేం తెలుస్తాయి? ఒక్కమారు చరిత్ర పుటలు తిరిగేసి చూడు. ఎంతమంది త్యాగధనులు మన దేశంలో పుట్టారో నీకే తెలుస్తుంది.

0: అయ్యా పోతన గారు.
1: ఎవరు నాయన?
0: కవి సామ్రాట్ శ్రీనాథ కవి వేయించేశారు.
1: అలాగా, బావగారు శ్రీనాథ కవివరేణ్యులకు నమస్కారాలు. రండి, ఇలా కూర్చోండి బావగారు.
2: నేను కూర్చోదగిన ఆసనాలు ఇక్కడ లేవులండి. ఇంతకీ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చింది?
1: శ్రీరామానుగ్రహం వల్ల పూర్తిగా వచ్చింది.
2: ఏది, మీ భాగవతంలోని ఒక్క పద్యం చదివి వినిపించండి.

0: పదలాలిత్యంతో భక్తిభావాలతో మీ కవిత్వం మృదుమధురంగా ఉంది.
1: అంతా శ్రీరామ వరప్రసాదం బావగారు.
0: కాని ఆ వరప్రసాదం ఆకలి తీర్చదు కదా, భోగభాగ్యాలు అందించదు కదా.
1: భోగభాగ్యాలు నేనాశిస్తే కదా బావగారు.
0: మీరాశించకపోవచ్చు, కాని మీ కుటుంబానికి అవి కావాలి. వారు సుఖంగా జీవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి సంపద అవసరం.
1: ఇప్పుడు మా సుఖానికేం లోటు బావగారు?
0: మీరెంత సుఖంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాను కదా, ఆత్మీయుడిగా చెప్తున్నాను. ఆలోచించండి, అపురూపము అపూర్వము అయిన మీ భాగవత కావ్యాన్ని శ్రీ సింగభూపాల ప్రభువుకు అంకితమివ్వండి. సంతోషంగా స్వీకరిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. మీ ఇంట కనకవర్షం కురుస్తుంది.
1: శ్రీరామచంద్ర, మన్నించండి బావగారు. కరుణరసార్ద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు అంకితం చేసిన నా జీవన సర్వస్వం, నా ప్రాణం, ఈ మహాభాగవతాన్ని తుచ్ఛము అశాశ్వతము అయిన ధనం కోసం మానవ మాత్రులకు అంకితం ఇయ్యమంటారా?

0: శిరిరా మోకాలొడ్డే మీ వంటి వారికి మంచి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. వస్తాను.
1: పోతన్నా పోతన్నా.
2: ఎవరు తల్లి?
3: భారతి,
2: నువ్వా? ఆ కన్నీరేమిటమ్మా?

0: మహాభక్తుడైన పోతన ఆ విధంగా ధనాన్ని తృణీకరించాడు. అందుకే రామానుగ్రహాన్ని పుష్కలంగా పొందాడు. కనకాభిషేకాలు పొందిన శ్రీనాథుడు చివరికి తినడానికి తిండి కూడా కరువై దుర్భర దారిద్ర్యం అనుభవించి తనువు చాలించాడు. అందుకే నీ మంచి కోర స్నేహితునిగా చెబుతున్నాను, ధన వ్యామోహానే ఉచ్చులో పడకు.
1: ఈ సుఖాల్ని భోగాల్ని కాలదన్నుకుంటే ఆనందంగా ఉండగలమా సత్యం?
0: ధనం నుంచి మన దృష్టి దైవం వైపు మళ్లిస్తే ఆయనే కన్న తల్లిలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు.
1: అలా కాపాడిన సందర్భం ఉంటే చెప్పు సత్యం.
0: భక్త మీరాబాయి దీనికి చక్కని ఉదాహరణ చక్రి. ఒకరోజు మీరా సంకీర్తన చేస్తోంది,

0: మీరారాణి. మీరిలా నడివీధుల్లో పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ రాజవంశ ప్రతిష్టకు భంగం కలిగించకండి. గొప్ప రాజవంశంలో జన్మించారు, ఈ రాజభోగాలను కాలదన్నుకోకండి. మీ భక్తి అంతఃపురానికే పరిమితం చేయండి, మా సహనాన్ని పరీక్షించకండి.
1: ప్రభు ప్రేమామృతమూర్తి, ఆ గిరిధారి పాదారవిందాల కన్నా గొప్పవా ఈ వంశ ప్రతిష్టలు?
2: నీటి బుడగలాంటి రాజభోగాల్ని నమ్ముకుని శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ శ్యామసుందరుని గుణగానాన్ని వదులుకోలేను.
0: మీరారాణి, రాత్రణక పగలనక మీరు చేసే సంకీర్తన, చేసే నృత్యాలు మేవా రాజవంశానికి మాయని కళంకం, తీరని అవమానం. ఈ నేరానికి విషపాన శిక్ష విధిస్తున్నాను మీకు. విషపాత్రను అందించండి.
1: శ్యామసుందర, నీ నామస్మరణ లేని జీవితం దివ్యలేని మందిరం స్వామి, ఈ జీవితం కన్నా మరణమే మేలు.

0: ఆశ్చర్యం, విషం అమృతంగా మారిపోయిందే. మీరా మహాభక్తురాలయ్యుంటుంది. మీరారాణి, మీ భక్తి నిరుపమానం.
1: ఏమద్భుతం! గిరిదారి కోసం రాజభోగాలను కాలదండిన మీరాబాయి మృత్యువును సైతం జయించింది. అచంచల విశ్వాసం, నిరంతర చింతన, దైవానుగ్రహం ఎలా కలిగిస్తాయో చూసావా? ఇటువంటి మహాభక్తులు పుట్టిన దేశంలో పుట్టామన్నమాట.
2: అవును చక్రి, ప్రహ్లాదుడు, త్యాగరాజు, తుకారాం, చైతన్య మహాప్రభు వంటి మహాభక్తులు పుట్టిన పుణ్యభూమి మన దేశం.
1: ఇటువంటి పుణ్యభూమిన వదిలిపెట్టాలనుకుంటున్నావు? లేదు సత్యం, ఈ విషయాలు నాకెవ్వరూ చెప్పలేదు.
2: అమ్మా నాన్నల ప్రేమ కరువై ఆయాల పాలనలో పెరిగిన వాడివి, ఇవి నీకెలా తెలుస్తాయి?
1: సత్యం, నేను కారులో తిరగాలని, విమానాల్లో విహరించాలని కోరుకోవడం తప్ప
2: తప్పు కాకపోవచ్చు చక్రి. కాని ఒక్కసారి నీ దేశం గురించి ఆలోచించు. ఈ దేశం నీకు జన్మనిచ్చింది, చదువు సంస్కారం నేర్పింది, సంపదను అందించింది. మరి ఈ దేశం పట్ల నీకే బాధ్యత లేదా?
1: ఉంది, కానీ ఆ బాధ్యత ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు.
2: ఈ చుట్టూ ఒక్కసారి చూడు, ఎంతమంది పేదలు అనార్థులే అలమటిస్తున్నారో, ఎంతమంది నిర్భాగ్యులు సరి అయిన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది త్రాగడానికి గుక్కేడు మంచినీరు లేక బాధపడుతున్నారు.
1: అంత దారుణంగా ఉందా పరిస్థితి?
2: ఉంది చక్రి, మనలాంటి వారికి కనువిప్పు కలిగించడానికే డొక్కా సీతమ్మ లాంటి తల్లులు అన్నార్తుల్ని అన్నపూర్ణలా ఆదుకున్నారు.

0: సీతమ్మ గారు, రక్షించండి రక్షించండి.
1: లేనాయనా, భయపడకు, నేనున్నాను.
2: సీతమ్మ గారు, వాణ్ణి విడిచిపెట్టండి, వాడు దొంగ, వాణ్ణి శిక్షించాలి.
1: ఒక్క క్షణం ఆగు లక్ష్మయ్య, దొంగైనా దొరైనా వీడు నా బిడ్డ, ఇంతకీ ఏం దొంగిలించాడు?
2: మా తోటలో ఒక అరటిపండు దొంగతనం చేశాడు.
0: నేను అమ్మా నాన్న లేని అనాథనమ్మా, 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మీరు ఆదరిస్తారని, అన్నం పెడతారని తెలిసి మీ దగ్గరకొస్తూ దారిలో ఆకలికి తట్టుకోలేక ఒక అరటిపండు వీళ్ళ తోటలో దొంగిలించానమ్మగారు.
1: ఏడవకు నాయనా, నువ్వు అనాథవు కావు, నేనే మీ అమ్మననుకో. లక్ష్మయ్య అగర్భ శ్రీమంతుడివి, ఆకలి బాధ తట్టుకోలేక పసిపిల్లాడు ఒక్క పండు తింటే నీ ఆస్తి కరిగిపోతుందా, నీ సంపద తరిగిపోతుందా? నాన్నారా అని ఆప్యాయంగా పిలిచి ఒక్క అరటిపండిస్తే వాడు దొంగతనం చేసేవాడా? రూపాయి విలువ చెయ్యని అరటిపండు కోసం బంగారం లాంటి పసివాణ్ణి కొట్టడానికి సిద్ధపడ్డావే, నీకు సిగ్గు వేయడం లేదా?
2: వాడు కులం తక్కువ వాడమ్మా.
3: ఆహా, అలాగా మరి

0: చెప్పగలవా? చెప్పలేవు. మనస్సులో ప్రేమ ఉంటే సాటి మనిషిని ఆదరించడానికి ఈ కులాలు మతాలు అడ్డురావయ్యా.
1: నాన్నా, ఈ రోజు నుంచి నీ పేరు శివుడు. ఇదిగో వీళ్లంతా నీ అన్నదమ్ములు. ఇదే నీ ఇల్లు, నేనే మీ అమ్మని.
2: అమ్మా.

0: ఆకలి అన్నం పెట్టండి.
1: అమ్మా సీతమ్మ గారు, గోదావరి ఉధృతంగా పొంగుతోంది. వరద దాటి రాలేక లంకలో ఒక్క కుటుంబం చిక్కుకుపోయింది. సీతమ్మ గారు ఆకలి అన్నం పెట్టండి అని పాపం కేకలేస్తున్నారమ్మా.
2: అలాగా నాయన, భోజనం సిద్ధంగా ఉంది, పట్టుకొస్తానుండు. పదనాయన వెళదాం.
3: వద్దు సీత, నువ్వు వెళ్ళలేవు. ఆ వరదలో పడవలే వెళ్ళటం లేదట.
2: అమ్మా ఆకలి అని నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వింటూ చేతులు కట్టుకుని కూర్చోమంటారా? నన్ను వెళ్ళనివ్వండి.
3: సరే, ఆ బుట్ట నాకి, నేనే వెళతాను. ఆపై భగవంతుడున్నాడు.
1: అమ్మా బాబుగారు వరద గోదావరి దాటాలి, ప్రాణభీతి లేదా అమ్మా?
2: అన్నార్తులకి ఇంత అన్నం పెట్టలేనప్పుడు ఈ ప్రాణాలు ఉండి ఏం లాభమయ్యా? కాని ఆ భగవంతుడే ఉన్నాడు.
3: చూసావా చక్రి, అన్నార్తుని ఆదుకోవడానికి ప్రాణాలకు కూడా లెక్క చేయలేదు ఆ దంపతులు. మరి లక్షలాది దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మనం విందు భోజనాలు చేయడం సమంజసమేనా? మన తోటి వారు చిరిగిన బట్టలతో కాలక్షేపం చేస్తుంటే మనం సిల్కు బట్టలు ధరించడం న్యాయమేనా?
4: సత్యం, తలుచుకుంటే బాధగానే ఉంది. మనం కూడా ఏదైనా చేద్దాం. సత్యం,
3: తప్పక చేద్దాం. ముందు ఆ అమెరికా మోజు వదులుకో, ధనం సంఖ్యలు తెంచుకో, మానవత్వాన్ని పెంచుకో, దీనుల బాధల్ని పంచుకో, ప్రేమతో వారిని ఆదుకో, వారి జీవితాల్లో ఆశా జ్యోతులు వెలిగించు, ఆనందాన్ని పంచు.
4: అలాగే చేస్తాను సత్యం.
5: ఓ సత్యం, నువ్వా? ప్రేమ సేవ లాంటి హితబోధలు చేస్తున్నావా మా వాడికి?
3: మరి ధనమే దైవమని బోధించమన్నారా?
5: మాతృభూమి దేశభక్తి లాంటి బూర్జువా భావాలు మా వాడి బుర్రలోకి చూపించకు.
3: మరి ధన వ్యామోహం, పదవీ దాహం అలవర్చుకోమని చెప్పమంటారా?
5: వితండవాదం చేయకు. నా మాట వింటే నా కొడుకు కోటీశ్వరుడవుతాడు.
3: నా మాట వింటే వాడు ప్రహ్లాదుడవుతాడు.
5: అంటే ధనం దైవాన్ని దూరం చేస్తుందా?
3: చెయ్యకపోవచ్చు. ధన వ్యామోహం మాత్రం దైవాన్ని తప్పక దూరం చేస్తుంది.
5: మానవత్వం నీకే కాదు సత్యం, మాకు తెలుసు.
3: మీలో మానవత్వం ఎంతుందో ఇప్పుడే చూపిస్తాను. వీళ్ళెవరో మీకు తెలుసనుకుంటాను.
6: వీళ్ళెలా వచ్చారు ఇక్కడికి?
3: మా పల్లెలో అనాథాశ్రమంలో ఉంటే నేనే తీసుకొచ్చాను.
4: వీళ్ళెవరు డాడీ?
3: మీ డాడీ చెప్పలేరు చక్రి, నేను చెబుతాను. వీళ్ళు మీ డాడీ తల్లిదండ్రులు, నీకు తాతగారు, బామ్మగారు.
4: నిజమా? మరి నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పారే.
3: సంపద కోసం దైవంగా పూజించవలసిన కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయానికి తరలించారు. చూసావా చక్రి, సిరికి దాసుడైన వాడు ఎంత దారుణాన్ని కొడిగడతాడో. ఇప్పుడు తేల్చుకో, ఎవరి మాట వినాలో.
4: సత్యం, నా కళ్ళు తెరిపించావు. నేను అమెరికా వెళ్ళను. నా కళను పూజాసుమంగా దేవుడి పాదాల దగ్గర అర్పిస్తాను. నిస్సహాయుల సేవ కోసం వినియోగిస్తాను.
5: చక్రి,
4: మీరొక్క క్షణం మాట్లాడకండి. నన్ను శాసించే అధికారం మీరు కోల్పోయారు డాడీ. తాతయ్య, మా డాడీ చేసిన పనికి మమ్మల్ని క్షమించు.
7: చక్రి,
3: జగన్నాథం గారు కడుపే కైలాసం, స్వార్థమే పరమార్థం అని భావించే మీలో మానవత్వం ఎలా మంట కలిసిపోయిందో చూసారా? జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆస్తి ఇచ్చి అంతస్తు కల్పించిన తల్లిదండ్రుల్నే ఇంటి నుంచి గెంటేశారు. ఇప్పుడు మీ కొడుకు అదే పని చేస్తే ఏం చేస్తారు?
5: నన్ను క్షమించు సత్యం, ఇన్నాళ్లు ధనమే లోకమని బ్రతికాను. ఇప్పుడు నా అపరాధాన్ని తెలుసుకున్నాను. తల్లిదండ్రుల్ని అవమానించినందుకు తలదించుకుంటున్నాను.
3: తలదించుకోకండి అంకుల్, సగర్వంగా తలెత్తుకునేలా మీ ప్రవర్తన సరిదిద్దుకోండి.
5: నాన్నగారు, అమ్మా, నేను సహించలేని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి.
7: బాధపడకు నాయన.
3: తాతగారు, మీరు మీ కుమారుడికి ఆస్తి అంతస్తు ఇచ్చారు, కాని ఎప్పుడైనా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బోధించారా?
7: చెప్పలేదు నాయన, నిజమే.

0: సత్యం, చిన్నవాడివి, నీలో ఇంత మంచి భావాలు ఎలా కలిగాయి? ప్రేమభావం, సేవాభావం ఎలా అంకురించాయి?
1: చెప్పు సత్యం, మేము ఆ బాటలో నడుస్తాం.
2: చెబుతాను, నేను తల్లి తండ్రి లేని అనాథను. నా పూరుపుణ్యం వల్ల శ్రీ సత్యసాయి దీనజనోదన పథకం నన్ను చేరదీసింది, కన్నబిడ్డలా చూసుకుంది, నాకు విద్యాబుద్ధులు నేర్పింది. ఆనాటి నుండి బాబాయే నాకు తల్లి తండ్రి అయ్యారు. ఆ ప్రేమమూర్తి దర్శనం చేసుకుని వారి బోధనలను వినడం వల్ల స్నేహం అంటే విందులు వినోదాలు కాదని, ప్రేమ పంచి ఇవ్వడం అని తెలుసుకున్నాను. చక్రి నా ప్రాణ స్నేహితుడు, అమాయకుడు. వాణ్ణి మంచి దారిలో పెట్టడం నా కర్తవ్యంగా భావించాను. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెడితే మన్నించండి.
0: లేదు సత్యం, మంచి సలహా ఇచ్చినందుకు మేమే నీకు కృతజ్ఞులమై ఉండాలి. భగవాన్ బాబాని ఎక్కడ దర్శించవచ్చు? చెప్పు సత్యం.
2: పేదల గుండెల్లో, నిస్సహాయుల నిట్టూర్పుల్లో, దాహార్తుల దీన వదనాల్లో, రోగార్తుల కళ్ళల్లో, అనాథుల అశ్రు నయనాల్లో ఆయన అసజ్యోతిగా దర్శనమిస్తారు.
0: ఆ ప్రేమమూర్తి ఎక్కడుంటారు సత్యం?
2: కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము అయిన ప్రశాంతి నిలయంలో.

0: ఆ ప్రేమమూర్తి నా జీవితమే నా సందేశమని, తాను బోధించిన ప్రతి ధర్మసూత్రాన్ని ఆచరించి చూపిస్తున్న మహనీయుడు. ఎవరూ అర్థించకుండానే వేలాది గ్రామాలకు మంచినీరు అందించారు. లక్షలాది హృద్రోగులకు ప్రేమ సేవాభావాలు మేళవించి అమర వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చారు. ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికి రూపాయి రుసుము లేని విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తల్లి తండ్రి లేని అనాథుల్ని అమ్మగా ఆదుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి. ఆ విశ్వ ప్రేమైకమూర్తి బోధించిన సేవా మార్గంలో పయనించండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: సత్యం, తప్పక నీతో కలిసి ఆ సేవా మార్గంలో పయనిస్తాం. ఆ స్వామి ఆశీస్సులు అందుకుంటాం.
2: గ్రామ సేవయే రామసేవగా, సంఘ సేవయే సర్వేశ్వరుడి సేవగా మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఆ ప్రేమమూర్తికి మా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం.

0: ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా జాగృతి నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మరి సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2015 జూన్ 15వ తారీఖున హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించి ఉన్నారు. ఆ సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై ఇచ్చిన ప్రసంగంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
1: పాటే ప్రాణం మాకు, పాటే అన్నీ మాకు. సో ఆ విధంగా షిడీబాబా గారి బుర్రకథలో కూడా ఆయన తత్వము, అంటే ఏ విధంగా షిడీబాబా గారి తత్వం ఎలా ఉండేది, ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఏ విధంగా బాబా గారు ఆ ఐక్యతను తెచ్చేవారు, ఎప్పుడు సమైక్యతగా ఉండేవారని ఆ బుర్రకథలో అన్ని చాటుకుంటూ వచ్చి షిడీబాబా గారు మొత్తం కథ చెప్పామన్నమాట. ఆ కథలో కూడా ఇంకో అద్భుతమైన పాట సాక్షాత్ దైవం సాయేరా అని ఉంది. అది మీ అందరికీ ఇప్పుడు పాడి వినిపించాలని నాకు కోరిక.

ఇట్లాంటి తత్వం పాటలని షిరిడిబాబా గారు బుర్రకథలో చెప్పాం అనమాట. అప్పుడు వెంటనే స్వామి మాకు చెప్పి ఈ విధంగా ఈ టైంలో కరెక్ట్ థాట్స్ ఉండాలి, మీకు మంచి థాట్స్ ఉండాలి, మంచి కంపెనీలో చేరండి అని మమ్మల్ని ప్రోత్సహించారు స్వామి. అది 2006లో అండి. తర్వాత ఈశ్వరమ్మ గారు బుర్రకథ చేశాం. ఈశ్వరమ్మ గారి బుర్రకథలో కూడా స్వామి అంటే స్వామికి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారు, ఆ బుర్రకథ అయ్యాక మాకు తెలిసిందనమాట. అది యాక్చువల్లీ మా జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్. ఈశ్వరమ్మ గారి బుర్రకథ అయ్యాక స్వామి ఎంతో ఏమిటో స్వామి ఎంతో దగ్గరికి చేరగలిగే అవకాశం వచ్చింది మాకు. ఒక మా ఇంకా గుర్తుందండి, ఇంకా ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్ని మాకు జ్ఞాపకాలు. ఈశ్వరమ్మ గారు బుర్రక చేయాలంటే ఎంత ప్రార్థించామో స్వామికి, ఒక టైంలో ఒక ఛాన్స్ రాలేదనమాట. అప్పుడు మా హాస్టల్లో ఒక ఆయన ఉండేవారు మల్లికేశ్వరన్ గారని, మల్లికేశ్వరన్ ఆయన స్టోర్లో పనిచేస్తుండేవారు. సో ఆయన మా దగ్గరికి వచ్చి, మీరు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, స్వామి ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎలాగన్నా మేము ఒక పని చెప్తాను మీకు, అది చేయండి అన్నారు. సో ఏం చెప్పారంటే, ఈశ్వరమ్మ గారి స్కూల్ ఉంటుందండి అక్కడ పుట్టపర్తిలో. ఈశ్వరం గారి స్కూల్ దగ్గర ఆవిడ ప్రతి ఆవిడ బొమ్మ ఉంటుంది, అంటే ఆ విగ్రహం, ఈశ్వరం గారి విగ్రహం. ఆయన చెప్పారు మాకు, ప్రతిరోజు ఈశ్వరం గారికి వెళ్ళి దండం పెట్టుకోండి, స్వామికి ప్రార్థన చేరాలంటే ఈశ్వరం గారికి దండం పెట్టుకోండి అనేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఆ రోజుల్లో స్వామిని అందరు ఈశ్వరం గారి దగ్గరికి వెళ్ళేవారు. అమ్మా స్వామికి మా దగ్గర వెళ్ళండి అమ్మా, స్వామి మాట్లాడాలంటే మీరు చెప్పండి అమ్మా అని. సో ఈవిడ ఈశ్వరమ్మ గారు స్వామికి వెళ్ళి చెప్పి విన్నవించుకునేవారు. సో ఆ విధంగా మేము కూడా ఆ రోజుల్లో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటే వెంటనే ఇంకో 3-4 రోజుల్లో అనమాట స్వామి పిలిచి వెంటనే ఈశ్వరం గారు చెప్పండి అనే మా అనుభవం అనమాట. అంటే ఈశ్వరం గారి ఆ టైంలో ఇంకా గుర్తుంది, ఆ ఈశ్వరం గారి బుర్రకథలో ఈశ్వరమ్మ గాయత్రి కూడా రాయడం జరిగింది.

తర్వాత అని సార్ రాస్తే మేము మాకు భయం వేసింది అనమాట. ఇట్లా సాయి గాయత్రి ఒకటే ఉంది, వేదంలో ఉన్నాయి ఇవన్నీ పాడితే ఎలా ఉంటుంది, భయం వేసింది మాకు. అప్పుడు వెంటనే వేదనారాయణ సార్ అని ఆయన వేదాలు చెప్తారు, ఆయన్ని అడిగి కరెక్ట్ గా ఆ గ్రామర్ అంతా కరెక్ట్ గానే ఉండి ఒకసారి చూడండి సంస్కృతం అంతా అంటే ఆయన వెంటనే అప్రూవ్ చేశారు. సో ఆ విధంగా స్వామి దగ్గర ఈశ్వరం గారి గాయత్రి కూడా పాడడం జరిగింది. ఆ ఈశ్వరం గారి కథలో కూడా ఎంతో అద్భుతమైన పద్యాలు, ఆవిడ గుణగణాలను వర్ణిస్తూ మా బుర్రకథ మాస్టర్ గారు ఆయన ఒక అద్భుతమైన పద్యం రాశారు ఈశ్వరం గారి మీద. అది నేను అది పాడతాను ఇప్పుడు. ఒక్క నిమిషం. రత్నాకర వంశపు రాజమాత అంటూ ఈ విధంగా ఈశ్వరం గారిని స్తుతించడం జరిగింది ఆ బుర్రకథలో. రత్నాకర వంశపు రాజమాత సమతకు మమ

0: ఇది ఈశ్వరమ్ గారి మీ పద్యం. అదే విధంగా ఈశ్వరమ్ గారు ఎంత అంటే స్వామి ఎంత అదృష్టవంతులో పద్యం రాశారనమాట స్వామి. అంటే ఈశ్వరమ్మ గారికి జన్మించడం వల్ల స్వామి ఎంత అదృష్టవంతులో అని ఈ విధంగా చెప్పారనమాట.
1: కృతలోన అదితి

ఈ పద్యం కూడా పాడడం జరిగిందన్నమాట. స్వామి ఎంతో ఆనందించారు. ఇవే ఈ మూడు కథలు. మళ్ళీ స్వామి మిమ్మల్ని కొడైకెనాల్ తీసుకెళ్ళినప్పుడు ఈ మూడు కథలు ఒకేసారి మా ముగ్గురు చేత వేయించారు. ఆ కొడైకెనాల్ కూడా మీకు చెప్పాలండి, అదొక అద్భుతమైన ప్రపంచం. ఎట్లా అంటే, నేను చెప్పాలంటే, అనిల్ కుమార్ సార్ ఒకసారి అన్నారు, కొడైకెనాల్ ఏమిటంటే అదొక భూలోక వైకుంఠం అన్నారు. ఆ వైకుంఠంలో స్వామి కొడైకెనాల్లో ఎంత ఫ్రీగా ఉంటారో, ఎంత అందరితో అట్లా, ఆయనకి ఎట్లా అంటే అదొక హాలిడే టైం. ఆ వేసవి టైంలో పుట్టపర్తిని అక్కడ అది వదిలి కొడైకెనాల్కి వెళ్ళే ప్రతి ఏప్రిల్ అనమాట, ఒక 15 రోజులు పిల్లల్ని తీసుకెళ్ళి స్వామి ఎంతో వాళ్ళకి దగ్గరుండి చూపించి స్వామితో ఉండేవాళ్ళం అంది మేమంతా. ఒక ఇంకా గుర్తుంది 2009లో మేము స్వామితో వెళ్ళే అవకాశం చిక్కింది మాకు. 9 రోజులు స్వామి దగ్గర ఉన్నాం అనమాట. స్వామి ఎన్ని విశేషాలు చెప్తుంటారో, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ రోజుల్లో ఎలా ఉండేవారు స్వామి, ఇంకా గుర్తుంది మాకు స్వామి విషయాలు. స్వామి ఇక్కడ కూర్చుంటే చుట్టూతా పిల్లలు కూర్చునేవారు. ఎట్లా అంటే సెషన్లు అవుతుండేవి, ఒక గంట సేపు స్వామి పిల్లలతో మాట్లాడుతుండేవారు, చుట్టూతా పెద్దవాళ్ళు కూర్చునేవారు. సో స్వామి చెప్తుండేవారు ఆయన చిన్ననాటి జ్ఞాపకాలని. స్వామి ఒక టైంలో చెప్పారు, స్వామికి ఒకసారి నాకు మారిస్, స్వామి నాకు అనేవారు కాదు, స్వామికి మారిస్ మైనర్ కార్ అనే కారు ఉండేది ఆ రోజుల్లో, మారిస్ మైనర్ అని పెద్ద కారు. ఆ రోజుల్లో నాకు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చిన్నవాడిని కాబట్టి, కానీ ఎలాగోలా ఒక స్వామి సంపాదించుకున్నారు అని స్వామి చెప్తూ, చెన్నైకి వెళ్ళాలంటే 2-3 గంటల్లో కారు అట్లా ఎగురుకుంటూ పోయేది అనేవారు స్వామి అందరితో. అంటే అంత ఫాస్ట్గా నడిపించేవాడిని నేను అని చెప్పి స్వామి పక్కన రామకృష్ణ గారిని కూర్చునేవారు. ఆయన భయపడి, అంటే ఆ వేగంలో స్వామి వెళ్తున్నారని ఒక్కసారి స్వామికి దండం పెట్టుకునేవాట ఆయన, స్వామి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని. అంటే ఆ చిన్ననాటి విషయాలని స్వామి మాకు చెప్తుండేవారు. అదేవిధంగా ఆ రోజుల్లో స్వామి ఎంతమంది అయితే, ఆ రోజుల్లో చాలామంది గాయని గాయకులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారని, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమ్మాళ్ళు గారు అందరూ స్వామి దగ్గరికి వచ్చి గానం చేశారని మాకు ఒకసారి చెప్పారు. స్వామి చెప్పారు ఒక టైంలో సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి ఎంతో ప్రేమ, ఇంకా గుర్తుందండి ఆవిడ పేరు తెలిస్తే చాలు స్వామి ఏమిటో ఇమోషనల్ అవుతుంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే. అదే టైంలో స్వామి అన్నారనమాట, ఆవిడ చివరి క్షణాల్లో ఎవరూ లేరు, ఎవరూ పట్టించుకోలేదు ఆవిడ్ని. అప్పుడు స్వామి వెళ్ళి ఆవిడ కొంచెం డబ్బులు ఇచ్చి ఆవిడని కాపాడారు అని చెప్పి స్వామి చెప్పుకుంటూ వచ్చారు కొన్ని విషయాలు. అదేవిధంగా డికే పట్టమ్మాళ్ళు కూడా చివరి క్షణంలో సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య అంటూ ప్రాణాలు విడిచింది అని చెప్పి స్వామి అవన్నీ గుర్తు తెచ్చుకునేవారు. అంటే ఆ టైంలో అవన్నీ స్వామి గుర్తొచ్చేవి. సో ఆ విధంగా భక్తుల్ని తలుచుకునేవారు స్వామి కొడైకెనాల్లో. ఏ విధంగా అయితే రాజులు, ఆ వెంకటగిరి రాజా వారు వీళ్ళందరూ ఎలా వచ్చారు, ఆ రాణి వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళందరూ స్వామికి పాదాక్రాంతం అయ్యి ఎంత స్వామి సేవ చేసుకున్నారని స్వామి విషయాలని చెప్తుండేవారు. అదేవిధంగా స్వామి పిల్లలకు చెప్తూ మంచి మంచి విషయాలు కూడా చెప్తుండేవారు మా అందరికీ. కట్టు బొట్టు జుట్టు బాగుండాలి రా అనేవారు మా అందరితో. అంటే కట్టు అంటే చక్కగా కట్టుకోవాలి, మంచి దుస్తులు వేసుకోవాలి మీరంతా, కట్టు బొట్టు చక్కగా ఒక బొట్టు ఉండాలి మీ మొహాల్లో, అట్లా ఏమీ లేకుండా ఉండకూడదు, విభూది పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి మీరు అన్నారు. కట్టు బొట్టు జుట్టు, జుట్టు అని చెప్పి స్వామి ఆ కొప్పు చూపిస్తూ, స్వామి ఇంత ఆయన కొప్పు చూపిస్తూ ఇలా ఈ చక్కగా దూకుని ఇట్లా చక్కగా ఉండాలి అని చెప్తూ చాలా చిన్న చిన్న విషయాలు అనమాట. ప్రతి ఒక్కళ్ళని అడిగి ప్రతి ఒక్కళ్ళకి మార్గదర్శి స్వామి. ప్రతి ఒక్కరిని అడిగి నువ్వేం చేస్తున్నావు రా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ ఇచ్చేయి, నీది ఎంఎస్సీ అయిపోయింది, ఎంటెక్ చేయి, నువ్వు ఎంబీఏ చేయి, నువ్వు ఐఏఎస్ అవ్వు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి డైరెక్షన్ ఇచ్చేవారు స్వామి కొడైకెనాల్లో. ఒక టైంలో ఒక అబ్బాయి అక్కడ ఉత్తరం పట్టుకుని కూర్చున్నాడు, కొడై అంత దగ్గరలో అనమాట. ఉత్తరం పట్టుకుని కూర్చుంటే ఏమిటా ఇంత దగ్గరలో ఉంటూ ఉత్తరం పట్టుకున్నావు, నాకు చేరట్లేదా అని చెప్పి బయట అంతమంది కాచుకొని ఉన్నారు, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు స్వామి దగ్గర, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మీ అదృష్టం మీకు ఇప్పుడు తెలియదు విలువ అని చెప్పారు మాకు. స్వామి కూడా ఎంతో అక్కడ నిజంగా తమిళనాడులో ఆ కొడైకెనాల్లో వాళ్ళ భక్తి చూస్తే అసలు ఎంత భక్తి అంటే, స్వామి ఒక్కొక్కళ్ళు స్వామి మీద అంటే పొద్దునే 3-4-5 ఇంటికల్లా వచ్చేసేవారు కొడైకెనాల్, మళ్ళీ సాయంత్రం 2 ఇంటికల్లా వచ్చి కూర్చునేవాళ్ళు. స్వామి వెంటనే లోపల ఎప్పుడు స్వామి భక్తుల మీదే స్వామి ఆలోచనలు ఉండేవి. వెంటనే అడిగేవారు అక్కడ తమిళ్లో ఎల్లారం వందాచా అని. స్వామి తమిళ్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది. ఎల్లారం వందాచా అంటే అందరూ వచ్చారా వెంటనే పోవాలి నేనని. కిందికి వెళ్ళి అందరికీ దర్శనాలు ఇచ్చి, కొందరికి విభూదులు ఇచ్చి, కొందరికి ప్రసాదాలు ఇచ్చి, అందరి కోరికలు తీస్తూ ఆ విధంగా అందరు స్వామి బ్లెస్ చేస్తుండేవారు. ఆ కొడైకెనాల్లో అదే తెలిసేది మాకు, అంటే స్వామి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ తల్లి వేయి తల్లుల ప్రేమని
చవి చూసే అవకాశం మాకు లభించింది. కొడైకెనాల్ అయిపోయాక మాకు కొన్ని అద్భుతమైన మళ్ళీ ఛాన్సెస్ వచ్చాయి. మాకు రామాయణం బుర్రక చెప్పే అవకాశం వచ్చింది. మాకు రామాయణం స్వామికి పంచప్రాణం అండి. రాముడు అంటే స్వామికి ఎంతో ఆయన సాక్షాత్ రాముడే కనబడతాడు, శ్రీరామచంద్రుడు. మాకు ఒకసారి ఇంటర్వ్యూలో కొన్ని పాటలు నేర్పించారనమాట మాకు స్వామి. రామాయణ బుర్రకథలో పెట్టాలి, మీరు రామాయణ బుర్రక చేసినప్పుడు ఈ పాటలు పెట్టాలని స్వామి స్వయంగా రాసిన పాటలు మాకు నేర్పించారు. ఆ పాటలు కూడా మేము నేర్చుకున్నాక స్వామి ఎంత వినయంతో, సాక్షాత్ పరమేశ్వరుడు, సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన, ఆయనకేంటండి, ఆయన మమ్మల్ని అడుగుతున్నారనమాట పాటలు నేర్పించాక, స్వామి పాటలు నచ్చాయరా మీకు, మీకు బాగున్నాయా, ఎలా ఉన్నాయి అంటే మాకు మాటలు లేవన్నమాట. స్వామి స్వామి మీరు రాశాక ఇంకా ఏం స్వామి మేము అలా అలా ఊరుకున్నాం. వెంటనే స్వామి మంచిగా పాటలు నేర్చుకోండి, ఈ స్థానాన్ని మీరు చక్కగా దక్కించుకోండి అని చెప్పారు మాకు. అందులో కొన్ని పాటలు ఎట్లా అంటే అద్భుతమైనవి, కళ్యాణం చూతం రారండి అని. ఇట్లా అక్కడి నుంచి మిథిల నుంచి వాళ్ళు ఎలా అయోధ్యకు వస్తున్నారో, అయోధ్య నుంచి మిథిలకి ఎలా వెళ్తున్నారో ఎంతో ఆనందంతో స్వామి డిక్టేట్ చేశారు మాకు. ఆ పుస్తకం కూడా ఈరోజు తెచ్చాను మీకు. ఇదే పుస్తకం మాకు మేము స్వామి దగ్గర తీసుకెళ్ళాము, స్వామి బ్లెస్ చేశారు. ఇది ఇందులో ఆ పాటలు ఉన్నాయి. నాకు ఈ పుస్తకం మా ఆస్తి ఏంటంటే ఇవేనండి. ఈరోజు మాకు ఇందులో స్వామి పద్యాలు పాటలు, స్వామి ఫోటోలే మాకు ఆస్తి, మాకేం వద్దు. స్వామి ఒకసారి అడిగారు మా అందరినీ పిలిచి, ఏం కావాలరా మీకు అని. స్వామి ఏం వద్దు స్వామి, మీ దయ ఉంటే చాలు స్వామి అన్నాం. మీ దయ ఉంటే చాలంటే వెంటనే అన్నారు, అంటే స్వామి వద్దా అనమాట అన్నారు. స్వామి దయ స్వామి దయ అన్నాం అంటే స్వామి వద్దా అంటే స్వామి లేదు స్వామి, స్వామి దయ రెండో మంచిది మంచిది అని చెప్పారనమాట. ఈ పాటలు ఒకసారి నేను పాడతాను, మీ అందరూ వినాలి స్వామి రాసినవి.

జమట ధగ ధగ మెరిసెడి దివ్య రాముడట. ఈ లైన్ చెప్తూ స్వామి చెప్తున్నారు, ధగధగ మెరుస్తున్నాడు రాముడు, సరిగ్గా రాసుకోండి అని మాతో. ధగధగ మెరుస్తున్నాడు, అంబారి అంటే తెలుసా మీకు అని చెప్తూ, అంబారిపై అరగు తేజమట ధగధగ.

అలా ఈ పాట మాకు చెప్పారనమాట. అప్పుడు చెప్తుంటే మిథిల వాళ్ళు ఈ పాట పాడుకుంటూ వస్తుంటే అయోధ్య వాళ్ళు అటువైపు వెళ్తూ ఈ పాట పాడుతున్నారట, అట్నుంచి వస్తున్నారు అనమాట.

0: ఈ పాట చెప్తూ అంటే మొత్తం పట్టణం అంతా మొత్తం డెకరేట్ చేశారట రాముల పెళ్లి అని. స్త్రీలు మించిన మిక్కుటాలు, ముత్యపు తోరణాలు, మూలలకి కిటికీలు, వజ్రాల అరుగులు, తలపైన నీలాలు, నూరార్లు వజార్లు అలా చెప్తూ,
1: వీణ సన్నములు వింతనగాలు రథములు గజములు తురగము మేనక, వీణ సన్నములు వింతనగాలు రథములు గజములు తురగము మేనక, వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు, వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు, కౌశికుని వెంట రాజ దశరథుడు, కౌశికుని వెంట రాజ దశరథుడు, అతని

లీవెట్లు, వజ్రాల అరుగులు, తలపైన నీలాలు, నూరార్లు వజార్లు. అలా చెప్తూ వీణ సన్నములు వింతనగాలు, రథములు గజములు తురగము మేనక.

ఈ విధంగా మాకు రెండు పాటలు వేయించారనమాట. ఆ రెండు పాటలు స్వామి రామాయణం బుర్రకథలో చెప్పి అల్లో పెట్టాం. ఎక్కడో అక్కడ కుదిర్చి మేము కళ్యాణం పాటలని ఆ గొప్ప అవకాశం మాకు చిక్కిందనమాట. సో ఆ టైంలో మేము ఒకసారి ప్రార్థించామంటే స్వామి ఆ చమత్కారం ఎలా ఉంటుందో, మేము స్వామి ఇట్లా హనుమంతుడి భక్తి శక్తి మాకు ఇవ్వండి స్వామి అని మేము ప్రార్థిస్తే స్వామి వెంటనే నేను రెండు ఇస్తానరా కానీ తోక రాకుండా చూసుకోండి అన్నారు మాతో. మాకు ఇంకా గుర్తు, మాకు అర్థం కాలే అంటే తోక ఏమిటో మరి మాకు ఇంకా తెలియదు అది ఏమిటో ఆ అందులో అంతరార్థం. ఆ విధంగా స్వామి చెప్పుకుంటూ మొత్తం రామాయణం ఎలా జరిగింది మొత్తం కథంతా చెప్పి మాకు ఏ విధంగా రాముల వారు వాళ్ళ రాముల వారు పుట్టారు, ఏ విధంగా అయితే హనుమంతుడు ఆ అంజనాదేవి ఆ ప్రసాదం విడిచి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం అందులో పడి వాళ్ళు ఏ విధంగా ప్రసవించారు అంతే స్టోరీ చెప్పుకుంటూ వచ్చి, అందుకే స్వామి అన్నారు ఒక టైంలో హనుమంతుడు రాముడు ఒక్కటే అని చెప్పారు. అంటే ఇద్దరు ఒకేలాగా వాళ్ళు ఒకే అంశంలాగా చెప్పి మాకు చాలా చాలా విషయాలు చెప్తూ స్వామి అన్నారు అయోధ్య చూశారా అని అడిగారు మమ్మల్ని. నేను చూడలేదు స్వామి అంటే స్వామి అన్నారు ఇప్పుడంతా పాడబడిపోయిందిరా అన్నారు. ఇప్పుడంతా పాడైపోయింది అంటే అప్పుడు మళ్ళీ స్వామి అడిగారు అయోధ్యను ఎవరు నిర్మించారు అంటే మాకు తెలియదు అప్పుడు అంత మాకు అంత అన్ని విషయాలు మాకు అప్పటికి తెలియలేదు. సో వెంటనే స్వామి విశ్వకర్మ స్వామి అన్నాం, ఎప్పుడో ఏదో గుర్తుంది విశ్వకర్మ నిర్మించాడు. అప్పుడు స్వామి అన్నారు అయోధ్య నిర్మించి భగవంతుడే అన్నారు స్వామి, భగవంతుడే నిర్మించాడు అయోధ్య అని చెప్పి ఆ విషయాలని చెప్పించి ఇవన్నీ ఈ పాటలు నేర్చుకోండి రెండు మూడు సార్లు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి ప్రతిరోజు మాకు అంటే ఆ పాటలు వల్లించుకుని కరెక్ట్గా వచ్చేదాకా ఇప్పుడు బాగా వచ్చిందని చెప్పి కరెక్ట్గా బయట భజనలు అవుతున్నాయండి. ఇంకా నాకు గుర్తుంది ఆ ఇంటర్వ్యూ రూమ్ ఇంకా మాకు ఆ కళ్ళకి కట్టినట్టే ఉంది. ఆ ఇంటర్వ్యూ రూమ్ ఎంత బాగా అంత చిన్నటి రూమ్ అనమాట, స్వామి కూర్చుంటారు ఒక మూలన ఉంటుంది, ఆ పక్కన స్వామి ఉత్తరాలన్నీ ఉంటాయి. అక్కడ కూర్చుంటే ఆ భజన ఆ పైన ఒక క్లాక్ ఉంటుంది, వెంటనే టైం అయిందనమాట. సో స్వామి భజన టైం అయిపోయిందిరా పదండి పదండి పోదామన్నారు. ఆ విధంగా ఆయన అట్లాంటి అవకాశాలు ఇచ్చి మాకు ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మాకు ఇంకా గుర్తుంది ఇంకో పాట కూడా నేర్పించారు. ఇవన్నీ పాటలు అంటే నేను ఎప్పుడు ఎట్లా ఈ టైం స్పీచ్ల్లో కూడా ఏమన్నా చెప్పమంటే స్వామి పాటలే చెప్తాను నేను, ఎందుకంటే స్వామి ఇచ్చిన ఆస్తి అందరికీ వెళ్ళాలని, స్వామి ఇచ్చిన ఆస్తి అందరితో పంచుకుంటున్నాం. తాండవ కేళి సల్పెను అని శివుడి మీద స్వామి రాసిన పాట. ఆ రోజుల్లో అద్భుతంగా స్వామి పాడేవారు కర్ణాటిక్ మ్యూజిక్ అనమాట, కర్ణాటక సంగీతం. ఒకళ్ళ పెళ్లిలో ఒక ఇంకా గుర్తుంది విజయమ్మ గారి పెళ్ళో ఆ రోజుల్లో వెంకటగిరి రాజా గారి వాళ్ళ ఇళ్ళ పెళ్లిలో స్వామి ఒక కాన్సర్ట్ ఇచ్చారు. ఆ కాన్సర్ట్లో ఈ పంచరత్న కీర్తనలన్నీ పాడారు స్వామి ఎంత అద్భుతంగా. అవి ఈ రోజు మన బుక్ ట్రస్ట్లో దొరుకుతాయి, మన ఆడియో ఉంటుంది, అన్ని పాటలు స్వామి పాడారనమాట. అదేవిధంగా ఒక తాండవ కేళి సల్పెను అని శివుడు ఏ విధంగా నాట్యం చేస్తున్నాడు అని స్వామి అద్భుతంగా రాసిన పాట ఇది. ఇది ఎట్లా మేము ఎట్లా రామాయణం బుర్రకథలో పెట్టాలి ఎక్కడో అక్కడ అని చెప్తే మేము మాకు అర్థం కాదు ఎక్కడ పెట్టాలో అని. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, అంటే బుర్రకథ ఆయన కృష్ణ భాస్కర్ గారికి వచ్చింది, ఈ తాండవ కేళి సల్పెను రామాయణంలో ఎక్కడ పెట్టచ్చు అంటే రాముడు శివధనుస్సు విరిచినప్పుడు ఆ టైంలో కైలాసంలో శివుడు ఏ విధంగా నాట్యం చేస్తున్నాడు ఆనందంతో, ఆనంద కేళి ఆ విధంగా అక్కడ పెడదామని చెప్పుకుని మేము ఈ పాట అక్కడ పెట్టడం జరిగిందన్నమాట.

0: స్వామి ఒక టైంలో ఏది మంచి ప్రార్థన, ఏమిటి స్వామిని కోరాలి అని స్వామి అడిగారనమాట. స్వామి పిల్లలంతా చాలా విషయాలు చెప్తూ వచ్చారు, స్వామి ఇది కావా, ఇది కోరుతాం స్వామి, దేవుణ్ణి అది కోరుతాం స్వామి అని. స్వామి అన్నారనమాట, ఎప్పుడు దేవుణ్ణి ఏది కోరాలంటే, స్వామి నువ్వు నాతో ఎప్పుడు ఉండు చాలు. స్వామి చెప్పారు, స్వామి మీతో ఉంటే అన్నీ మీకు వచ్చినట్లే కదరా అన్నారు. సో స్వామినే కోరుకోండి, స్వామి అన్నీ మీకు చూసుకుంటారు, ఏ టైంకి ఇవ్వాలో అన్నీ ఇస్తారు, స్వామికి అంతా తెలుసు మీ విషయం అని చెప్పి ఆ విధంగా స్వామి బ్లెస్సింగ్ ఇస్తుండేవారు పిల్లలకి. ఆయన అభయ ప్రదాత, అభయ వచనాలు అవన్నీ. సో ఈ విధంగా ఈరోజు మళ్ళీ ఇన్ని అద్భుతమైన మా అవకాశం ఇచ్చారు నాకు, ఇవన్నీ నేను తలుచుకున్నాను, అంతా స్వామి దయే. మళ్ళీ ఒకసారి నాకు ఒకసారి తల మీద కొట్టి చెప్తున్నారు, ఒరే మళ్ళీ నువ్వు ఇక్కడ చెప్తూ ఉండాలి, చెప్తూ పోవాలి, అప్పుడే నీకు గుర్తుంటుంది మా స్వామి ఇచ్చిన ప్రేమ అందరికీ పంచమని నాకు ఈ విధంగా చెప్తున్నారు, నాకు అనిపిస్తుండదు. ఒక్కోసారి ఎటో అటో మనసు పోతూ ఉంటే ఈ విధంగా ఇట్లాంటివన్నీ స్వామి దారిలో పెడుతుంటాయి మా అందరినీ. నాకు అదే అనిపిస్తుంది, ఎప్పుడు స్వామి సన్మార్గం చూపించారు అదే మార్గంలో మనమందరం ఉండాలని, స్వామి ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఉండాలని, దండిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు అద్భుతంగా జరిగింది నామజపం. స్వామి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, అందరినీ బ్లెస్ చేస్తున్నారు, అదే నా గొప్ప నమ్మకం. థ్యాంక్ యూ సాయిరా.
1: ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు జూన్ 15, 2015 నాడు ఓం శ్రీ సాయిరాం నామజపం నిర్వహించిన సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై ఇచ్చిన ప్రసంగంలోని రెండవ భాగాన్ని విన్నారు. ఇది శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దైవాన్ని చేరడానికి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాల గురించి ఎన్నో మార్లు సత్యసాయి భగవానుడు మనకు వివరించారు. వీటిలో ఎంతో మధురమైనది సఖ్యభక్తి. 2020 కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణుని సఖ్యాన్ని వివరిస్తూ అందించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ మైత్రి. శ్రీకృష్ణ మైత్రి ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: రేడియోసాయి శ్రోతలందరికీ మరొక్కసారి సాయిరాం. శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదిన సందర్భంగా మనం శ్రీకృష్ణ మైత్రి అనే ఈ కార్యక్రమంలో భగవంతునితో స్నేహం ఎంతటి అద్భుతమైన అనుబంధమో, ఆ అనుభవం ఎంత అందంగా ఉంటుంది అనే విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు స్వప్న అర్జునుల వారి జీవితంలో అర్జునుడు శ్రీకృష్ణుని మైత్రి ద్వారా ఎంతగా తన జీవితంలో పరివర్తన చెందాడు, ఎంతటి ఆయన సాన్నిధ్యాన్ని ఎంతగా అనుభవించగలిగారు అనే విషయాలు, వారు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చక్కగా వివరించారు. ఇక సఖ్యభక్తితో తన జీవితాన్ని పండించుకున్న మరొక భక్తుడు స్నేహితుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుధాముడు శ్రీకృష్ణుల వారు ఇద్దరు ఒకరే గురువుగారి దగ్గర, సందీపని మహర్షి దగ్గర తమ విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేశారు. అలా వారిద్దరూ గురుకులంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారట. ఇక కలిసిన క్షణం నుంచి కూడా సుధాముడు కృష్ణుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సుధాముడు లేకుండా భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ చేసేవారు కాదట. వీరిద్దరి స్నేహం గురించి వర్ణిస్తూ భాగవతంలో ఏమంటారంటే, వారిద్దరూ రెండు దేహాలు ఒకే ఆత్మలాగా మసిలేవాళ్లు అని చెప్తారు. మరి సుధాముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? అటుకులు కథ మనందరం వింటూ వస్తున్నదే. సుధాముడు శ్రీకృష్ణుల వారు అటుకులు ఇంకా. సో మనం ఆ కథ మళ్ళీ ఆ కథలోకి వెళ్లకుండా సుధాముడు శ్రీకృష్ణ మైత్రి ఎలా సాగిందనే విషయాన్ని చూద్దాము. ఇలా చక్కగా వారిద్దరూ విద్యాభ్యాసంలో తమ గురువుగారి దగ్గర అంతా నేర్చుకుని అన్ని ఏళ్లు సహవాసం చేశాక ఇక విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లాల్సిన సమయం అది. ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్లను విడిచి ఒకళ్ళు ఉండలేని ఆ ఇద్దరు విడిపోతున్నారన్నమాట. ఇటువంటి సందర్భంలో మనందరికీ కూడా స్వప్న మీకు కూర్చుని ఆలోచిస్తే మన చిన్ననాటి స్నేహితులు మటుని ఎక్కువ మనం మర్చిపోం. మన చిన్నప్పటి ఫ్రెండ్స్ మటుకు ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనం టచ్ లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్లను మర్చిపోవడం అంటూ జరగదు కదా. అలాగే వీరిద్దరూ విడిపోయేటప్పుడు సుధాముడు శ్రీకృష్ణుల వారితో అన్నట్ట, కృష్ణ గోవింద నువ్వేమో మహారాజు బిడ్డవి, నువ్వు ఇప్పుడు వెళ్లి రాజ్యాలను వెళ్తావు, రాజ్యపాలనలో నువ్వు చాలా బిజీగా ఉంటావు, నేనేమో ఒక బ్రాహ్మణుణ్ణి, సో నేను అర్చకత్వం చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకుంటాను. మన జీవితాల మధ్యలో ఎంతో తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మన జీవన శైలిలో, మన జీవితాల్లో. మరి ఎలా మనిద్దరం మన స్నేహం ఎలా నిలుస్తుంది అని అంటే శ్రీకృష్ణుల వారు ఒక చక్కటి మాట చెప్తారన్నమాట సుధాముడికి. ఆయన ఏమంటారంటే, సుధామా, స్నేహం అనేది మన ఇద్దరం ఎంతకాలం కలిసి ఉన్నాము, ఎంత కలిసి ఉన్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు. స్నేహం అనేది పరస్పరం ఒకరి మీద ఒకరికి అభిమానం, గౌరవం తగ్గకుండా మన మనస్సులో ఉన్నంతకాలం మన ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉంటాము. అది నువ్వు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా, మన మధ్యలో దూరం ఎంతున్నా కూడా మనసులో, హృదయంలో మటుకు మనం ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము. ఇక వెళ్లిపోవడం అంటవా, నేను రాజు బిడ్డని, నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మనం ఇద్దరం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా హృదయంలో మటుకు మనకి పరస్పర ప్రేమాభిమానాలు, గౌరవం ఉంటే మనం స్నేహితులమే అని చెప్తారనమాట. ఎంత మంచి చక్కటి డెఫినేషన్ ఇచ్చారో కదా స్వామి.
1: అవును, చాలా బాగుంది. ఇది మీరు చెప్తూ ఉంటే మన స్వామి చిన్నతనంలోనే జరిగిన సంఘటన నాకు గుర్తొస్తున్నది అక్క. మనందరికీ తెలిసిందే కదా, స్వామి చాలా చిన్నప్పుడు చాలా తక్కువ బట్టలతోటి అందులోనే ఎంతో ఆనందంగా ఉంటూ కుటుంబానికి గౌరవం తీసుకొస్తూ తన స్కూల్కి వెళ్లే టైంలో అలా ఉండేవారు. ఒకసారి పుష్పగిరి సేవల కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు, స్కౌట్ క్యాంప్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్వామి దగ్గర స్కౌట్ డ్రెస్ కొనుక్కోవడానికి ఉండదన్నమాట. అందరు పిల్లలు స్కౌట్ డ్రెస్ కుట్టించుకుంటారు. స్వామికి ఫ్రెండ్స్ మనకు తెలుసు, రమేష్ సురేష్ అని ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వామి అంటే ఎంతో ఇష్టం అనమాట. వాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఏంటంటే, అందులోని వాళ్ళు నాన్నగారిని అడిగి తనకి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా కుట్టించమని చెప్పి స్వామికి కూడా ఒకటి తెచ్చి డైరెక్ట్ గా ఇస్తే సత్యం తీసుకుంటాడో లేదో అని చెప్పి ఆ డెస్క్ లో పెడితే ఒక లెటర్ రాస్తానమాట. సత్యం నిజంగా నేను నీ స్నేహితుడినైతే నువ్వు కాదనకుండా నేను ఇచ్చిన ఈ స్కౌట్ డ్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే స్కౌట్ డ్రెస్ లేకపోతే నువ్వు స్కౌట్కు రాలేవు, మన ఇద్దరం చక్కగా వెళ్లి స్కౌట్లో నీ సేవ చెయ్యాలి అంటే నీకు డ్రెస్ ఉండాలి, కాదనకు అని లెటర్ రాస్తానమాట. స్వామి ఎంతో చక్కగా మన చిన్న సత్య అది తీసుకుని ఇంకో లెటర్ రాసి పెడతారు. చూడు సురేష్, ఈ స్నేహం అన్నది ఇచ్చి పుచ్చుకోవడంలో, ఒక వస్తువుని ఇవ్వడం పుచ్చుకోవడం, ఈ రోజు నువ్వు బట్టలు ఇచ్చావు రేపు నీకు ఇంకోటి ఇస్తాను అంటే ఎంత తక్కువ ఇస్తున్నావు ఎంత ఎక్కువ ఇస్తున్నావు ఖరీదు ఎంత, ఇలా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడంలో స్నేహం ఉండకూడదు. నిజంగా నేను నీకు స్నేహితుడిగా ఎప్పటికీ ఉండాలి అంటే ఇది నేను తీసుకోను, నువ్వు దాన్ని ఆనందంగా అంగీకరించు అని తిరిగి స్వామి లెటర్ రాసి పెడతానమాట. అంటే అంత చిన్నప్పుడే స్నేహం ఎలా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు స్నేహితులు అంటే వస్తువు ఇచ్చి పుచ్చుకోవడంలో లేదు, మీరు ఇందాక చెప్పినట్టు ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, నేను నీకున్నానున్న భరోసా, ఎప్పటికీ వాళ్ల వెనక ఉండి వాళ్ళకి ఆ సపోర్ట్ అది ఉండాలి స్నేహంలోని అని స్వామి చెప్పారనమాట.
0: అంటే ఏ అవతారంలో అయినా కూడా డెఫినేషన్స్ మారమేమో కదా స్వప్న, భగవంతుడు చెప్పేది ఒకటే ఉంటుంది.
1: అవును.
0: ఇంకా మనం సుధాముల వారి గురించి కొద్దిగా చూద్దాము. ఆయన జీవితం ఎలా సాగింది? విద్యాభ్యాసం పూర్తి చేసి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ తన రాజ్యానికి వెళ్లిపోయారు, వాసుదేవుని కొడుకు కాబట్టి, ఆయన రాజు బిడ్డ కాబట్టి. అలాగే సుధాముడు తన జీవితాన్ని వెతుక్కుంటూ తను బయలుదేరాడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించటం, ఆయనకి నలుగురు పిల్లలు కలగడం, భార్య, అంతా బాగుంది. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మచింతనలోనే ఉండేవారట. ఆయనకి ఆస్తులు సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి, లేదు రేపు ఎలా గడుస్తుందనే భయం గాని, ఇవాళ ఏం చెయ్యాలి అనే ఆందోళన గాని, నిన్న నాకు తినడానికి దొరకలేదు అనే బాధ గాని ఏమీ లేకుండా ఆయన ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో మునిగి ఉండేవారట. ఇక్కడ మనం ఒక విషయం చూస్తే గణేష్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, శ్రీకృష్ణుణ్ణి అందరూ ఎన్నో పేర్లతో, తనకి తోచిన పేరుతో తను పిలుచుకునేవారు. యశోదమ్మ ఆవిడ్ని గోపాల, ఆయన్ని గోపాల అని పిలిచేవారట అని స్వామి చెప్పడం మనందరం చాలాసార్లు విన్నాం కదా. అలాగే మన సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద అని పిలిచేవారట. ఆ గోవింద అనే పదానికి అర్థం ఏమిటి అనేది చూసుకుంటే, గోవింద అనే పదానికి ఆవుల్ని అంటే గో సంపదని, అలాగే సకల భువనానికి ఆనందాన్ని కలిగించేవాడా అని అర్థంట. సకల భువనంలోని అణువణువునికి ఆనందాన్ని కలిగించే శక్తి ఉన్నది ఎవరికి అని చూస్తే, అణువణువులో ఉన్న పరమాత్మకే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా గో అనే పదానికి ఆవు అనే అర్థం కాకుండా వేదం అనే అర్థం కూడా ఉందంట సంస్కృతంలో. సో గోవింద అంటే వేదాలని కనుక్కున్నవాడా అనే అర్థం కూడా వస్తుంది అని చెప్తారనమాట. అలాంటి అంత చిన్నతనంలోనే సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద గోవింద అని పిలుస్తున్నారంటే, ఆ పరమాత్మ తత్వాన్ని, ఆయన పరమాత్మ అనే సత్యాన్ని చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి స్నేహితుడుగా ఉంటూనే ఆయనకు కలిగించారు అని చెప్పుకోవచ్చు. నిజంగా మనం ఆలోచిస్తే స్వప్న, ఒక మంచి ఫ్రెండ్ అంటే మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. అదే భగవంతుడే మనకి మంచి ఫ్రెండ్ అయితే మనల్ని ఉద్ధరించడానికి ఏది కావాలో అదే చేస్తారు ఆయన. మరి ఇంతకంటే మంచి గిఫ్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్నేహితుడిగా సుధాముల వారికి ఏమివ్వగలరు చెప్పండి? ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆయనకు కలిగించారంటే అంతకంటే మంచి స్నేహితుడు ఉంటారా?
2: చాలా బాగుంది.
0: ఆ కృష్ణ సాంగత్య మహిమ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనం కలిసి జీవిస్తామో, ఆ జీవించే ప్రాసెస్ లో ఆయన మనకి తెలియకుండానే అన్ని నేర్పిస్తారు అని.
2: చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారక్క. స్వామి ఎప్పుడూ చెప్తారు, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ డివోషన్, అండ్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ అంటారనమాట. సో స్వామితో ఈ సాయి కృష్ణుడితో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ మూడు ఒకేసారి అన్ని మిళితమై మనకి అందిస్తారు స్వామి. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట స్వామి ఇచ్చేది. ఇక్కడ స్వామితో కుచేరుడు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మనందరం ఆ స్థాయిలో ఉన్నాము అనుకుంటాం. ఎందుకంటే మనం వీఆర్ పోర్ ఇన్ వాట్ సెన్స్ అని మనం ఆలోచిస్తే, మనం మన ఆలోచనలు గాని లేకపోతే మన స్థాయి గాని మన స్పిరిచువల్ డెవలప్మెంట్ గాని మనం ఇంకా లో లెవెల్లో ఉన్నామన్నమాట, దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి స్వామి వస్తారు. సో మనం స్వామి చుట్టూ ఉన్నప్పుడు ప్రతి నిత్యం మనం అది ఒక విద్యగా మనం భావించినప్పుడు ఈ చిన్న చిన్న లెసన్స్ మనకి స్వామి నేర్పుతూ ఉంటారు. ఇది బృందావన్ అంటే కృష్ణుడు అంటే బృందావన్ గుర్తొస్తుంది. మరి బృందావన్ క్యాంపస్ లో స్వామి స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక స్టూడెంట్ ఉండేవారనమాట. వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా. ఒకసారి ఆయన్ని స్వామి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ మదరు స్వామి కోసం అని చెప్పి పాన్ ఆకులు ఏది తమలపాకులు చక్కగా గట్టిస్తారు, పెద్ద పెద్ద ఆకులు. దాంతో పాటుగా పిల్లలందరికీ షేర్ చేసుకుని తినడానికి పూతరేకులు తయారు చేస్తారనమాట. పూతరేకులు తయారు చేస్తే అప్పట్లో ఏంటంటే ట్రంక్ పెట్టెల్లో లగేజెస్ తెచ్చుకోవడం, అదొక 1969 విషయం మాట్లాడుతున్నాను. సో ఆయన ట్రంక్ పెట్టి తీసుకొస్తారు, ముందు రోజు రాత్రి బృందావన్ రీచ్ అవుతారు, రూమ్ లో అది పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనానికి వచ్చి ఏమరా ఎవరికి ఇవ్వకుండా తినేసావా అని అడుగుతారు. వాసన వస్తుంది అంటారనమాట స్వామి. వాసన వస్తుందంటే అప్పుడు ఈయన గ్రహిస్తారు స్వామికి ఆ పూతరేకుల గురించి చెప్తున్నారు స్వామి అని చెప్పి. ఏవరా ఎవరికి ఇవ్వకుండా తినేస్తున్నావా అని అంటారనమాట స్వామి. లేదు స్వామి అందరితో పంచుకుంటాను స్వామి అంటే, దెన్ స్వామి విల్ టెల్ నువ్వు తెచ్చుకున్నది అందరితో పంచుకోవాలి అని చెప్తారు. సి అది మనకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఆ లేత వయసులో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కి ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకున్నారు, నీ అంతటి నువ్వు తినేకుండా పది మందితో పంచుకోవాలి అన్న చిన్న చిన్న విషయం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం వరకు స్వామి నేర్పిస్తున్నారు అంటే హౌ ప్రతి క్షణం భగవంతుడితో ఉంటే ఏ విధంగా మనం నేర్చుకుంటాము అనేది మనకి ఆ సన్నివేశం చెప్తుందక్క. సో ఆ నందబాలుడే ఆనందబాలుడే తన గుంపుతో ఆడుకునగా వచ్చే అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
0: అవును గణేష్ స్వామి దగ్గర ఉంటూ నేర్చుకోదగ్గ ప్రతి క్షణం ఒక పాఠమే, ప్రతిదీ కూడా నేర్చుకోదగ్గ విషయమే. ఇక మళ్ళొకసారి మళ్ళీ మనం సుధాముల వారి దగ్గరికి వెళ్దాము. మీరు ఇందాక అన్నారు కుచేలుడు లాగానే ఉన్నాం మనందరం అని, అప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. సుధాముడికి అసలు ఆయన పేరే ఒకసారి మీరు చూడండి, సుధాముడు అంటే ఆ మంచి ధామానికి చెందినవాడు, నిజ ధామానికి చెందినవాడు అంటే మనందరం ఆ పరమాత్ముడికి చెందిన వాళ్ళం అనే పేరు అనమాట ఆయనది. అంత మంచి పేరుంటే అందరూ ఆయన్ని కుచేలా అని పిలిచేవారట. అది ఒక అంటే హాస్యంగా పిలిచేవారనమాట. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు కూడా చెయ్యి ఎత్తి ఆశీర్వదించడం తప్ప ఇంకొకరిని చెయ్యి చాచి అర్థించడం తెలియని వాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న పని దొరికి ఒక్క రూపాయి డబ్బు సంపాదించుకోగలిగితే ఆహా భగవంతుడు నాకు ఇవాళ ఎంత కరుణించాడు, నాకు నా మీద ఈశ్వరుడికి ఎంత దయా అని సంతోషించేవాడే కాని అడగడం తెలియనివాడు సుధాముడు అని. అంతటి పేదరికంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఒక శుభ్రమైన బట్టని ఆయన కట్టుకోగా చూసిన వాళ్ళు ఎవరు లేరట. ఎప్పుడు ఒక మాసిపోయిన వస్త్రాన్ని ధరించడం లేదు చిరుగులు పడని వస్త్రాన్ని ఆయన ధరించగా చూసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకని ఆయనకి కుచేలుడు అనేవారట, అంటే మాసిన వస్త్రాన్ని ధరించినవాడు అని అర్థం అనమాట. నిజానికి ఆయన పేరు సుధాముడైతే అందరూ ఇలా ఎగతాళిగా కుచేలుడని పిలిచేవారు, కానీ దానివల్ల ఆయనకి ఎటువంటి బాధ లేదు, అదే విధంగా ఒకే విధంగా ఉండేవారు.
1: భౌతికంగా అలా కనిపించినప్పటికీ మానసికంగా సుధాముల్లో ఉన్నారు ఆయన.
0: ఉన్నారు అంటే ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు చూడండి స్వామి, అది ఆయన ఆల్రెడీ సాధించారనమాట అప్పటికే. అందుకని ఆయన దేనికి చెలించేవారు కాదు. కాకపోతే ఒక సంసారిగా ఉన్నప్పుడు మనకు ఉండే బాధ్యతలు బరువులు బంధాలు మనందరికీ తెలిసినవే. నాకు ఏమి అక్కర్లేకపోయినా నా కుటుంబానికి అవసరాలుంటాయి, ఆ అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత ఒక గృహస్థుగా నా మీద ఉంటుంది. అటువంటప్పుడు నేను బాధ్యతల నుంచి తప్పించుకోలేను. ఇందాక స్వామి చెప్పారని స్వప్న చెప్పింది ఒక విషయం, బాధ్యతని నిర్వర్తించు బంధంలో చిక్కుకోకు అని. అలా బాధ్యతని నిర్వర్తించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కాకపోతే ఈయన ఎప్పుడూ పరమాత్మ చింతనలో లీనమైపోయి ఉండేవాళ్లకి పరమహంసలకి బంధాలు బాధ్యతలు ఎలా గుర్తుంటాయి? గుర్తులేనప్పుడు వాటిని గుర్తు చేసే వ్యక్తి ఒకళ్ళు అవసరం కదా. జనరల్లీ వాళ్ళు మనకి అత్యంత ఆప్తులు దగ్గర వాళ్ళు అయి ఉంటారు. కార్యేషు మంత్రి అని అంటారు కదా, భార్య అవసరమైనప్పుడు మంత్రిలాగా సలహా ఇవ్వాలి అని మన వాళ్ళు పెద్దవాళ్లు చెప్పిన విషయం మనకు గుర్తుంది. అలాగే సుధాముల వారి ధర్మపత్ని కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి చెప్తారట, స్వామి ఇలా నాకు మనిద్దరికీ తిండి లేకపోయినా మనం పర్వాలేదు, ఏదో ఒక రకంగా మనం మన మనసుని మరలించుకోగలం ఆకలి నుంచి, కానీ చిన్న పిల్లలు అలా చెయ్యలేరు కదా, వాళ్ల ఆకలి బాధ వాళ్ళకి తెలుస్తుంది, తల్లినైన నాకు తెలుస్తుంది, తల్లిగా వాళ్ల ఆకలి తీర్చలేకపోతున్నందుకు నాకు చాలా మనసు కష్టంగా ఉంది, ఈ విషయమై మీరేమైనా చెయ్యాలి అంటే, ఇతను అంటారనమాట ఏం చేయమంటావు నన్ను అంటే, ఆవిడ చెప్తుంది శ్రీకృష్ణ పరమాత్మ మీకు చాలా దగ్గర స్నేహితుడని మీరు చెప్పేవారు కదా, ఆయన ఎంతో పరంధాముడు అని చెప్తున్నారు కదా మీరు, మరి ఆయన దగ్గరికి వెళ్తే మీరు మీ బాల్య స్నేహితుడు అంటారు ఆయన దగ్గరికి వెళ్లొచ్చు కదా అంటుందన్నమాట. అక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా గణేష్, స్వప్న, ఆయనకి శ్రీకృష్ణ సాంగత్యం సుధాముల వారికి దొరికింది, కానీ ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నందుకు ఆయన భార్యకి కూడా శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయం ఎంత చక్కగా అర్థమైందో చూసారా. సో ఇది ఇలా చెప్పి అప్పుడు ఆయన అడుగుతారనమాట, చూడు నేను ఇప్పటిదాకా అసలు కృష్ణుడిని వెళ్లడానికి ట్రై చేయలేదు, నాకు అవసరం వచ్చినప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది అంటే, ఆవిడిచ్చిన సమాధానం చూడండి, కేవలం కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించడమే కాదు ఆ భగవత్ తత్వం ఎలా ఉంటుందో కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. ఆవిడ చెప్తారట, స్వామి ఎప్పుడూ భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోనివాడు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా భగవంతుడా అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటేనే పరమాత్మ అయ్యో నా బిడ్డ ఇంత కష్టంలో కూడా వాళ్లని వీళ్లని అడగకుండా నన్ను అడిగాడు అని సంతోషించి ఆ తాపత్రయంతో పరిగెత్తుకొచ్చి అతనికి సహాయం చేస్తాట. మరి అలాంటప్పుడు మీ బాల్య స్నేహితుడు అంటున్నారు, ఆ పరమాత్మకి తెలీదా మీ మనసులో మీరు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, వెళ్లి అడగడంలో తప్పు లేదు అని చెప్పి నచ్చజెప్తుందంట. సో భగవంతుడితో కలిసి బ్రతికిన వాళ్లు ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టుపక్కల వాళ్ల మీద ఎంతగా ఉంటుందనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది కదా.
1: అవును లలితక్క, మీరు చెప్తూ ఉంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తున్నది. మనం సాయి పదంలో మహిళ చేయడానికి వెళ్లినప్పుడు వైజాగ్ లో ఒక లేడీ కన్వీనర్ ఆవిడ్ని ఇంటర్వ్యూ చేశాం. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ స్వామి ఎంతో ఆపద నుంచి రక్షిస్తారు, నేను తిరిగి స్వామికి ఏదైనా చెయ్యాలి అంటే అన్ని స్వామి దగ్గర నుంచి తీసుకోవడమే కాదు తిరిగి స్వామి కోసం స్వామి చెప్పినట్టు బతకాలి అని అనుకుంటారనమాట. అనుకుని వాళ్ళు ఉండే ప్లేస్ లో నా ఏరియాలోని స్వామికి ఒక చిన్న భజన మందిరం కట్టిద్దాము అనుకుంటారు. అనుకుని అక్కడ వాళ్ళందరినీ అడుగుతారనమాట, ఇక్కడ కట్టిస్తాము మీరందరూ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆ ఏరియాలో వాళ్ళు అక్కడ భజనలు చేయడానికి దానికేను. ఆ మందిరం కట్టడానికి ఈవిడ దగ్గర వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చిన్న జీతగారు, వాళ్ళంత స్తోమత కూడా లేదు వాళ్ళంతటి వాళ్ళుగా ఖర్చు పెట్టి కట్టడానికి. అందరిని అడిగినప్పుడు ఎవ్వరు సహకరించరు కాదు కదా, అపోజ్ చేస్తారు, మీరు అసలు అలాంటి మందిరము అలాంటి భజనలు ఇక్కడ చేయడానికి వీల్లేదని. అయినా ఆవిడ ఏమీ వెరవకుండా బాధపడకుండా రోజు ఒకళ్ళిద్దరే అనమాట ఆ ఏరియాను రోజు నగర సంకీర్తన చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆవిడ భక్తి ఆ భావంతో నగర సంకీర్తన చేస్తున్నారో ఒకటి రెండు నెలలు గడవకు మునిపే ఆ ఏరియాలో వాళ్ళందరూ వాళ్ల వంతు సహాయం వాళ్ళు చేసి తప్పకుండా ఇక్కడ మందిరం కడదాము అని ముందుకు రావడం, మందిరం కట్టడం, అంతేకాకుండా ఆ తర్వాత ఎంతంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా స్వామి భజనల్లోని నారాయణ సేవలోని పార్టిసిపేట్ చేయడము, అంతేకాదు వాళ్ళు చెప్పేవారు ఎవరింట్లోనే ఏదైనా శుభకార్యం జరిగితే ముందు మందిరంలోకి వచ్చి అక్కడ నారాయణ సేవ చేసి అందరికీ పెట్టిన తర్వాత వాళ్ల కార్యక్రమాలు చేసుకునేవారు. అంటే మీరు చెప్పినట్టు ఆ భక్తి భావం ఉంటే, అంటే చూడండి ఒక పువ్వు ఉందనుకోండి దాని మట్టుకే పరిమితం అవ్వదు, దాని సువాసన అంతా ఎలాగైతే వెదజల్లుతుందో భక్తిభావం ఆ వైబ్రేషన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ల దీని మీద కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా భక్తిభావాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగుంది స్వప్న, ఎంత బాగా చెప్పారు కదా. అంటే మనలో మన మనసులో ఉన్న భక్తి ఎదుటి వాళ్ళలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే ఇంకా సుధాముల వారు ఆయన భార్య చెప్పిన విషయానికి ఒప్పుకున్నారు, సరే నేను వెళ్లి అసలు నువ్వు కృష్ణుడిని చూడమని నాకు చెప్పడమే నాకు చాలా మహద్భాగ్యం, నా స్నేహితుడిని నేను కలవబోతున్నాను, గోవిందుడి దగ్గరికి వెళ్తాను అంటూ ఆయన చిన్న
1: అనమాట. ఈవిడికి అంటే ఏమైనా వెళ్లి సంపదలు అడుగుతారు ఈవిడ ఇది, కానీ మన సుధాముల వారికి మటుకు స్నేహితులు చూద్దామని ఆనందం ఆయన
0: చూద్దామనే ఆనందం. కాకపోతే ఆయనకు ఒక చిన్న సంకోచం ఏంటంటే, మహారాజు నా స్నేహితుడు ఎవరనుకుంటున్నావు, ఆయన గొప్ప మహారాజు, రిక్తహస్తేన నపోయేయాత్ రాజానాం దైవతం గురు, రాజు దగ్గరికి దేవుడి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు, నా కృష్ణుడు రాజే కాదు పరమాత్ముడు గురువు జగద్గురువు అంటున్నారట ఆయన్ని, మరి అలాంటప్పుడు నేను అన్ని అయినా ఆయన దగ్గరికి ఖాళీ చేతులతో ఎలా వెళ్తా, మరి నా తీసుకుని వెళ్ళటానికేమో మన నా దగ్గర ఏమీ లేదు ఏం చెయ్యాలి అని. అంటే మళ్లీ కార్యేషు కరణేషు మంత్రిలాగా ఆవిడేం చెప్తారంటే, భగవంతుడు మనం ఏం తీసుకెళ్లామనేది కాదు ఆయనకి ముఖ్యం, రత్నాలు మణులు మాణిక్యాలు కాదు, మనకున్న దానిలో మనం ఏమి తీసుకెళ్లామనేది ఆయనకి ముఖ్యం, అందుకని మనకున్నదేదో మనం తీసుకెళ్దాం, అదే మీరు ఆఫర్ చేయండి అని చెప్పి ఇల్లంతా వెతికితే ఒక పిడికెడు అటుకులు దొరుకుతాయి వాళ్ళకి. ఆ అటుకుల్ని చూసి ఈయన చాలా సంకోచిస్తారనమాట, అటుకులు నేను తీసుకెళ్ళినా నా స్నేహితుడి కోసం అంతటి రారాజు కోసం అని. అంటే ఆవిడ ఏం పర్వాలేదు, భగవంతుడికి భావప్రియుడు భగవంతుడు, ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన ఉత్తరీయంలో ఆవిడే అటుకులు మూట కడుతుందనమాట. ఆ ఉత్తరీయం కూడా మాసిపోయిన కుచేలుడు కదా, మరి మాసిన వస్త్రం అందులో చిరుగులు పడిన వస్త్రం, జాగ్రత్తగా మూట కడుతుంది, అది పిగిలిపోకుండా తీసుకెళ్ళండి శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని చెప్తుంది. చెప్తే ఇంకా ఈయన అది తీసుకుని బయలుదేరతారు, బయలుదేరి కృష్ణుడి దగ్గరికి ద్వారకా నగరానికి ప్రయాణం అవుతారు, కాలినడకన ద్వారకని చేరుకుంటారు. చేరుకున్నాక చూస్తే అది చూస్తే బంగారపట్టణంట ద్వారక, ఎక్కడ చూసినా వజ్రాలు పొదిగిన అదుగులు అరుగులు మణిమాణిక్యాలున్న దీపాలు బంగారపు తోరణాలు ఇవన్నీ చూసి ఆయన అసలు మహదానంద పడిపోతాడట సుధాముడు. ఆహా నా స్నేహితుడు ఇలా ఉన్నాడా, ఇంత సిరి సంపదలతో ఇంత భోగభాగ్యాలతో ఉన్నాడా నా గోవిందుడు అని ఆయనకి మనసులో ఆనందం పొంగు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత అందమైన స్నేహమో చూసారా గణేష్, నాకు లేదు అనే ఆ భావనే లేదు ఆయనకి, నా స్నేహితుడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఇంత ఐశ్వర్యంలో ఉన్నాడు అనే సంతోషం తప్ప. అలా మొత్తానికి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడని కనుక్కుంటూ ఒక అంతఃపురానికి వెళ్లడం, రుక్మిణీదేవి మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉన్నారని తెలుసుకుంటాడు. తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ ద్వారపాలకుల ద్వారా కబురు పెడతాడు, మీరెవరు స్వామి అని అడుగుతారు వాళ్ళు. అడిగితే నేను ఇలా గోవిందుడి చిన్ననాటి స్నేహితుణ్ణి, నన్ను సుధాముడు అంటారు అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు ఈయన అవతారం చూసి సరేలే ఎందుకైనా మంచిది మనం వెళ్లి మన పని ఆ వర్తమానం ఇవ్వడమే కదా అని చెప్పి వెళ్తారు. వెళ్లేసరికి స్వామి రుక్మిణీదేవి మందిరంలో ఏకాంత మందిరంలో రుక్మిణీదేవితో మాట్లాడుతూ ఉంటారట కూర్చుని. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆ మందిరంలోకి వెళ్లే సాహసం చేయరనమాట, రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారికి మాత్రమే పరిమితం దానిలోకి ప్రవేశం. కానీ బ్రాహ్మలు వచ్చినప్పుడు మటుకు బ్రాహ్మణ ద్విజులు వారిని మటుకు ఎప్పుడూ ఆదరించాలి అనే రూల్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్లి వర్తమానం ఇవ్వడం, శ్రీకృష్ణుల వారు అడుగుతారట ఎవరు అంటే, ఇలా మీ బాల్య స్నేహితుడు సుధాముడు అనగానే ఆయన ఒక్క క్షణంలో లేచి కూర్చుని సుధాముడు వచ్చాడా నా స్నేహితుడు వచ్చాడా వెంటనే తీసుకురండి అని చెప్పడం కాకుండా, చెప్పడంతో ఆయన ఆతృత ఆగిపోలా చూడండి, వాళ్ల వెనకాల ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడట సుధాముడిని లోపలికి తీసుకెళ్ళడానికి. వీళ్ళు వెళ్లే సరికి వాళ్ళు ఆయన రీచ్ అయ్యేసరికి ఆయన కూడా వస్తారనమాట ద్వారం దగ్గరికి. వచ్చి లోపలికి తీసుకెళ్లి ఆయనకి కుశల ప్రశ్నలు వేసి ఆయన్ని చాలా ఎంతగానో ఆదరిస్తారనమాట. ఎంత బాగా చెప్తారంటే గణేష్, మనకి కుచేలోపాఖ్యానంలో ఇంత దూరం నా కోసం నడిచొచ్చావా అని చెప్పి ఆయనకి పాదాలు కడుగుతారట శ్రీకృష్ణుల వారు. పాదాలు కడిగి అయ్యో ఎంత శ్రమ పడిపోయావో చూడండి. అక్కడ భగవంతుడి ప్రేమ ఎలాంటిదంటే, ఆ సఖ్యం స్నేహం ఎలాంటిదంటే, నువ్వు నా కోసం వచ్చావు ఆనందమే, కానీ ఈ వచ్చే ప్రాసెస్ లో నువ్వు ఎంత కష్టం అనుభవించావో అని ఆయన బాధపడిపోతున్నారు అనమాట. నా కోసం ఇంత కష్టం తీసుకున్నావా అని ధూపం వేసి మణిమాణిక్యాలతో దీపం చూపించి నీరాజనమిచ్చి ఆయనకి కూర్చోబెట్టి భోజనం సాక్షాత్ చూడు నా స్నేహితుడు వచ్చాడు ఎంత చెమటలు పట్టాయో అని చెప్పి రుక్మిణీదేవి చేత విసునకర్ర ఆవిడ వీస్తూ ఉంటే ఈయన ఆయనకి సేవ చేసి భోజనం ఇద్దరు కలిసి రా మన ఇద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దామని తీసుకెళ్లి ఆయన చేత కొసరికొసరి వడ్డించి భోజనం చేయించారట శ్రీకృష్ణ పరమాత్మ. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ తెగ ఆశ్చర్యపోతున్నారట, అసలు ఎవరైనా చూడటానికి చూస్తే ఇలా ఉన్నారు, మన ప్రభువేమో ఇలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఆయన్ని చూసి. ఆయన్ని తీసుకుని ఆయన శిరస్సు మీద కూర్చోబెట్టేసుకుంటున్నారు. ఎవరికీ ప్రవేశం, అసలు నరమానవ దేవ గంధర్వ కిన్నెర కుంపురుషులు ఎవ్వరికీ ప్రవేశం లేని రుక్మిణీదేవి మందిరంలోకి ఆయనని తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇంత సేవిస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుడు! ఆహా, స్నేహం అంటే ఇది కదా, స్నేహితుడంటే ఇతను కదా అనుకుంటున్నారట. మరి చూసారా, మన కోసం వచ్చిన వారిని ఎలా ఆదరించాలి, మన పాత స్నేహితుల్ని మనల్ని గుర్తుంచుకుని మన కోసం వచ్చిన వారిని ఎలా వెల్కమ్ చేయాలి, వారితో ఎలా ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనకి నేర్పిస్తున్నారు.
2: చాలా బాగుందక్క ఈ విషయం చెప్తుంటే. స్వామి పర్ఫెక్ట్ హోస్ట్ ఎలా ఉంటారు అంటే, కుచేరుడు వచ్చిన తర్వాత న్యూస్ తెలుసుకుని కృష్ణ పరమాత్మ వారు అలా పరిగెట్టుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. స్వామి విషయంలో నాకు ఒక విషయం, ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది 2007 కొడైకెనాల్లో జరిగిన విషయం అనమాట. స్వామి త్రయీ డే సెలబ్రేట్ చేసుకుంటూ విఐపీస్ అందరికీ, ఎస్పెషల్లీ లేడీస్ అందరికీ సారీస్ పంచిపెడదామని కంచి నుంచి, సేలం నుంచి, వెంకటగిరి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంచి శారీస్ తెప్పించారనమాట. సో తెప్పించి బాయ్స్ అవన్నీ పట్టుకున్నారు, ఎవరెవరికి ఏ ఏ శారీస్ ఇవ్వాలి అని స్వామి డిసైడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆ పైల్ ఆఫ్ శారీస్ లోంచి 2 శారీస్ ఇలా తీసి పక్కనున్న సోఫాలో ఇలా పడేశారనమాట. సో ఎవ్రీ డే బాయ్స్ డ్యూటీ ఏంటంటే ఆ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేయడం, అలంకరించి పెట్టడం అనమాట. సో ఆ చేస్తున్న ప్రాసెస్ లో సో 2-3 రోజులు అలా అయిపోయిందనమాట. అయిపోతే బాయ్స్ కి అది తీయాలా వద్దా అన్న సంశయంలో ఉన్నారు, ఎందుకంటే ప్లేస్ క్లీన్ గా ఉండాలి, కానీ అది స్వయంగా స్వామి పెట్టింది కాబట్టి స్వామి పర్మిషన్ లేకుండా అది కదపకూడదు. సో అలా 1 వీక్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామి దర్శనానికి బయలుదేరారు. బాయ్స్ అందరం బాల్కనీలో కూర్చొని భజన్స్ చేస్తున్నారు. సో స్వామి వీల్ చైర్ లో దర్శనం ఇవ్వడానికి వెళ్తూ సడన్ గా లేడీస్ సైడ్ ఒక దగ్గర ఆగిపోయారనమాట. ఆగిపోయి చాలాసేపు ఒక 2 లేడీస్ తో స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత దెన్ ఉన్నట్టుండి సడన్ గా స్వామి వెనకాతల వెళ్లే ఒక సార్ లోపలికి పరిగెట్టుకుని వచ్చి ఆ సోఫా మీద ఏవైతే 2 శారీస్ ఉన్నాయో ఆ 2 శారీస్ పిక్ చేసుకుని పరిగెట్టుకుని వెళ్లి స్వామికి అందిస్తే స్వామి వాడిద్దరికి ఆ 2 శారీస్ సిమిలర్ గా ఉన్నాయి. సో ఆ 2 శారీస్ వాళ్ళిద్దరికి ఇచ్చారు. అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత స్వామి లోపలికి సెషన్ కోసం వచ్చారు. మేమందరం కూర్చుని ఉండగా స్వామి చైర్ లో కూర్చుంటున్నప్పుడు స్వామి మొహంలో ఆ రోజు ఎంత ఆనందం మేము చూసామంటే, ఆ ట్రిప్ లో అసలు అంత ఆనందం స్వామి ఎప్పుడూ పడలేదు. అంత దట్ మచ్ ఆఫ్ జాయ్ వి వర్ ఏబుల్ టు సీ. ఒక అబ్బాయి ధైర్యం చేసి, స్వామి ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్వామి అని అడిగితే, నేను స్వామి చెప్పారు 30 సంవత్సరాల క్రితం నేను పాటలమ్మాయిలు అని ఇద్దరున్నారు, వాళ్లతో మాట్లాడి 30 సంవత్సరాలు అయిపోయింది, స్వామి దర్శనం చేసుకోవడానికి వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు, మరి వాళ్ళని నేను ఆనందపరచాలి కదా, వాళ్ళని చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు ఎంతో బాగా పాడేవారు నా కోసం, వాళ్ళని స్వామి పాటలమ్మాయిలు అని పిలిచేవారు. అప్పట్లో వాళ్ళు స్వామికి పాటలు పాడేవారనమాట. ఇప్పుడు వాళ్ళకి 60 పైబడిన వయసు అనమాట, పాటలమ్మాయిలు అని స్వామి ఇప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి, వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఆ 2 చీరలు పెట్టించాను అని చెప్పి, ఏదో మర్చిపోయినట్టు స్వామికి ఇలా తట్టినట్టు మళ్లీ ఆ సార్ని పిలిపించి 2 500 రూపీస్ నోట్స్ ఆ సార్ కి ఇచ్చి, తొందరగా వెళ్ళు, ఆ 2 లేడీస్ ఆ గేట్ దగ్గర వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ 500 రూపీస్ నోట్స్ వాళ్ళకి చెరొకలకి ఇచ్చి దాంతో వాళ్ళని చీరకి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు, ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఇస్తారని చెప్పండి స్వామి అని చెప్పి ఆయన పంపించారు. సో ఆయన పరిగెట్టారు. పరిగెట్టుకుని వెళ్లి స్వామి చెప్పిన విధంగానే వాళ్ళు గేట్ దగ్గరే వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన చేతులతో స్వహస్తాలతో స్వామి ఇలా ఇమ్మన్నారమ్మా, మీకు ఇలా బ్లౌజ్ కుట్టించుకోమన్నారు, ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే ఆ కాస్ట్ చెప్పమన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు స్వామి అంటే, వాళ్ళు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయి ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట వాళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత స్వామి వాళ్ళని గుర్తుపెట్టుకుని ఈ విధంగా వాళ్ళని ఆదరించి చేరదీసి ఆ ప్రేమను అందిస్తున్నారు అంటే, భక్తులని ఎప్పుడు స్వామి గుర్తుపెట్టుకుంటారు అన్న పాయింట్ క్లారిఫై చేయడానికి స్వామి ఆ రోజు మాకు అది చూపించారు. తిరిగి సార్ వచ్చి స్వామి దగ్గర స్వామి ఇచ్చాను స్వామి, వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నారంటే స్వామి ఇంకా పొంగిపోయారు. ఇంకా ఆ అంటే ఏనాటి భక్తులు ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఆ రోజు మాకు స్వామి క్లారిఫైడ్ టు అస్.
0: బాగుంది గణేష్. స్వామి గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భాగవతం రాయొచ్చేమో అనిపిస్తుంది కదా. ఎంత అసలు ఆయన ప్రేమకే ఎల్లలేవు. ఆయన మనలో మన కోసం చేసిన ప్రతి ఒక్క పని మనం లిస్ట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక జీవితకాలం సరిపోదు కూడా. ప్రతి అవకాశంలోనూ స్వామి మనకి ఎలా ఆనందాన్ని ఇవ్వచ్చా అనేదే చూస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఒక చిన్న మెత్తు కూడా ఏదైనా చెప్పాలన్నా నేర్పించాలన్నా అతి సున్నితంగా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం ఒకసారి ద్వాపరయుగానికి వెళ్దాము. శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు కూర్చుని ముచ్చటించుకుంటున్నారు రుక్మిణీదేవి మందిరంలో. అయితే మనం ముందుగానే అనుకున్నట్టు సుధాముల వారికి ప్రపంచం మీద అనురక్తి లేదు, బ్రహ్మచింతంలో ఉండేవారు. ఎప్పుడు ఆయన అవతారం చూస్తే ఒక అతి బీద బ్రాహ్మణుడిలాగా అనిపిస్తున్నారు. మన దగ్గరికి మనకి బాగా ఇష్టమైన చాలా డియర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత వచ్చి ఇటువంటి పరిస్థితిలో వస్తే ముందరగా మన హృదయం చాలా చాలా కలవరపడుతుంది అనమాట. అంటే మనం వీల్ ఫీల్ అ లిటిల్ అప్సెట్, అయ్యో ఇతను కష్టంలో ఉన్నాడేమో అనే భావన రావడం సహజం. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, అతనికి మనం ఎలా సహాయం చేయాలా అనేది ఆలోచిస్తాం. కాకపోతే ఆ ఆతృతలో సహాయం చెయ్యాలి అనే ఆతృతలో కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం కూడా ఉంది. సో అంటే మనం సహాయం చెయ్యాలి, కానీ మనం చేసే సహాయం అని కూడా అనిపించకూడదు ఎదుటి వాళ్ళకి. అది అంత నాచురల్ గా ఉండాలన్నమాట. ఆ విషయాన్ని కృష్ణుల వారు ఎంత చక్కగా నేర్పించారో చూడండి. తన స్నేహితుడిని పక్కన కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ ఎలా ఉన్నావు, ఏమిటి, ఏం చేస్తున్నావు అంటూ నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగకుండా ఆయన ఏమంటారంటే, మిత్రమా నిన్ను చూస్తూ ఉంటే సంసారంలో ఉంటూ నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు కానీ ప్రపంచం మీద పెద్దగా నీకు అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అంటారన్నమాట. ఎప్పుడూ బ్రహ్మచింతనలో ఉండేవాడిలాగా అనిపిస్తున్నావు కానీ ప్రపంచం మీద అనుబంధం అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అని. అంటే నీకు ఆస్తిపాస్తుల మీద ధనం సంపాదించడం మీద నీకు పెద్దగా మమకారం లేనట్టుంది, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎంత సూక్ష్మంగా అడిగి తెలుసుకుంటారు. అఫ్ కోర్స్ ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఈయన చెప్పాల్సిన పని కూడా లేదు, సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఒక స్నేహితుడు అది కూడా కష్టంలో ఉండి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడితో నువ్వు ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా నువ్వు వాళ్లతో బిహేవ్ చేయాలి, మనం వాళ్లతో ఎలా ఉండాలి అనేది మనకి నేర్పించడం కోసం చేసిన లీలా నాటకమే తప్ప ఆయన అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అలా అతి సున్నితంగా ఆయన కుశల ప్రశ్నలు వేసి ఆయన గురించి కనుక్కుంటారనమాట.
2: అక్క మీరు చెప్తుంటే ఒక అద్భుతమైన సన్నివేశం నాకు గుర్తొస్తుంది. అమలాపురం వాస్తవ్యులైనటువంటి కూచి భద్రం గారని ఆయన హరికథా విద్వాంసులు. హరికథతో పాటు ఆయన నిడదవోలు అచ్యుతరామయ్య గారి బుర్రకథలో హాస్యం చెప్పేవారనమాట. సో ఆయన చాలా వెరీ వెరీ పూర్ ఫ్యామిలీకి చెందిన ఆయన అనమాట, కానీ విద్వత్తులో మాత్రం ఆయన చాలా మహనీయులు. సో ఆయన హరికథలు చెప్పుకుంటూ దేశాటం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు స్వామి దగ్గర హరికథ చెప్దామన్న ఉద్దేశంతో స్వామి దగ్గరికి వస్తారు. తెలుసు కదా ఏ కళాకారుడు వచ్చినా సరే స్వామి వాళ్ళకిచ్చే ఆదరణ వర్ణాతీతంగా ఉంటుంది. మరి ఇదే సంఘటన ఈయనతో కూడా జరిగింది. ఈ భద్రం గారిని స్వామి హరికథ చెప్పమన్నారు. అప్పటికి ఆయన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదంటే చిరిగిపోయిన పంచతో ఆయన హరికథ చెప్పడం మొదలుపెట్టారనమాట. సర్వాంతర్యామైన మరి మన సాయి భగవానుడు ఊరుకుంటారా. కథ వింటున్నారు స్వామి, ఎంతో రక్తి కట్టించేటటువంటి హరికథ చెప్తూ ఉంటే మధ్యలో స్వామి దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఈయనకి చాలా బెంగ చింత వస్తుందన్నమాట, ఎందుకు స్వామి ఇలా ఆపారు, నేను ఏమన్నా తప్పు చేశానని అని చెప్పి స్వామి బ్యాక్ స్టేజ్కి వెళ్లి ఆయన్ని రమ్మని చెప్తారు వెనక్కి. అంటే ఎంత హౌ గాడ్ విల్ పుట్ యూ అట్ ఈజ్ అనేది తెలుస్తుంది అనమాట. వెనక్కి పిలిచి ఒక పట్టు పంచ ఆయన చేతికి అందించి, భద్రం ఇలాంటి చిరిగిపోయిన పంచతో నువ్వు కథ చెప్తే ఎలా, అంత మంచి కథ చెప్తున్నావు, మంచి వస్త్రధారణ కూడా ఉండాలి కదా నీకు అని చెప్పి, ఇప్పుడే ఆ పంచ మార్చుకుని ఈ పట్టు పంచ కట్టుకుని కథ చెప్పు అని చెప్పి స్వామి ఆయనకి ఆ పట్టు పంచని అందించి, అప్పటికప్పుడు బ్యాక్ స్టేజ్ స్వామి దగ్గరుండగా ఆయన మార్పించి ఇద్దరు కలిపి స్టేజ్ మీదకి వచ్చి ఆయన కథని కంటిన్యూ చేస్తారు. అంటే ఇది చెప్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి మొహంలో ఉన్న ఆనందం చూడాలి. స్వామి అన్న మాట అంటేనే వాళ్ల హృదయంలో ఆ ప్రేమ, ఆనందం, ఆర్ద్రత ఉప్పొంగి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా స్వామి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తారనేది మనందరికీ కలిగిన ఒక అనుభవం.
1: ఇది చెప్తుంటే గణేష్, మన స్వామి గురించి చెప్పుకోవాలంటే అంటే విద్వత్తు ఉండక్కర్లేదు, స్వామికి తెలియక్కర్లేదు, అంటే ఇంతకు ముందు చెప్పినట్టు కుచేళ్ల ఫ్రెండ్ కూడా అవ్వక్కర్లేదు. స్వామికి మనం చూస్తేనే ఆ ప్రేమ, ఇది ఎవరిని చూసినా స్వామి అలా ఇవ్వడమే స్వామికి తెలుసు అనమాట. బృందావనంలోని మంకీ బాయ్స్ అని ఉండేవారు. ఎంతగా ఉంటుంది మంకీ బాయ్స్ అంటే, మన త్రయీలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్తే వాళ్ళ ఐటమ్స్ అన్ని బయట పెట్టుకునేవారు. అక్కడ కోతులన్నీ తీసేస్తూ ఉంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆ కోతులు రాకుండా ఉండడానికి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ ని పిలిచేవారు అనమాట. అందులోని స్వామి మొదటి బ్యాచెస్ లో చదువుకున్న హరీష్ గారు ఉండేవారు అనమాట. ఉంటే ఆయన తర్వాత కూడా పెద్దగా చదువులో రాణించకపోయినా టీవీ ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ దగ్గరలోనే ఒక షాప్ పెట్టుకుని స్వామి సేవలో ఎప్పుడూ ఉండాలి అన్న భావంతో అక్కడే ఉంటూ స్వామికి సేవ చేసుకుంటూ స్వామికి ఎంతో ఇష్టంగా ప్రియంగా ఉండేవారనమాట. స్వామి ఎప్పుడైనా మధ్యలో బయటకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేవారు. స్వామి ఉన్న రోజులు ఆ 2-3 నెలలు బృందావనంలో ఆయన షాప్ కూడా తెరిచేవారు కాదనమాట. అంతలాగా స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయనకిచ్చారు. ఓ రోజు ఏమైందంటే అక్కడికి ఎవరో కొంతమంది ఫారినర్స్ వస్తారు. పైనుంచి కొబ్బరి చెట్లు వరుసగా ఉంటాయి త్రయీలో మనం చూస్తే ఆ బిల్డింగ్ చుట్టూను, అవి పడిపోబోతూ ఉంటాయి అన్నమాట. స్వామి పిలిచి ఎవరి మీదైనా పడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, మధ్యాహ్నానికల్లా ఈ ఎండిపోయిన కొబ్బరి మట్టలన్నింటినీ తీయించి పెట్టు అని హరీష్ గారికి చెప్తారనమాట. అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోతారు. ఈయనకి ఏం తెలియదు, అప్పటికే దర్శనం అయిపోయి 11 గంటలు ఎంత అయిపోతుంది, మధ్యాహ్నం లోపు ఎవరొచ్చి ఇన్ని కొబ్బరి చెట్లు ఎక్కి ఆ మట్టలన్నీ తీయాలి కదా. పాపం గబగబా బయటకు వెళ్లి కొబ్బరి బొండాల వాళ్ళని అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు మీరు ఎవరైనా వచ్చి తీస్తారంటే మేం చేయం, మేము ఎవ్వరు ముందుకు రారనమాట. ఈయనకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే స్వామి ఒక మాట చెప్తే అది మనం చెయ్యాలి, లేకపోతే దాని పరిణామం వేరేగా ఉంటుంది. ఆ టైంకి అవ్వకపోతే పనులు, స్వామి వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినీర్ మనకు తెలిసింది. చెప్పిన పని అనుకున్న టైంకి అనుకున్నట్టు అవ్వాలి. పాపం ఈయనకి ఏం చేయాలో తెలియదు. సరే ఇంటి అదే షాప్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు వాళ్ళ షాప్ ముందు నుంచి ఒక కొబ్బరి బొండాల వాడు వెళ్లి వీధిలోనే అమ్ముతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఆయన వచ్చాడనమాట. ఈయన వచ్చినప్పుడు చూసి ఇదేదో బాగుంది, ఈయన అడుగుతాను కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు కాబట్టి కొబ్బరి చెట్టు ఎక్కగలదేమో అంటే పిలిచి నాకు సాయం చేసి పెడతావా, ఇలా తీయాలి, ఊరికినే కాదు నేను డబ్బులు ఇస్తాను. ఆ సాయిబాబా ఎవరో నాకు తెలియదు, డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను రానంటాడు. సాయిబాబా ఇవ్వకపోతే నేను ఇస్తాను, కానీ నువ్వు ఎలాగైనా రావయ్యా బాబు, నేను కొబ్బరి చెట్టు ఎక్కి మట్టలు తీయలేను, నువ్వే ఎలాగైనా వచ్చి సాయం చేసి పెట్టాలి అని ఆయన్ని బతిమాలుకొని తీసుకొని వస్తానమాట. తీసుకొని వచ్చి అసలు ఆ టైంలో స్వామి లోపల ఎక్కడుంటారో తెలియదు, అసలు ఎవ్వరు ఉండరు, ఈయన కింద నించొని చెప్తూ ఉంటారు. ఆయన కొబ్బరి చెట్టుకి తీసిన ఆయన మట్టలన్నీ తీసినాడు అనమాట. ఈలోపు చూసినప్పటికీ సగం పని అవుతుంది, స్వామి రూమ్ కిటికీలో కిటికీ ఓపెన్ అవుతుంది అనమాట. కిటికీలోంచి స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన కొబ్బరి చెట్టు ఎక్కి తీయడం, ఈయన కింద నించోవడం. ఇది హరీష్ గారు చూస్తారు, ఆనందపడిపోతారు. ఆలోచించండి, మనకు ఒక పని చెప్పి చేస్తున్నప్పుడు స్వామి వచ్చి చూస్తే ఆనందం ఎంత, దానికి అవధులు ఉండవు. చాలా సంతోషిస్తే ఈయన దండం పెట్టుకుంటారు, స్వామి బ్లెస్ చేసేస్తారు, కిటికీలోంచి ఇలా బ్లెస్ చేసి పని కానివ్వని చెప్పేస్తారు అనమాట. చాలా హ్యాపీగా పోన్లే స్వామి చూసి చెప్పిన పని చేయగలుగుతున్నాను, స్వామి కూడా హ్యాపీ అయ్యారని. ఇంకొంతసేపటికి ఆయన పని ఇంకా 2-3 చెట్లు ఉంటాయి అన్ని చేస్తున్నప్పటికీ సడన్ గా స్వామి దిగి వీళ్ళు పనిచేస్తున్న దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తారు. ఆ మిట్ట మధ్యాహ్నం టైంలో ఎప్పుడు ఆ టైంలో స్వామి బయటికి రారనమాట. అప్పుడు ఈయన చాలా ఆనందపడి, అసలు ఆనందం కన్నా అసలు ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉంటారనమాట, ఈ టైంలో స్వామి దర్శనం అవుతున్నది అని. అనేసంటే అప్పుడు స్వామి అడుగుతారు ఎంతవరకు పని వచ్చిందంటే, అయిందంటే స్వామి ఇలా జరుగుతున్నది అని. ఈలోపు ఆయన కొబ్బరి చెట్టు మించి దిగి ఆయన రమ్మంటారనమాట. స్వామి వస్తే ఆయనకి విభూతి ఇచ్చి ఆయనకి పాదనమస్కారం ఇచ్చి ఆయనతో మాట్లాడడం మొదలు పెడతారు. ఈ కొబ్బరి చెట్టు ఎక్కి తీస్తున్న ఆయనతో అనమాట. హరీష్ గారికి ఆనందాన్ని, ఆయన ఎంత అదృష్టవంతుడో చూడండి, భక్తుడు కాదు, స్వామంటే తెలీదు, ఏదో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఉంటే సాయం కోసం పిలిచారనమాట. స్వామి పిలిచి అంటే అన్ని కుశలు ప్రశ్నలు అడిగి ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. స్వామి, ఐదుగురు ఆడపిల్లలు స్వామి అని. హరీష్ గారు చూసి, చూసేదా పాపం ఐదుగురు ఆడపిల్లలట, పాపం ఎలా పెంచుతావు నువ్వు ఆడపిల్లల్ని అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి విభూతిస్తే ఈయన చాలా ఆనందిస్తారు హరీష్ గారు. ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇంత చక్కగా అన్ని చేశారు, ఈయనకి ఏమింకా ఇది ఉండదు, స్వామి భరోసా ఇస్తారు అనుకుని ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్వామి లోపలికి వెళ్ళిపోతారు. అయిపోయింది, ఈయన భాగ్యం ఇంత దక్కింది అనుకుంటే ఇక్కడతో ఇది ఇంకా మొదలన్నమాట. స్వామి లోపలికి వెళ్ళొచ్చి అక్కడ తలుపు దగ్గరికి హరీష్ గారిని పిలుస్తారు. పిలిచి 500 రూపాయల నోట్లు తెస్తారు. తెచ్చి కట్టలోంచి ఇలాగా స్వామి లెక్క పెడుతూ ఉంటారట. లెక్క పెడుతూ ఎక్కడ హరీష్ గారు చూస్తుంటే ఇలా పక్కకు తిరిగిపోయి, అంటే ఆయన కనిపించకుండా లెక్క పెట్టాలని అని లెక్క పెట్టి 14 నోట్లు తీసిస్తారట. తీసి, ఇది ఆయనకి ఇవ్వు, ఎందుకంటే ఉగాది వస్తున్నది, పాపం పండగకి పిల్లలు వాళ్ళు ఎంతి పెట్టుకు తింటారు, కొత్త బట్టలు కుట్టించుకొని చక్కగా ఆ పండగని జరుపుకోమని 7 ఉన్నారు కదా, 7కి 2 నోట్లు చొప్పిన అనమాట, 14 నోట్లు స్వామి కౌంట్ చేసిచ్చి ఆయనకి ఇవ్వమంటారు. ఆయన ఇస్తుంటే వద్దు నేనే ఇస్తానని చెప్పి మళ్ళా స్వామి నడుచుకుంటూ ఈ కొబ్బరి చెట్ల వరకు వచ్చి ఆయన పిలిచి ఇచ్చి, దీంతో పిల్లలకి చక్కగా అన్ని కొను, మీరందరూ పండగ బాగా చేసుకోండి అని. ఆయనకి అసలు అర్థం కాదు, అప్పట్లోని 500 రూపాయలే ఎక్కువ, అందులోని మనిషికి 2 500 రూపాయలు చొప్పున 7కి డబ్బులు ఇస్తే ఆయనకి ఏం అర్థం అవ్వదు. ఆయన షాక్ లో ఉంటారనమాట. హరీష్ గారికి ఏం అర్థం అవుతుంది, ఏం జరుగుతున్నదో అంటే స్వామి ప్రేమ చూడండి, ఇవ్వడంలోని వాళ్ళు అంత దీనిలో ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి అని గబగబా ఆయన ఆనందపడుతుంటే మళ్ళా స్వామి గబగబా లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళి ఎవరో పెద్ద బుట్ట నిండా రకరకాల పళ్ళు ఇచ్చారు, అది 4 కూడా ఎత్తలేరు. స్వామి హరీష్ గారిని పిలిపించి ఇంకో సేవదని పిలిపించి, ఈయన సైకిల్తో వచ్చాడు కదా సైకిల్ తెమ్మని, ఆ సైకిల్ మీద పెట్టి కట్టించి పిల్లలందరికీ పళ్ళు ఇవ్వు, అందరూ ఆనందంగా తినండి. అసలు ఆలోచించండి, ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఇంకా ఆ కుటుంబం అంత పెద్ద కుటుంబం, 5 ఆడపిల్లలు, కొబ్బరి బొండాలు అమ్ముకుని నేమి ఇచ్చేస్తాను, ఎంత ప్రేమ పండగ వస్తున్నది, వాళ్ళు ఆనందంగా ఉండాలని. ఇదంతా జరిగిపోయింది, ఆయన అసలు ఏదో స్వర్గంలో ఉన్నట్టు, ఆ కొబ్బరికాయలు అమ్ముకున్నవాడు అసలు తెలియలేదు, ఆ బొండాలు వాడు వెళ్ళిపోయాడనమాట. హరీష్ గారు చెప్తున్నారు, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింటే ఓ రోజు ఆయన రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పట్టు పంచా చాపు కట్టుకుని ఒక ఆయన వెళ్ళిపోతూ ఈయన్ని పలకరించారు, సార్ బాగున్నారా సార్ అని. అంటే ఈయన పో ఎవరో తెలియదు ఈయనకి, ఎవరండి మీరు నాకు తెలియదు సాయిరామ్ అంటే, అదేంటండి మీరు నన్ను పోల్చుకోలేదా అని. పోల్చుకోలేదంటే నేనండి, ఆ రోజు మీరు 10 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి దగ్గర పట్టుకెళ్లి కొబ్బరి మట్టలు తెంపించారు కదా అని. కొబ్బరి మట్టలు తెంపిన వాడు ఏమిటి, పట్టు పంచా చాపు కట్టుకుని రోడ్డు మీద ఇంత ఉందాగా వస్తున్నారని ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు ఫేస్ చూసినప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. అప్పుడు పోల్చుకుని, నువ్వా ఎలా ఉన్నావు, ఏమిటి సంగతి అంటే, ఆ సాయిబాబా ఇచ్చారు కదండి, నా దశ తిరిగిపోయింది, ఎక్కడో అప్పట్లో వైట్ ఫీల్డ్ దగ్గర ఏదో చిన్న భూమి వెనక్కి ఉండిట, అవంతా డెవలప్ అయ్యేట, 5 కూతుర్లకి వీళ్ళకి ఒక్కొక్క అంటే 3 అంతస్తులు మేడ కట్టి పిల్లలందరికీ ఇచ్చేట, అందరి పెళ్లిళ్ళు అయిపోయేట, వాళ్ళు ఉండడానికి కాకుండా ఇంకో ఇల్లు కట్టి వాళ్ళకి 20 వేసు 30 వేసు నెలకి ప్రతి కూతురికి ఆదాయం వస్తుంట. మేము ఇల్లు కట్టుకున్నాం, మేము అద్దెకిచ్చుకుంటున్నాం, ఆ రోజు నుంచి నేను ఏ పని చేయలేదు, మాకు ఇంత భాగ్యం కలిగింది, ఇదంతా కూడా మీ సాయిబాబా ఆ రోజు ఇచ్చిన దానివల్లే అని. అంటే కొబ్బరి బొండాలు అమ్ముకున్నవాడు ఎక్కడ, ఈ రోజు కోటీశ్వరు, నువ్వా ఎలా ఉన్నావు, ఏమిటి సంగతి అంటే, ఆ సాయిబాబా ఇచ్చారు కదండి, నా దశ తిరిగిపోయింది, ఎక్కడో అప్పట్లో వైట్ ఫీల్డ్ దగ్గర ఏదో చిన్న భూమి వెనక్కి ఉండిట, అవంతా డెవలప్ అయ్యేటా,

0: అంత అక్షయం చేశారు స్వామి. అంటే స్వామికి ఇవ్వడంలోని మన ఉద్ధరించడంలోని ఆ ప్రేమ ఆనందం ఎంత ఉంటాయో కదా.
1: అంతే కదా స్వప్న, భగవంతుడి దృష్టి సోకితే చాలు అష్టైశ్వర్యాలు వాటంతటా అవే మన దగ్గరికి వస్తాయి, మనం వాటి కోసం తాపత్రయపడక్కర్లేదు అని చెప్పి. సో మళ్ళీ ఇంకొకసారి మనం సుధాముడి దగ్గరికి, కృష్ణుడు సుధాముడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఆలోచిస్తే, సుధాముడు ఆయన పర్సనల్ గా ఆయనకి ఎటువంటి బాధ గాని ఆందోళన గాని ఉండవు లేవు అని ముందరే అనుకున్నాం. కాకపోతే తన భార్య చెప్పడం వల్ల ఒక అవసరంతో తన స్నేహితుడి దగ్గరికి వచ్చారు ఆయన. ఆయన ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. అలా కష్టంలో ఉండి వచ్చిన స్నేహితుడితో ఎలా మాట్లాడతారు అంటే, శ్రీకృష్ణుల వారు అనమాట కూర్చుని, నీకు గుర్తుందా సుధామా, మన చిన్నతనంలో మనం ఎంత ఆనందంగా విద్యాభ్యాసం చేశామో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్లమో అని చెప్తూ వారి గురువుగారి గురించి గుర్తు చేసుకుంటారనమాట. సి, మనం ఒకసారి ఇద్దరం అడవిలో చితుకులు ఏరుకు రావడానికి వెళ్లాము, వెళ్తే బాగా కుండపోతగా వాన కురిసింది అనుకోకుండా, ఆ వాన వల్ల మనం దారి తప్పిపోయాము, మబ్బులు పట్టి వాన కురవడం వల్ల. అప్పుడు ఎటు వెళ్లాలో తెలియక మనం ఒక దగ్గర కూర్చుని ఉంటే మన గురువుగారు ఒక లాంతర్ పట్టుకుని కృష్ణ సుధామా అని అరుస్తూ మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఆయన చూడంగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్లాము. ఆయన మనల్ని చూసి ఎంతో ఆనందంగా మనల్ని కౌగిలించుకుని మనల్ని మళ్లీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. నీకు గుర్తుందా, మనందరం కలిసి వెళ్లేవాళ్లం, గోవుల్ని కాచేవాళ్లం, మనందరం కలిసి ఇన్ని పనులు చేసేవాళ్లం అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశారంటే, హీ టుక్ హిమ్ బ్యాక్ డౌన్ ద మెమరీ లేన్ టు ద హ్యాపీయెస్ట్ మెమరీస్ దట్ డే బోత్ షేర్ టుగెదర్. ఇప్పుడైనా కూడా మనం కష్టంలో ఉన్నా లేదు, మనకు కొద్దిగా అప్సెట్ గా ఉన్నా మనం ఏం చేస్తాం, ఎవరికో ఒకళ్ళ ఫ్రెండ్కో లేదు అమ్మకో ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. కొంచెంసేపు మాట్లాడితే ఆ మూడ్లో నుంచి మనం బయటకు వస్తామని. ఇక్కడ భగవంతుడు స్నేహితుడు అవడం వల్ల ఆయన ఏం చేశారంటే, ఆ కొద్దిసేపు కాకుండా ఈయన్ని ఏకంగా చిన్నతనానికి తీసుకెళ్లి చిన్నతనంలోని వాళ్ల మధుర జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు అవన్నీ గుర్తు చేసి ఆయన్ని ఆనందపరుస్తున్నారనమాట.
2: చాలా బాగుంది అక్క. అక్క ఇది వింటూ ఉంటే అంటే స్వామి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఒకవేళ బాధతో స్వామి దగ్గరికి వెళ్ళినా సరే, స్వామి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మనల్ని ఆనందపరుస్తారు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్వామి ఎవర్ డజ్ అన్నమాట.

0: అవును, ఎవరినైనా సరే ఎలా ఆనందపరచాలి అనే విషయం స్వామికి తెలిసినట్టు మరెవరికి తెలియదు. మనం మనందరికీ చాలా అనుభవం అయిందే కదా స్వప్న, ఎన్నిసార్లు మనం దర్శనానికి వెళ్లేటప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి మనసులో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ మోసుకుంటూ మోసుకుంటూ భారంగా కాళ్ళిచ్చుకుంటూ వెళ్తాము.
1: కానీ చూస్తే చాలు, అన్ని
0: ఆయన్ని చూస్తే చాలు, ఒక్కసారి స్వామి దర్శనం దొరికితే ఓ వన్ గ్లింప్స్ ఆఫ్ స్వామి అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ, వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్స్ ట్రబ్లింగ్ అస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వెలుగు కావాలంటే సూర్యుడి దగ్గరగా ఉంటే వెలుగు కనిపిస్తుంది, చంద్రుడి దగ్గరగా ఉంటే వెన్నెలు కనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ టు గెట్ దట్. మరి ఆనందం కావాలంటే ఆనందానికి సోర్స్ ఎవరో వెతుక్కుని ఆయన దగ్గరగా ఉంటే ఆనందమే మనంగా ఉంటాం. ఇక తర్వాత మరి కృష్ణుడు దగ్గరికి సుధాముడు వచ్చాడు, స్నేహితుడిని ఈయన రిసీవ్ చేసుకున్నారు, కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి కృష్ణుడు అడుగుతాడు.

0: సుధామా నాకోసం ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావు నా కోసం అని. అంటే నువ్వేదో నాకు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అనే ఉద్దేశం కాదనమాట అక్కడ. అక్కడ ఏంటంటే ఆ భగవంతుడు స్వామి ఎప్పుడు చెప్తారు చూడండి, చిన్న పని చేస్తే దానికి వందింతల పుణ్యం ఎలా మీకు ఇవ్వాలా అనేదే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీ చేత అతి చిన్న సేవ చేయించుకుని దానికి వందింతలుగా వృద్ధి చేసి ఎలా ఇవ్వాలా అనేదే నేను చూస్తూ ఉంటాను అని చెప్తారు. అందుకనే ఇన్ని సేవా కార్యక్రమాలు, అసలు ఈ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టించారు. అలాగే ఆ చిన్నది ద్రౌపదీదేవిది కూడా ఆయన వేలుకి తన చీర చెంగు చుట్టిందనే ఒకే ఒక్క కారణాన్ని సృష్టించి, లేదంటే కృష్ణుడు కత్తితో కోసుకోవడం ఏంటి చెప్పండి, ఆ కారణాన్ని సృష్టించేది కూడా ఆయనే కదా. అక్షయమైన వస్త్రాల్ని అనుగ్రహించారు. అదేవిధంగా ఇతని అంటే సహధర్మచారిణి, ధర్మపత్ని, అర్ధాంగి అంటారు కదా, ఇతనిలో సగభాగమైన ఇతని భార్య కోరిక తీర్చాలంటే, ఆవిడ్ని అనుగ్రహించాలంటే ఏదో ఒకటి ఆవిడ ద్వారా నాకు పంపబడింది, నేను గ్రహించాలి ముందర అనే ఉద్దేశంతో నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతారనమాట. అడిగితే సుధాముల వారు చాలా సిగ్గుపడిపోయి, మరి మహదైశ్వర్యంలో ఉన్న స్నేహితుడికి అటుకులు తెచ్చాను ఇవ్వడానికి కొద్దిగా ఆయన సంకోచిస్తారు అని ఏమి మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా కూర్చుంటారు. కూర్చుంటే ఈయన లేదు ఏదో తెచ్చే ఉంటావని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అదేంటి ఆ వస్త్రానికి, అంగవస్త్రానికి కట్టిన మూట, అదిగో నాకు కనిపిస్తోంది ఏదో తీసుకొచ్చామని చెప్పి ఆ మూటని విప్పి ఆ అటుకుల్ని తీసుకుని ఆయన తినడం మొదలు పెడతారనమాట. ఆ అటుకుల్ని గ్రహిస్తారు. గ్రహించడం ద్వారా ఈయన్ని అనుగ్రహించడం, గ్రహించడం అంటే భగవంతుడు ఏదైనా గ్రహించాడంటే అనుగ్రహించడానికే అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే స్వామికి పరమాత్ముడికి ఏమిచ్చాము, ఎంత ఇచ్చాము అనే దానికంటే ఎలా ఇచ్చాము అనేది చాలా
1: భావంతో ఇచ్చాము
0: అనేది మనకి ఎంత చక్కగా నిరూపించారో స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తారు కదా, భగవంతుడు భావప్రియుడు, దేవతల్నిట భావనామాష్ట సంతృప్తులు అంటారట. అంటే కేవలం వాళ్ళని ఒకసారి భావించుకుని మనం మనసులో దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారట. మరి దేవతలే అలా ఉంటే దేవతలకి రాజైన వాడు ఎలా ఉంటాడు, ఆయనకి ఆ భావమే కావాలి కానీ ఇంకేది ఎక్కర్లేదని. ఇందులో ఒక చిన్న కథ గుర్తొస్తోంది గణేష్. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు పాండవులకి కౌరవులకి సంధి చేయడానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు పెద్ద భవనం ఇస్తాడు ఆయనకి, అతిథి గృహం కింద గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఆయన వద్దు వద్దు నేను ఇక్కడ ఉండను, నేను విదురుడిది ఇంట్లో ఉంటానని చెప్పి, విదురుడి ఇల్లు ఒక పర్ణశాల అనమాట, ఆయన రాజభవనంలో ఉండడు. ఆ పర్ణశాలని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ వెళ్లి విదురుడి ఇంటికి వెళ్తే ఆయన ఎంతో సంతోషించి, చూడండి మీరు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధిస్తున్న భగవంతుడు హఠాత్తుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి నడుచుకుంటూ వస్తే మీకు ఎలా ఉంటుంది. అలాగే విదురుల వారు కూడా ఎంతో ఆనందించి ఆయన్ని కూర్చోబెడితే కృష్ణుడు అడుగుతట, ఆయనకు తెలుసు విదురుడు సాత్విక ఆహారాన్నే భుజిస్తాడు, ఆయన వండిన వంట స్వీకరించడు అని. అందుకని గంజి ఏమైనా ఉందా అని అడుగుతాడు అనమాట. ఆయన పొన్నశాల్లో ఉంటారు కదా, గంజి ఉందా అని అడుగుతారు. అడిగితే ఆ మిగిలిపోయిన గంజి తీసుకొచ్చి విదురుడు ఎంత భక్తిగా ఇస్తాడంటే కృష్ణుడికి, ఆ భక్తికి కరిగిపోయి కృష్ణుట్ట ఇంకా తన చతుర్భుజాలతో, మహావిష్ణువుకి నాలుగు భుజాలు ఉంటాయి కదా, చతుర్భుజాలు మిగిలిన రెండు చేతుల్ని ఈ రెండు చేతుల కింద పెట్టి ఆ గంజిని తాగుతారట ఆయన చేతుల్లో పోస్తుంటాయి. ఎందుకు ఒక్క చుక్క కూడా కింద పడకూడదని ఇంకో రెండు చేతుల్ని తన చేతుల కింద పెట్టి ఆ గంజిని స్వీకరిస్తారట. అది చూసి విదురుడు ఎంతో మురిసిపోయి అసలు తన బాహ్య స్మృతి కోల్పోయి పాపం అరటిపండు వలిచి తొక్కనిస్తాడనమాట కృష్ణుల వారికి. ఈయన కూడా అంతే ప్రేమతో దాన్ని స్వీకరిస్తారు. సో అసలు ఆ భావానికి కరిగిపోతాడు కాని పదార్థాన్ని బట్టి ఆయనకి దానికి దాంతో ఏమి సంబంధమే లేదు అనిపిస్తుంది కదా.
1: ఇది మీరు చెప్తూ ఉంటే మన అనంతపురం విద్యార్థినులకి స్వామి అనుగ్రహించిన అంటే ఇదే సేమ్ ఇలాగే జరిగిందనమాట. స్వామి ఎప్పుడు అనంతపురం కళాశాలకు వెళ్ళినా అక్కడ ఒకవేళ లంచ్కి దేనికేనుంటే స్వామి కోసం అందరూ అంటే వండిస్తారు ప్రత్యేకంగా. కానీ ఒక ఛాన్స్ ఏంటంటే ఒక కోర ఏదైనా విద్యార్థులను చేయడానికి వార్డెన్ గారు అవకాశం ఇచ్చేవారు అనమాట. సో ఆసారి కొంతమంది విద్యార్థులు వచ్చి స్వామికి మేము తయారు చేస్తాము అంటే ఏం చేస్తారంటే బెండకాయ కూర చేస్తాము, ఫ్రై చేస్తామన్నా. పాపం పిల్లలు కదా విద్యార్థులు, ఆ వయసులోని వాళ్ళకి పెద్దగా వంట చేయడం రాదు. వాళ్ళు పెడతారు స్వామి కోసం అన్ని తరిగి చేసినప్పటికీ ఆ కూర కొంచెం మాడిపోతుంది అనమాట, చూసుకోరు. ఈలోపు టైం అయిపోయి స్వామి డైనింగ్ హాల్కి వచ్చేస్తారు, పెట్టిమంటారు. ఇంకా స్వామి అడుగుతారు ఏది ఎవరు చేశారని, మరి విద్యార్థులు చేసింది కూడా పట్టుకుని వెళ్ళాలి తప్పదు. అప్పుడు వార్డెన్ గారికి చాలా కోపం వచ్చి స్వామి కోసం చేసేటప్పుడు కూడా మీరు ఇలా చేస్తారా, కూర మాడిపోయిన కూర స్వామికి ఎలా పట్టుకెళ్తారు, అప్పటికి బాగా మాడిపోయిన ముక్కలు కొంచెం కొంచెం తీసేసి ఆ మిగిలిన ముక్కలు అవి కూడా మాడుగానే ఉన్నాయి అయినప్పటికీ చిన్న బౌల్లో వేసి మిగతా ఐటమ్స్ తో పాటు పంపిస్తారు. కానీ చాలా భయపడుతూనే ఆలోచించండి, వచ్చిన ఎవరైనా గెస్ట్ కే మనం ఎన్నో రకాలుగా మంచిగా చేసి పెడతాము, స్వామి వచ్చారు ఇంతటి అవకాశం వచ్చింది, స్వామికి వండి పెట్టే దాంట్లో మాడిపోయింది, ఇప్పుడు ఇంకోటి చేయడానికి కూడా సమయం కూడా లేదు అని పెడితే మొత్తం స్వామి అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటే అన్నంలో ఈ బెండకాయ కూర మట్టుకే మాడిపోయిన కూర మట్టుకే వేసుకుని మొత్తం ఆ బౌల్లో ఎంత ఉందో అది మట్టుకే తిని మిగతా కూరలు వేలు వేసి కూడా ముట్టుకోలేదు స్వామి. ఆ తిని కూర చాలా బాగుందని చెప్పి మరి లేచారట అక్కడి నుంచి. అంటే స్వామి చూసేదేంటి, వాళ్ళు మాడిపోయిన కూర పెట్టారా, ఆ మాత్రం కూర చేయడం రాదా, ఇదంతా ఆలోచించలేదు. ఆ పిల్లలకి స్వామి కోసం మేము ఏదైనా చేసి పెట్టాలి అన్న ఆ ఆర్తి ఆ ఆతృత అదే కనిపించిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు చక్కగా చేయడం మొదలు పెట్టారు. అంటే స్వామి చూసేది ఆ భావం, ఏ భావంతో చేశారు అని, వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది.
0: అదే భావాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అటుకుల్ని తీసుకుని ఆయన ఒక గుప్పెడు తినగానే రుక్మిణీదేవి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని ఆపుతారట. ఆపితే జనరలీ అంటే మానవ సహజం కదా, సుధాముల వారు కొద్దిగా ఆయనకు మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట, అయ్యో ఇదేంటి ఇటువంటి అటుకులు తింటున్నావా అని ఆయన పట్టమహిషి నా గోవిందుడి పట్టమహిషి ఆయన ఆపుతోందేమో అని అనుకుంటారు. ఈయన మనసులో ఆంతర్యం ఆయనకు తెలుస్తుంది కదా, మనసులో ఉండే మాధవుడికి మనం మళ్ళీ చెప్పేదేంటి. అందుకని ఆయన అంటారు, రుక్మిణీదేవిని అడుగుతారనమాట, మరి ఈయన డౌట్ క్లియర్ చేయాలి కదా ఆయన. సో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతారు, రుక్మిణి ఎందుకు నువ్వు ఆపుతున్నావు, నేను తింటూ ఉంటే నేను భక్తుల ప్రేమకి భక్తికి దాసుణ్ణి, అలాగే ఈ స్నేహితుడి ప్రేమకి దాసుణ్ణి, మరి నేను అందుకని సుధాముడు తెచ్చిచ్చింది నేను తినక తప్పదు తింటున్నాను, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు, నా భక్తులకి భగవంతుడు ఎప్పుడూ భక్తులకి దాసుడే అని చెప్తాడనమాట. చెప్తే రుక్మిణీదేవి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థాన్ని మరి ఆవిడ కూడా అంతకు అంత సమాధానం చెప్పాలి కదా. ఆవిడ చెప్తుంది, స్వామి మీరు ఆయనకి దాసులు, నేను మీకు దాసిని కదా, నాకు కూడా కొద్దిగా ఆ నైవేద్యంలో భాగం ఉంటుంది కదా, నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా కొంచెం తీసుకుంటుంది. మరి మహాలక్ష్మి అష్టైశ్వర్య స్వరూపిణి, ఆవిడ కూడా గ్రహించాలి కదా అష్టైశ్వర్యాలు ఈయనకు ప్రసాదించాలంటే. అందుకని ఇద్దరు దంపతులు ఇద్దరూ కలిసి ఆ అటుకుల్ని గ్రహించి సుధాముల వారిని అనుగ్రహిస్తారు అని మనకి కుచేలోపాఖ్యానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం మీరు గమనిస్తే, ఇంత ప్రయాణం చేసి వచ్చి ద్వారకా నగరానికి, ఇంత కష్టపడి ఇంత శ్రమలకు వచ్చి వచ్చిన సుధాముడు గోవిందుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఆనందించి ఆ ఆనందంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడే గాని వచ్చిన పని మర్చిపోతాడు, ఏది ఎందుకు వచ్చాడో అది అడగడు ఆయన్ని. స్నేహితుడి దగ్గర సహాయం తీసుకుందామని వచ్చిన కుచేలుడు ఆ సహాయాన్ని అర్థించకుండానే ఈయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయనకి కృష్ణ సాంగత్యమే మహాప్రసాదం, అదే అష్టైశ్వర్యాలు ఆయనకి.

0: అది చాలు నాకనుకుని మనస్సు నింపుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. కాని వచ్చిన వారిని చుట్ట చేతులతో పంపించడం భగవంతుడికి అలవాట్లేదు కదా. అందుకని ఆయన అడగకుండానే ఈయన అష్టైశ్వర్యాల్ని ఆయన వెళ్లేలోపలే అనుగ్రహించేస్తాడు. సో స్నేహితులు, ఒకరి మనస్సుని ఒకరు తెలుసుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు అని చక్కగా నిరూపించారు ఇద్దరు.
1: అంతలోకి స్వామి ఏంటంటే, అడిగితే అడిగిందే ఇస్తారట, అడగకపోతే అన్ని ఇస్తారట. అలాగా అడగకువే ఓ మనసా, అడుగుగలది అది అడుగున పడునని, అడగకున్న పని వడుగానగునని, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకునేకి సద్ధతి కలిగించడే. వీరందరూ ఏమడిగారని వాళ్ళకి ముక్తిని ప్రసాదించారండి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా కుచేళ్ళు ఏమి అడగకపోయినా తన్ని ఎలా ఉద్ధరించాలి అంటే భౌతిక పరిస్థితుల్ని ఉద్ధరించాడు, తన ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరించాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ కొంచెం తీసుకున్న దానికి అక్కడ అక్షయంగా ఇచ్చాడు.
0: స్వప్న, మీరు అడగకుండానే భగవంతుడు అన్ని అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. త్రయి బృందావనంలో స్వామి ఒకసారి ఇందులాల్ షా గారిది 70th బర్త్డేనో 50th యానివర్సరీనో, నన్ను శ్రోతలు క్షమించాలి, సరిగా అది గుర్తులేదు, ఒక ఫెస్టివల్ చేస్తున్నారన్నమాట. స్వామి వాజ్ సెలబ్రేటింగ్ దట్ ఈవెంట్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. స్వామి ఎచ్చేసినా ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. స్వామి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చేయటం కోసం త్రయీ బృందావనంలో 18 ట్రేస్ లో స్వామి అన్ని క్యారీ చేయడానికి 18 మంది పిల్లల్ని, బాయ్స్ ని పిలిచి 18 ట్రేస్ రెడీ చేయించారనమాట. పూలు, పళ్ళు, అన్ని అలా గుడీస్ అన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక బ్రదర్, అక్కడ ఏవీ రూమ్ లో వర్క్ చేసేవారు ఆయన, ఏవీ డివిజన్ లో, ఆయన కూడా వెళ్లి ఆ ట్రేస్ అన్ని సర్ది ఇచ్చారు. పిల్లలందరూ 9 సెట్స్ కింద బ్రదర్స్ అందరూ నుంచుని 18 ట్రేస్ పట్టుకుని ఉన్నారు. స్వామి వాళ్ల వెనకాల ప్రొసెషన్ లో నడుస్తూ వెళ్లాలన్నమాట, త్రయి నుంచి సాయికృష్ణ కళ్యాణ మంటపానికి వెళ్లాల్సిన ఈ ప్రాసెస్ లో స్వామి, ఇతను ఈ బ్రదర్ ఏమో అన్ని సర్దేసేసి ఇచ్చేసేసి అతను సైలెంట్ గా ఒక దగ్గర నుంచున్నాడు. బయలుదేరిపోయి వాళ్ళందరూ కిందకి దిగి నుంచున్నారు. స్వామి డోర్ దాకా వెళ్లిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇతన్ని చూసి, నువ్వు రా అన్నారట. అంటే ఇతనికి ఏం చేయాలో తెలియలేదన్నమాట. అంటే అసలు అతనికి ఆలోచనే లేదు కదా, అన్ని ట్రేస్ తీసుకెళ్లిపోయారు, మరి ఏం పట్టుకుని రావాలి ఆ ప్రొసెషన్ లో అని అది తెలియక తెల్లబోయి తెల్లమోహం వేసుకుని చూస్తూ ఉంటే స్వామి తన కర్చీఫ్ని తీసి అతని మీద విసిరేసి, ఇది పట్టుకుని రా అన్నారట. అంటే అతను స్వామి కర్చీఫ్ పట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళంతా? అంటే స్వామి ఎంత డిసిప్లినేరియన్ మనకు తెలుసు కదా, ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. 18 మంది పిల్లలు 2-2 కింద 9 సెట్స్ కింద ఆల్రెడీ బయలుదేరారు వెనకాల స్వామి, మరి ఇతనికి ప్లేస్ ఎక్కడా? అందుకని ఇతను ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచోవాలి తెలియక మళ్లీ తెల్లమోహం వేసుకుని చూస్తున్నట్ట. చూస్తూ ఉంటే స్వామి, నా వెనకాల రా అని చెప్పి ఒక మాట చెప్పారట అతనికి నడుస్తున్నప్పుడు. ఎప్పుడూ పని చేస్తూ వెనకుండిపోవడమే కాదు, అప్పుడప్పుడు ముందుకొస్తే తప్పులేదు అని చెప్పి తన వెంట తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లాక కళ్యాణ మంటపంలో అన్ని అమర్చేసి ఆ ట్రేస్ అన్ని పిల్లలందరూ కింద దిగి వాళ్ల ప్లేసెస్ లో కూర్చున్నారు. ఈ బ్రదర్ కి మటుకు ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలనే తెలియట్లా, మళ్లీ అది అవుట్ ఆఫ్ ది ప్లాన్ కదా. మరి అప్పుడు స్వామి తన సింహాసనంలో కూర్చుని ఇతన్ని చూసి, వెనకాల అక్కడ కూర్చో అని ఒక ప్లేస్ చూపించి స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట. సో ఆల్ ద వైల్ స్వామి కర్చీఫ్ పట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు అక్కడ. ఇది వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, భగవంతుడు మనకి మనకేం కావాలో మనకే తెలియదు, కానీ మనకేం కావాలో ఆయన కరెక్ట్ సమయానికి అందిస్తారు. అదే అంతేకాకుండా అడిగినవే కాకుండా అడిగినవి అక్షయపాత్ర. ఆయన మన నోరు తెరిచి అడగాలే గాని లేదు అనే మాట స్వామి నోట్లోంచి రావటం ఎవరు వినలేదు ఇప్పటిదాకా. అంతేకాకుండా అడగనివి మనం అనుకోనివి కూడా అనుగ్రహించేయడం ఆయనకి ఎంత సరదానో అసలు అలా అనిపిస్తుంది చూస్తే.
1: అంటే ఇప్పుడు ఈ కుచేళ్ళకి పిడికడ అడుగులు తీసుకుని తిరిగి ఇల్లు చేరినప్పటికీ తన గృహాన్ని గాని పోల్చుకోలేకుండా అంత ఐశ్వర్యాన్ని అందించారనమాట స్వామి, అంత అక్షయంగా ఇచ్చారు. ఇది వింటుంటే ఈ రోజుల్లో మన మధ్యలో ఉన్న ఒక భక్తుడి గురించి, స్వామి అనుగ్రహించిన విధానం గురించి మనందరం తప్పకుండా తెలుసుకోవాలక్క. ఈయన తెలంగాణ రాష్ట్రంలో చెన్నూరు దగ్గర పారుపల్లి అనే గ్రామంలో ఉంటారనమాట. ఆయన పేరు బుచ్చన్న. ఆయన వడ్రంగి, అంటే వృత్తిరీత్యా ఈ కార్పెంటరీ వర్క్ చేసుకుంటారు. కానీ స్వామి సంస్థల్లో ఏంటంటే ఏ గ్రామ సేవ అయినా ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ స్వామి భాగవతన హరికథ చెప్తూ ఉంటారనమాట. అది ఆయన చేసే సేవ. కానీ ఎంత పేదరికం అంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక పూటకో రెండు పూటలకో సరిపడ బియ్యం మట్టుకే ఉంటుంది, అంతకుమించి బియ్యం ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు. భార్య చెప్తుంది, మీరు ఇలాగా సేవను వెళ్ళిపోతే ఎలాగా, దాని బదులు మనం మీ వడ్రంగి పని చెయ్యండి కొన్ని రోజులు, అప్పుడు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, కనీసం తినడానికి ఉంటుంది కదా అని ఆయన చేద్దాం అనుకున్న టైంకి గ్రామ సేవ పడుతుంది. వచ్చే 3 రోజులు కూడా ఆయన గ్రామ సేవకు వెళ్లాల్సి వస్తుంది. గ్రామ సేవ వదిలేసి వడ్రంగి పని చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. సరే నేను స్వామి సేవ చేసుకుంటాను, స్వామి చూసుకుంటారు, ఏం పర్వాలేదని ఆయన గ్రామ సేవకు వెళ్ళిపోతారు. 3 రోజులు వెళ్ళిపోతే ఆ భార్య ఇంట్లో ఉన్న బియ్యాన్ని వండుతూ ఉంటుంది 3 రోజులు. అది యాక్చువల్గా వచ్చేదంటే ఒక పూటకు గాని 2 పూటలకు గాని వచ్చే బియ్యం మట్టుకే ఉంది. ఆయన 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు బియ్యం అయిపోతే కొందాం, బియ్యం అయిపోతే కొందాం చూస్తుంటే అది అలా అలా అలా అలా ఒక నెల అయినా సరే ఆ కొంచెం బియ్యం వస్తూనే ఉన్నాయి, అక్షయం అవుతూనే ఉన్నాయట. అసలు ఆలోచించండి, ఒక పూటకు వచ్చే బియ్యం లేకపోతే 2 పూటలకు వచ్చే బియ్యం ఒక నెల రోజులైనా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆయన స్వామి సేవ చేసుకోవడానికి వెళ్తే స్వామి అంటే భక్తిని, ముక్తిని, అన్నింటినీ, భక్తిని అన్నింటినీ ప్రసాదిస్తారు స్వామి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి. ఎప్పుడో కుచేళ్ళ గురించి మనం చదువుతున్నాం గాని మన కళ్ల ముందున్న వ్యక్తిని చూస్తూ ఉంటే స్వామి అనుగ్రహానికి, స్వామి ప్రేమకి అవధులు లేవనిపిస్తుంది.
0: స్వామి ప్రేమకి, స్వామి అనుగ్రహానికి ఎటువంటి అవధులు లేవు. ఎందుకంటే ఆయనే ప్రేమ అంటూ కుచేళ్ళుడు కూడా ఆయన భార్య వెనక్కి తిరిగి వెళ్ళాక సుధాముల వారి భార్య అడుగుతాడు, కృష్ణుడు కనిపించాడా, అటుకులు తీసుకున్నాడా, మీతో మాట్లాడా, మిమ్మల్ని పలకరించాడా అని. అంటే సుధాముల వారు కూడా ఇదే చెప్తారట, పిడికేడు అటుకులు తీసుకున్న అష్టైశ్వర్యాలు అనుగ్రహించేది భగవంతుడు కాక ఇంకెవరు అని చెప్తూ సుధాముడు ఇలా చెప్పారు అని స్వామే చెప్పిన ఒక కథ మనకి ఉంది. అది ఇప్పుడు విందాము ఒకసారి. స్వప్న,
1: తప్పకుండా తప్పకుండా.
2: కుచేరుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ అటుకులు, కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. కానీ ఆ యొక్క కుచేరుడు చాలా సిగ్గుపడుతున్నాడు, నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి, ఇలాంటి దరిద్రహీనుడను కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. ఆ బట్టలో ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. కొంచెం మిగిలింది ఆ బట్టలో, రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టుకు. కుచేరుడు మరొక భావం పడ్డాడు, ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నాడని భావించుకున్నాడు. కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు. ఈ యొక్క కుచేరుడికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు, నేను కుచేరుని దాసుడను కనుక కుచేరుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను. అప్పుడు రుక్మిణి చెప్పింది, కృష్ణ మీరు కుచేరుని దాసుడు, మీ దాసురాలు నేను, కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది. భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి, థాట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు. కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, కేవలం నేరో మైండ్ కాదు, ఆ హృదయం మరొకరికి లేనే లేదు, ఆ హృదయం ఒక్క భగవంతుడికి తప్ప మరొకరికి రాదు. ఎన్ని విధములకు మీరు కంపేర్ చేసినా కానీ గాడికి తప్ప మరొకరికి రాలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు, ఇంటికి పోయి చూచాడు, గొప్ప భవనాలంతా అందించాడు, తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు. పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది, నాథ భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు, అతని యొక్క ఘనత మరొకరికి లేదు. కానీ నువ్వు చూసావా అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది. దేవి నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలుల చేత ఆజ్ఞాంతే, నన్ను చూచినంతనే దిక్కున గ

0: నుంచి కౌగిటం బిగుసుకునియే. ఏ మందు ఆతని దీన పరత పేద కుచేనుని అటుకును పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరా. ప్రేమయే తాను తానే ప్రేమయవును, తానే ప్రేమ, ప్రేమే తాను. ఇంకొకటి ఏమాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా చూచావా, అంత విశాలమైనటువంటి యొక్క భావము, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: మరి ఈనాడు ఈ మైత్రి గురించి, శ్రీకృష్ణ మైత్రి గురించి, సాయి కృష్ణ మైత్రి గురించి మనం మాట్లాడుకునే అవకాశం స్వామి ఇచ్చినందుకు, అది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజు ఆ తలంపు స్వామి గురించి రావటమే ఒక హాయి. మరి ఆ హాయిని కలిగించిన మన స్వామికి, ఎందుకంటే స్నేహం అంటే ప్రేమ, ఆ ప్రేమ స్నేహంలో ఒక భాగం. ప్రేమ లేకుండా స్నేహం లేదు, స్నేహం లేకుండా ప్రేమ లేదు. ఆ విడదీయనటువంటి ఆ అనుబంధాన్ని మనకి రుచి చూపించినటువంటి అర్జునుడికి, అదేవిధంగా ఏమీ లేనటువంటి కుచేలుడికి అన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ కుచేలుడి అనుబంధం గురించి, తద్వారా సత్యసాయి కృష్ణుడు ఏ విధంగా తమ భక్తులను ఎల్లప్పుడూ ఒక సకుణ్ణిగా గైడ్ చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ప్రేమని అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చుతున్నారనేది ఈనాటి మన సంభాషణలో తెలిసింది. మరి ఈ అనుభవాల్ని వింటూ శ్రోతలందరూ కూడా ఈ ఆనందంలో ఓలలాడుతారని మనస్ఫూర్తిగా మనసారా మరొకసారి స్వామికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని, శ్రీకృష్ణ మైత్రిని ముగిస్తూ, ఈనాడు లలితక్క, స్వప్నక్క, మీరు కూడా కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
2: ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలాంటి దీంట్లో కూడా మనందరికీ ఆ స్వామి ప్రేమను తలుచుకుని, అన్నింటికన్నా మీతో నేనున్నాను, ఒక స్నేహితుడిగా అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఎటువంటి భయము లేదని ఇలాంటి సందర్భంలో మళ్లీ మళ్లీ మనకు తెలియజేస్తూ, మనకి ధైర్యాన్ని నింపుతూ, మనకు ఆసరానిస్తూ, ప్రతి క్షణం క్షణం అని కూడా క్షణంలో వెయ్యో వంతు కూడా మన అంటిపెట్టుకుని మనం రక్షిస్తున్న స్వామికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోదు. శ్రోతలందరికీ, ప్రపంచంలో మానవాళ్ళందరికీ కూడా ఈ సమస్త లోకా సుఖినోభవంతు స్వామి అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఈ కృష్ణాష్టమి జన్మదినాన స్వామిని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
3: ప్రతి మనిషికి తన జీవితంలో ఉండే ముఖ్యమైన గోల్ ఏంటంటే భగవంతుడికి దగ్గరవడం. జీవితం అంటేనే భగవంతుడికి దగ్గరగా నడిచే ఒక ప్రయాణం అనుకుంటే, అందులో మొదటి స్టెప్ ప్రేమ. గణేష్ చెప్పినట్టు స్నేహం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్నేహం. అలాగే స్వామి డిస్కోర్స్ లో కూడా మనం విన్నాం, అతడే ప్రేమ, ప్రేమయే అతడవును అని కుచేలుడు శ్రీకృష్ణుల వారి గురించి చెప్పారట. మరి అటువంటి ప్రేమ స్వరూపుడితో స్నేహం చేయడం అనే గొప్ప భాగ్యం మనందరికీ స్వామి కలిగించారు. మొదటి స్టెప్ ప్రేమ అయితే, ఇక రెండవ స్టెప్ సరెండర్. స్వామి అన్నట్టు ఆత్మ నివేదనానికి ముందరగా వచ్చే ప్రేమ, స్నేహం అనే మొదటి అడుగే ప్రేమ. అంటే నిజానికి భగవంతుడికి మనకి మధ్యలో దూరం రెండడుగులే అనమాట. ప్రేమ, ఆత్మనివేదన, స్నేహం ద్వారా ఆత్మనివేదనం చేసుకోవడం. ఇంత మంచి విషయాన్ని మనందరికీ గ్రహించుకోగలిగే అవకాశాన్ని అర్జునుల వారి ద్వారా, సుధాముల వారి జీవితం ద్వారా ఈరోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చిన స్వామికి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీకృష్ణ మైత్రి 2020 కృష్ణాష్టం పర్వదిన సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258కి గాని తప్పక పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.